ఫోకస్ లో ఏముంటుందంటే ఈ రోజు సెప్టెంబర్ 25th, ఇవాళ ఇన్ని డేస్ ఉన్నాయి తెలుసా. సో ఇవాళ వరల్డ్ ఫార్మసిస్ట్ డే అంట, వరల్డ్ డ్రీమ్ డే అంట, నేషనల్ డాటర్స్ డే అంట, అలాగే నేటివ్ అమెరికన్ అండ్ అమెరికన్ ఇండియన్ కల్చర్స్ అండ్ హిస్టరీని రికగ్నైజ్ చేసిన అబ్జర్వేషన్స్ కూడా ఈ రోజు ఉన్నాయంట. సో నాకు వెంటనే అనిపించింది, వై నాట్ వీటికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, కొన్ని మీనింగ్ ఫుల్ క్వశ్చన్స్, కొన్ని ఫన్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఈ రోజు మన సెగ్మెంట్ లోకి తీసుకోకూడదు అని. ఎస్పెషల్లీ మన లిటిల్ వన్స్ కోసం క్వశ్చన్స్ సింపుల్ గా ఉంటాయి, బట్ ఆన్సర్స్ చెప్పడానికి ఒక్క నిమిషం మీరు ఆలోచించాలన్నమాట, ఇది కరెక్ట్ ఆన్సరా కాదా అని చెప్పి. సో అడల్ట్స్ కోసం అయితే ఇంకా కొంచెం ఇన్ మోర్ ఇంట్రెస్టింగ్ ట్రివియా మెమరీస్ అండ్ ఒపీనియన్స్ కూడా ఉంటాయి. సో మీరు ఎక్కడ ఉన్నా, డ్రైవ్ చేస్తున్నా, డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నా, వర్క్ ఫినిష్ చేస్తున్న 7 to 9 హ్యాపీ అవర్ లో మనతో జాయిన్ అవ్వండి. సాంగ్స్ ఉంటాయి, స్మైల్స్ ఉంటాయి, మీ కాల్స్ ఉంటాయి, అండ్ ఆఫ్ కోర్స్ మోర్ దెన్ ఎవ్రీథింగ్ మీ ఆర్జే శ్రీకాంతి ఉంటుంది. సో లెట్స్ మేక్ దిస్ ఫ్రైడే ఈవినింగ్ ఎ హ్యాపీ వన్. అండ్ దిస్ ఇస్ రేడియో సురభి అండ్ ఇట్ సౌండ్స్ లైక్ హోమ్, సో ఓన్లీ ఆన్ రేడియో సురభి. సో మన ఫస్ట్ సాంగ్ వేసేద్దాం అనుకున్నాం, కానీ క్వశ్చన్ అడిగి సాంగ్ వేస్తాను. ఒకవేళ కనుక ఎవరైనా పిల్లలు ఈలోగా చకచకా గెస్ చేసేస్తే చూద్దాం, చకచక కాల్ చేసి చెప్పేసేయండి. సో మన ఫస్ట్ క్వశ్చన్, కిడ్స్ పేరెంట్స్ అందరూ రెడీగా ఉన్నారా? ఆన్సర్స్ చెప్పడానికి ముందు కొంచెం థింక్ చేయండి, నేను మళ్లీ మళ్లీ చెప్తున్నాను, ఆన్సర్ చెప్పే ముందు ఇంకొకసారి థింక్ చేయండి. విచ్ యానిమల్ హ్యాస్ ఫింగర్ ప్రింట్స్ సో సిమిలర్ టు హ్యూమన్స్ దట్ దే కెన్ సమ్టైమ్స్ బి మిస్టేకెన్ ఫర్ హ్యూమన్ ఫింగర్ ప్రింట్స్? Which animal has fingerprints so similar to humans that they can sometimes be mistaken for human fingerprints? Options are here: koala, option B tiger, option C elephant, option D is penguin. Option A koala, option B tiger, option C elephant, option D penguin. మీకు గనక ఆన్సర్ తెలిస్తే టకటక ఫోన్ తీసేసి చకచక ఫోన్ కొట్టేసి చెప్పేసేయండి, శ్రీకాంతి ఆంటీ దిస్ ఇస్ ద ఆన్సర్ అని చెప్పండి. నేను మీకోసం, మీ ఆన్సర్స్ కోసం ఇక్కడ ఎదురు చూస్తున్నాను. అండ్ అలాగే మన ఫస్ట్ వండర్ఫుల్ వండర్ఫుల్ సాంగ్ వేసేస్తున్నాను, అండ్ ఈ సాంగ్ గురించి రాగానే మాట్లాడుకుందాం. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఆల్ ఫర్ ద ఆన్సర్స్. వన్స్ అగైన్ ద క్వశ్చన్ ఇస్ విచ్ యానిమల్ హ్యాస్ ఫింగర్ ప్రింట్స్ సో సిమిలర్ టు హ్యూమన్స్ దట్ దే కెన్ సమ్టైమ్స్ బి మిస్టేకెన్ ఫర్ హ్యూమన్ ఫింగర్ ప్రింట్స్? ఆప్షన్ ఏ కోవాలా, ఆప్షన్ బి టైగర్, ఆప్షన్ సి ఎలిఫెంట్, అండ్ ఆప్షన్ డి ఇస్ penguin. And this song is for all of you. Please enjoy and come back to this one.

0: వెల్కమ్ బ్యాక్ అండ్ మీరందరూ ఆ అద్భుతమైన పాట వింటుండగా మనకి చక్కచక్క కాలర్స్ కాల్ చేసేసారు అనమాట. అండ్ యు నో హూ ద ఫస్ట్ కాలర్ ఆఫ్ ద డే ఇస్? The first caller of the day is Vihana. Yes, that's my favorite Vihana and she answered it right. And the second caller is Sniti. పేరు చాలా వెరైటీగా ఉంది కదా, స్నితి. సో స్నితి అంటే మీనింగ్ ఏంటి అడిగాను, జస్టిస్ అని చెప్పింది, విచ్ ఇస్ వెరీ గుడ్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ హియరింగ్ సచ్ వండర్ఫుల్ నేమ్. సో స్నితి కూడా ఆన్సర్ కోవాలా అని చెప్పేసింది. ఎస్, ద ఆన్సర్ ఈస్ కోవాలా. అండ్ విహానా కి నేను వాళ్ళ నాన్నగారి బర్త్డే అని నాకు తెలిసింది. సో ఐ వాంటెడ్ టు విష్ విహానాస్ డాడ్ హూ ఇస్ శ్రీరామ్ గారు అ వెరీ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే ఆన్ బిహాఫ్ ఆఫ్ రేడియో సురభి అండ్ ఎస్పెషల్లీ ఫ్రమ్ ఆర్జే శ్రీకాంతి. సో హోప్ఫుల్లీ మీరు వింటున్నారనుకుంటున్నాను శ్రీరామ్ గారు, అండ్ హోప్ యు ఆర్ హ్యావింగ్ అ బ్లాస్ట్. అండ్ యా, ఆబ్వియస్లీ మా శృతి ఉన్నాక అది అద్భుతమైన బర్త్డే అవ్వకపోతే ఎలా చెప్పండి, సూపర్ గా అది చేస్తుంది. అండ్ మీరు కూడా అంతే ఉత్సాహంగా దాంట్లో పార్టిసిపేట్ చేసి దాన్ని బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు విత్ విహానాతో అని అనుకుంటూ, అండ్ వన్స్ అగైన్ ఐ వెరీ హ్యాపీ బర్త్డే. సో ఎస్, క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోతే మన ఫస్ట్ క్వశ్చన్ కి మంచిగా కాలర్స్ కాల్ చేసి చెప్పేశారు. నెక్స్ట్ క్వశ్చన్ ఈజీ అనుకుంటున్నారేమో కదా, అది ఏం చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ, ఇది ఈజీ అనుకుంటారు కానీ కొంచెం ఆలోచించాల్సిన క్వశ్చన్. మన బాడీలో ఏ పార్ట్ మనం పుట్టినప్పటి నుంచి ఆల్మోస్ట్ సేమ్ సైజ్ లో ఉంటుంది? మన బాడీలో ఏ పార్ట్ మనం పుట్టినప్పటి నుంచి ఆల్మోస్ట్ సేమ్ సైజ్ లో ఉంటుంది ఈజ్ ద క్వశ్చన్. హియర్ ఆర్ ద ఆప్షన్స్. ఆప్షన్ ఏ నోస్, ఆప్షన్ బి ఐస్, ఆప్షన్ సి ఇయర్స్ అండ్ ఆప్షన్ డి ఇస్ హ్యాండ్స్. ఓకే, ఆప్షన్స్ వినేశారు కదా, నోస్, ఐస్, ఇయర్స్, హ్యాండ్స్. వీటిల్లో మనం పుట్టినప్పటి నుంచి మారకుండా ఉండే ఒక బాడీ పార్ట్ ఏంటి ఆలోచించండి. పేరెంట్స్ కి తెలియకపోతే పిల్లల్ని అడగండి, పిల్లలకి తెలియకపోతే పేరెంట్స్ ని అడగండి. ఎవరో ఒకళ్ళు ఆలోచించి చక్కచక్క ఫోన్ తీసేసి టకటక్క మనకి కాల్ చేసేసి ఇది ఆన్సర్ అని ఎవరైతే చెప్తారో చూద్దాం. అండ్ ఇలా మనం ఆడుకుంటూ ఉంటే కొన్ని అనౌన్స్మెంట్స్ కూడా చూసుకుంటే చాలా బాగుంటుంది. కాబట్టి మనం అనౌన్స్మెంట్స్ లో ఒక్కసారి వెళ్ళిపోదాము. మ్యూజిక్ అండ్ డాన్స్ ఆఫ్ విజన్ 2026 లలిత కళలు అనమాట. సో శంకర నేత్రాలయ్య యుఎస్ఏ ప్రెసెంట్స్ మ్యూజిక్ అండ్ డాన్స్ ఫర్ విజన్ 2026, ఎ స్పెషల్ ఈవినింగ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డాన్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఏంటి, ఐ కేర్ అండ్ విజన్ ఇనిషియేటివ్స్ ఆన్ సండే October 4, 2026 అట్ ద ఇర్వింగ్ ఆర్ట్స్ సెంటర్ లొకేటెడ్ అట్ 3333 నార్త్ మెకార్థర్ బులవార్డ్, ఇర్వింగ్, టెక్సస్. సో కమ్ ఎంజాయ్ an evening of music, dance and entertainment while supporting the mission of Shankar Netralaya. We are getting a caller. Let's see who it is. Hello, Andy. Radio Surabhi call chesaru. Meeru on air unnaru. Mee volume taggichali. Hello.
1: Hi, I'm the answer is
0: eyes. Eyes antava? Oh, chuddam. Inkevarana correct answer cheptaro ledo chuddam. Okay na? Thank you so much, Vihana. Okay. అలా బుజ్జి బుజ్జి పిల్లలు కాల్ చేసి బుజ్జి బుజ్జి గొంతులతో మాడుతున్నా, ఎంత క్యూట్ గా ఉంటుందో కదా. ఎస్, చూద్దాం. విహానా అయితే దానికి ఆన్సర్ ఐస్ అని అనుకుంటుంది, బాడీ పార్ట్ మారకుండా ఉండేది. ఇంకెవరైనా ఈ ఆన్సర్ గెస్ చేస్తారేమో చూద్దాం. నేను ఈ క్వశ్చన్ ఇంకా ఓపెన్ లోనే ఉంచుతాను అండ్ ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ ఫర్ ద కాలర్స్ టు ఆన్సర్ మీ. ఐల్ టేక్ ద కాలర్స్ ఆఫ్ ఎయిర్ అండ్ వైల్ ఆల్ ద అదర్స్ ఆర్ లిసనింగ్ టు దిస్ వండర్ఫుల్ సాంగ్, హియర్ ఇస్ ఇట్ ఫర్ యూ.

ఎస్, అందరిలో వైబ్ ఉంటుంది, అలాగే మీలో నాలో కూడా వైబ్ ఉందని అనుకుంటూ ఈ ప్రోగ్రామ్ ని ముందుకు నడిపించేస్తూ, ఎస్ మనకి వండర్ఫుల్ కాలర్స్ అందరు కాల్ చేశారు. మళ్ళా యథావిధిగా ఫస్ట్ కాలర్ ఎవరు అంటే ఈ క్వశ్చన్ కూడా మన వండర్ఫుల్ విహానా. అండ్ విహానాస్ ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్. కళ్ళు ఒక్కటే పెరగవంట. యు నో వాట్ విహానా, నేను ఫస్ట్ టైం ఈ క్వశ్చన్ ప్రిపేర్ చేసినప్పుడు ముక్కు అనుకున్నా, ఐ థాట్ ఇట్ ఇస్ నోస్, బట్ దెన్ ఐఎమ్ లైక్ ఓకే ఇట్స్ నాట్ ద నోస్, ఇయర్స్ అనుకున్న తర్వాత ఇట్స్ నాట్ ద ఇయర్స్, హ్యాండ్స్ అనుకున్నాను కానీ పెరుగుతూ ఉంటాయి, కానీ బుజ్జి అప్పుడు చిన్న చేయి ఉంటుంది కదా, నీ చేయి చూడు ఎంత బుజ్జిగా ఉంటుందో, కానీ ఇప్పుడు మా చేయి చూస్తే ఇంత పెద్ద బండగా ఉంటుంది కదా, అన్ని పెరిగిపోతాయి. అండ్ ఐ నెవర్ థాట్ ఇట్ ఈస్ ఐస్, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ. అంటే పుట్టినప్పటి నుంచి ఇంత పెద్ద కళ్ళు ఉంటాయా మనకి, ఇంట్రెస్టింగ్ కదా. ఎస్, సో నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోయి తర్వాత ముచ్చట్లు పెట్టుకుందాం మనము. దిస్ ఇస్ ఆల్సో వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. ఆల్సో ఈ రోజు నేను కొన్ని డేస్ గురించి చెప్పాను కదా, ఈ రోజు వరల్డ్ ఫార్మసిస్ట్ డే, వరల్డ్ డ్రీమ్ డే అని, నేషనల్ డాటర్స్ డే అని, ఇలా చాలా చెప్పాను కదా. డ్రీమ్ డే సందర్భంగా ఒక ఒక డ్రీమ్ డేకి సంబంధించిన క్వశ్చన్ అడుగుదాం అనమాట. మనందరం ఆల్మోస్ట్ ఎవ్రీ నైట్ డ్రీమ్స్ చూస్తూ ఉంటాం కదా, బట్ హియర్స్ ద ట్రికీ పార్ట్. మనం ఉదయం లేచినప్పుడు చాలా సార్లు మనకి అసలు డ్రీమ్ అస్సలు గుర్తుండదు, ఏదో వచ్చినట్టయితే గుర్తుంటుంది కానీ ఏంటో గుర్తుండదు. ఎందుకు? ఆప్షన్ ఏ, అవర్ బ్రెయిన్ స్టాప్స్ డ్రీమింగ్ బిఫోర్ వి వేకప్. అవునా? డస్ అవర్ బ్రెయిన్ స్టాప్ డ్రీమింగ్ బిఫోర్ వి వేకప్? బి, డ్రీమ్స్ ఆర్ యూజువలీ ఈజియర్ ఏంటి, చూసి అవడం కూడా రాకపోతే ఎట్లా కాంతమ్మా. డ్రీమ్స్ ఆర్ యూజువలీ ఎరేస్డ్ ఫ్రమ్ ఆర్ మెమరీ విత్ ఇన్ మినిట్స్. Option B is dreams are usually erased from our memory within minutes. Option C, we only dream when we are deeply asleep. Option D, we remember every dream but our brain hides it. Hey, ఇదేదో భలే ఉంది కదా, అలా కొన్ని కొన్ని మర్చిపోయి బ్రెయిన్ హైడ్ చేసే ఆప్షన్ ఉంటే భలే ఉంటుంది కదా, అక్కడ లేనివన్నీ గుర్తు చేసుకొచ్చేది కదా బ్రెయిన్. ఓకే, విచ్ వన్ డూ యూ థింక్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్? మనకి డ్రీమ్స్ ఎందుకు గుర్తుండవు? బికాస్ ఆర్ బ్రెయిన్ స్టాప్స్ డ్రీమింగ్ బిఫోర్ వి వేకప్. Dreams are usually erased from our memory within minutes. We only dream when we are deeply asleep. Or we remember every dream but our brain hides it. మీరు అనుకుంటున్న ఆన్సర్ ఏంటో జాగ్రత్తగా జాగ్రత్తగా డిస్కస్ చేసి, పెద్దవాళ్లతోటి, పెద్దవాళ్ళ పిల్లలతోటి డిస్కస్ చేసి, కన్సల్టేషన్ చేసుకుని మరీ ఆన్సర్ చెప్పవలసిందిగా మనమే. సో మీరందరూ డైల్ చేసిన నెంబర్ మీ తెలుసు కదా, 9726361966 ఇస్ ద స్టూడియో నెంబర్ అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ కాల్స్ ఆన్ ద అదర్ సైడ్. చూద్దాం ఎవరు ఫస్ట్ ఆన్సర్ చేసి డ్రీమ్స్ గురించి ఆన్సర్ చెప్తారో. ఓకే, ఒక ఆప్షన్ ఇస్తాను, ఒకవేళ మీకు గనక ఈ క్వశ్చన్ కి ఆన్సర్ తెలియకపోతే కూడా డ్రీమ్స్ గురించి ఎవరైనా మాట్లాడదాం అనుకుంటే కూడా ఫోన్ చేసి చెప్పచ్చు, ఇంట్రెస్టింగ్ టాపిక్ కదా, ఇంతసేపైనా కబుర్లు చెప్పుకోవచ్చు. ఓకే, అండ్ దిస్ వండర్ఫుల్ నెక్స్ట్ సాంగ్ ఈస్ ఫర్ యూ. ఫ్రైడే అంటే కొంచెం హడావిడి ఉంచాలి కదా, సో వాల్యూమ్ పెంచండి అండ్ ఈ పాటను వినేసేయండి, వచ్చేసేయండి, నేను మీకోసం ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను.

0: డ్రీమ్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. సో రెమ్ స్లీప్ లో ఉన్నప్పుడు త్వరగా మనం నిద్ర చేస్తే అది మనకు గుర్తుండిపోతుంది. హలో హలో
1: హలో అండి, మనము ఆన్ ఎయిర్ లో మనీష్ గారు తో ఉన్నాము. సో మనీష్ గారు ఇస్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ద ఆన్సర్. సో మనీష్ గారి ప్రకారం ఆప్షన్ ఏంటంటారంటే బి అంటారా, ఆప్షన్ ఏ అంటారా?
0: ఆప్షన్ బి అనుకుంటున్నాను, ఎందుకంటే ఉంటుంది దానికి దానికి బీప్ ఉంటుంది. సో మనం ఫ్రెండ్ స్లీప్ లో ఎప్పుడు వచ్చేవే కాదు. సో సడన్ గా మనం రెమ్ స్లీప్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ పాయింట్ ఆఫ్ టైం లో మనం మేకల్ అయితే కంటున్నాము,
1: ఓకే,
0: అది గుర్తుంటుంది.
1: అబ్బా ఏమైనా చెప్పారా? ఇంత ఆన్సర్ నాకు అంటే క్వశ్చన్ లో ఎదుగుతున్నప్పుడు చాట్ జీపీటీ లో కూడా చెప్పలేదండి. ఇంత విశ్లేషంగా ఇంత ఇంత ఎక్స్ప్లెనేషన్ తో ఎంత బాగా చెప్పారు. అండ్ యువర్ ఆన్సర్ ఇస్ రైట్. సో డ్రీమ్స్ ఆర్ యూజువల్లీ ఎరేస్డ్ ఫ్రమ్ అవర్ మెమరీ విత్ ఇన్ మినిట్స్. అలా అక్కర్లేని విషయాలు కూడా ఎరేస్ చేస్తే ఎంత బాగుంటుందో కదా. కరెక్ట్. ఎందుకు హస్బెండ్ కి వైఫ్ వి ఎప్పుడో పెళ్ళప్పుడు విషయాలు, వైఫ్ కి హస్బెండ్ వి ఎప్పుడో ఏదో అన్న విషయాలు అవన్నీ ఎందుకు గుర్తుంటాయంటారు?
0: అదే అయి కొన్ని ఉంటే ముద్ర పడిపోతాను అన్నమాట.
1: అవి తీపి జ్ఞాపకాలు అంటారా?
0: ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం లూసిడ్ డ్రీమ్ కూడా ఉంటాయి కదా.
1: అవును.
0: సో లూసిడ్ డ్రీమ్స్ ఎలా అంటే మనం నిద్రలో ఉండకుండా మన డ్రీమ్ కంట్రోల్ చేయొచ్చు.
1: ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. దిస్ ఇస్ వెరీ ఇన్ఫర్మేటివ్, బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండ్ లెటింగ్ అస్ నో.
0: లూసిడ్ డ్రీమ్స్ ఎలా అంటే మనం నిద్రలో ఉండకుండా మన డ్రీమ్ కంట్రోల్ చేయొచ్చు.
1: ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. దిస్ ఇస్ వెరీ ఇన్ఫర్మేటివ్, బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండ్ లెటింగ్ అస్ నో.
0: లూసిడ్ డ్రీమ్స్ ఎలా అంటే మనం నిద్రలో ఉండకుండా మన డ్రీమ్ కంట్రోల్ చేయొచ్చు.
1: Okay, okay. Thank you so much, and yes, this is very informative, but thank you so much for calling and letting us know.
0: Yeah, lucid dreams are like control.
1: Okay, okay. Thank you so much, and yes, this is very informative, but thank you so much for calling and letting us know.
0: Yeah, lucid dreams are like control.
1: Okay, okay. Thank you so much, and yes, this is very informative, but thank you so much for calling and letting us know.
0: లూసిడ్ డ్రీమ్స్ ఎలా అంటే మనం నిద్రలో ఉండకుండా మన డ్రీమ్ కంట్రోల్ చేయొచ్చు.
1: ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. దిస్ ఇస్ వెరీ ఇన్ఫర్మేటివ్, బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండ్ లెటింగ్ అస్ నో.
0: లూసిడ్ డ్రీమ్స్ ఎలా అంటే మనం నిద్రలో ఉండకుండా మన డ్రీమ్ కంట్రోల్ చేయొచ్చు.
1: ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. దిస్ ఇస్ వెరీ ఇన్ఫర్మేటివ్, బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండ్ లెటింగ్ అస్ నో. థ్యాంక్ యూ, బాయ్. అది అంటే కళ వెనకాతల ఇంత పెద్ద స్టోరీ ఉందన్నమాట పక్కలో. అది ట్రిక్కీ వన్. వరల్డ్ ఫార్మసీ డే కూడా కాబట్టి ఈ క్వశ్చన్ ఒకసారి ఫార్మసీ దానికి సంబంధించినట్టుగా అనుకుందాం. ఇఫ్ అ మెడిసిన్ ఇస్ హెల్పింగ్ యూ ఫీల్ బెటర్, డస్ టేకింగ్ మోర్ ఆఫ్ ఇట్ మేక్ యూ గెట్ బెటర్ ఫాస్టర్? ఆప్షన్ ఏ, ఎస్ మోర్ మెడిసిన్ వర్క్స్ ఫాస్టర్. ఆప్షన్ బి, నో మోర్ మెడిసిన్ కెన్ యాక్చువల్లీ బీ హార్మ్ఫుల్. మెడిసిన్ కెన్ బి హార్మ్ఫుల్, ఐ డోంట్ నో దాట్. ఆప్షన్ సి, ఓన్లీ ఇఫ్ యు ఆర్ అన్ అడల్ట్. ఓ, ఇది కూడా ఉందా? ఆప్షన్ డి, ఓన్లీ ఇఫ్ యు ఆర్ లిక్విడ్, ఇఫ్ ఇట్ ఇస్ అ లిక్విడ్ మెడిసిన్. ఓ, సిరప్ లాంటివి అనమాట. బాగున్నాయి ఈ ఆప్షన్స్ అన్ని, చాలా బాగున్నాయి. సో ఇఫ్ ఎ మెడిసిన్ ఇస్ హెల్పింగ్ యూ ఫీల్ బెటర్, డస్ టేకింగ్ మోర్ ఆఫ్ ఇట్ మేక్ యూ గెట్ బెటర్ ఫాస్టర్? ఆప్షన్ ఏ, ఎస్ ఆప్షన్ బి, నో ఆప్షన్ సి, ఓన్లీ ఇఫ్ యు ఆర్ అన్ అడల్ట్. ఆప్షన్ డి, ఓన్లీ ఇఫ్ ఇట్స్ అ లిక్విడ్ మెడిసిన్. సో దీంట్లో ఆన్సర్ ఏంటో తెలిస్తే చక్కచక్క ఫోన్ చేసి చెప్పేసేయండి. అండ్ ఎక్స్ప్లెనేషన్స్ ఆర్ రిక్వైర్డ్. ఉత్తినే ఆన్సర్ చెప్తే కుదరదు. మన ఎవరు మనీష్ గారు సార్ ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారో ఆ టైప్ లో చేయాలన్నమాట. ఈ పాట మీరందరూ వింటూ వింటూ ఫోన్ చేసేసి నాకు ఆన్సర్ ఏమనుకుంటున్నారో చెప్పేసేయండి. ఎండింగ్ కూడా వినేస్తాను. ఒకవేళ అద్భుతమైన టాపిక్ ఉంటే మన లిజన్స్ కూడా వినిపిద్దాం. అండ్ దిస్ సాంగ్ ఇస్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఎంజాయ్.
2: టుడే ఇస్ యువర్ డే. వాట్ యు వాంట్, క్లాస్ ఆర్ మాస్?
3: మేడం, అన్ని చూసేశాం. మనకు కావాల్సింది ఈ ప్రాంత నాటు సౌండ్, వింటే దత్తరిల్లిపోవాలి.
2: అయితే కావాల్సింది హీట్, అది వస్తేనే బీటు అభివృద్ధి, హీటు అభివృద్ధి. కమాన్.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: కవింతలకి కేరింతలకి కేరాఫ్ అడ్రస్ రేడియో సురభి.
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సస్ అమెరికాలో తెలుగు నేస్తం.
4: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
5: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with NRI page.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. Radhika, next week mana office event ki please take care of the catering, okay?
5: Sure. How many people are we expecting?
0: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
5: Idi office party ya leka jatra?
0: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 ఎలక్ట్రానిక్స్.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
6: Buying a home in India is now easier and hassle-free. Kru Pravesh India Property Expo brings top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR directly all under one roof. Choose your home from 200 plus projects at the biggest India Property Expo in Frisco. Be there on the 10th and 11th of October at Health Regency Frisco, 10 a.m. to 8 p.m. Free entry and car parking. An event by My Square Feet.
7: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
8: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
7: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్స్.
9: Welcome back. Meerandaru vintunnaru mee RJ Srikanthi tho happy hour from 7 to 9 every Friday only on the airwaves of Radio Surabhi. Meerandaru break lo aa manchi advertisements vintundaga manaki Vardhan call chesadu. Vardhan is on air. Hi Vardhan. Vardhan unnava? Pettesava? Nuvu inkoncham gattiga maatladagalva? Vinipinchatledu sarigga Vardhan.
10: So, you know how, like a lot of medicine, like, help you for, like, if you take a little bit of medicine, like, there's a recommended if you put on the medicine bottle, which then, that gave me the idea, if you drink too much, then it will just, make your, whatever you have worse, it's better, because, like, they have the recommended.
9: కరెక్ట్. చూసారా అసలు ఎంత బాగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు వర్ధన్. థ్యాంక్ యూ సో మచ్ వర్ధన్. నీకి నువ్వేంటి, వాట్ యూ వాంట్ టు బికమ్ వెన్ యూ గ్రో అప్? బట్ వాట్ యూ వాంట్ టు బికమ్ వెన్ యూ గ్రో అప్ వర్ధన్? ఇంత ఆలోచిస్తున్నావా, ఈయన మొమ్మట పడుతున్నా, ఇంతసేపు ఇంత పెద్ద ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి నువ్వేమవుదాం అనుకుంటున్నావు అంటే ఇంత ఆలోచిస్తున్నావా నువ్వు? ఎనీవేస్ థ్యాంక్ యూ, నైస్ టాకింగ్ టు యూ, బాయ్. అది అంటే పిల్లలకి తెలిసిన క్వశ్చన్ ఆన్సర్ చేయడం ఎంత కాన్ఫిడెంట్ గా ఆన్సర్ చేస్తారో, ఏమవుదాం అనుకుంటే అంత సైలెంట్ అయిపోయాడు. బట్ ఐఎమ్ సో హ్యాపీ దట్ వర్ధన్ కాల్డ్ అండ్ గేవ్ సచ్ అ వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్. అండ్ మనం నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్లిపోదామా. సో ఈ రోజు ఏంటంటే వరల్డ్ డ్రీమ్ డే, నేషనల్ డాటర్స్ డే తో పాటు వరల్డ్ కెసిడియా డే అంట, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. సో కెసిడియా తిన్నవే కాదు, దాన్ని ఒక రోజు కింద సెలబ్రేట్ చేసుకుంటారు కూడా. సో వై నాట్ వి ask a question about the quesadillas. Meeri part vinochesayandi, nenu ee loga next question mimmalni adigestanu. And this is for the birthday celebration people, listen and enjoy.

ఎస్ అలా మీరందరూ ఆ పాట వింటూ ఉంటే నేను వెయిట్ చేస్తున్నాను. ఏంటి క్వశ్చన్ ఆన్సర్ ఎవరికి తెలీదా? నిజంగా సీరియస్లీ? ఓకే ఎనీవేస్ నేను ఆన్సర్ చెప్దామా వద్దా ఆలోచిస్తాను. బట్ ఇంకా ఎవరైనా పిల్లలు కనుక ఒకవేళ వింటూ ఉంటే ఆన్సర్ చెప్తారేమో, ఎందుకు నేను స్పాయిలర్ చేయడం అని ఆలోచిస్తున్నాను. బట్ కెసిడియా అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది? ఎనీవేస్ నేను ఆన్సర్ చెప్దామా వద్దా ఆలోచిస్తాను. బట్ ఇంకా ఎవరైనా పిల్లలు కనుక ఒకవేళ వింటూ ఉంటే ఆన్సర్ చెప్తారేమో, ఎందుకు నేను స్పాయిలర్ చేయడం అని ఆలోచిస్తున్నాను. బట్ కెసిడియా అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది? ఎనీవేస్ నేను ఆన్సర్ చెప్దామా వద్దా ఆలోచిస్తాను. బట్ ఇంకా ఎవరైనా పిల్లలు కనుక ఒకవేళ వింటూ ఉంటే ఆన్సర్ చెప్తారేమో, ఎందుకు నేను స్పాయిలర్ చేయడం అని ఆలోచిస్తున్నాను. బట్ కెసిడియా అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది? ఎనీవేస్ నేను ఆన్సర్ చెప్దామా వద్దా ఆలోచిస్తున్నాను. బట్ ఇంకా ఎవరైనా పిల్లలు కనుక ఒకవేళ వింటూ ఉంటే ఆన్సర్ చెప్తారేమో, ఎందుకు నేను స్పాయిలర్ చేయడం అని ఆలోచిస్తున్నాను. బట్ కెసిడియా అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది? ఎనీవేస్ నేను ఆన్సర్ చెప్దామా వద్దా ఆలోచిస్తున్నాను. బట్ ఇంకా ఎవరైనా పిల్లలు కనుక ఒకవేళ వింటూ ఉంటే ఆన్సర్ చెప్తారేమో, ఎందుకు నేను స్పాయిలర్ చేయడం అని ఆలోచిస్తున్నాను. బట్ కెసిడియా అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది? ఎనీవేస్ నేను ఆన్సర్ చెప్దామా వద్దా ఆలోచిస్తున్నాను. బట్ ఇంకా ఎవరైనా పిల్లలు కనుక ఒకవేళ వింటూ ఉంటే ఆన్సర్ చెప్తారేమో, ఎందుకు నేను స్పాయిలర్ చేయడం అని ఆలోచిస్తున్నాను. బట్ కెసిడియా అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది? ఎనీవేస్ నేను ఆన్సర్ చెప్దామా వద్దా ఆలోచిస్తున్నాను. బట్ ఇంకా ఎవరైనా పిల్లలు కనుక ఒకవేళ వింటూ ఉంటే

0: ఆన్సర్ చెప్తారేమో, ఎందుకు నేను స్పాయిలర్ చేయడం అని ఆలోచిస్తున్నాను. బట్ కెసిడియా అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది అంటే చెప్పనా వెయిట్ చేయనా? ఓకే ఎనీవేస్ కొంచెం సేపు వెయిట్ చేస్తాను, ఇంకెవరైనా కిడ్స్ ఆన్సర్ చేస్తారేమో. కెసిడియా మూవింగ్ ఆన్. నేను యూజువల్ గా ఈ గేమ్స్ ట్రిక్ కిడ్స్ ట్రివియా సెషన్ 7:30 వరకే ఆడతాను, బట్ పిల్లలందరూ కూడా చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి, పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి ఇంకొంచెం సేపు చేయాల్సి వచ్చింది. బట్ ఇట్స్ ఫైన్, మనం మన ఒరిజినల్ మెదడుకి మేత కార్యక్రమంలోకి వెళ్ళిపోతున్నాం. లాస్ట్ వీక్ మనము కొన్ని బ్రహ్మానందం గారి క్యారెక్టర్స్ పేర్లు అడిగి పలానా సినిమాలో ఆయన క్యారెక్టర్ పేరు ఏంటి అని అడగడం జరిగింది. అండ్ ఐ విల్ బి కంటిన్యూయింగ్ ద సేమ్ సెగ్మెంట్ దిస్ వీక్ ఆల్సో. సో నేను ఒక కామెడీ బిట్ వినిపిస్తాను, వినిపించిన తర్వాత సినిమా పేరేంటి అనేది మీరు గెస్ చేయాలి. అలాగే ఆ సినిమాలో మన బ్రహ్మానందం గారి పేరేంటో కూడా తెలిస్తే చెప్పచ్చు. సో హియర్ ఇస్ ద కామెడీ బిట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ, జాగ్రత్తగా వినాలి.
1: బాబ్జీ గారి చెల్లెలు మ్యారేజ్ ఫిక్స్ అయింది కదా, మరి మీ చెల్లెల సంగతి ఏంటి? ఏదో మాట అనుకుంటే సరిపోద్దు కదా, అలా సీరియస్ లుక్ లేవకు. ఇప్పుడు నీ బ్యాక్గ్రౌండ్ కంటే నా బ్యాక్గ్రౌండ్ పెద్దది, బలమైంది. కంచం కంచమేంటి ఎంత ఉంది?
2: ఫుడ్
1: ఇదేంటి ఇంత పెట్టారు?
2: తింటే తరిగిపోద్దులే.
1: ఇంత ఫుడ్ ఎవడైనా తింటాడా? ఈయన కూడా తినలేడు. ఏంటి సార్ ఇది, సగం తీసేయమని చెప్పండి సార్.
2: జిలేబీ.
0: అరే నేను ఆపుదాం అనుకుంటూ వాడు ఏం చెప్తాడా అని చెప్పి నేను లీనమైపోయా సీన్ లోకి. బట్ ఎనీవేస్ సినిమా పేరేంటి, ఆయన క్యారెక్టర్ పేరు తెలిసిపోయింది కాబట్టి చాలా చాలా ఈజీ. సినిమా పేరు తెలిస్తే స్టూడియో కాల్ చేసి చెప్పేసేయండి. స్టూడియో నెంబర్ మీ అందరికి 9726361966 ఇస్ ద స్టూడియో నెంబర్ అండ్ ఐ ఆమ్ హ్యాపీలీ వెయిటింగ్ ఫర్ యువర్ కాల్స్. అండ్ లెట్ సి ఈ సినిమా పేరేంటి. ఇప్పుడు మీరు వినిపించిన బ్రహ్మానందం గారి కామెడీ బిట్ పేరు, సినిమా పేరేంటి అండ్ సినిమాలో ఆయన పేరేంటి లాస్ట్ లో వచ్చేసింది, కానీ ఎవరైనా వినకపోయి ఉంటే ట్రై చేయండి. అండ్ దిస్ వండర్ఫుల్ హ్యాపీ నెంబర్ ఇస్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. Listen and enjoy.

0: అలా మనకి బోల్డ్ మంది కాలర్స్ వచ్చారు. నేను కొన్ని కాలర్స్ మిస్ అయ్యాను, ఏమనుకోకండి, దయచేసి క్షమించండి. ఇవన్నీ మళ్ళీ కాల్ చేసేసేయండి, నేను ఖచ్చితంగా మీ కాల్ ఆన్సర్ చేస్తాను. అలాగే మనకి జయసూర్య గారు కాల్ చేశారు, చేసి నన్ను కొన్ని అక్షంతలు నాకేసి నువ్వు ఎప్పుడు ఇలానే చేస్తావమ్మా అని చెప్పి నెక్స్ట్ కరెక్ట్ గా రాంగ్ ఆన్సర్ చెప్పారనమాట. అండ్ మనోజ్ గారు కరెక్ట్ గా రైట్ ఆన్సర్ చెప్పారనమాట. సో ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇస్ నాయక్. జిలేబీ అనే పేరు హింట్ వచ్చేసాక కూడా జయసూర్య గారు తప్పు చెప్పారు. ఇన్నిసార్లు జయసూర్య గారు చేశాక ఇంకోసారి పిల్లకి కాల్ చేయకూడదు. కాదండి, జయసూర్య గారు ఎవరో మీకు తెలియదు, వందల మంది జయసూర్యలో ఈయన ఎవరో మీకు ఎవరో తెలియదు. అందుకని జయసూర్య గారు మీరు యాజ్ యూజువల్ కాల్ చేసేయండి. ఈ నెక్స్ట్ కామెడీ బిట్ వినేసి మీకు కనుక ఒకవేళ ఆన్సర్ తెలిస్తే ఇమ్మీడియట్ కాల్ చేయండి జయసూర్య గారు. దీనికైనా మీరు రైట్ ఆన్సర్ చెప్తారు నాకు ఖచ్చితంగా. మీ మీద మీకంటే నాకు ఎక్కువ నమ్మకం ఉందండి. Here it is for all of you.
1: Guru garu,
2: emitra
1: mental ki psycho ki tala entandi?
2: Mental ante nidra jujubi, psycho ante ammo adi vere level. Daniki man daggara kirtana level. Hey entra, enti edustunnam entra?
3: ఈ సొసైటీ నన్ను సైకో అని ముద్రేసింది.
2: సైకోనా? మరి నిన్న మెంటల్ అన్నావు కదరా.
0: కాదండి, ఇది ఒక మంచి చర్చనీయాంశం అన్న ఉద్దేశం. మీరందరూ ఏమంటారు, మెంటల్ కి సైకోకి డిఫరెన్స్ ఏంటి? ఇది అద్భుతమైన టాపిక్ గా పరిగణించి నెక్స్ట్ ప్రోగ్రామ్ దీని మీద చేద్దాం అనుకుంటున్నారు. మీరందరూ ఏమంటారో నాకు మీ ఓటు కావాలి. మీరు ఫోన్ చేసి మీ ఓటుని సద్వినియోగపరచుకోవాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను. ఓకే, గేమ్ లోకి వచ్చేస్తే ఈ సినిమా ఇప్పుడు మీరు విన్న ఈ బ్రహ్మానందం గారు అండ్ ఆలీ గారి కాంబినేషన్ లో ఉన్న ఆ సంగీతం బ్యాక్గ్రౌండ్ లో వస్తున్న సినిమా పేరేంటి తెలిస్తే స్టూడియోకి కాల్ చేసి చెప్పేసేయండి. అలాగే మెంటల్ కి సైకోకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? బాగా ఇంట్రెస్టింగ్ టాపిక్ అసలు తలుచుకుంటుంటేనే భలే థ్రిల్లింగ్ గా ఉంది నాకు. ఇంతకీ మీరు మెంటల్ సైకోనా అంటే అది అడగాల్సిందని కాదు ఇంకెవరినైనా, బట్ మీకెవరికైనా ఒక ఒపీనియన్ ఉంటే గనక మెంటల్ కి సైకోకి డిఫరెన్స్ ఏంటో తెలిస్తే కూడా కాల్ చేసి చెప్పొచ్చు. భలే ఉంది టాపిక్. అలాగే ఇన్నిసార్లు మనం ఇన్ని రకాలుగా ఆడుకోవడానికి, మాట్లాడుకోవడానికి, పాడుకోవడానికి, పాటలు పాడుకోవడానికి తోడ్పడిన మన స్పాన్సర్స్ ఎవరైతే ఉన్నారో ఒక్కసారి వాళ్ళ గురించి కూడా మనం చదివేసుకుందాము. The 14th annual Silk Threads charity gala, the Tapestry of Dreams, is happening Saturday, October 3rd at 7 p.m. at Hotel Indigo Las Colinas in Irving. Featuring renowned Indian designer Rohit K. Verma, the evening will showcase exquisite Indian couture and artistry, all while supporting Hunger Mitao and its working to fight hunger through local food banks. The dress code is Indian formal or black tie, and this is an adult-only event. For tickets and more information, visit silkthreadsfundraiser.com. Don't forget, it is silkthreadsfundraiser.com. Okay, so joke comedy bit vinin tarvata meerandaru call chestarani aashistu next song meekosam vesestunanu. Idu vintu meer call cheyavalsindiga manavi.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogya Me Asalaina Aishwaryam, your daily dose of goodness. Me Arogya Nikapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
4: హైదరాబాద్ లో ప్రాపర్టీ కోసం చూస్తున్నప్పుడు ఒక్క ప్రాజెక్టే ఎందుకు చూడాలి? వేరు వేరు ప్రాంతాలు, వేరు వేరు ప్రాజెక్ట్స్, వేరు వేరు ధరలు, వేరు వేరు చాయిసెస్. నియోపోలిస్, కోకాపేట్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, సికింద్రాబాద్, బెల్లాపూర్, చెవెళ్ళ, కొంపల్లి ఫ్యూచర్ సిటీ, ఇంకా ఎన్నో ప్రాజెక్ట్స్ ఒకే చోట. గృహ ప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో హయత్ రీజెన్సీ ఫ్రిస్కోలో జరగబోతోంది అక్టోబర్ 10 and 11. చూడండి, కంపేర్ చేసుకోండి, మీకు నచ్చిన దాన్ని మీరే సెలెక్ట్ చేసుకోండి.
5: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
6: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
5: ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని.
6: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
7: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine-in, take-out or delivery.
5: What is this address again?
7: Bawarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bawarchicaters.com. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
8: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి ఖాళీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
9: శివదుర్గ జ్యోతిష్యాలయం నియర్ హనుమాన్ టెంపుల్ ఫ్రిస్కో, కోయదొర శ్రీనివాసరాజు గారు ఇప్పుడు మన తెలుగు వారి కోసం జ్యోతిష్యం చెప్పడానికి డల్లాస్ కు విచ్చేసి ఉన్నారు. మీరు మీ ముఖము, చెయ్యి చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, చదువు, ఆరోగ్యం, ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, సంతాన సమస్యలు, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అంజనం వేసి దుర్బిణిలో చూసి 100% పరిష్కారం చూపగలరు. కాల్ ఫర్ అపాయింట్మెంట్ 4696053552. వెబ్సైట్ శ్రీనివాసరాజు కోయదొర.com.
10: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
11: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
10: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
12: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
10: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.

0: అలా ఒక అద్భుతమైన పాట వినేసిన తర్వాత మనం మాట్లాడుకోవాల్సినవి అండ్ కామెడీ బిట్స్ వేసుకోవాల్సినవి ఇంకా చాలా చాలా ఉన్నాయి. సో స్టే ట్యూన్డ్ ఇన్, డోంట్ గో ఎనీవేర్. అండ్ ఇందాక నేను వేసిన క్వశ్చన్ కి మెంటల్ కి సైకో కి మధ్యలో డిఫరెన్స్ ఏంటి అన్న ఆ కామెడీ బిట్ కి కరెక్ట్ ఆన్సర్ మన వీరేంద్ర గారు చెప్పేశారు ఆఫ్టర్ లిటిల్ హింట్. ఓకే, సో మిమ్మల్ని గెలిపించడమే మా ఉద్దేశం. మీకు ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఆల్మోస్ట్ తెలుసు అనుకుంటే కాల్ చేయండి, ఒక్కొక్కటి 1 or 2 హింట్స్ ఇచ్చేసి గెలిపించేస్తాం మిమ్మల్ని. ఆల్సో కష్టమైన బిట్ వేస్తే కష్టమని కాల్ చేయరు, ఈజీ బిట్ వేస్తే చాలా ఈజీగా ఉందని కాల్ చేయరు. జయసూర్య లాంటి గారు వాళ్ళేమో ఆన్సర్ చెప్పేసే క్వశ్చన్లు ఉత్తారంటారు. ఇలా ఇన్ని అపవాదులు నా మీద వేస్తున్నారు కానీ కాల్స్ మట్టుకు చేయట్లేదు. సో మీరు అంటే ఏం నీ ఆత్మ ఎప్పుడు శాంతిస్తుంది, ఎన్ని ఎంతమంది చేస్తున్నావు ఇంకా ఏడుస్తున్నావు అంటారా, ఏంటోనండి అలా మీ ఈ క్షణం ఒకే ఒక కోరిక మీ స్వరం వినాలని తీయగా ఆ టైప్ లో అనమాట. బట్ ఓకే, బాగోద్లే పాడితే నెక్స్ట్ కామెడీ బిట్ వేసేసుకున్నాక ఇంకొన్ని కబుర్లు చెప్పుకుందాం. అండ్ ఈ కామెడీ బిట్ జాగ్రత్తగా వినండి, ఎందుకంటే సినిమా పేరేంటో కూడా అడుగుతానన్నమాట. హియర్ ఇట్ ఇస్. హిందీలో వచ్చేది మనకెందుకు, మనం తెలుగులో వచ్చేది చూసుకుందాము. ఓకే, దిస్ ఇస్ ద మోస్ట్ ఫేమస్ వన్, లెట్ సీ ఇఫ్ యూ కెన్ గెస్ ఇట్.
1: రాధా భట్టరా, నీ గురించి మాట్లాడుకుంటున్నా.
2: విన్నా, అంతా విన్నా. నువ్వేమన్నావో నేను విన్నా, మన పెద్దలు విన్నారు. ఏ పొట్టున్న వాళ్ళు ప్రేమించకూడదా, నా జాబేమిటి పరోహించావు కూర్చో చేసే పని. ఆ మాత్రం ఇప్పుడు పొట్టుండదా, వీళ్ళందరికీ సిక్స్ ప్యాక్ ఉన్నాయా, రేపు పొద్దున వీడి పొట్టరాదని నువ్వు గ్యారంటీ ఇవ్వగలవా?
3: ఇక్కడ డిస్కషన్ పొట్ట గురించి కాదు, పెళ్లి గురించి.
0: అది ఇక్కడ డిస్కషన్ పొట్ట గురించి కాదు, పెళ్లి గురించి. ఏ సినిమా అది? సినిమా పేరు తెలిస్తే వెంటనే స్టూడియో కాల్ చేసేసి సినిమా పేరు పలానా పలానా కాంతమ్మ అని చెప్పేసేయండి. అండ్ స్టూడియో నెంబర్ మీ అందరికీ తెలుసు, 9726361966 ఈస్ ద స్టూడియో నెంబర్. బట్టు గారి పేరు చాలా ఫేమస్, ఫేమస్ బట్టు గారి పేరు. ఆ సినిమా పేరు ఏంటో మీకు తెలిస్తే గనక వెంటనే ఫోన్ చేసి చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఏ పాట వేద్దాము అని లైన్ అప్ చేస్తూ ఉండగా ఈ అద్భుతమైన మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పాట కనిపించేసింది నాకు. యు ఆల్ లిజన్ అండ్ ఎంజాయ్.

0: ఎస్, ఆ అద్భుతమైన పాటతో మన బండి కూడా ఊపందుకుంది. అద్భుతంగా కాలర్స్ కాల్ చేసి టకటక ఆన్సర్ చెప్పేస్తున్నారు, అండ్ ఐఎమ్ ఆల్సో సో హ్యాపీ. అయితే రీసెంట్ గా సందీప్ గారు కాల్ చేసి మనకు ఆన్సర్ చెప్పేశారు. ఆ సినిమా పేరేంటండి అంటే అదుర్స్ అని. సో దాంట్లో ఇంకొక అడిషనల్ ఆప్షన్ 1A లో 1B క్వశ్చన్ కూడా పెట్టాను అనమాట. అదేంటంటే మన నయనతార గారి పేరేంటండి అని అడిగాను, అది కూడా చెప్పేశారు వితౌట్ హింట్. అసలు ఇట్లా నీ క్వశ్చన్ ఎండ్ చేయడం ఏంటి ఆన్సర్ చెప్పారనమాట. అలా అలా ఉండాలి, షార్ప్ షార్ప్ స్టూడెంట్స్ అంటారు వాళ్ళందరినీ. బట్ ఓకే, మీరెంత షార్ప్ గా చూసుకోవాలనుకుంటే ఈ నెక్స్ట్ కామెడీ బిట్ వేసేస్తున్నాను. విన్నాక సినిమా పేరేంటో గుర్తొస్తే ఠక్కన్ ఫోన్ చేసి చెప్పేసేయండి. ఎలా చెప్పాలి? ఠక్కన్ ఫోన్ చేసి చెప్పాలి. ఓకే, హియర్ ఇస్ ఇట్.
1: ఫస్ట్ నుంచి పెడుతున్నా. మీరు నాకు బాగా నచ్చారు.
2: మీరు మాట్లాడుతుంటే నా చేతులకు చెంపలు పడుతున్నాయి. చెప్పండి,
1: మాలో మీకు ఏమి నచ్చింది?
2: మీరు నన్ను తలెత్తుకునేలా చేశారు.
1: అది మీరేం చేస్తుంటారు?
2: దోచుకుంటుంటాను.
1: ఆల్రెడీ ఓ మనసు దోచుకున్నారుగా.
0: అది మీ అందరికి ఇలా బ్రహ్మాండ ఎక్స్ప్రెషన్ కనబడుతూ ఉండుంటాయి కదా. మీరేం చేస్తూ ఉంటారు అంటే మనసు దోచుకుంటూ ఉంటారంట, భలే ఆన్సర్ కదా అది. బట్ ఎస్, సినిమా పేరేంటో తెలిస్తే వెంటనే స్టూడియో కాల్ చేసి చెప్పేసేయండి. స్టూడియో నెంబర్ మీ అందరికి తెలుసు, 9726361966 ఇస్ ద స్టూడియో నెంబర్. అలాగే సందీప్ గారు ఫోన్ చేసి ఇందాకలా మన అదర్స్ మూవీలో నయనతార గారి పేరేంటి అని అడగంగానే టక్కర్ ఆన్సర్ చెప్పేశారు కాబట్టి ఈ పాట ఆయన కోసం. సో వింటూనే ఉండండి, అండ్ ఐల్ వెయిట్ ఆన్ ద అదర్ ఎండ్ ఫర్ యువర్ కాల్స్. ఆ సినిమా పేరు తలెత్తుకునేలా, బ్రహ్మాండం తలెత్తుకునేలా చేసిన సినిమా పేరు తెలిస్తే టక్కన్ కాల్ చేసి చక్క చక్క చెప్పేసేయండి. This song is for the Chandrakala fans and the music fans. Here you go.

0: అలా సందీప్ గారు, హోప్ఫుల్లీ యూ ఎంజాయ్ దిస్ సాంగ్ అని అనుకుంటున్నాను. మీ చంద్రకళ పాట వినిపించేశాను కాబట్టి, అండ్ మీరు కూడా ఆన్లైన్ లో ఉండి మా నెక్స్ట్ బిట్ ఏంటో వినడానికి రెడీగా ఉన్నారు, కాల్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారని ఆశిస్తూ నెక్స్ట్ కామెంట్ బిట్ అదే వేసేస్తున్నాను. ఓకే, అది సరే. ఇంతకు ముందు వేసిన కామెంట్ బిట్ కాస్త ఎవరు చెప్పారు? లావణ్య గారు కాల్ చేశారు. లావణ్య గారు, మీరు మహాడేశాక నాకు డౌట్ వచ్చిందండి. మీరు పుట్టక ముందే మీ పేరు డిసైడ్ అయ్యారా, పుట్టాక డిసైడ్ అయ్యారా? మీ గొంతు అంత బాగుంది, మీరు ట్రై చేయలేము ఆర్జేగా, అంత చక్కగా సునీతంగా చాలా చక్కగా మాట్లాడారు. బట్ లావణ్య గారి రిక్వెస్ట్ మేరకు ఒక నెక్స్ట్ కామెడీ బిట్ అయితే లైనప్ చేయడం జరిగింది. ఈ కామెడీ బిట్ ఏ సినిమాలోది, అలాగే బ్రహ్మానందం క్యారెక్టర్ పేరేంటో తెలిస్తే కూడా ఫోన్ చేసి చెప్పచ్చు. ఓకే, రాంగ్ ఆన్సర్ కి శిక్షలేం లేవు, సరదాగా అది కాదుగా అని చెప్తాం అంతే. అంతకుమించి మిమ్మల్ని శిక్షించాము, మిమ్మల్ని ఫైన్ వేయం ఏం చేయం. అందుకని ఎవరైనా కూడా ఫోన్ తీసి ట్రై చేసేయచ్చు మాకు. అండ్ దిస్ బిట్ ఈస్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. హియర్ ఇట్
1: ఇస్.
2: నువ్వు మళ్ళీ ఏదో తప్పు చేస్తున్నావు.
3: డ్యూటీలో ఉన్న ఆఫీసర్ ని చెయ్యేస్తే ఏమవుద్ది కిల్ బిల్?
1: పుచ్చా పగిలిపోద్ది.
2: అన్ని లోపల ఉంటేనే మనం డ్యూటీ సిన్సియర్ గా చేయొచ్చు. నన్ను అంత నమ్మకం
0: అది. సో మళ్ళీ జయసూర్య గారి కోపం వస్తుందేమో, ఆన్సర్ చెప్పేసి క్వశ్చన్ అడుగుతాం ఏంటమ్మా అని. బట్ ఎవరైనా కనిపెట్టి ఉంటే ఓకే, సినిమా పేరేంటో తెలిస్తే చెప్పేసేయండి స్టూడియో కాల్ చేసి. అట్ ద సేమ్ టైం మన ఫ్రస్ట్రేటెడ్ బ్రహ్మానందం గారి పేరేంటో తెలిస్తే కూడా కాల్ చేసి చెప్పేసేయచ్చు. ఈ వండర్ఫుల్ సాంగ్ వింటూ మీ అందరి కాల్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. అండ్ హియర్ యూ గో.

0: ఎస్ అలా మీరు ఒక వండర్ఫుల్ సాంగ్ ఫ్రమ్ అవర్ రేసుగురం సినిమా నుంచి వింటూ ఉండగా నాకు కపుల్ ఆఫ్ కాలర్స్ వచ్చారు. ఒకళ్ళు చాలా చక్కగా పేరు చెప్పారు, సోమశేఖర్ గారండి నా పేరు అని చెప్పి. ఇంకొక అతను యాజ్ యూజువల్ పేరు చెప్పలేదు, సో మనకి నచ్చిన పేరు పెట్టుకోవచ్చు కాబట్టి మనకు నచ్చిన పేరు ఏదో పెట్టేసుకుందాము. బట్ ఆయన ఆన్సర్ చేశారు, ఎస్ ద సెకండ్ కాలర్ ఆల్సో ఆల్మోస్ట్ ఆన్సర్ ద క్వశ్చన్, ఎందుకంటే రేసుగురం నుంచి ఇంకొక సీన్ దో హీ వాజ్ ఎక్స్ప్లెయినింగ్, విచ్ ఇస్ గుడ్. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. నెక్స్ట్ బిట్ వేసేస్తున్నాను. Hopefully you are all hearing to this one. Let's get it.
1: Namaste again. Edaro cheptunta.
2: I am P.
1: Oh,
2: JP.
1: Oh,
2: Edaro cheptunta.
1: I see. Oh, rule number 6. Anything you want?
2: Oh. Nu gadiki. Sari em jarigindi doctor?
1: Ikkada evaru dilga gattiga untadi? Yaadi gundikai.
2: Ah.
1: Inka accident avutaru ante idhe ayi untadi. Ala pakkile maadu.
2: Matter endu ine cheptu doctor?
1: ఆ లోపల ఉన్నాడు మేలుడా?
2: కాబోయే అల్లుడు.
1: ఓహో, అతనికి
0: ఎస్ ఈ సినిమా ఈ బిట్ కూడా రేసుగురం సినిమాలో నుంచే, కానీ మన అలీగారి పేరేంటి, అలీగారి పేరేంటో తెలిస్తే గనక స్టూడియో కాల్ చేసి చెప్పేసేయండి. అండ్ దిస్ నెక్స్ట్ వండర్ఫుల్ సాంగ్ ఈస్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. అలాగే మనం కొన్ని ప్రకటనలు చూసుకున్నాము, ఎందుకంటే ప్రకటనలు చదివి చాలా సేపు అవుతుంది కాబట్టి. అండ్ గృహప్రవేశ్ ఇండియన్ ప్రాపర్టీ ఎక్స్పో హైదరాబాద్ లో ప్రాపర్టీ కోసం చూసినప్పుడు ఒక ప్రాజెక్ట్ ఎందుకు చూడాలి, వేరే వేరే ప్రాంతాలు ప్రాజెక్ట్స్ ప్రైజెస్ అండ్ చాయిసెస్ ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకి గచ్చిబౌలిలోన కోకాపేట ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ తెల్లాపూర అని చాలా చాలా అనుకుంటూ ఉంటాం కదా. ఇవన్నీ కలిపి గృహప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పోలో ఈ అన్ని ప్లేసెస్ లో ఉండే టాప్ బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ఆల్ కమింగ్ టు గృహప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో హ్యాపెనింగ్ అట్ హయత్ రీజెన్సీ ఫ్రిస్కో విచ్ ఇస్ in Dallas on October 10th and 11th. So this is the information about Gruhapravesh Indian Property Expo. Deen tarvata T-Pad Batukamma Sambaralu kuda manaku vachesayi, and T-Pad Batukamma Sambaralu are around the corner. The Telangana People Association of Dallas invites you to an unforgettable day of Batukamma and Dasara Sambaralu featuring live entertainment by Naveen Polishetty and the Energetic Infusion Band. On Sunday, October 17th, from 12 noon to midnight at Comerica Center, 2601 Avenue of the Stars, Frisco, Texas. And here's the best part. Entry and parking are absolutely free. So, me family...
3: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
4: Radio Surabhi.
3: Radio Surabhi.
5: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
3: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
5: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
6: ప్రతి వినాయక చవితికి మన ఇంటికి వినాయకుణ్ణి ఎంతో భక్తితో తీసుకువస్తాం, పూజ చేస్తాం, ఎంతో ఇష్టంగా నైవేద్యం పెడతాం. ఇంత ప్రేమగా తీసుకొచ్చిన వినాయకుణ్ణి అంతే బాధ్యతగా నిమజ్జనం చేద్దామా? డెసిగ్నేటెడ్ ఇమర్షన్ ఏరియాస్ లో మాత్రమే నిమజ్జనం చేయండి. ఎంత వీలైతే అంత మీ బ్యాక్ యార్డ్ లో విసర్జనం చేయడానికి చూడండి. ప్లాస్టిక్, ఫ్లవర్స్, డెకరేషన్స్ ని వాటర్ లో వదిలేయకండి. డివోషన్ అంటే కేవలం పూజ కాదు, రెస్పాన్సిబిలిటీ కూడా. బీ కాన్షియస్, బీ రెస్పాన్సిబుల్, బికాస్ గాడ్ వుడ్ వాంట్ యూ టు కేర్ ఫర్ ద వరల్డ్ హీ గేవ్ అస్.
7: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
8: ఇప్పటిదాకా చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
7: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
9: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
10: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
4: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
10: ఇంకా
11: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
12: ఒక సెలబ్రేషన్ ని అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ గా మార్చుకోవాలి అంటే జస్ట్ డెకోర్ సరిపోతుందా? యూ నీడ్ ద రైట్ విజన్. లక్కీ ఫర్ అస్, మనకి లక్కీ చార్మ్స్ డెకోర్ ఉంది. మన డాలస్ బేస్డ్ లక్కీ చార్మ్స్ కొన్ని సంవత్సరాల నుంచి ఫుల్ సర్వీస్ ఈవెంట్ ప్రొడక్షన్ మనకు అందిస్తున్నారు. ఓన్లీ డెకరేషన్ స్టేజింగ్ మాత్రమే కాదు, దే డూ అ ఫుల్ ఆన్ ఈవెంట్ ప్రొడక్షన్. వెడ్డింగ్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, కార్పొరేట్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, లోకల్ టు డాలస్ అయినా, అక్రాస్ ద యుఎస్ ఎక్కడైనా, ట్రెడిషనల్ ఇండియన్ మండపాల దగ్గర నుంచి లగ్జరీ సెటప్స్ వరకు ఎనీథింగ్ దాట్ యూ నీడ్ యువర్ వే టేకెన్ క్రియేట్. టు బుక్ కాల్ 4699255868 ఆర్ విజిట్ luckycharmsdecor.com.
13: హలో డాలస్, మధురమైన సంగీతం, అలరించే నృత్యంతో పాటు ఒక మంచి ఆశయం కోసం అద్భుతమైన సాయంత్రానికి మీ అందరికీ ఇదే మా ఆత్మీయ ఆహ్వానం. అక్టోబర్ 4 ఆదివారం సాయంత్రం 4 to 7 వరకు అరవింగ్ ఆర్ట్ సెంటర్ లో శంఖనేత్రాలయ యుఎస్ఏ సమర్పిస్తున్న మ్యూజిక్ అండ్ డాన్స్ ఫర్ విజన్ కార్యక్రమానికి రండి. ప్రవేశం ఉచితం. సంగీతం కోసం రండి, సేవ కోసం నిలబండి, చూపు కోసం చేయూతనివ్వండి, కంటి చూపు ఇప్పిద్దాం, కదలి రండి. మరిన్ని వివరాలకు శంఖనేత్రాలయ USA.org.
0: Welcome back. Meerandra Vintunaru, me RJ Srikanthi. Though only on the happy hour on Fridays from 7 to 9 p.m. on the airwaves of Radio Surabhi 107.9 FM HD3 low. Sounds like home. So, ippudu varaku konni comedy bits vestu unnamu. Callers call chestunnaru. Chaka chaka బా నవ్వుకుంటూ మంచి మంచి కబుర్లు చెప్పుకుంటూ చేస్తున్నాము కదా. నేను కొంతమంది కాలర్స్ నేను మిస్ అయ్యాను, ఐఎమ్ సో సారీ ఫర్ దాట్. బట్ నెక్స్ట్ కామెడీ బిట్ వేసేసాక ఇంకొన్ని కబుర్లు చెప్పుకుందాము. హియర్ ఇస్ ద బిట్ రెడీ ఫర్ ఆల్ ఆఫ్ యూ.
14: ఐఎమ్ నంద్ కిషోర్ ఫ్రమ్ ఇందోర్. తుమ్ దోనో ముజే బహుత్ ప్యారీ లగీ.
0: కాదు, ప్రతిసారి లైన్ అప్ చేసినప్పుడల్లా హిందీలో వస్తున్నాయి, అర్థం అవ్వట్లేదు. సీరియస్లీ ఎందుకు హిందీలో వస్తుందో ఐ హావ్ నో ఐడియా. బట్ ఓకే, నెక్స్ట్ ఈ కామెడీ
15: అవుతాయి.
16: భోజనాలు ఖర్చు ఏ ఊరు నుంచి వస్తున్నారు?
15: జమ్మల మడుగు.
16: ఎన్ని సుమల్లో వచ్చారు?
15: 2.
16: ఓహో, రానుపోను ఎంత ఖర్చు అవుద్ది?
15: రానుపోను 10,000 అవుతాయి.
16: భోజనాల ఖర్చు ఒక 5 అవుద్ది కదా?
15: అవుద్ది.
16: మొత్తం కలిపి 15,000. వచ్చేటప్పుడు 10,000, వెళ్లేటప్పుడు 5,000 బొక్క.
0: అది ఏ సినిమాలో అది చాలా ఫేమస్ డైలాగ్. ఎంత మంది వచ్చారు, తిని వెళ్తున్నారా, ఎంత అవుతుంది, అంత బొక్క అని. దిస్ ఇస్ అ వెరీ వెరీ ఫేమస్ డైలాగ్ ఆఫ్ బ్రహ్మానందం గారు. ఎనీవేస్, ఆన్ తెలుసు మనందరం సరదాగా మాట్లాడుకుంటున్నాము ఈ ఆన్ ఎయిర్ లో కొన్ని కామెడీ బిట్స్, ఎందుకంటే హ్యాపీ అవర్, సరదాగా నవ్వుకుందాం. వీక్ అంతా అందరం చాలా స్ట్రెస్ అయి ఉంటాం. ఆఫీసెస్ లో అసలు తల తిప్పుకోలేనంత బిజీ వర్క్ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళము ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవర్ జాబ్స్ దే ఆర్ డూయింగ్, ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఆర్ సో సో బిజీ. సో ఆర్జీఎల్ఎం కూడా వర్క్ చేస్తూ, అపార్ట్ ఫ్రమ్ దాట్ వీ కమ్ హియర్ అండ్ వీ ట్రై టు ఎంగేజ్ విత్ యూ, వీ ట్రై టు ఎంటర్టైన్ యూ. దాంట్లో మాకు సడన్ గా వచ్చేసి ఇక్కడ కూర్చొని మాట్లాడడానికి కుదరదండి. అందరు ఆర్జీఎల్ కూడా వీ పుట్ఇన్ సమ్ ఎఫర్ట్ టు మేక్ అ టాపిక్, అంటే ఒక టాపిక్ తీసుకుని దాని గురించి ప్రిపేర్ అయ్యి ఏది పదే అది మాట్లాడితే ఎట్లా ఉంటుందంటే ఫ్లో రాదనమాట. మీరందరూ కనెక్ట్ అవ్వరు, ఛానల్ మార్చేసి వెళ్ళిపోతూ ఉంటారు. సో కనెక్ట్ అవ్వాలి అంటే ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అవ్వాలంటే దానికి ఒక టైం వెచ్చించాలి. టైం వెచ్చించాలి అంటే ఇప్పుడు మీ అందరము ఆఫీసులుంటాయి, మళ్ళా ఇంట్లో పర్సనల్ పనులుంటాయి, ఇన్ని ఉంటాయి కదా. దాంట్లోంచి మా ప్యాషన్ ఇది, రేడియోలోకి వచ్చి మాట్లాడడం ఈజ్ ఆర్ ప్యాషన్. సో దానికి మేము అందరం వచ్చి మాట్లాడతాం అనమాట, మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి. కుదిరితే కాల్ చేసి ఎంకరేజ్ చేయండి, విచ్ ఇస్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఎప్పుడైనా మధ్యలో ఇంకేదైనా కొంచెం డిస్టర్బ్ అయింది అనుకోండి, ఫ్లో ఫ్రీక్వెన్సీ డిస్టర్బ్ అయినప్పుడు ఎలాగా కొంతసేపు మీ అందరికి డిస్టర్బెన్స్ వస్తుంది, ఆ టైప్ లో ఇఫ్ యు ఆర్ ఫియరింగ్ సమ్ డిస్టర్బెన్స్ ఫ్రమ్ అవర్ సైడ్, it is because of something that we have heard that we couldn't able to connect. So వింటున్న ఎవరైనా అర్థమయ్యి అంటే వింటున్న వాళ్ళకి ఎవరికైనా ఒకరు కనెక్ట్ అయ్యి ఉండొచ్చు, బట్ నాట్ ఫర్ ఎవ్రీ వన్. మీ అందరూ కూడా ఎంతగానో ఆదరించి అభిమానిస్తూ ఈ 7 to 9 ప్రోగ్రామ్ కి చక్కగా కాల్స్ చేసి క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తూ ఫన్ కాన్వర్సేషన్స్ చేసుకుందాము. సో దయచేసి ఈ కాల్ ని అలానే కంటిన్యూ చేస్తూ ఈ కామెడీ బిట్ ఏ సినిమాలో తెలిస్తే కాల్ చేయండి. నేను ఇంకొకసారి మళ్ళీ వినిపిస్తాను మీ అందరికి.
16: ఊరి నుంచి వస్తున్నారు,
0: ఎవరో పట్టేశారు, కాల్ చేస్తున్నారు, చూద్దాం. మీరు ఒకసారి గట్టిగా చెప్పాలి. హలో అండి, రేడియో సుర్భి కాల్ చేశారు, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, మీ పేరేంటండి?
10: నా పేరు మదన్ అండి.
0: మదన్, పేరు అడగంగానే చెప్పేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇంట్రడ్యూసింగ్ యువర్ సెల్ఫ్. మదన్ గారు, ఆన్సర్ తెలుసా?
10: మిర్చి మూవీ అండి అది.
0: కరెక్ట్. దాంట్లో బ్రహ్మానందం గారి పేరు ఏంటో తెలుసా?
10: బ్రహ్మానందం గారి పేరు
0: ఇట్స్ ఓకే, ఇట్స్ టోటలీ ఫైన్, బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండ్ లెటింగ్ మీ నో. థ్యాంక్స్ అండి. ఓకే, కాల్ కట్ అయిపోయింది, బట్ దట్స్ ఓకే. సో దట్స్ సో నైస్ ఆఫ్ మదన్ గారు ఫర్ కాలింగ్ అండ్ లెటింగ్ ఇస్ నో ద ఆన్సర్. బట్ ఇంకా కాల్ కోసం, నేనైతే ఆన్సర్ కోసం వెయిట్ చేస్తుంటాను. ఎవరికైనా ఆ మూవీలో బ్రహ్మానందం గారి క్యారెక్టర్ పేరు తెలుసా, తెలిస్తే వెంటనే ఫోన్ చేసి చెప్పేసేయండి. అండ్ ఫోన్ చేసి చెప్పేవాళ్ళు ఖచ్చితంగా పేరైతే చెప్పాల్సి, మీ పేరు చెప్పకపోతే ఎలా కనెక్ట్ అవుతాం చెప్పండి. సో పేరు చెప్పేసి మీరెవరో ఏంటో చెప్పి చక్కగా ఆన్సర్ చెప్పేవాల్సిందిగా మనవి. అండ్ దిస్ నెక్స్ట్ సాంగ్ ఈజ్ ఫర్ all of you. నేను ఈ బిజీలో పడిపోయి ఏదో చెప్దాం అనుకుంటూ కొంచెం సీరియస్ టాపిక్ లోకి వెళ్ళేసరికి ఎగిరిపోయింది టాపిక్ అంతా. బట్ దిస్ వండర్ఫుల్ వండర్ఫుల్ సాంగ్ విల్ బి ప్లేడ్ ఫర్ యూ డ్యూరింగ్ దిస్ హ్యాపీ అవర్.
17: సినిమా అసలు అందుకో

0: హలో హలో వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ బ్యాక్. మీరందరూ ఆ అద్భుతమైన పాట వింటూ ఉండగా మనకి మదన్ గారు కాల్ చేసి మిర్చి మూవీలో బ్రహ్మానందం గారి పేరేంటో చెప్పేశారు. సో లాస్ట్ టైం శ్రీనివాస్ గారు చక్రవర్తి గారు శ్రీనివాస్ గారు ఎవరో చెప్తున్నారు అనమాట, మీరు క్వశ్చన్ చేసి ఆన్సర్ చెప్పారు ఏంటండి అని. సో ఆ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే బ్రహ్మానందం గారి పేరు వీరప్రతాప్. వీరప్రతాప్ లో వీరం ఎక్కడుంది లేండి, ఉత్తి ప్రతాపే అంటాడు కదా ఆ టైప్ లో. సో ఎస్ దట్ ఈస్ వీరప్రతాప్. అండ్ నెక్స్ట్ కామెడీ బిట్ అయితే రెడీ చేసేసాను. ఐఎమ్ బ్యాక్ ఆన్ మై ఫ్లో. సో నా ఫ్లో లో పోతూ నేను ఒక మంచి బిట్ కామెడీ బిట్ అయితే రెడీ చేశాను. అండ్ హోప్ఫుల్లీ యూఆర్ ఆల్ రెడీ ఫర్ దిస్ వన్.
1: మనకి షుగర్ ఉంది కదండి, గంటకోసారి పాట పాడబోతే
2: పాట
1: ఆ గురికి ఎందుకండి, సడన్ గా వర్షం వస్తే జలుబు చేస్తుందని ముందు జాగ్రత్త. ఓహో, బ్యాగ్ లో క్యాష్ ఉందా, రెయిన్ కోట్ హ్యాట్, గాలి వచ్చి గుడికి ఎగిరిపోతే జలుబు చేస్తుందని ముందు జాగ్రత్త.
2: ఇందాకేంటండి కారు కన్ని కాళాలేశారు,
1: హైవే కదా ఎవరిని ఎత్తుపోతారేమోనని ముందు జాగ్రత్త కరెక్ట్ గా చేశారు.
2: ఓహో,
0: ఇన్ని ముందు జాగ్రత్తలు పడుతున్న బ్రహ్మానందం నటించిన ఆ సినిమా పేరేంటో తెలిస్తే వెంటనే ఫోన్ చేసి చెప్పవలసింది. ఓకే, అదిగో రెడీ ఉన్నారు, అసలు సూపర్. హలో అండి, మీరు రేడియో నుండి కాల్ చేశారు, ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు? వసుధ గారు. నేనంత ఆవేశంగా గట్టి గట్టిగా అరుస్తూ అడిగితే మీరు ప్రశాంతంగా నా పేరు వసుధ అంటే చాలా కాంట్రాస్ట్ గా ఉంటుంది. చెప్పండి వసుధ గారు. ఇంటెలిజెంట్ కిడ్స్ అంటారు మిమ్మల్ని. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, రేడియో సర్వీ కాల్ చేశారు, ఎవరు మాట్లాడుతున్నారు?
3: సుగాత్రి గారు. శ్రీకాంతి గారు ఎలా ఉన్నారు?
0: నేను బాగున్నాను సుగాత్రి గారు, ఇన్ని రోజులు గుర్తొచ్చాను.

0: México?
1: Sí, María, 24 horas de historia.
0: ఓ లలిత వెళ్ళారా? బాగా జరిగిందండి పారాయణ. సూపర్ సూపర్, మంచి భక్తిలో నుంచి కామెడీలోకి వస్తే ఈ సినిమా పేరేంటో తెలుసా మీకు? శ్రీకాంతి అనొచ్చులేండి. ఖచ్చితంగా మళ్ళీ గారెందుకు సుగాత్రి గారు, నాకంటే అలవాటు అయిపోయింది గానీ, బట్ థ్యాంక్ యూ సో మచ్. ఎంత కరెక్ట్ గా చెప్పారు తెలుసా అండి, ఎస్ రెస్పెక్ట్ అనేది ఇచ్చి పుచ్చుకోవాలి. అందుకే అంటే మనం ఇస్తే అవతల వాళ్ళు ఇస్తారని ఒక నమ్మకం మనకి. కరెక్ట్ సుగాతి గారు,
1: దానిలో నువ్వు నాకు నచ్చావులో బ్రహ్మానందం జోకులు మర్చిపోతావా? అసలు
0: కాలర్ ఒక ఆయన ఫోన్ చేసి చెప్పారు నువ్వు నాకు నచ్చాలో వేరా అండి బిట్స్ అని చెప్పి, అలాగే సో అని చెప్పి వేశాను అనమాట. బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి, సో నైస్ టాకింగ్ టు యూ.
1: అండ్
0: ఇన్ని రోజుల తర్వాత మీ గొంతు విని ఇంకా ఇంకా హ్యాపీగా ఉంది. శుక్రవారం సాయంత్రం కదా, కొంచెం బిజీగా ఉంటుంది మనందరం.
1: థ్యాంక్
0: యూ సుఖాత్రి గారు.
1: బాయ్.
0: ఆహా, సుగాత్రి గారు కాల్ చేస్తే అసలు ఏదేంటో మన అన్న ఫీలింగ్ లోకి వెళ్ళిపోతాం అనమాట. ఆవిడ ఆవిడ గొంతు వినంగానే ఆహా, ఎప్పుడో మనకు తెలిసిన ఆవిడ ఎంత చక్కగా ఫోన్ చేసి ఆన్సర్ చెప్పడం. ఎస్, అండ్ దట్ క్వశ్చన్ కి ఆన్సర్ నువ్వు నాకు నచ్చావు సినిమా, దట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండ్ సుగాత్రి గారు చెప్పేశారు, వసుధ గారు చెప్పేశారు. అండ్ హియర్ ఈస్ అ వండర్ఫుల్ సాంగ్ ఫర్ బోత్ ఆఫ్ యూ, లిజన్ అండ్ ఎంజాయ్.

0: ఎస్, మీ మైండ్ ని బ్లాక్ అవ్వనివ్వకుండా ఎంటర్టైన్మెంట్ తో నింపడానికి నేను మీ రాజే శ్రీకాంత్ని వచ్చేసాను. అండ్ దిస్ ఇస్ ఫ్రైడే 7 to 9, ఆల్మోస్ట్ టువర్డ్స్ ద ఎండ్ వచ్చేసాము, అయిపోయింది ఆ టైం అప్పుడే. ఓకే, సోది పెట్టకుండా నెక్స్ట్ కామెడీ బిట్ అయితే వేసేస్తాను. వేసిన తర్వాత మీరు వెంటనే ఎటకటగా ఫోన్ చేసిందా కసుకాత్రి గారి లాగా వసుధ గారి లాగా టక్ అని చెప్పేసేయాలన్నమాట, ఎందుకంటే చాలా చాలా ఫేమస్ ఫేమస్ బిట్. సో హోప్ఫుల్లీ
1: రెడీ సార్, వెళ్ళి తీసుకురామా, కుదరదు, మనమే వెళ్ళాలి.
2: రూలర్ రిక్వెస్టా,
1: ఆర్డర్.

0: ఇంకా ఎంత దూరం అమ్మా?
1: సార్ నేను నన్ను అమ్మంటూ నాకు నచ్చలేదు సార్.
0: అలాగేరా. ఇది తినడానికి నడుస్తున్నట్లేదురా, తిన్నది అరగడానికి నడుస్తున్నట్టుంది.
2: చాలు, నేను ఇక్కడ ఎందుకు ఆపానంటే దీని నెక్స్ట్ వచ్చే డైలాగ్ చాలా చాలా ఫేమస్ డైలాగ్ అనమాట. అది ఖచ్చితంగా ఈ సినిమా ఏంటో కనిపెట్టేసిన వాళ్ళు దీని తర్వాత నడుచుకుంటూ వెళ్లిన తర్వాత వెంకటేష్ గారు ఒక డైలాగ్ అంటారు, అదేంటో తెలిస్తే స్టూడియో కాల్ చేసి చెప్పేసేయండి. స్టూడియో నెంబర్ ఈస్ 9726361966. అలాగే ఈ వండర్ఫుల్ కిసిక్ సాంగ్ ఈస్ ఫర్ ఆల్ ఆఫ్ యూ, లిసన్ అండ్ ఎంజాయ్. నేను అప్పుడు పాట ఇంకా మాట్లాడదాం అవల పాట వచ్చేసింది. సో మీరందరూ ఈ పాట వింటుండగా నేను ఆఫ్ ఎయిర్ లో కాలర్స్ తీసుకుంటాను. ఇప్పుడు మీరు విన్న సినిమా పేరేంటి అండ్ నెక్స్ట్ వచ్చే డైలాగ్ ఏంటో మీ అందరికి తెలుసు. అదిగో సుగాత్రి గారు రెడీగా ఉన్నారు. ఓకే, మనం ఇది ఆఫ్ చేసి ఆవిడ లైన్ లో తీసుకొద్దాం. హలో అండి సుగాత్రి గారు. అది అది ఇంకో డైలాగ్ ఉంది బట్ థ్యాంక్ యూ సో మచ్ సుగాత్రి గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్.
3: ఓకే అండి మరి
2: బాబు. అయ్యో నేను కాల్స్ మిస్ అయ్యాను. బట్ దీంట్లో ఒక ఫేమస్ డైలాగ్ ఉంది, సుగాత్రి గారు చెప్పింది కాకుండా ఇంకోటి ఉంటుంది బట్ సినిమా అయితే కరెక్ట్ గా చెప్పేసి సినిమా పేరు. దీంట్లో నెక్స్ట్ వచ్చే డైలాగ్ ఏంటి అది తెలిస్తే ఎవరికైనా కాల్ చేసి చెప్పేసేయండి. ఇది నడుచుకుంటూ వెళ్లిన తర్వాత ఒక డైలాగ్ అంటారు, అది ఏంటి? సో ఈ నెక్స్ట్ సాంగ్ వింటూ మీరు కాల్ చేసేసేయవలసిందిగా మనవి.
1: ఫోటో కిసిక్ అనే
3: కిసిక్.

0: అది దెబ్బలు పడతాయి, పిచ్చి పిచ్చి వేషాలు వేసారంటే. బట్ నాకు మీరందరూ ఆ వండర్ఫుల్ సాంగ్ వింటుండగా లేడీస్ ఫ్యాన్స్ అసలు బ్రహ్మాండంగా రాగానే అలా అలా లేడీస్ కాల్ చేసేసి సుగాత్రి గారు ట్రై చేశారు కరెక్ట్ ఆన్సర్ చెప్పారు మలేశ్వరి అని. దాని తర్వాత వచ్చే డైలాగ్ ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసారు. అండ్ రాజేష్ గారు చెప్పారు, స్వప్న గారు చెప్పారు. సో స్వప్న గారు సెట్ ద రైట్ ఆన్సర్. సో నేను చెప్పడం కంటే వినిపిస్తే బాగుంటుంది. నేను ఐ వాంటెడ్ యూ ఆల్ టు లిజన్. ఓకే, లెట్ మీ సీ దిస్ వన్.
1: చిన్నది అరగడం నడుస్తున్నట్టుంది. లిఫ్ట్ అమ్మో అయ్యో కేకర్రా బాబు, ఇదే డైనింగ్ హాల్. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా.
0: నిజంగా నేనైతే లిటరల్ గా నేనైతే ఆ డైలాగ్ ని చాలా సార్లు వాడాను అనమాట. ఏదైనా చాలా లేట్ గా కనిపిస్తే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా బాబు, తీరా బాబు అని. దాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దట్ క్వశ్చన్. అండ్ మన స్వప్న గారు గేవ్ ద రైట్ ఆన్సర్ టు ఇట్. సో ఇలా చక్కగా హ్యాపీగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఆల్మోస్ట్ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద షో వచ్చేసాము. అండ్ ఐస్ ఐ ఆల్వేస్ సే, కుదిరితే నవ్వించండి, సరదాగా అందరం కలిసి నవ్వుకుందాము. అంటే ఇంత బిజీ వీక్స్ లో మనం వీ నీడ్ టు టేక్ సమ్ టైమ్ టు రీఫ్రెష్ అవర్ సెల్ఫ్ అండ్ టు హ్యావ్ సమ్ ఫన్. అదేదో ఈ మధ్యన ఒక బిట్ చూస్తున్నాను నేను ఇన్స్టాగ్రామ్ లో, కన్నీళ్ళ పెట్టండి, మొహం ఇలా పెట్టండి, నవ్వుతున్నట్టుగా యాక్ట్ చేయండి, సో మీ బ్రెయిన్ మీరు సంతోషంగా ఉన్నారనుకుని డోపమీన్ రిలీజ్ చేస్తుందని. అవన్నీ ఎందుకండి చేయడం, హాయిగా కొంతసేపు మా ప్రోగ్రామ్ కి ట్యూన్ ఇన్ అయిపోండి అండ్ వండర్ఫుల్ గా నేను నచ్చిన కామెడీ, మీకు నచ్చిన, మీరు మెచ్చిన కామెడీ బిట్స్ వేసేస్తాను, దాన్ని గెస్ట్ చేసేస్తూ ఆశ చేసుకుంటూ హాయిగా ఒక గంట సేపు అందరం కలిసి నవ్వుకుందాం. దట్ ఈస్ ద హ్యాపీ అవర్ ఫర్ మీ. అండ్ మీ అందరి హ్యాపీ అవర్ ఈ రోజు వండర్ఫుల్ గా జరిగింది అని ఆశిస్తూ నేను ఈ షోకి సెలవు తీసుకుంటూ మళ్ళీ వచ్చే వారం ఇంకొక కొత్త ప్రోగ్రామ్ తో మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. అంతవరకు టాటా బై, సీ యూ, హ్యావ్ అ వండర్ఫుల్ డే అండ్ గుడ్ నైట్, బాయ్. టిక్ టిక్ రేడియో సురభి, టైం చెక్. స్టూడియోలో టైం 9 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్ సెలబ్రేట్ ప్రౌడ్లీ సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్ దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్ సేఫ్టీ అండ్ రెస్పెక్ట్ లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్ చెక్ ఫర్ సిటీ పర్మిట్స్ అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్ ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్ ఫుడ్ ఆర్ స్టేజెస్ పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్ ఫాలో నాయిస్ లిమిట్స్ మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్ కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్ బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్ మేక్ యూర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone when we respect the community supports us
4: india ki teleport aithe entha baaguntundo
5: what if india was just a tap away
6: just imagine meeru kallu moosi terchukone lopu mee dabbu india cheripothe new york lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe okka click lo dallas nunche mee parents medical bills clear aipothe no flights no favors no follow ups with my pursue sending money becomes hassle free upi payments shopping travel insurance elder care all taken care of my pursue isn't just now it's your genie in the cloud download the mypursue app or visit mypursue.com or write to support@mypursue.com
7: from chaos to clarity your day begins with 100 notifications customers calling emails piling up deadlines chasing you then Zoho steps in one login one dashboard one clear view of your entire business for the entrepreneur who wants clarity not chaos Zoho powering possibilities with Radio Surabhi
8: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్ వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్ అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా
9: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్ మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్ మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్ ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
10: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్ One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: కోటి హరిశంకర్.
5: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఆయన రామగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విజయన ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi, meek andistondi Project W, Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi, 107.9 FM HD3.
2: హే బిందు, ఈరోజు నాకు మంచి మటన్ కూర తినాలి.
3: చందు, మరి వండనా?
2: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
3: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
2: స్వదేశీ మీట్, ఫ్రెష్, క్రిస్పీ అండ్ టెన్షన్ ఫ్రీ.
3: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం.

0: calibration knowledge, though, make a best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit G3Electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Buying a home in India is now easier and hassle-free. Gruh Pravesh India Property Expo brings top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR directly all under one roof. Choose your home from 200 plus projects at the biggest India Property Expo in Frisco. Be there on the 10th and 11th of October at Health Regency Frisco, 10 a.m. to 8 p.m. Free entry and car parking. An event by My Square Feet.
2: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
3: ఎస్ సార్.
2: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
3: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం?
2: ఇట్స్ చాట్ తాలి అండ్ క్యాటరింగ్. యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
4: విజిట్ రాజరాజ్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
5: Hello, Namaste, this is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow. I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
0: Radio Surabhi, Dallas's number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM.
6: హాయ్, నేను రామ్గోపాల్ వర్మ.
7: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
8: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
9: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: మీ తెలుగునేస్తం రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
4: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిస్నింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Nee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద, అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
4: హైదరాబాద్ లో ప్రాపర్టీ కోసం చూస్తున్నప్పుడు ఒక్క ప్రాజెక్టే ఎందుకు చూడాలి? వేర్వేరు ప్రాంతాలు, వేర్వేరు ప్రాజెక్ట్స్, వేర్వేరు ధరలు, వేర్వేరు చాయిసెస్. నియోపోలిస్, కోకాపేట్, గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, సికింద్రాబాద్, బెల్లాపూర్, చెవెళ్ళ, కొంపల్లి ఫ్యూచర్ సిటీ, ఇంకా ఎన్నో ప్రాజెక్ట్స్ ఒకే చోట. గృహ ప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో హయత్ రీజెన్సీ ఫ్రిస్కోలో జరగబోతోంది అక్టోబర్ 10th and 11th. చూడండి, కంపేర్ చేసుకోండి, మీకు నచ్చిన దాన్ని మీరే సెలెక్ట్ చేసుకోండి.
5: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవుతుంది.

0: skills, calibration knowledge though, Niko best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit G3Electronics.com or call Nanda G3 at 919-491-4514. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని తప్పకుండా వినండి.
4: రేడియో సురభి,
5: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ, అందరికీ నమస్కారం. నేను మీ విజయన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోసి. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: మీ తెలుగునేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
5: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: ప్రతి వినాయక చవితికి మన ఇంటికి వినాయకుణ్ణి ఎంతో భక్తితో తీసుకువస్తాం, పూజ చేస్తాం, ఎంతో ఇష్టంగా నైవేద్యం పెడతాం. ఇంత ప్రేమగా తీసుకొచ్చిన వినాయకుణ్ణి అంతే బాధ్యతగా నిమజ్జనం చేద్దామా? డెసిగ్నేటెడ్ ఇమర్షన్ ఏరియాస్ లో మాత్రమే నిమజ్జనం చేయండి. ఎంత వీలైతే అంత మీ బ్యాక్ యార్డ్ లో విసర్జనం చేయడానికి చూడండి. ప్లాస్టిక్, ఫ్లవర్స్, డెకరేషన్స్ ని వాటర్ లో వదిలేయకండి. డివోషన్ అంటే కేవలం పూజ కాదు, రెస్పాన్సిబిలిటీ కూడా. బీ కాన్షియస్, బీ రెస్పాన్సిబుల్, బికాస్ గాడ్ వుడ్ వాంట్ యూ టు కేర్ ఫర్ ద వరల్డ్ హీ గేవ్.
7: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మలేమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
8: Hello, namaste. This is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow. I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
0: Radio Surabhi, Dallas's number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM HD3.
5: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda?
0: Don't worry, G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్. వీ నేస్తాం
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామగోపాల్ వర్మ. అందరికీ నమస్కారం, నేను మిలియన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో శిల్పం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి. రేడియో సురభి.
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: 107.9 FM HD3.
3: చిట్టి కొంగ కొంగు చాటు దొంగ వల్లలేవి సిర్రిన్నద్దా కొంగ చిట్టి కొంగ.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిస్నింగ్.
7: వీ నేస్తం
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: రేడియో సురభి. 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: मेरा तुम्हारा हमारा प्यार सबका फेवरेट इंडिया बाजार
4: गत 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్ మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్ విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకనీ ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్ స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్ ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్ జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో అండ్ బీ పార్ట్ ఆఫ్ ద హమారా బజార్
5: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్ వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
6: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
7: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Vallembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
8: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: కోటి హరిశంకర్. కీప్ లిజనింగ్, మీ నేస్తాం.
1: రేడియో సురభి,
3: రేడియో సురభి,
4: రేడియో సురభి,
3: రేడియో సురభి,
4: రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meekandistondi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ

0: skills, calibration knowledge though, neeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Hello, namaste, this is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow. I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
0: Mr. Nadi, Radio Surabhi, Dallas, the number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM, HD3.
2: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
3: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
2: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
4: ఇంకా వెయిట్ చేస్తామండి, ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
5: అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి ఈస్ యువర్ కాలింగ్ ఫర్ farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
6: హాయ్, ఐఎమ్ రామ్గోపాల్ వర్మ.
7: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
8: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
9: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
8: 107.9 FM HD3.

తెలియని వయసులో నేను ప్రేమించినానా? మోసం చేస్తామని తెలియదు కదా జూలియట్.

0: ఫేవరెట్.
1: ఇప్పటి నుంచి?
0: ఎప్పటి నుంచి? నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనేలేదు, అందుకని చెప్పనేలేదు.
1: జూలియట్
0: రిటర్న్ గిఫ్ట్.

0: జీవితం అనుకునే చివరి జీవితాన్ని గుర్తించేసినావు కదా జూలియట్.
1: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
2: నేను ఆర్జే భార్గవి.
3: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
4: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
5: దిస్ ఇస్ కోటి.
6: దిస్ ఇస్ హరిశంకర్.
7: కీప్ లిస్నింగ్ మీ నేస్తం
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: రేడియో సురభి.
13: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఐఎమ్ రామో పాల్వర్నా.
1: అందరికి నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిస్నింగ్.
7: మీ నేస్తాం
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: రేడియో సురభి.
13: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామో పాల్ వర్మా, అందరికీ నమస్కారం. నేను మీ వియన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోసిని తప్పకుండా వినండి.
0: రేడియో సురభి, రేడియో సురభి,
1: రేడియో సురభి,
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: 107.9 FM HD3.

0: are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andistundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3. IPL మ్యాచెస్ అయినా కొత్త మూవీ రిలీజ్ అయినా న్యూస్ ఏదైనా టైమింగ్ అయినా ఇదిగా పొడుగా రేడియో సురభి అమెరికాలో తెలుగు ఇస్తాం.
4: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
0: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
5: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిసనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

ఎప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలు చెప్పడం కాదు, చేతుల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

0: సహాయం రంగం పాల్గొన్న
1: అందరికీ నమస్కారం. నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
2: రేడియో సురభి. రేడియో సురభి.
3: మీ తెలుగునేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: मेरा तुम्हारा हमारा प्यार सबका फेवरेट इंडिया बाजार
4: गत 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places making their access more convenient and comfortable visit india bazaar in mckinney fort worth and austin stay connected with india bazaar through their newsletters for the latest deals festive offers and new arrivals join them on whatsapp instagram and facebook search india bazaar or india co and be part of the hamara bazaar
5: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్ వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్ అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా
6: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్ మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్ మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com from businesses to non-profits NRI page is the place to be for more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538
7: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ దేశ కాలమాన పరిస్థితులు ప్రకృతి దాన్ని పండించే విధానం ఇవన్నీ కూడా తోడవుతాయి అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి బట్ వి మూవ్డ్ ఆన్ స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్ ఇట్ ఈస్ ద ఫ్యూచర్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ See is your calling for farming. Mallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
8: From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho. Powering possibilities with Radio Surabhi.
9: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శైలిల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: calibration knowledge, though, Niko best experience on this Daru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: ఈరోజు ఎక్కడికొచ్చా అక్క?
2: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
1: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
3: ఇంకా తీసుకో.
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
5: హాయ్, నేను మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో శ్రోతి అని కొత్త ఫ్రీక్వెన్సీ తోస్తున్నారు. అదే 107.9 FM HD3 లో. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో శ్రోతి.
6: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.

0: హాయ్, నేను రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగునేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: హాయ్, నేను రాము పాల్వర్నా.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగునేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: मेरा तुम्हारा हमारा प्यार सबका फेवरेट इंडिया बाजार
4: गत 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికి కావాల్సిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్ మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్ విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకనీ ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్ స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్ ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్ జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో అండ్ బీ పార్ట్ ఆఫ్ ద హమారా బజార్ family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
5: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
6: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ See is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
7: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
8: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina. Weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
9: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: skills, calibration knowledge, though, neeko best experience on this taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: ఆయన రామగోపాల్ వర్మ. అందరికి నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోస్. తప్పకుండా వినండి
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, we cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptondi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani padniche vidhanam ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc is your calling for farming. Vallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
0: Say hello to NRI page, mana Indians ki the digital marketing platform, Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna, social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: IPL matches aina, kotta movie release aina, news edaina, time edaina, mundiga thoduga Radio Surabhi, America lo telugu vistam.
3: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
4: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
4: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్ చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
5: ఇంకా చేస్తావేంటి, ప్లేట్ తీసుకో.
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999. ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ to full-size catering. Me events ni grand gama chayandi. Rajula's Kitchen to. Free delivery options and guaranteed best-in-class taste. For bookings, call 972-879-7999. Indian dishes daka. Food delivery to full-size catering. Me events ni grand gama chayandi. Rajula's Kitchen to. Free delivery options and guaranteed best-in-class taste. For bookings, call 972-879-7999. Indian dishes daka. Food delivery to full-size catering. Me events ni grand gama chayandi. Rajula's Kitchen to. Free delivery options and guaranteed best in class taste. For bookings call 972-879-7999. Ice catering. Me events ni grand ga maachayandi. Rajula's Kitchen tho. Free delivery options and guaranteed best in class taste. For bookings call 972-879-7999.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: కోటి హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తం
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
6: Ade 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey modal pettandi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar meeku andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit indiabazaarfranchisee.com. India Bazaar Franchisee. Your business, your future, starting today.
7: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 ఎలక్ట్రానిక్స్.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514. ఫ్రమ్ కేఆర్ to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
8: హాయ్, నేను రామ్గోపాల్ వర్మ. అందరికి నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
9: నేను మీ నాలుగో సింహం.
10: నేను మీ చంద్రబోస్. తప్పకుండా వినండి
8: రేడియో సురభి.
9: రేడియో సురభి. రేడియో సురభి.
10: మీ తెలుగు నేస్తం రేడియో సురభి
0: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రాము పాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.

0: skills, calibration knowledge to neeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu, it's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani pandinche vidhanam ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachchani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF AgTech Inc. Mallemari Farms believes that farming is not backward, it is the future. VVF AgTech Inc is your calling for farming. Mallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
0: Say hello to NRI page, mana Indians ki the digital marketing platform, Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna, social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
3: Yes sir.
2: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
3: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
2: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
4: విజిట్ రాజురాజ్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
5: IPL matches aina, kotta movie release aina, news edaina, time edaina, diga thoduga Radio Surabhi, America lo telugu.
6: You're listening to Radio Surabhi 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: రేడియో సురభి.

0: హాయ్ అండ్ రామోపాల్ వర్మ, అందరికీ నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య.
1: నేను మీ నాగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోసి. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: మీ తెలుగునేస్తం రేడియో సురభి.
1: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివియన్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogya me asalaina aishwaryam. Your daily dose of goodness. Me Arogya nikapadukune sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పన్నీర్ టిక్కా, చికెన్ కబాబ్, పరోటా.
4: ఏంది బ్రో, గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉంది, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
5: అడయార్ ఆనందవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్
3: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ and made with care. A2B, Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
6: Mera tumhara, hamara pyar, sabka favorite India Bazaar.
7: Gata 24 gendla ninchi, India Bazaar manandar ki kawalsina vastul anni andistu, it has grown on us. And now, they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
8: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
9: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
10: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi. Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andistundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
3: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
4: ఇంకా వెయిట్ చేస్తావు ఏంటి? ప్లేట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
6: నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
7: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి the digital marketing platform, Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. from businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
8: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
9: భయా ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
8: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్ బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పన్నీర్ టిక్కా, పచ్చమి కబాబ్ పరోటా.
9: ఏంది బ్రో గని చెప్పినావు? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
8: ఇంకా ఉన్నాయి చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
7: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: శివదుర్గా జ్యోతిష్యాలయం నియర్ హనుమాన్ టెంపుల్ ఫ్రిస్కో కోయదుర శ్రీనివాసరాజు గారు ఇప్పుడు మన తెలుగు వారి కోసం జ్యోతిష్యం చెప్పడానికి డల్లాస్ కు విచ్చేసి ఉన్నారు. వీరు మీ ముఖము చేయి చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, చదువు, ఆరోగ్యం, ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, సంతాన సమస్యలు, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అంజనం వేసి దుర్బిణిలో చూసి 100% పరిష్కారం చూపగలరు. కాల్ ఫర్ అపాయింట్మెంట్ 4696053552. వెబ్సైట్ శ్రీనివాస
4: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
5: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావలసిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
6: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవ్వాలి.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andistundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
0: तत्र खलु ईमानी अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि. अंटे आहारं अनेदि केवलं फुड् कादु, इट्स अ पर्फेक्ट बैलेंस. देशकालमान परिस्थितुलु, प्रकृति, दानि पंडिंचे विधानं इवन्नी कूडा तोडवुतायि. अला चूस्ते मन रूट्स फार्मिंग लो उन्नायि, बट वी मूव्ड ऑन. स्टिल मन मनसुलु पच्चनि पंट पोलाल्लो चिक्कुकुपोयि उन्नायि. सो लेट्स गेट बैक टू अवर रूट्स विथ वीवीएफ एग्टेक आईएनसी. मलेमारी फार्म्स बिलीव्स दैट फार्मिंग इज नॉट बैकवर्ड, इट इज द फ्यूचर. वीवीएफ एग्टेक आईएनसी is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. Media room screen size gurinchi tension padutunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry. G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
3: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
4: ఇంకా వెయిట్ చేస్తామంటే ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
5: చెప్పండి సార్, వాట్ యు like to order bhaiya in the specials me dagara. Actually there are many hot idli, ee dosa, me vada, a to b executed special thali, this vada, cheese dosa, pani dosa, honey chili garlic lotus stamp, aamki pani tikka, chami kava parota.
6: Kendi bro ganni cheppino nen specials matrame adina.
5: Inga unnai cheppantara, meer eppudaina authentic vegetarian, jain or vegan food crave chestunnarante adayar anand bhavan a to b pure vegetarian restaurant is a go to place. Freshly made and completely free of ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to a to b adayar anand bhavan's weekend breakfast buffet. Fresh, delicious and made with care. A2B, Texas.com. Perfect for dining, takeaway or full service catering.
7: IPL matches aina, kotta movie release aina, news edaina, download aina, idiga choduga Radio Surabhi America lo telugulustam.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.

0: Radio Surabhi, 107.9 FM, HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM, HD3.
3: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
4: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
5: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
4: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రాసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
6: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
4: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
7: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ లో అయినా.
8: హాయ్, ఐ యామ్ రామ్ గోపాల్ వర్మ.
9: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
10: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
11: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
12: రేడియో సురభి.
13: రేడియో సురభి.
14: రేడియో సురభి.
15: మీ తెలుగునేస్తం రేడియో సురభి,
0: 107.9 FM, HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్తి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ శంకర్.
4: కీప్ లిజనింగ్.
5: మీ నేస్తాం
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
5: రేడియో సురభి.
3: రేడియో సురభి.
5: రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్, నేను రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగునేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. PNRJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
4: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
3: మొన్నట్టుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్ డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
5: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
6: Sure. How many people are we expecting?
5: 5K anukuntunna, but koncham mood baagunte inka ekkuva avachu.
6: Idi office party aa leka jatra?
5: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
7: ఆకట్టుకుంటాం, ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తాం.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
5: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: ఇప్పుడు ఆఫర్ లెటర్లు
5: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
6: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
8: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
6: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
8: ఇంకా ఏంటి తీసుకో?
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
9: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
10: నేను మీ ఆర్జే భార్గవి.
11: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
12: నేను మీ శ్రీనివాస్ అవసరాలా.
13: దిస్ కోటి, దిస్ హరిశంకర్. కీప్ లిస్నింగ్ మీ నేస్తాం
0: రేడియో సురభి,
2: రేడియో సురభి,
13: రేడియో సురభి,
2: రేడియో సురభి,
13: రేడియో సురభి
2: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామన్ పాల్ వర్మా.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్. మీ నేస్తాం
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: ఆయుష్మాన్ భవ. ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్. మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు
3: ఆయుష్మాన్ భవ. ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
4: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
5: ఐ హావ్.
4: మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మై ట్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై ట్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్ అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. దే సే అ వే టు పర్సన్స్ హార్ట్ ఇస్ త్రూ స్టమక్. అట్ ఇండియా టుడే వి సర్వ్ హ్యాపీనెస్ ఫ్రెష్ విత్ లవ్ ఎవ్రీడే. ఇంటికి పిలిచిన అతిథులకు వండినట్టు ఇండియా టుడే లో మా షెఫ్స్ శ్రద్ధగా మీ రుచికి అభిరుచికి నచ్చే విధంగా వండి పెడతారు. ఎప్పటికప్పుడు తాజాగా ప్యాన్ టు ప్లేట్ ఈస్ అవర్ కాన్సెప్ట్. నోరు రించే వెజిటేరియన్ డిషెస్ నుంచి డిలీషియస్ నాన్ వెజిటేరియన్ క్లాసిక్స్ దాకా ఇండియా టుడే హ్యాస్ ఇట్ ఆల్. ఇండియా టుడే, వేర్ ఎవ్రీ బైట్ బ్రింగ్స్ యు క్లోజర్ టు హ్యాపీనెస్. కమ్ టేస్ట్ ది ఫ్రెష్ the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
6: Mr. Avinash, మీ మీద ఒక క్షమించిన అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
7: Guilty, Your Honor. Guilty of good taste. Yes.
6: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని,
7: ఎలా ఆగను మహాశయా, ఎలా ఆగను?
4: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babaji, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
6: What is this address again?
4: Babaji Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babajikaters.com.
8: Siva Durga Jyotishalayam, near Hanuman Temple, Frisco. Koyadara Srinivasaraju garu, ippudu mana telugu vari kosam jyotisham cheppadaniki Dallas ku vichesi unnaru. Veeru mee mukhamu cheyi chusi adbhutamaina jyotisham చెప్పగలరు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, చదువు, ఆరోగ్యం, ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, సంతాన సమస్యలు, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అంజనం వేసి దుర్బిణిలో చూసి 100% పరిష్కారం చూపగలరు. కాల్ ఫర్ అపాయింట్మెంట్ 469-605-3552. వెబ్సైట్ శ్రీనివాసరాజు కోయదరా.com.

0: ఐ ఎం రామగోపాల్ వర్మ. అందరికీ నమస్కారం, నేను మీ వీఎన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోసిని తప్పకుండా వినండి.
0: రేడియో సురభి,
3: రేడియో సురభి,
1: రేడియో సురభి,
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి
1: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: కోటి శంకర్. కీప్ లిజనింగ్, మీ నేస్తాం.
1: రేడియో సురభి,
3: రేడియో సురభి,
4: రేడియో సురభి,
3: రేడియో సురభి,
4: రేడియో సురభి
5: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: 107.9 FM HD3.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andistundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: Buying a home in India is now easier and hassle-free. Gruh Pravesh India Property Expo brings top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR directly all under one roof. Choose your home from 200 plus projects at the biggest India Property Expo in Frisco. Be there on the 10th and 11th of October at Health Regency Frisco, 10 a.m. to 8 p.m. Free entry and car parking. An event by My Square Feet.
4: మీ నలుగురు ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్మా, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
5: హలో డాలస్, మధురమైన సంగీతం అలరించే నృత్యంతో పాటు ఒక మంచి ఆశయం కోసం అద్భుతమైన సాయంత్రానికి మీ అందరికీ ఇదే మా ఆత్మీయ ఆహ్వానం. అక్టోబర్ 4 ఆదివారం సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు అరవింగ్ ఆర్ట్ సెంటర్ లో శంకర్ నేత్రాలయ యుఎస్ఏ సమర్పిస్తున్న మ్యూజిక్ అండ్ డాన్స్ ఫర్ విజన్ కార్యక్రమానికి రండి. ప్రవేశం ఉచితం. సంగీతం కోసం రండి, సేవ కోసం నిలవండి, చూపు కోసం చేయూతనివ్వండి, కంటి చూపు ఇప్పిద్దాం, కదలే రండి. మరిన్ని వివరాలకు శంకర్ నేత్రాలయ యుఎస్ఏ .org.
4: ఒక సెలబ్రేషన్ ని అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ గా మార్చుకోవాలి అంటే జస్ట్ డెకోర్ సరిపోతుందా? యు నీడ్ ద రైట్ విజన్. లక్కీ ఫర్ అస్, మనకి లక్కీ చామ్స్ డెకోర్ ఉంది. మన డాలస్ బేస్డ్ లక్కీ చామ్స్ కొన్ని సంవత్సరాల నుంచి ఫుల్ సర్వీస్ ఈవెంట్ ప్రొడక్షన్ మనకు అందిస్తున్నారు. ఓన్లీ డెకరేషన్ స్టేజింగ్ మాత్రమే కాదు, దే డూ అ ఫుల్ ఆన్ ఈవెంట్ ప్రొడక్షన్. వెడ్డింగ్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, కార్పొరేట్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, లోకల్ టు డాలస్ అయినా, అక్రాస్ ద యుఎస్ ఎక్కడైనా, ట్రెడిషనల్ ఇండియన్ మండపాల దగ్గర నుంచి లగ్జరీ సెటప్స్ వరకు ఎనీథింగ్ దాట్ యూ need your way, they can create. To book, call 469-925-5868 or visit luckycharmsdecor.com.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి. దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్. మీ నేస్తం
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో శిల్పం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసి. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: India ki teleport aithe enta baaguntundo.
4: What if India was just a tap away?
5: Just imagine meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe. No flights, no favors, no follow-ups. With my pursue, sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My pursue isn't just an app, it's your genie in the cloud. Download the my pursue app or visit my pursue.com or write to support at mypursue.com.
6: నాకు ఇంకా గుర్తుంది 20 years ago మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ from fresh produce rotis to everyday puja essentials one name to go Hareli Hareli bringing the taste of home closer to you
7: చెప్పండి సార్ వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్
8: భయా ఏంది స్పెషల్స్ మీ దగ్గర
7: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ ఈ దోశ మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి మిస్ బెల్లా చీజ్ దోశ అన్ని దోశ అన్ని చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ ఆంకి పనీర్ టిక్కా విచ్ అమికవా పరాటా
8: ఏంది బ్రో అని చెప్పినావు నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా
7: ఇంకా ఉన్నాయి చెప్పంటారా మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
9: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్ ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్ ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి
1: With 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: Hello and Namaskaram. Zoho and Radio Surabhi team up by ee special collaboration to mee munduku vachesai. So, get ready DFW and beyond. ఈ కొలాబరేషన్ ఇట్ ఇస్ ఎవ్రీథింగ్ వి డ్రీమ్డ్ ఆఫ్ ఎనర్జెటిక్ ఎంపవరింగ్ పర్పస్ఫుల్ అండ్ బిల్ట్ ఆన్ అ షేర్డ్ విజన్ ఆఫ్ వాట్ అ మోడర్న్ మైండ్ఫుల్ కమ్యూనిటీ క్యాన్ పికప్ జోహో అనేది ఒక గ్లోబల్ పవర్ హౌస్ ఇన్ టెక్నాలజీ మనందరికి తెలిసిన విషయమే అ హ్యూమన్ సెంటర్డ్ ఇన్నోవేషన్ అండ్ రేడియో సిర్భి తెలుగు డయాస్పరాకి ఒక వాయిస్ ది ఓజీ ప్లాట్ఫామ్ ఫర్ తెలుగు పీపుల్ మన తెలుగు సంస్కృతికి తెలుగు భాషకి తెలుగు కళలకి అన్నిటికీ And we are stepping into a partnership which celebrates progress with heart and growth with integrity. What makes this collaboration powerful? Both brands believe that real transformation happens when people live with awareness, intention and joy. Zoho అనేది కేవలం సాఫ్ట్వేర్ కంపెనీ కాదు. It's a philosophy. It's a belief that businesses grow when people grow. ఏ బిజినెస్ అయినా ఆ బిజినెస్ లో పనిచేస్తున్న మనుషులతో పాటు గ్రో అవ్వాల్సిందే ఆ బిలీఫ్ ఆ ఎథిక్స్ మీద వాడుకున్న నమ్మకం లాంగ్ టర్మ్ థింకింగ్ సస్టైనబిలిటీ ఇవన్నీ ఆ కంపెనీని ఒక స్పెషల్ ప్లేస్ లో నిలబెట్టాయి అ బిలీఫ్ దట్ టాలెంట్ ఇస్ నాట్ డిఫైన్డ్ బై డిగ్రీ బట్ బై మైండ్ సెట్ వాల్యూస్ క్యూరియాసిటీ అండ్ గ్రిట్ At Zoho, skills matter, not the degree. Evanaina hire cheskodaniki aa manushilo unna values enti, aa manushi mindset enti, vaalla personality enti, curiosity enti, vaalliki important, not their qualification. Zoho encourages every employee to stretch, experiment and even pitch their own business ideas. With its flat structure, even pitch their own business ideas. With its flat structure, there's no hierarchy for them and people first culture. Zoho fuels creativity, ownership and purpose-driven innovation. the perfect foundation for a community-centric partnership. This collaboration lo Radio Survey chala chala exciting launch chestuna powering possibilities segment. మేము చాలా ఆనందిస్తున్నాం ఇది మీతో షేర్ చేసుకోవడానికి. ఆ డైనామిక్ 30-మినిట్ టాక్ షో, ఇది రకరకాల బిజినెసెస్ లో సక్సెస్ సాధించిన ఆంటర్ప్రెన్యూర్స్ ని తీసుకొచ్చి వాళ్ళ మీద స్పాట్ లైట్ వేస్తుంది. థాట్ లీడర్స్ ని, క్రియేటర్స్ ని, పీపుల్ హూ ఆర్ బిల్డింగ్ దేర్ బిజినెస్ ఎథికలీ, కాన్షియస్లీ అండ్ విత్ అ విజన్ ఫర్ ఇంపాక్ట్. స్టోరీస్ దట్ స్పార్క్ అంబిషన్, జర్నీస్ దట్ ఇన్స్పైర్ యాక్షన్, ఐడియాస్ దట్ కనెక్ట్ కాంటినెంట్స్. అండ్ ఎస్, దే డోంట్ నీడ్ టు లివ్ ఓన్లీ హియర్ ఇన్ Dallas. ఎక్కడున్న వాళ్ళని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం ఈ పవరింగ్ పాసిబిలిటీస్ పవర్డ్ బై జోహో. సో పవరింగ్ పాసిబిలిటీస్ లో వాట్ కెన్ యూ ఎక్స్పెక్ట్? యూ షుడ్ ఎక్స్పెక్ట్ కాన్వర్సేషన్స్ దాట్ మూవ్ యూ. త్రూ దిస్ పార్ట్నర్షిప్ యూ విల్ హియర్ రియల్ స్టోరీస్ ఆఫ్ పీపుల్ బిల్డింగ్ విత్ ఇంటెన్షన్, businesses thriving with ethics and sustainability, mindful practices for everyday living, thought provoking perspectives that shift how we think, work and grow. This is more than a show. ఇది కేవలం టాక్ షో మాత్రమే కాదు, ఒక ఇంటర్వ్యూ మాత్రమే కాదు, ఇది కేవలం బ్రాండింగ్ మాత్రమే కాదు, ఇది కేవలం ఒక కాంటెంట్ మాత్రమే కాదు. ఇట్స్ మోర్ లైక్ అ మూవ్మెంట్, అ షేర్డ్ మిషన్ వేర్ టెక్నాలజీ మీట్స్ కల్చర్, వేర్ కమ్యూనిటీ మీట్స్ కాన్షియస్నెస్, వేర్ ఎవ్రీ లిసనర్ ఇస్ ఇన్వైటెడ్ టు రైజ్ హైయర్, థింక్ డీపర్ అండ్ లివ్ ఫుల్లర్. వెల్కమ్ టు అ పార్ట్నర్షిప్ బిల్ట్ ఫర్ ద ఫ్యూచర్ అండ్ ఫర్ యూ. పవరింగ్ పాసిబిలిటీస్ పవర్డ్ బై జోహో. Only on Radio Surabhi 107.9 FM HD3, America lo Telugu nistam. And of course, we are also very happy to share with you that chala chala popular demand meeda conscious living segment ni mee munduku malli teeskostunnam. Refreshed, re-energized and ready to inspire listeners to make intentional, mindful choices prati roju kuda.

0: I was always inclined towards drawing and sketching and art. The art or whatever I was doing was out of passion and love. I never thought of making money out of art or my paintings or sketches. It was just kind of fun for me. I used to do tattoos from home, and a day came when my home was not enough space, as in the space was less, and I had to find a shop, like a commercial shop. So that was the first time we thought of finding a commercial space to run the business. And that's when the aliens tattoo happened. We are a chain of premium tattoo studios. We have studios across India. We have 16 outlets. The moment we started scaling up from one studio to multiple studios, and from a couple of artists to, you know, more than 100 plus employees,
1: we realized there is a need, you know, for some kind of software or some kind of tool which will help us to, you know, automate our work processes. Initially, we used to use Excel or spreadsheets to manage inventory and our customers' data.
0: It was a lot of manual work, but it was enough at that point in time. The most important aspect in our business was the customer management. And as our business was increasing, the footfall was increasing. It was really hard for us back then to remember all the dates and follow-ups and the appointments. So we wanted a solution for that. Initially, when I went on searching for the right solution and stumbled upon the Zoho, I wanted to try it out before going full-fledged. And Zoho offers a couple of licenses for free at the beginning, and we started with Zoho CRM because it was the first time I accessed a software which is online on the internet and not installed locally. And it took less than a week to set up the CRM to run the business for us. And I thought it would take more than 6 months to have this thing up and running for us, but it took less than a week for us to set it up. And we started using Zoho, and it was very easy for our people as well to adapt to the kind of system it is. We were using the application to create a better experience for customers. And it was very easy for every person to use it. And, you know, they used to come up with new ideas for an automation, and they should go a couple of clicks and, you know, set up a workflow, and then it runs on its own. Appointments were in place. We started using Node. The designers used to go through the design brief and start designing without speaking to the customer directly, come up with a draft and then talk to the customer. So the whole customer delight was very efficient and very experiential. The Zoho One Suite played a very important role in that. As a tattoo business owner, I wanted people who come to my website to see our work and communicate with us in a real time. So I was looking for a space or some kind of app or a portal. With a click on a button, they can connect with us and talk about the design they are seeing. So that's when the Sales IQ helped us. It played a really important role with these customers, these website visitors who were coming on our website. They could connect with us directly on a click of a button and discuss about the design which they were seeing live on screen. And it actually created a very good experience for the customer, as well as we were getting some good, really good leads who were really interested in getting a tattoo from us.
2: So about the integration, like, between CRM and Sales IQ. So in the CRM, like, we can see their visits, like how many minutes they were there on the same page. We can also see the chat transcript as well, like what they have like spoken, or maybe what they the messages or maybe the request what they have raised on in the Sales IQ. So these are the best things, like, which we see on our, like, leads or maybe the deal module, because that helps a lot while making first call. Like, these things are very important. Like, these things I find very useful, which is the minutes, like how much time they have spent on the website and what are their inquiries and everything.
0: Once we took care of the basic setup of Sales IQ and CRM, we wanted to connect the social media. We wanted to go out and show all our designs and all the services to the entire world. So we wanted to bring in the social media aspect to this integration, and that's when we started using Zoho Socials.
1: When I came into this organization, what I realized is there are a lot of areas which required integration coming together in a way that it seamlessly helps in monitoring from campaigns to response management to engagement levels. And I felt Zoho Social is like one platform which brings sort of all of these three things together. And it gives you a sort of seamless interface which where you can also respond. You can go to analytics and you can see how your overall performance is. And at the same time, you can also seamlessly integrate Facebook and form-based elements basically to directly to your CRM. And this has been a major breakthrough is what I feel. I've used multiple different CRM-based applications, but this was something that I felt is really unique. And making life easy is what is required, right? Because we all need to focus on business at the end of the day. And that's where Zoho Social comes in. All of these things, the utilities that have come together, you know, actually makes it very seamless. The whole management of social space itself very seamless. It's a huge help when it comes to social media marketing.
3: Implementing Zoho Inventory was quite an easy process. I would say Zoho Inventory is quite user-friendly. We can list down all the products that we have. For example, I would like to mention few like inks, needles, tattoo aftercare cream. You can say tattoo aftercare wrap. So earlier we were not able to keep a track of the usage. So it was like, you know, we used to order a few tattoo equipments. So we couldn't actually understand how and when exactly it was getting utilized. And we couldn't even keep a track of the stock. So now, due to Zoho Inventory in place, we are able to keep a track of the stock as well. And we can also make sure there is no leakage happening within the system. Apart from that, we are also able to manage vendors properly when they raise a bill and, you know, send us purchase orders and sales orders. We are able to manage that as well as we are able to tally it into our system. So these are few features which are helping us to a great extent. Since it is very user-friendly, it was easy for us to integrate Zoho CRM and Zoho Inventory. Now, I'll tell you the reason why we wanted to, because we use services in Zoho CRM. Through services, we are able to track number of tattoos, the artist who made the tattoo, as well as the inventory that was used for that specific service. You know, while integrating Zoho Inventory with Zoho CRM, we were able to, you know, track those usage specific to that particular service. I would say specific to that particular tattoo. And it was quite easy. At the same time, you can integrate Zoho Inventory with other applications as well. It is quite an easy job.
4: Earlier, I used to manage attendances in a manual register, you can say. As a team, we have grown from 1 to 40 to 130 people right now, and we really needed an HR management software in place. Now, I can manage attendance through Zoho people. Earlier, I used to handle leaves also in a register. It was very difficult to maintain. When employees come and ask you, what is my leave record? Why is it so less? Now I have all the leave record. I have the reasons why they took leave and I can show it to them directly. It makes me easier to take out the data and use it for payroll purposes. And Zoho people has helped me manage that.
5: Every app which is in the Zoho One has helped us. We have tried, I think, more than 30 plus apps. Currently, we are extensively using around 15, 16 apps. And each one is helping us get better at our work. I prefer Zoho against all the other solutions which are available online is because of its simplicity. It is very simple to implement and get started with, you know, the running of the softwares which they offer. Each and every day, I know that Zoho is contributing towards our business. It is helping us achieve our vision, our mission. Our existing system is designed in such a way that when it comes to training, the IT aspect of any kind of training, you talk about sales or talk about HR or finance, it is so easy for a trainer to, you know, train the team about the IT, about the Zoho One. It is delivering value more than our expectation. Efficiency and the effectiveness of all the processes across the entire operations we have at Aliens has gone up because of the Zoho One suite. And I'm looking at, you know, a long-term relationship with Zoho.
6: Good morning. Welcome back to Radio Sirabi, 107.9 FM HD3 Sounds Like Home. And this is your Vaidya Amba Lakshmi. And I'm going to keep you company for some time, whether you're whizzing past Sam Rayburn Tollway or stuck at that 121, or simply relaxing at home with your favorite cup of coffee. So, what are we tuned into? Conscious Living. And this is brought to you by Zoho. One platform, infinite possibilities. And we are discussing all our Sharad Ritucharya today. Right? We are going to take a second to talk about the ever-famous North Texas weather. One morning, you're stepping out feeling that tiny little breeze and thinking, ha, fall is here, right? And next minute, almost few hours later, fast forward few hours, and you are sprinting back to your car so that you can crank that AC up fully and enjoy that cool breeze, because you're sweating through your outfit, whether you're picking up grocery or sitting that soccer game, right? Texas autumn does take its sweet time showing up, but make no mistake, the season is shifting. The days are getting longer. The evening sky over the Metroplex is looking incredible, actually. And the calendar, right? The calendar is exploding. Batukamma preparations in full swing. Dasara plans are blowing up every single WhatsApp group that I know. And Diwali is right around the corner, followed by Thanksgiving, and the holiday season's knocking on our door. So grab your water bottle, roll down those windows if you're enjoying that lovely, pleasant climate right now. And let's talk about how we can navigate through this season full on energy, zero burnout, and actually enjoy some real seasonal wisdom, I would call it, because seasonal wisdom is nothing but our beautiful Ritucharya explained in Ayurveda. So what is the Sharad Ritu if we look at it? It is something we have to notice around this time of the year. Everybody, almost all of us, start feeling a little off. When you get back from home, even if it is early, probably at 4 p.m., you're feeling completely wiped out. Or maybe your skin is having some breakouts, or even you're experiencing acidity, or your stomach is feeling a little more acidic after eating normal food, something that you consume every other day. And your patience is probably running paper thin with your kids or with your better half, bitter half. And you're running into a little more agitated face. So in our culture, when the seasons change, generally our grandmas, right, our amamas, our nanamas, they didn't run to buy expensive supplements. They simply looked at nature, at Ayurveda, their kitchens, and they transitioned from the food habits that they were used to in the previous season. They prepped our body with a few new habits and made sure that our health was stable, right? So if you look at this transition from late summer to autumn, this is what we exactly described as Sharad Ritu in Ayurvedic texts. And here is what happens inside your body during Sharad Ritu. Over these scorching hot months that we had, right, our body generally accumulates that internal heat, we say. And even after monsoon rains clear, that sharp autumn sun generally hits us back again. So in Dallas, of course, we will not have that monsoon season as such, but autumn sun, as it hits us, we generally experience an aggravation of Pitta Dosha because of all that trapped internal heat, and this flares up most of the time. And that extra heat is why so many of us are feeling that acidity, heartburn, skin irritation, sudden mood swings, especially in September and October. And it's not just work stress, it is your body actually that is reacting a lot more and asking you and screaming for help, saying, cool me down too, right? The beautiful thing is this Sharad Ritucharya or seasonal protocol that we advise in Ayurveda gives us exactly what to do to calm that internal fire down, but not extinguish it, because without Agni, we do not believe that we can remain healthy at all, okay? And guess where the best medicine lives? Yes, right inside your kitchen. The cool secret is that North Texas summer harvest, right, match with ancient Ayurvedic wisdom down to the exact detail. Ayurveda tells us to pacify Pitta, especially any season, forget Sharad Ritu, any season, you need these three primary tastes, okay? That is Madhura, sweet, Pitta, bitter, and Kashaya, that is astringent. So now let's break down that grocery list for the next time you hit the market, okay? So you need alkalizing heavy weights, cooling alkalizing heavy weights in your grocery list. So bring home that white pumpkin, gumbadkaya, ash gourd, bottle gourd or your surkaya, or even that fresh zucchini that you can find right now. These vegetables are all natural alkalizers. And when you stew that bottle gourd with moong dal or make a light pumpkin kootu, it actually acts as a fire extinguisher almost, and it restores that hydration, stops acid reflux even before it starts. The next set of groceries that you need to buy are bitter blood purifiers, okay? So I know all the kids who are listening must be thinking, who's this crazy woman who's giving such bad ideas? But no, it is really good for you, trust me, okay? Bitter gourd especially, or kakarkaya, ridge gourd or beerakaya are pure gold right now. In Ayurveda, that bitter taste, right, cleanses the liver. It purifies your blood after summer. You can lightly saute them in pure ghee if you want to. You can incorporate ghee in your diets right now. And you can also add a pinch of turmeric, cumin. You know how to make kakarkaya, I'm sure. And try to keep it light, not too much of chili powder, or don't get aggressive with too many spices also. And you're actually doing yourself so much good there. Okay? There are also a lot of fibrous local Texas crops that you can fall back on right now in season, right? So broccoli, cauliflower, spinach, all that is peaking right now, okay? And when you prepare that cauliflower or broccoli, you can probably temper it with fennel or coriander so that it actually helps with digestion also and helps with the flatulence or the bloating that happens after, okay? And even spinach, definitely with the pappu, it is really going to help your body cleanse out any of those summer toxins or prepare yourself for the upcoming season also. You have a lot of grounding root vegetables in season right now also, right? So sweet potatoes, carrots, all of these are there. And simply roasting them with a touch of ghee, touch of cumin, it's really going to elevate the taste, make it a very, very tasty accompaniment to your body also. Then these sweet veggies, right, build ojas in our body, we say. It is like your body's core immunity that is there, right? That vital strength that you need to face the upcoming cold winter, that is what you're going to get if you consume a lot of grounding root vegetables right now. And let's also cool down that spice rack that we have at home. I know you all love avakaya pickles as much as any of you listening, even I love it, okay? But Sharad Ritu is the time you want to put that a little bit on the back burner, put a little bit behind in your pantry, because that is not going to really help you. Switch to fresh majiga infused with crushed coriander seeds, maybe curry leaves, and put a single teaspoon of cow ghee to your rice at dinner time, evening, early dinner when you're having, because it coats your digestive tract. You feel really calm. Your pitta is really going to do very, very well with all these changes to your diet, right? So let me give you 5 daily habits for combating Sharad Ritu changes, okay? So if you want to keep your energy sky high through all these coming festive craziness that's going to happen, embed these 5 habits very quickly into your lifestyle and you can see a lot of change, okay? So the first one is drinking moon-charged water, we call it, or hum soda cup. So fill a glass pitcher with water and leave it on your patio or balcony under the autumn moonlight, okay? So drink that at room temperature next day. It is naturally very cooling for your body and gives you a lot of energy. Hamsodaka is what we call it, okay? The other thing you can do is the golden ghee habit. So don't fear healthy fats. Add a teaspoon of pure cow ghee with lunch and dinner because it calms your digestive system, keeps your skin glowing, you do not overeat because of that. And despite the dry Texas wind and all of that, right, your skin and body will be feeling much, much better, okay? Third thing I would say is no afternoon naps, okay? Avoid sleeping during the daytime, especially in autumn season. Daytime napping actually spikes pitta and kapha together, making you feel heavy, groggy, and prone to skin breakouts especially. And when you wake up also, you feel heavy and groggy, right? So if you sit and sleep for probably 10 to 15 minutes, that is the best practice. No long naps during the day, especially in Sharad Ritu. And the fourth thing that you can do is Padabhyanga, or a night massage. Nighttime oil massage for your feet. That is what our Padabhyangam is. and 3 minutes, all the time I'm asking is simply 3 minutes. 2 to 3 minutes, take some oil and apply it on the soles of your feet, especially coconut oil would be great for this because it pulls that excessive heat from your body and it also silences that overactive brain too. Okay? And lastly, I think most of us should engage in that Shitali Pranayama. So even if you're sitting in the traffic, roll your tongue into a tube, okay? Inhale gently through the clenched teeth. Take a deep breath through your mouth. Hold it for a second and exhale it through your nose. So doing this around 10 times a day can practically bring your body temperature down or make you feel much more clear. Okay? So look between your work deadlines, between your kids' soccer classes or dance recitals. There are 3 festival parties every weekend, I know, because life in DFW really gets intense. But remember, you don't have to say yes to every single invitation. If your family needs to stay home on a Saturday night, eat simple sorakai pappu charu and sit under the moonlight in the backyard. Do it. Please, please do it. Protect your peace. Nourish your body and take care of each other. And to all the incredible moms, dads, grandparents, hardworking professionals keeping that community thriving, you all are doing an amazing job and thank you so much. Take a deep breath, sip some water, especially warm coriander water, and really enjoy your day. So until I see you all next week, I'm going to leave you with some knowledge that never changes. We need to keep updating on how to change our practices and habits with Ritucharya, right? But there are some concepts, some amount of knowledge that never changes, and all that is documented beautifully in our shastras. So going through our shastras, going through our epics can give you a lot of knowledge. And what if someone has done all that hard work for you and given it to you in a simple platform, taking all the help from AI? Well, stay tuned to Powering Possibilities, because someone interesting is coming right up. So until I see you all again, wishing you all a wonderful weekend. Bye-bye. Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
7: Radio Surabhi.
6: Radio Surabhi.
7: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
6: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
7: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
6: From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
8: Shalini, Austin lo Vivek Flowers dagara paristhiti ela undi?
9: Suri Prakash, ikkada pooja samanlu, garlands, blouse pieces, vratalaki, pellilaki kavalsina samanlu anni unnai. Basingalu, poola buttalu, inka raboye pelli muhurtalaki, poojalaki Austin or Dallas lo one stop shop. Vivek Flowers.
8: Austin lo Vivek Flowers dagara mottam hadavadi nadustundi. Janalu bivatsanga kontunnaru. So meeru kuda e matram aalasyam cheyakunda head to Vivek Flowers, 14300 Ronald Reagan Boulevard, Unit 606, Leander, Texas.
10: India vellalemo ra nenu. ఇప్పుడు ఇండియా ఎందుకురా?
11: మొన్నటి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
12: గుడ్ మార్నింగ్ శ్రోతలందరికి స్వాగతం. మేము వచ్చేసాము మరొక ఎపిసోడ్ ఆఫ్ పవరింగ్ పాసిబిలిటీస్ పవర్డ్ బై జోహో. ఇవాళ మన గెస్ట్ ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ ఇండియా జాయిన్ అవుతున్నారు. ఆయన పేరు వంశీ ఓలేటి. గుడ్ మార్నింగ్ వంశీ గారు, ఎలా ఉన్నారు?
13: చాలా బాగున్నాను వెనుగారు. గుడ్ మార్నింగ్ అండి.
12: Good morning, good morning. So how is life in general? How is it going?
13: Oh, it's going great. I'm working on the product that we're going to talk about today, Talapatram. And so it's a small family venture that we've been working on for the last 9 months. and can't wait to talk about it with you.
14: Awesome, awesome. Vinayak Chaviti ela jarupukunnaru?
13: Chala bagundi. Ma parents ma inti pakkane untaru. Karnachal district lo untamu. So ma kiddaru pillalu. So as a family memo, we had a nice time. Ma baga pooja chesukoni we had.
14: Very nice to hear. Yeah, adu aduka luxury parents tho kalisi pandugalu jarupukodamu. Ade ni sanniti. So Vamsi Voleti garu manaki ivala available unnaru. Manamu ayana toti ఆయన ప్రోడక్ట్ గురించి చిన్న టీజర్ ఇచ్చారు కదా, దాని గురించి మాట్లాడదాం. సో వంశీ గారు, బిఫోర్ వి గెట్ స్టార్టెడ్, టెల్ మీ లిటిల్ బిట్ అబౌట్ మీ మీ ప్రోడక్ట్ ఏంటి? తాళపత్రం, అసలు ఆ పేరులోనే ఒక దాన్ని ఏమంటారు, ఒక డిగ్నిటీ ఉంది.
13: థ్యాంక్ యూ సో మచ్ అండి. సో తాళపత్రం ఈజ్ ప్రోడక్ట్ దట్ వీ బిన్ వర్కింగ్ ఆన్ ఫర్ ద లాస్ట్ 9 మంత్స్. మా మిషన్ ఏంటంటే మన ఇండియన్ నాలెడ్జ్, హిందూ నాలెడ్జ్ ని ఒక స్ట్రక్చర్డ్ వే, అక్సెసిబుల్ వేలో, ఎంగేజింగ్ వేలో అందరి వరకు తీసుకెళ్లాలి అన్నది మా మిషన్. వి బిన్ వర్కింగ్ ఆన్ ఇట్ రీసెంట్లీ అండ్ ది అడ్వెంట్ ఆఫ్ AI టెక్నాలజీ, ఆల్ ఆఫ్ దిస్ ఈజ్ మేడ్ పాసిబుల్ ఇన్ అ వెరీ క్విక్ వే అండ్ డైరెక్ట్లీ ఇన్ అ మొబైల్ యాక్సెసిబుల్ వే ఫర్ ద కస్టమర్స్ అన్నమాట. సో ద కాన్సెప్ట్ ఏంటంటే మాకు వేరియస్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఒకటేమో వాట్ వి కాల్ యాజ్ యోగి AI, ఇంకొకటి గురుకుల్ అని, అట్లా అలా ఒక 10 ప్రోడక్ట్స్ ఉన్నాయి. బట్ వాట్ వీ వాంటెడ్ టు క్రియేట్ ఈజ్ అన్ ఇండిక్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ విత్ వేర్ యూజర్స్ కెన్ కమ్ అండ్ లెర్న్ అబౌట్ అవర్ కంట్రీ అండ్ అవర్ కల్చర్ త్రూ మోడర్న్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్. దట్ ఈస్ అ వే దట్ వీ ఆర్ స్ట్రక్చర్డ్.
14: Yeah. Okay. Perfect. Perfect. Me in the deep concept, Talapatram, me an app develop cheyadamo and then venakalunna mission. How did you get into that? Asala thought ela vachindi?
13: So I have to really, really thank my family for this. Maaku ma tata garu nunchi, ma parents nunchi, ma uncles nunchi, we always had, you know, dinner table conversations, family conversations around our culture and our country. So akkada nunchi naaku chinnappudu nunchi interest vachindi and you know, learning about our cultures has been a lifelong learning journey for me. So nenu for example Swami Chinmayananda gari Bhagavad Gita chadavanu, dan tarvata Swami Shastri gari Artha Shastra chadavanu, ala సర్వపల్లి రాధాకృష్ణన్ గారి ఉపనిషత్తుల మీద బుక్, అలా అలాగా జనరలీ అలా ఇంట్రెస్ట్ తో ఇట్స్ బిన్ అ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. దాంతో నాకు అనిపించింది ఏంటంటే అవర్ కల్చర్ అండ్ అవర్ విజ్డమ్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ డీప్ అండ్ బ్రాడ్. సో అండ్ ఐ నాకు ఎప్పటి నుంచి ఏంటంటే ఇది మన అందరికి వెళ్ళాలి అని ఎప్పుడు ఒక థాట్ ఉండేది, ఒక ప్యాషన్ ఉండేది అనుకోవచ్చు. అండ్ ఇట్ ఐ సీ ఇట్ యాజ్ అ ప్రాబ్లమ్ ఇన్ ఎ వే, యాజ్ అ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇన్ ఎ వే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్యామ శాస్త్రి గారి అర్థశాస్త్రం తీసుకుంటే ఇట్ ఈస్ అ వెరీ డెన్స్ బుక్ దట్ టాక్స్ అబౌట్ అ లాట్ ఆఫ్ థింగ్స్. సో ఇప్పుడు అది ఎవరైనా యాక్సెస్ చేయాలంటే ఓకే, ఐ మీన్ ఒక PDF లేకపోతే ఒక పెద్ద బుక్ పట్టుకొని తిరగాలి. సో ద కాన్సెప్ట్ ఆఫ్ తాళపత్రం ఏంటంటే వాట్ ఇఫ్ ఇట్ ఈస్ ఈజీలీ యాక్సెసిబుల్ ఆన్ యూర్ ఫోన్, నంబర్ వన్, అండ్ it is structured in a very engaging way. So in the form of an app ankonde, but also it is structured. So ipudu shlokalu avanni undai, avanni baaguntai, but avati nunchi unna tatparyanni koncham condense chesi exact ga structure chesthe in a very engaging way ela undachu annadi ma initial idea anamata. And inkokati entante ivanni మనం ఏమనుకుంటాం, ఇవన్నీ ఏన్షియంట్ విజ్డమ్, ఏన్షియంట్ నాలెడ్జ్ అనుకుంటాం, బట్ దే ఆర్ యాక్చువల్లీ వెరీ వెరీ రెలెవెంట్ టు అవర్ కరెంట్ వరల్డ్.
14: స్మాల్ కరెక్షన్, ఈవెన్ మోర్ రెలెవెంట్ దాన్ ఎవర్ అంటాను నేను.
13: అబ్సల్యూట్లీ అండి, నో డౌట్ అబౌట్ ఇట్. అంటే మేము చదువుతున్న కొద్దీ, ఇంకా మేము లోపల లోపల డీప్ గా వెళ్తున్న కొద్దీ ఇట్ కెన్ బి లైఫ్ లెసన్స్, ఇట్ కెన్ బి లీడర్షిప్ లెసన్స్, ఇట్ కెన్ బి బిజినెస్ లెసన్స్, ఈవెన్ హౌ వీ అండర్స్టాండ్ పాలిటిక్స్ ఇన్ జనరల్, you know, how we understand power games that are happening around the world in general. And I'm just taking the example of Artha Shastra, one book. Okay, so if we talk about Rigveda, psychology, you know, philosophy, leadership, even me, so oka book iskunte 4-5 different vaatillo chaala deep ga untundi, and it's in a, they are very very relevant to our కరెంట్ లైఫ్ ఇన్ 2026 అని అనిపించింది మాకు. సో వన్ థింగ్ దట్ వీ రియలీ వాంటెడ్ వీఆర్ బ్రింగింగ్ స్ట్రక్చర్ అండ్ ఎంగేజింగ్ ఎక్స్పీరియన్సెస్ టు ఇట్ బట్ వీ ఆల్సో వాంట్ టు బ్రింగ్ ఇన్ రెలవెన్స్ హౌ ఆర్ దీస్ కాన్సెప్ట్స్ రెలవెంట్ టు అస్ అన్నది మేము ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నాము. సో దట్ ఈస్ వాట్ వీ ట్రై టు డూ ఇన్ తర్వాత.
14: ఫెంటాస్టిక్. నేను చాలా క్యూరియస్, ఐ వాజ్ సో ఈగర్ టు మీతో మాట్లాడాలని, ఎస్పెషల్లీ నేను ఐ ఎక్స్ప్లోర్డ్ ద యాప్ ఎ లిటిల్ బిట్ తాళపత్రం .ai మనకు. సో అండ్ మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ చూశాను వంశీ గారు, అండ్ ఐ లవ్ ద వే యూ స్టార్టెడ్. ఐఎమ్ ద ఫౌండర్ అండ్ వైబర్ ఇన్ చీఫ్ ఆఫ్ తాళపత్రం. సో వాట్ డస్ దట్ మీన్ వైబర్ ఇన్ చీఫ్ అంటే?
13: సో ఇట్ ఈస్ దేర్ కపుల్ ఆఫ్ మీనింగ్స్ అండి. ఒకటి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏదైతే మేము ప్రోడక్ట్ బిల్డ్ చేస్తున్నామో, ఇట్ ఈస్ అన్ ఏఐ ఫస్ట్ ప్రోడక్ట్. అంటే ఇఫ్ దిస్ పర్టికులర్ కాన్సెప్ట్ ఇఫ్ వి స్టార్టెడ్ బిల్డింగ్ ఇన్ ప్రీ చాట్ జీపీటీ డేస్ ఇట్ వుడ్ హావ్ టేకెన్ అస్ ఇయర్స్ విత్ అ బిగ్ టీ. ఓకే, సో నౌ విత్ ది అడ్వెంట్ ఆఫ్ క్లాడ్ అండ్ యు నో వెరీ బిల్డర్ ఫ్రెండ్లీ, వెరీ డెవలపర్ ఫ్రెండ్లీ vibe coding experiences, you know, with a very small team I was able to build this very soon. So and all of our team, what we do is we do vibe coding on a daily basis, be it on the product side, be it on the content side, be it on the design side. So adokati, and also I think vibe annadi koncham ante a modern way of defining culture. కొంచెం మోడిఫైనింగ్ కల్చర్ కదా. సో ఇట్ కెన్ బి సిఇఓ, చీఫ్ కల్చరల్ ఆఫీసర్,
14: అవన్నీ ఓడిస్కోండి. వైబర్ ఇన్ చీఫ్ అంటే ఎస్, దేర్ ఇస్ సమ్ జింగ్ టు దట్ వంశీ గారు, వెరీ నైస్. అండ్ నేను అది మీ వెబ్సైట్ ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు డైలీ స్క్రోల్ అని ఒకటి ఉందన్నమాట, అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ మనం ఇప్పుడే వినాయక చవితి జరుపుకున్నాము ఒక రెండు రోజుల క్రితము. సో దానిలో మనము గణేశుడికి మనకు పత్రితోటి పూజిస్తాము. సో దాని వెనకాల ఉన్న అర్థం ఏంటి, ఆ భావం ఏంటి అని మిమ్మల్ని అడగట్లేదు. అసలు చెప్తున్నా, అసలు ఎంత రిలెవెంట్. ఇంతకుముందు మనం అర్థశాస్త్రం గురించి మాట్లాడుతున్నాము, అలాగే మనకి అవి ఈ కాలానికి కూడా ఎంత రిలెవెంట్ అనేది దాని గురించి మాట్లాడుతున్నాం. సో యాజ్ ఎ పేరెంట్స్ హియర్ ఇక్కడ మేము చాలా మంది చాలా సంవత్సరాల నుంచి మొత్తం బట్టి ఒక తపన, ఒక తాపత్రయం ఉంటుంది మన మన మన పిల్లలకి ఇవన్నీ నేర్పించాలి, దాని వెనకాల ఉన్న భావం ఏంటి అదని నేర్పించాలనేసి చాలా సార్లు వాళ్ళు చేస్తారు. పిల్లలు ఇక్కడ పిల్లలు ఐ మీన్ మరో గీత చదువుతారు, వేదం స్కూల్స్ కి వెళ్తారు. బట్ నాకు ఒకటి ఎప్పటికీ అనిపిస్తుంది అంటే, వాళ్ళు ఏదో మనం చెప్తున్నాం కాబట్టి చేస్తున్నారు, కానీ దాని వెనకాల ఆ కాంటెక్స్ట్ తెలిస్తే దే రియలీ గెట్ అటాచ్డ్ టు ఇట్ కదా. ఇప్పుడు ఏదో ఒక, ఇప్పుడు మనము ఒక తెలుగు సింగర్ ని వెళ్ళి హిందీ పాట పాడమన్నాం అనుకోండి, పాడతాడు. కానీ ఆ పదాల వెనకాల అర్థం ఉంటే ఆ ఎమోషన్ వస్తుంది. మనం ఇక్కడ ఇవన్నీ నేర్చుకుంటున్నాము, భగవద్గీత చదువుతున్నాం, బట్ దాని వెనకాల ఉన్న అర్థం ఏంటి అనేది చెప్పాలని ఉంటుంది. బట్ చాలా సార్లు ఏంటంటే ఇక్కడ టైం ఉండదు, అది ఎక్స్క్యూజ్ కాదు. బట్ మెయిన్ విషయం ఏంటంటే మాకు కూడా తెలియదు. సో అప్పుడు ఏం చేస్తాము మనము, ఏ లిటరేచర్ కానీ, ఈ బుక్స్ కానీ, అండ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్, మేము ఇండియా వెళ్ళినప్పుడు పిల్లలకి ఆ బాలరామాయణము, ఇవన్నీ మహాభారతం, అవన్నీ ఇంగ్లీష్ లో కార్టూన్స్ లో ఉంటే అదన్నీ అర్థమవుతుందా అని అవి తెచ్చామనమాట. అగే తాపత్రి, ఎస్, 2 నిమిషాల కంటే ఎక్కువ చదవలేదు.
13: ఐ అండర్స్టాండ్
14: ఆ ప్రాబ్లమ్ ని మీరు సాల్వ్ చేస్తున్నారు తాళపత్రం అనే యాప్ తో. వెరీ వెరీ నైస్. సో మీ టీమ్ ఎంతమంది వంశీ గారు?
13: యాక్చువల్లీ రైట్ నౌ ఐ హావ్ ఎ స్మాల్ టీమ్ విత్ లెస్ దాన్ 10 పీపుల్, బట్ మై ఫ్యామిలీ హెల్ప్స్ అరౌండ్ అ లాట్ విత్ లెట్ సే మెయిన్లీ ఫర్ కంటెంట్ మోడరేషన్, బట్ ప్రోడక్ట్ అండ్ టెక్నాలజీ నేను అండ్ 1 పర్సన్ బిల్డ్ చేస్తాము. అండ్ మై బ్రదర్ ఇన్ లా టేక్స్ కేర్ ఆఫ్ ది మార్కెటింగ్ అండ్ సేల్స్, హీస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్. అండ్ ఐ హావ్ ఎ టీమ్ ఆఫ్ what I call as scroll smiths. వాళ్ళు ఏంటంటే స్క్రోల్స్ ఎప్పుడైతే చెప్పారో డైలీ స్క్రోల్స్ వాళ్ళు అవి బిల్డ్ చేస్తుంటారండి. అండ్ ఐ వాంట్ టు టచ్ అపాన్ వాట్ యు మెన్షన్డ్ లిటిల్ బిట్ అండి, దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద ఫస్ట్ సీడ్ అన్నచ్చు బిహైండ్ డెవలపింగ్ దిస్ యాప్ ఇన్ దిస్ పర్టికులర్ వే. డైలీ స్క్రోల్ ఒకటి, ఇంకొకటి యోగి AI అని అన్నమాట. దాని గురించి చెప్పండి. ఐ వాస్ గోయింగ్ టు ఆస్క్, యా సో యోగి ఏంటంటే ఇప్పుడు మనము ఎగ్జాక్ట్ గా మీరు చెప్పినట్టు ఎవరైనా ఏమైనా క్వశ్చన్ అడిగితే ఇప్పుడు వన్ ఆఫ్ ద రీజన్స్ ఐ డెవలప్ దిస్ ఇస్ మై 5-year-old స్టార్టెడ్ ఆస్కింగ్ మీ క్వశ్చన్స్ లైక్ ఎందుకు నాకు బొట్టు పెడుతున్నావు ఆర్ నేను ఎందుకు కైట్ ఫ్లై చేస్తున్నాము ఆన్ సంక్రాంతి అని ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. నేను ఎలా మనం ఎలా ఉండేవాళ్ళం, ఓకే లెట్స్ గో టు గూగుల్ అండ్ ఫైండ్ అవుట్ అండ్ గెట్ సంథింగ్ అని, ఓకే దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్, దిస్ ఇస్ అవర్ కల్చర్, ఇలాగే చేస్తాం అనుకుండా నేను ఒక ఒక లాజికల్ అండ్ రేషనలిస్ట్ పర్స్పెక్టివ్ తెచ్చి తేవడానికి ట్రై చేసేవాడిని అనమాట. నాకు అప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు ఓకే చాట్ జీపీటీ ఉన్నాయి, జెమినీ ఉన్నాయి, వాట్ ఇఫ్ వి క్రియేట్ అ చాట్ బాట్ దట్ ఆన్సర్స్ దీస్ క్వశ్చన్స్ త్రూ ద లెన్స్ ఆఫ్ హిందూయిజం అండ్ ఇండియన్ కల్చర్. Not only that, but also brings in relevance, also brings in a rationalist, logical perspective and answers to all these questions that our children pose or we ourselves have about our culture. So that is the break, ante ala start ayind anamata, akkada alaga yogi ayyan develop chesamo, and basically that is how it is mainly used. So actually ma talpatram ni mainly use case ade endante chaala mandi ostaru develop ostaru they create an account, they go to yogi ai and mana samskaral gurinchi adugutaru. That is the main use case anamata. And also let's say if they are going through something, if let's say health gurinchi ankonde, what if, how to improve my health, how to reduce stress, ilanti questions mana chat gpt ni adugithe it gives a western and let's say global perspective anachu. Idi mana yogi ai ni adugithe it gives a Indic and Hindu perspective on how to do these things. And manaki eppudu entante mana one one cultural మన కల్చర్ ని లాజికల్ వేలో చెప్పి మనకి చేస్తే మనం ఈజీగా కన్విన్స్ అయ్యి మనం చేయడం స్టార్ట్ చేస్తాం, మనమే కాదు మన పిల్లలు కూడా. సో దట్ ఈస్ ద రీజన్ అనమాట వై వి డిడ్ యోగి ఏ. అండ్ ఆఫ్ కోర్స్ ద సేమ్ లైన్ ఆఫ్ లాజికల్ రీజనింగ్ ఈజ్ ఆల్సో ఇన్ డైలీ స్క్రోల్. ఏమంటే ఎవ్రీ క్వశ్చన్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ కల్చరల్ ట్రెడిషన్ ని లాజికల్ గా ఎందుకు ఇది 21 pages ఎందుకు, వాట్ ఈస్ ద స్టోరీ బిహైండ్ ఇట్, వాట్ ఈస్ ద లాజిక్ బిహైండ్ ఇట్, వై టుడే వై 21 అన్ని అనమాట, అన్ని కొన్ని చెప్పడానికి దాని వెనుకున్న స్టోరీస్ ని లాజిక్ ని తీయడానికి దట్ ఈస్ అ గోల్.
15: రైట్, శ్రోతలు వింటున్నారు పవరింగ్ పాసిబిలిటీస్ పవర్డ్ బై జోహో. ఇవాళ మనం ముచ్చటిస్తున్నాము ఫౌండర్ అండ్ వైబర్ ఇన్ చీఫ్ ఆఫ్ తాళపత్రం యాప్ అండ్ ధార్మిక్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ యువర్ పాకెట్ గురుకుల్ గైడెడ్ బై ఎన్ ఏఐ యోగి వంశీ ఓలేటి గారు. ఈ యాప్ ని మీరు డెవలప్ చేసి ఎన్ని రోజులు అవుతుంది, ఎన్ని నెలలు అవుతుంది, ఎంతకాలం అండి బేసికలీ?
13: షూర్ అండి, మేము నవంబర్ 1, 2025 స్టార్ట్ చేసాము యాప్ డెవలప్ చేయడం. ఫస్ట్ ఒక 5 months వీవర్ ఇన్ స్టెల్త్ మోడ్, మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి జస్ట్ ఓపెన్ అప్ చేసి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని డెవలప్ చేసాము. వెన్ వి హ్యాడ్ యోగి ఏఐ అండ్ అరౌండ్ 50+ ఈబుక్స్ ఇన్ గురుకుల్ across 12 categories, we felt that this was ready to be launched. And mem em chesam ante Jaipur Dialogues ani oka channel undi which I follow at all of my favorite channels that teaches me a lot about Indian perspective. So vaalla summit ayindi Mumbai lo, so akkade velli launch chesam anamata. Akkada Anand Ranganathan, Abhijit Chawda alanti vaallu chaala mandi vacharu anamata. Vaallu vachi we presented the app to them and they really loved it. And from then on, we really started marketing it in June. And right now we have around 10,000 downloads across all platforms. And right now we are investing a lot in marketing through influencers mainly. Because we are a D2C app, I think influencer marketing has the best ROI and has the power to reach the most people. So mem adi ippudu try chestunnam.
15: Thank you for partnering with Radio Sarabhi also. Meeku manaki India lo definitely, ekkadikella ee kaalamlo need aithe definitely undi, but more so here than back in India. Endukante manaki ఆ పిల్లలకి ఏదైనా ఒక విషయం తెలియాలంటే ఓకే మనల్ని అడుగుతారు, నాకు తెలియదురా అంటే పక్కన తాతయ్యో అమ్మమ్మో ఎవరో ఉంటారు, వాళ్ళైనా చెప్తారు. ఇక్కడ అలాంటి వెసులుబాటు లేదు కాబట్టి సో ఆ యూస్ కేసెస్ ఇట్స్ మోర్ అపీలింగ్ ఫర్ పాపులేషన్ హియర్ ఇన్ యుఎస్ అని నా అభిప్రాయము. సో మీరు ఈ యాప్ ని ఎలా మానిటైజ్ చేయాలంటే హూ ఇస్ యువర్ టార్గెట్ ఆడియన్స్?
13: షూర్, రైట్ నౌ
15: it is free to explore. So in
14: besides the individual users, that is.
15: Actually, right now only the individual monetization. We don't have any ads or we don't partner with anybody yet, and we don't plan to go in the near future. But direct to consumer, we have a premium mode. So, for example, మీరు మామూలుగా యోగి ఏ అని క్వశ్చన్స్ అడగచ్చు అప్ టు 10

0: become a premium member and read the books further. And there is only one subscription, just a premium member, Tapasvi Antamo. Tapasvi tier lo unde everything is accessible. So meer yogi ani any question lane adagachu. All ebooks are free for you. We also have games. So Agni Pariksha ani oka quiz game laga undi, adi kuda adachu meer ennent ani sarlu. We are working on a couple of interesting games as we speak. We'll probably release them this month. So a lot of products, quick and fast flying into our product. So but monetization is purely through D2C subscription.
1: Oh, that's okay. Nice. One of the things may nina pooja cheskuntarappudu sankalpam cheppal kada manaki ikkada ee aa samasaram peru tidi నక్షత్రాలు అవన్నీ యూనో మేము ఎప్పుడు కష్టపడుతూ ఉంటాం అనమాట దానికి. సో ఐ హోప్ యూనో యూ హ్యావ్ ఎ సొల్యూషన్ ఫర్ దట్ ఆల్సో, ఇట్ విల్ బి ఎ కంపెల్లింగ్ యూస్ కేస్ ఫర్ పీపుల్ హియర్ ఇన్ యుఎస్. సో అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు వన్ థింగ్ దట్ ఐ రియలీ అప్రిషియేట్ ఈజ్ వంశీ గారు, ఇది మన తెలుగు వాళ్ళకి మాత్రమే కాదు, టెల్ మీ లిటిల్ బిట్ అబౌట్ దాట్.
0: షూర్. మేము ఇనిషియలీ ఇంగ్లీష్ అండ్ హిందీ తో స్టార్ట్ చేసాము. మాకు ఏమనిపించిందంటే ఇంగ్లీష్ అండ్ హిందీతో వీ విల్ రీచ్ ఇనఫ్ నంబర్ ఆఫ్ ఆడియన్సెస్ ఇన్ ఇండియా అండ్ అబ్రాడ్ టు టేక్ దిస్ కాన్సెప్ట్ అని అనిపించింది. బట్ యాజ్ వి టాక్ టు మోర్ యూజర్స్ ఏమనిపించిందంటే, తెలుగు ఫస్ట్ అయితే మనం తెలుగు వాళ్ళము అండ్ తెలుగు బయట కానీ అండ్ ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇలాంటి ప్రోడక్ట్స్ కి కొంచెం దెర్ ఈస్ అ నీడ్ ఫర్ ఇట్ అని అనిపించింది. అండ్ మా ఇనిషియల్ యూజర్స్ ఏంటంటే 45+ యూజర్స్, చాలా మంది దే ఆర్ యూజింగ్ ఇట్ అండ్ ఆల్సో దే ఆర్ సబ్స్క్రైబ్ టు ద ప్రీమియం టియర్. సో వాళ్ళు మాకు రిక్వెస్ట్ చేశారనమాట, తెలుగులో ఉంటే బాగుంటుంది అన్ని మీ ప్రోడక్ట్స్ అని. అండ్ యోగి ఎస్పెషల్లీ మేము తెలుగులో అడగగలిగితే, ఆ తెలుగులో ఆన్సర్ చేయగలిగితే మాకు ఇంకా ఫాస్టర్ గా మోర్ ఎంగేజింగ్ గా ఉంటుంది అనిపించింది. సో ఇన్ ద లాస్ట్ 15 days, actually, September 1st, we launched the Telugu version of the app. So Telugu version of the app. So, when chepina product, manamanku discussion products, they are available in Telugu. So, for example, Garuda Puranam was something that everyone wanted to know what it is. And so, we launched that ebook and the Telugu version of the app on September 1st. దాని వల్ల కొంచెం ట్రాక్షన్ వచ్చింది అండ్ వీ కెన్ సీ అ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ యూజింగ్ తెలుగు యాజ్ అ మీడియం. సో
1: ఓకే, పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. సో ఐ మీన్ ద మోస్ట్ కంపెల్లింగ్ ఫీచర్ ఐ థింక్ ఈస్ ద యోగి ఏఐ అండ్ ఆఫ్ కోర్స్ గురుకుల్. రోజువారీ స్క్రూల్స్ అలా అలా ఒక ఒక హ్యాబిట్ లాగా చేసుకోవచ్చు, బాగుంది. సో మీ యాప్ కి నెక్స్ట్ ఇంకా మీరు చెప్పారు, మీరు ఇంకా బుక్స్ యాడ్ చేయాలనుకుంటున్నారు, మీరు ఇంకా గేమ్స్ యాడ్ చేయాలనుకుంటున్నారు, బట్ what's the next big thing, Vamsi gar, if you are able to share, what's on the roadmap?
0: Sure andi. So if you think about learning in general, ippudu with the new technologies and in the apps that you have on your phone, what kind of learning that you do if you think about it, right? Okate entante ChatGPT and onde entante Google was one type of learning. You gave it a query and it gave you a bunch of blogs or websites and you learned from it, right? That has shifted to ChatGPT and Gemini and Perplexity and all those cloud, right? So ippudu similar, so that ippudu same mana concept mana antru pedte yogi ai undi. So you learn through asking of questions and that is one way of learning. The second way of learning is focused learning. So ippudu manaki daniki gurukul ani pettam, entante books anachu alaga. Ippudu gurukul ebooks ki kuda what if we have even more ways, in even more form factors through which modern users are learning these days. So anduku ala alochinche short form videos pettechamu, which is the daily scroll that you see. So right now a lot of us are learning through reels or podcasts on YouTube or your Instagram lo you just follow, let's say you koncha adhyatmika chintana unte meer you follow a bunch of dharmic Hindu, Telugu, Instagram influencers and you learn from them, right? So that is also one way of learning that you're doing. So we wanted to bring that on Talapatram through the daily scroll experience. So entante new age experiences, whatever the users are really accustomed to and whatever they are comfortable with, our experiences build cheddamu annadi, that is the goal anamata.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogya Me Asalaina Aishwaryam, your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
4: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
5: Mr. Avinash, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
6: గిల్టీ యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్. ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని. ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
4: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babachi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
5: What is this address again?
4: Babachi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babachicaters.com.
7: Sivadurga Jyotishalayam, near Hanuman Temple, Frisco. Koyadura.
8: Govinda, Nishchalananda Mandara Makaranda, నీ నామం మధురం, నీ రూపం మధురం, నీ సరస శృంగార కీర్తి మధురాతి మధురం స్వామి. ఆహా.

0: రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. రేడియో సురభి, ఇట్ సౌండ్స్ లైక్ హోమ్. రేడియో సురభి, ది నెంబర్ వన్ తెలుగు రేడియో ఛానల్ ఇన్ ది ఎంటైర్ యుఎస్ఏ అండ్ డాలస్ లో ది నెంబర్ వన్ ట్రెండింగ్ తెలుగు రేడియో ఛానల్ రేడియో సురభి 107.9 FM HD3. నేటి ఈ సిగ్నేచర్ కార్యక్రమానికి అందరికీ ఆత్మీయ స్వాగతం, సాదర స్వాగతం. ఎలా ఉన్నారు అందరు? సరికొత్త వారాంతం, బ్యూటిఫుల్ సాటర్డే అవుట్ సైడ్ అండ్ అసలు వెదర్ అయితే ఫెంటాస్టిక్ గా ఉంది. అఫ్కోర్స్ ఫాల్ వస్తుంది కాబట్టి వస్తుంది, వచ్చిందనాలా వస్తుందనాలా తెలియదు, ఈ పాటికి రావాలి. బట్ ఇంకా జాడ ఎక్కడ డ్రెస్ కనబడట్లేదు ఇంకా, బట్ వస్తున్నట్టుగా ఒక చిన్న సంకేతాలు అయితే తెలుస్తున్నాయి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, బ్యూటిఫుల్ వెదర్ అవుట్ సైడ్, ఇట్స్ ఎ గ్రేట్ వీకెండ్, లుక్స్ లైక్ ఐ స్టార్ట్ ఆఫ్ ఎ గ్రేట్ వీకెండ్. ఓకే, సో అన్నమయ్య చిత్రం నుంచి విన్న ఈ పాట, ఇది చాలా అందమైన శృంగార భావాన్ని అలాగే విరహాన్ని, ప్రేమలో ఉన్న ఒక ఒక సూక్ష్మమైన భావ వ్యక్తీకరణ దాన్ని చూపించే కవితా పంక్తులు అని చెప్పొచ్చు మనం ఈ అన్నమయ్య పాట. అన్నమయ్య పాటలు చాలా వరకు మనకి అర్థం చేసుకోవడం కష్టం, ఎందుకంటే ఆ పదజాలం అంతా కూడా చాలా క్లిష్టంగా ఉంటుంది, మామూలుగా ఉండదు. సో ఈ పాటలో ముఖ్యంగా చూసుకుంటే, అంటే ఎప్పుడైనా ఇలాంటి పాటలు వినేటప్పుడు ఆఫ్కోర్స్ అన్నమయ్య పాటలని అత్యద్భుతంగా కీర్వాణి గారు ట్యూన్ చేశారు. ఆ పాటలు విన్నప్పుడు మనం ఎంత ఎంజాయ్ చేస్తామో, సాహిత్యం తెలిసినప్పుడు కూడా తెలుసుకుంటే కూడా దాన్ని ఇంకొంత మరికొంత ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ పాట చూసుకుంటే ఇట్స్ అ బ్యూటిఫుల్ రొమాంటిక్ సాంగ్. నిజం చెప్పాలంటే ఏముకో చిగురుటధరమున ఎడనెడ కస్తూరి నిండెను భామిని విభునకు రాసిన పత్రిక కాదు కదా. ఏముకో అంటే ఏమిటో అని అర్థం, ఎందుకో అంటే ఒక పాట మొదలవడమే ఒక చిన్న ప్రశ్నతోటి, ప్రశ్నార్థంతో మొదలవుతుంది ఎందుకో అని. చిగురుట అధరమున అంటే తన అధరాలు ప్రేయసి, అంటే స్వామివారు అమ్మవారిని పొగుడుతూ రాసిన, పొగుడుతున్నట్టుగా రాసిన పాట కాబట్టి అమ్మవారి పెదాలని చిగురు టాక్తోటి లేత చిగురుతోటి పోల్చి ఆ చిగురుట అధరమున ఎడనెడ కస్తూరి, ఎడనెడ అంటే అక్కడక్కడ కనబడుతున్న కస్తూరి. కస్తూరి అంటే మీకు చాలా మంది తెలిసే ఉంటుంది, మగ జింక, దాన్ని కస్తూరి మృగం అంటారు తెలుగులో, మీకు కస్తూరి జింక అంటారు, తెలిసే ఉంటుంది చాలా మందికి. ఆ కస్తూరి జింక నాభి భాగంలో బొడ్డు దగ్గర దానికి ఒక గ్రంథి ఉంటుంది, సో దాన్ని కస్తూరి అంటారు. సో అది అడవిలో తిరుగుతున్న సేపు మంచి యవనంలో ఉన్న ఒక మగ జింక అది తిరుగుతున్నప్పుడు చాలా సువాసన వెదజల్లుతూ మొత్తం అడవంతా తిరుగుతుంది. సో ఆ సువాసన పట్టుకుని ఆడజింక ఎక్కడుంది ఎక్కడుంది అని చెప్పి అలా వెతుకుతూ వెళ్తుంటుంది. అందుకే కస్తూరి జింక అంటే అంత చాలా విలువైంది. అండ్ కస్తూరి జింక ఉత్తరాఖండ్ చూసుకుంటే రాష్ట్ర, ఇట్స్ ఏ స్టేట్ యానిమల్ అది కస్తూరి జింక. సో ఇలాగా కస్తూరి ఆమె పెదాల పైన అక్కడక్కడ కనబడుతున్న ఎడనెడ కస్తూరి అని అంటాడు ఇక్కడ కవి. ఎడనెడ కస్తూరి నిండెను అక్కడక్కడ కనబడుతున్న ఆ కస్తూరి మరకలు, నల్లగా చిన్న చిన్న కస్తూరి మరక, ఆ కస్తూరి తన లేత చిగురు, ఆ లేత చిగురు లాంటి తన పెదాల పైన అక్కడక్కడ కనబడుతున్న ఆ కస్తూరి భామిని విభునకు రాసిన, భామిని అంటే ప్రేయసి లేదా స్త్రీ అని చెప్పుకోవచ్చు, పడుచు అని కూడా అర్థం వస్తుంది. భామిని విభునకు, విభుడు అంటే ప్రియుడు లేదా భర్త అని చెప్పు చూడొచ్చు. సో ప్రేయసి తన భర్తకి లేదా భార్య తన భర్తకి లేదా ప్రేయసి తన ప్రియుడికి రాసిన తన మనసులో ఉన్న భావాలన్నీ కూడా తన పెదవి పైన ఆ కస్తూరి రూపంలో అక్కడక్కడ నల్ల నల్లగా కనబడుతూ ఉన్నాయి. అంటే ఒక చిన్న పేపర్ మీద ఎలా అయితే మనం రాసినప్పుడు మనం మరకలు పడతాయో అలాగా తన పెదవి పైన ఆ కస్తూరి మరకలు ఒక లేఖ, ఒక ప్రేమ లేఖగా ప్రియుడికి అందిస్తోందేమో, తన మనసులో ఉన్న భావాలన్నీ కూడా ఆ రూపంలో ప్రియుడికి తెలియజేస్తోందేమో అనే అర్థం ఈ మొదటి లైన్ లో వస్తుంది. సో బ్యూటిఫుల్ పంక్తులు అవన్నీ కూడా. అలాగే కలికి చకోరాక్షికి కడకన్నులు కెంపై తోచిన చెలువంబిప్పుడిదేమో చింతింపరే చెలువులు, దీనికి కూడా అద్భుతమైన భావజాలం అర్థం ఉంది మనకి. ఇంకా అంటే వీ జస్ట్ లిమిట్ అవర్ టాకింగ్ చెప్పుకుంటూ పోతే మనం చాలా చాలా చెప్పుకోవచ్చు పాట గురించి. సో లవ్లీ అన్నమయ్య సాంగ్ పాటతోటి మనం ఈరోజు కార్యక్రమాన్ని మొదలెట్టుకున్నాం. అండ్ ఈ పాట పాడింది అఫ్కోర్స్ నన్ అదర్ దాన్ గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. అండ్ ఆయన్ని మనం ఈ రోజు కాసేపు తలుచుకుందాం. ఎందుకు అంటే బాలు గారి గురించి మనం ఎంత మాట్లాడినా చాలా తక్కువే. ఒక గొంతు కొన్ని కోట్ల హృదయాల్ని కదిలించి తాకి 40,000కి పైగా పాటల్ని పాడి తెలుగు సినిమా సంగీతానికి ఆత్మని ఇచ్చి అలాగే ఎంతో మంది ప్రేక్షక రస హృదయాలని కదిలించగలిగే ఏకైక గాత్రం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. ఆ గాత్రం, ఆ స్వరం మనల్ని విడిచి చాలా ఏళ్ళైంది. కరెక్ట్ గా 25 సెప్టెంబర్ 2020లో బాలు గారు హీ లెఫ్ట్ టు హెవెన్స్. సో ఆయన్ని ఈ సందర్భంగా ఆయన్ని తలుచుకుంటూ అనేది ఐ థింక్ దట్ కరెక్ట్ పదం కాదేమో, నాకు అందట్లేదు. ఎందుకంటే బాలు గారిని మర్చిపోవడం అనేది చాలా చాలా కష్టం. ఎందుకంటే మనకి దేశానికి స్వతంత్రం తెచ్చిన గాంధీ గారు మనకి అప్పుడప్పుడు గుర్తు రావచ్చు, కానీ బాలు గారు మాత్రం మనకు రోజు గుర్తొస్తూనే ఉంటారు పాటల రూపంలో. సో ఆయన పాటలను ఒకసారి సరదాగా ఈరోజు విందాం. కాసేపు జస్ట్ ఒక మెడ్లీ ఆఫ్ సాంగ్స్ మొత్తం, అలాగా చాలా చాలా పాటలు అసలు ఎన్నీ వినిపిస్తాం కదా. సరే, బాలు గారిని తలుచుకుంటూ కొన్ని పాటలు అలా
1: నడకలు చూస్తే మనసవుతుంది, కుల్లు కుల్లు చూస్తే మతిపోతుంది. ఓయబ్బో ఏమి సింగారం, ఓయబ్బో లేత బంగారం, ఓయబ్బో ఏమి సింగారం, ఓయబ్బో.

ఆల్రైట్, ఈ స్వరం వెళ్ళిపోయిందని ఎవరు అనగలని చెప్పండి? ఎవరు అనలేరు. ఆయన ప్రతి పాటలో, ప్రతి రాగంలో, ప్రతి భావనలో బాలు ఇంకా బ్రతికే ఉన్నారు. మనం ఆయన్ని వదిలేసినట్లు అనిపించినా కూడా ఆయన మాత్రం మనల్ని ఎప్పటికీ వదలలేదు. ఆయన గొంతు ఆగిపోలేదు, మన చెవుల్లో నుంచి కేవలం మన హృదయాలకు మాత్రమే మారింది, షిఫ్ట్ అయిందంతే. సో అజరామరం, ఆయన పాటలు, ఆయన పాటల ద్వారా ప్రేక్షకుల, అభిమానుల హృదయాల్లో ఎప్పటికీ బాలు బతికే ఉంటారు. అండ్ ఇది రేడియో సురభి బాలుకి అర్పించే నివాళి. అండ్ ఈ రోజు షోలో తర్వాతి భాగం కొనసాగిద్దాం. అండ్ ఈ పాటతోటి, ఈ పాట వింటూ మనం విల్ గెట్ ఇన్ టు ది కమర్షియల్ బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత విల్ కంటిన్యూ ఫ్లో. ఈరోజు కార్యక్రమంలో ఏముండబోతుంది అనేది చెప్తాం.

0: They are the undisputed leaders in the radio space. You know, they are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
0: ఒక సెలబ్రేషన్ ని అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ గా మార్చుకోవాలి అంటే జస్ట్ డెకోర్ సరిపోతుందా? యూ నీడ్ ద రైట్ విజన్. లక్కీ ఫర్ అస్, మనకి లక్కీ చార్మ్స్ డెకోర్ ఉంది. మన డాలస్ బేస్డ్ లక్కీ చార్మ్స్ కొన్ని సంవత్సరాల నుంచి ఫుల్ సర్వీస్ ఈవెంట్ ప్రొడక్షన్ మనకు అందిస్తున్నారు. ఓన్లీ డెకరేషన్ స్టేజింగ్ మాత్రమే కాదు, దే డూ అ ఫుల్ ఆన్ ఈవెంట్ ప్రొడక్షన్. వెడ్డింగ్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, కార్పొరేట్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, లోకల్ టు డాలస్ అయినా, అక్రాస్ ద యుఎస్ ఎక్కడైనా, ట్రెడిషనల్ ఇండియన్ మండపాల దగ్గర నుంచి లగ్జరీ సెటప్స్ వరకు ఎనీథింగ్ దాట్ యూ need your way, they can create. To book, call 469-925-5868 or visit luckycharmsdecor.com. Radhika, next week mana office event ki please take care of the catering, okay?
3: Sure. How many people are we expecting?
0: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
3: Idi office party a leka jatra?
0: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
4: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్లిపోయినట్టు.
5: నీ కల నిజం అవబోతోంది.
4: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
5: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడేలో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.
6: ఇండియా టుడే స్పెషలైజెస్ ఇన్ నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, వెజ్ అండ్ నాన్ వెజ్ డిషెస్. ఫుడ్ క్వాలిటీలో ఏ మాత్రం కాంప్రమైజ్ లేకుండా దే గివ్ యూ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. విజిట్ ఇండియా టుడే అట్ 151 నార్త్ నోలన్ డ్రైవ్, సౌత్ లేక్, టెక్సస్, ఆర్ కాల్ దెమ్ అట్ 817-819-8888.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: Specialized skills, calibration knowledge though, neeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Konni conversations manalni navvistayi. Inkonni conversations manalni malli chinnapadiki teeskeltayi. Tune into Morning Mantra where memories become conversations. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్ రేడియో సిరపి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.

ఆల్రైట్, కిరాయి మొనగాడి చిత్రం నుంచి విన్నారు ఈ పాటని. హీరో నరేష్, సంగీతం సత్యం గారు. సత్యం గారి సంగీతం గురించి నేను చాలాసార్లు చెప్పి ప్రస్తావించాను. సో ఈ సినిమాలో కూడా నాకు తెలిసి ఈ పాట చాలా మంది తెలిసి ఉండదు. 1986 విడుదలైన కిరాయి మొనగాడి. ఆ టైంలో మీకు కిరాయి దాదా, కిరాయి రౌడీ, కిరాయి అనే ఒక పదంతో తెగ సినిమాలు వచ్చాయి. తర్వాత అల్లరితోటి బాగా వచ్చాయి ఆ పదంతో. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ కంపోజిషన్ బై సత్యం. అండ్ అరగంట సేపు మన కార్యక్రమంలో మొదటి అరగంట అయింది. అండ్ ఈ రోజు కార్యక్రమంలో ఏముంటుందని బ్రేక్ ముందు నేను చెప్పాను కదా. సో ఈరోజు సాహిత్య సొగసని మనం చూసాం. ఈరోజు కార్యక్రమంలో అన్నమయ్యలో ఏముకో అనే పాటలో ఉన్న ఆ సాహిత్యానికి సంబంధించిన అర్థం ఏంటో దాంతో మనం కార్యక్రమాన్ని మొదలెట్టి తర్వాత సంగీత ప్రవాహంలోకి వెళ్ళాం. వరుస బాలు గారి పాటలన్నీ వింటూ బాలు గారికి ఒక నివాళిగా రేడియో సురభి ఈరోజు అందించిన చిన్న సెగ్మెంట్ వినే ఉంటారు అందరూ కూడా. సో సాహిత్యం, సంగీతం, అలాగే ఈరోజు కార్యక్రమంలో వినోదం, ఆర్థికం, ఇంకా ఈ రెండు అంశాలు కూడా ఉండబోతున్నాయి. ఓకే, వినోదం, ఆర్థికం. సో ఈ రెండు ఎలా ఉండబోతున్నాయి అంటే, ఈరోజు వినోదంలో నేను మీకు ఒక ఇతర అంటే తెలుగేతర భాష అంటే తెలుగు కాకుండా వేరే ఇతర భాషల్లో కొన్ని పాటలు వినిపిస్తాను. ఆ పాటలు వింటూ తెలుగులో ఏ పాట మీరు కనుక్కుని కాల్ చేసి స్టూడియోకి కనీసం ఒక లైన్ పాడితే బాగుంటుంది, ఒక లైన్ అయినా. సో అది ఈరోజు వినోదం. ఆర్థికం ఏంటంటే 11:30 మనకి అనిల్ గ్రంథీ గారు ఎప్పట్లాగానే ప్రతి రెండో శనివారం, నాలుగో శనివారం 11:30 అనిల్ గ్రంథీ గారు మనకి ఈరోజు ఆనర్ రాబోతున్నారు. వచ్చి ఇన్వెస్టింగ్ గురించి, ట్యాక్స్ గురించి, అలాగే స్టాక్స్ గురించి, రియల్ ఎస్టేట్ గురించి బోల్డ్ని వివరాలు అందించబోతున్నారు. సో డెఫినెట్లీ స్టే ట్యూన్డ్, ఇట్స్ గోయింగ్ టు బి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఇప్పుడున్న ఈ టైమ్స్ ఇన్వెస్ట్మెంట్ రీత్యా, ఇన్వెస్ట్మెంట్ పరంగా చాలా చాలా ఇన్ఫర్మేషన్ సేకరించడం, తీసుకోవడం, అర్థం చేసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం. కాబట్టి అటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అందించడానికి అనిల్ గాంధీ గారు 11:30 వస్తున్నారు. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ది వినోదం సెగ్మెంట్. సో ఇప్పుడు మీకు ఒక పాట వినిపిస్తా. ఓకే, ఈ పాట వింటూ తెలుగులో ఇది ఏ పాట మీరు పాడితే తెలుస్తారని చెప్పినా కూడా బానే ఉంటుంది. ఆర్ తెలుగులో అది ఏ సినిమానో కూడా తెలిసినా కూడా దట్ విల్ బి వండర్ఫుల్. అసలు ఈ పాట గురించి తెలుగులో ఆ సినిమాకి సంబంధించిన విశేషాలు, విశేషాలు కాదు, లైక్ హీరో గాని, దర్శకుడు గాని, ఆ సినిమా పేరు గాని, ఆ పాట గాని ఏదైనా తెలిస్తే కూడా కాల్ ద స్టూడియో. సో మీకు మొత్తం వినోదంలో మొట్టమొదటి ప్రశ్న ఇది. ఈ పాట వినండి, ఈ పాటకి సంబంధించిన తెలుగు పాట ఏంటో కనుక్కోండి.

ఓకే, అది పాట. మీ పాట ప్రత్యేకించి దీని గురించి చెప్పాల్సిన అందరికీ తెలిసిన పేరు, చాలా చాలా పాపులర్, మోస్ట్ పాపులర్ సాంగ్ ఇది. సో ఈ పాట తెలుగులో ఏంటి? మీకు అంటే ఒక ఒక పాటకు సంబంధించిన తెలుగులో కొన్ని పాటలు రకరకాల కొన్ని కొన్ని మల్టిపుల్ సినిమాల్లో మీకు ఆ ట్యూన్ వినబడుతుంది. సో అలా మీరు రెండు మూడు గుర్తుపట్టినా కూడా మీరు కాల్ చేసి చెప్పొచ్చు. ఓకే, సో వాట్ ఇట్ ఈస్, దాట్ ఈస్ ది క్వశ్చన్. అండ్ తర్వాత పాట విందాం. ఈ పాట వింటూ ఈ పాట సినిమా తెలిసినా కూడా కాల్ ద స్టూడియో.

రాజన్ నాగేంద్ర సంగీత దర్శకత్వంలో వచ్చిన జంజాల, దర్శకత్వంలో వచ్చిన రాసలీల, 1987 విడుదలైన రాసలీల చిత్రం నుంచి ఇప్పుడు విన్న ఈ పాట. బ్యూటిఫుల్ కంపోజిషన్, అంటే పాట కొంచెం మీకు అంటే విన్నప్పుడే మీకు రాజన్ నాగేంద్ర అని ఈజీగా అర్థమైపోతుంది. ఎందుకంటే కొంచెం మెలడీస్ మధ్యలో ఆ చరణంలో చూసుకు వింటే కనుక జాగ్రత్తగా మీకు ఆ స్టైల్ రాజన్ నాగేంద్ర దాన్నట్టుగా కొంచెం అనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో పాటకు ముందు ఒక ప్రశ్న అడిగాను. ప్రశ్నకి ఐ థింక్ ఇది చాలా ఈజీగా అందాలి ఇది. ఓకే, సో హిందీ పాట అయితే ఇది.

సో తర్వాత ఈ పాట ఉండే అలాగే ఇందాక వినిపించిన ఈ క్విజ్ ఈ ఛాలెంజింగ్ సాంగ్స్ ఆర్ క్విజ్ సాంగ్స్ ఎవరైతే ఇంకా ఉన్నాయి సెట్స్ ఆఫ్ సాంగ్స్, సో స్టే ట్యూన్డ్, ఇట్స్ గోయింగ్ టు బి అమేజింగ్. మీ బుర్రకి కాస్త పదును, ఇంకా పదును ఎక్కాలి అనుకుంటే కనుక మీరు కాస్త టీ కాఫీలో పట్టుకుని టేబుల్ దగ్గరకు వస్తే దెన్ ఖచ్చితంగా పదును ఎక్కుతుంది. అలాగే ఇందాక ఇప్పుడు నేను వినిపించబోయే పాటలన్నీ కూడా ఈ రోజు కొంచెం ఆనాటి అంటే 70s 80s లో వచ్చిన ఒక అంటే ఎక్కువగా వినబడని మెలడీస్ అవి. సో అవి వినిపిస్తున్నాను ఎందుకంటే ఈ రోజు కార్యక్రమంలో ఆల్రెడీ ఫస్ట్ ఒక 15 మినిట్స్ నేను బాలుగారి మోస్ట్ పాపులర్ సాంగ్స్ అని వినిపించా. ఇప్పుడు కొంచెం అలా లిటిల్ అన్పాపులర్ సాంగ్స్ బట్ బ్యూటిఫుల్ మెలడీస్ అన్ని కూడా సో వినిపిస్తున్నాను. అలాగే మీకేమైనా రిక్వెస్ట్ ఉంటే కనుక ప్లీజ్ డూ కాల్ ద స్టూడియో 972-636-1966. ఐ విల్ లర్న్ ఇట్ ఫర్ యూ. రవి గారు, యువర్ సాంగ్ ఇస్ కమింగ్ అప్, స్టే ట్యూన్డ్.

0: సుగత్రి గారు మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి.
1: హలో అండి, శుభోదయం మీకు, మన శ్రోతలందరికీ కూడా
0: శుభోదయం. చెప్పండి, పాటలు వింటున్నారు?
1: బల్ల గారు వద్దంటే కదా, ముందు మీరు బల్లగా వేశారు పాటలు. ఆయన మచ్చకు కొంచెం కొంచెం వేస్తూ నాకు అలా పాటలు వినాలంటే గంటలైనా వినాల్సి ఎంత హాయిగా ఉంటుంది.
0: అదే నేను ఒక ఇంచుమించుగా ఒక 10 పాటలు వేసి ఉంటాను. అంటే ఆల్మోస్ట్ ఒక బలు, అంటే ఒక్కొక్క పాట మనం కనీసం ఒక 5,000 పాటలు సమానంగా తీసుకుంటే ఆల్మోస్ట్ నేను బలుగా 4,000 పాటలు కవర్ చేసినట్టుగా అనుకోవాలి. అందుకే కదా, అందుకే ఆ మాట.
1: అదే ఈ పాటలో కూడా ఈ అశ్విని మూవీలో ఈ లిరిక్స్ ఈ మ్యూజిక్ తో పాటు బాలు గారి గొంతు, చిత్ర గారి గొంతు ఎంత మధురంగా ఉంటుందంటే
0: ఎగ్జాక్ట్లీ. ఎస్పెషల్లీ ఇలాంటి పాటలు కొన్ని, అంటే మనం ఎక్కువగా వినని కొన్ని రేర్ మెలడీస్ ఉంటాయి. ఇప్పుడు ఈ పాట కూడా పెద్దగా వినపడదు మనం ఎక్కడ చూసినా కూడా. కానీ అందుకే లాస్ట్ టైం ఒక లాస్ట్ 2-3 వీక్స్ నుంచి కూడా నేను అలా మరుగున పడిపోయిన ఒక బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మెలడీస్ అనేది తీసుకొచ్చి వినిపిస్తున్నాను. పీపుల్ ఆర్ సమ్ పీపుల్ ఆర్ రియల్ ఎంజాయింగ్.
1: ఎందుకు వినిపించింది అంటే హీరో పెద్ద పెద్ద హీరో కాదు కదా.
0: అదే అదే ఎగ్జాక్ట్లీ. మన సినిమాలు కొన్ని కొన్ని ఆడకపోవడంతో, హీరోలు పెద్ద కాకపోవడంతో అలాంటి కొన్ని మంచి మంచి పాటలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రిమినల్ ఉంది, క్రిమినల్ కూడా చూడండి అసలు అంత మంచి సినిమా, కానీ పాటలు సినిమా పోయింది. కానీ లక్కీగా పాటలు హిట్ అయ్యాయి అనుకోండి. అలాగే సినిమాలు ఆడకపోతే అలాంటి మంచి మంచి పాటలు కూడా చాలా పాటలు అలా కలిసిపోతూ ఉంటాయి ఎప్పుడు వినకుండా. సో రేడియో సురభి ద్వారా మేము ఆ ప్రయత్నం కూడా చేస్తాం అన్నమాట.
1: బాగుందండి ప్రోగ్రామ్ మరి.
0: థ్యాంక్ యూ, కీప్ లిస్నింగ్, స్టే ట్యూన్డ్, బై. ఆల్రైట్, సో అది ఓకే. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కంపోజిషన్ ఇది, ఇది కిరవాణి గారు, అశ్విని మూవీ. అశ్విని నా చెప్ప, దీంట్లో షీఈస్ ది అప్పుడు గోల్డ్ మెడలిస్ట్ అనుకుంటా కదా రన్నింగ్ లో, రన్నింగ్ ఛాంపియన్. సో తన మీద తనతో తీసిన సినిమా ఇది అశ్విని. ఓకే, సో తర్వాత పాట వినే ముందు మీకు ఇంకొక వినోదంలో మీకు ఇంకో రెండవ పాట వినిపిస్తా. ఈ పాట వింటూ ఇది తెలుగులో ఏ పాట తెలిస్తే కాల్ ద స్టూడియో. అది కొంచెం నేను వెనక్కి రివైండ్ చేసి మళ్ళీ వినిపిస్తాను.

ఈ ట్యూన్ అందరికి తెలిసిందే, హిందీలో పాట వెరీ వెరీ పాపులర్, చాలా మందికి తెలుసు. సో ఇది తెలుగులో ఏ సినిమాలో ఉంది, ఈ ట్యూన్ తెలుగులో ఏ సినిమాలో ఉంది, దాట్ ఈస్ ది క్వశ్చన్. అండ్ కాల్ ద స్టూడియో 972-636-1966. రవి గారు, హోప్ యూర్ లిస్నింగ్, దిస్ ఇస్ యువర్ రిక్వెస్ట్, ఎంజాయ్ దిస్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: skills, calibration knowledge though, neeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Meer eppudaina mee friends toti food vishayamlo breakup chesara?
1: I have.
0: Monna ma friends andaram kalisi baitiki veldam anukunna. And Dallas to beautiful hilltop views, ample banquet hall space, top notch taste, buffet options undi. Anni undalante inka ekkada untundi? Naaku dan answer telusu. My Trees Indian Cuisine. Vaallaki telidu. So, break up not to be dramatic but to be realistic. Visit My Trees today and taste the difference. Authentic Indian flavor, stunning views, anni mee kosam wait chestunnayi. Mee daggarlo unna Irving, South Lake leda Frisco branches ni ippude visit cheyandi. Breakfast nunchi thali varaku anni rojulu special ga enjoy cheyandi.
2: నాకు ఇంకా గుర్తుంది 20 years ago మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా essentials. One name to go? Hareli. Hareli. Bringing the taste of home closer to you.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్ ఎల్పీస్ హియర్ ఇన్ టెక్సస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తాం అండ్ ఇట్ కెన్ బి డాంటింగ్. డొమెస్టిక్ వైలెన్స్, ఇమిగ్రేషన్ క్వశ్చన్స్, థ్రెట్ టు సేఫ్టీ, ఇలాంటప్పుడు రీచ్ అవుట్. సపోర్ట్ ఈస్ క్లోజర్ దాన్ యూ థింక్. ఫర్ లీగల్ గైడెన్స్ రీచ్ అవుట్ టు ఆర్గనైజేషన్స్ లైక్ రైజెస్ అండ్ అమెరికన్ గేట్వేస్. యువర్ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ దేర్ ఫర్ సేఫ్టీ. డోంట్ హెసిటేట్ టు కాల్ 911 ఇన్ ఎమర్జెన్సీస్. ఫర్ డిస్క్రిమినేషన్ ఆర్ వర్క్ ప్లేస్ కన్సర్న్స్ కనెక్ట్ విత్ ది టెక్సస్ వర్క్ ఫోర్స్ కమిషన్. అండ్ ఫర్ సిటీ లెవెల్ సపోర్ట్ యువర్ లోకల్ city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.

ఆల్ రైట్ హృదయం మురళి చిత్రం నుంచి విన్న పాట. ఓకే, హోప్ యూ ఎంజాయ్డ్ లిసనింగ్ టు దట్ సాంగ్. ఓకే, 3 గంటల కార్యక్రమంలో మనకి ఒక గంట అయిపోయింది, ఇంకా కేవలం 2 గంటలు మాత్రం మిగిలింది. ఇంకొక అరగంటలో మనకి అనిల్ గాంధీ గారు, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ ఫిన్టాక్స్, ఏజీ ఫిన్టాక్స్, ఆయన రాబోతున్నారు. సో మీకు ఫైనాన్షియల్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కనుక ప్లీజ్ డూ కాల్ ద స్టూడియో 9726361966. ప్లీజ్ డూ కీప్ దిస్ నెంబర్ ఇన్ యువర్ స్పీడ్ డయల్. ఓకే, ఒకసారి క్విక్ గా వ్యాపార ప్రకటన చూసేద్దాం. హైదరాబాద్ లో ప్రాపర్టీ కోసం మీరు చూస్తుంటే కనుక అన్ని ప్రాజెక్ట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇప్పుడు ఒకే చోట, అంటే వేరు వేరు ప్రాంతాల్లో రకరకాల ప్రాజెక్ట్స్ ప్రైసెస్ చాయిసెస్, నియోపోలిస్, కోకాపేట, గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్టిక్ట్, తెల్లాపూర్, చేవెళ్ల, కొంపల్లి, ఫ్యూచర్ సిటీ, సికింద్రాబాద్, ఇంకా ఎన్నో ప్రాజెక్ట్స్ ఒకే చోట. సో గృహ ప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో హ్యాపెనింగ్ అట్ హయత్ రీజెన్సీ ఫ్రిస్కో డాలస్ ఆన్ October 10th and 11th. సో డెఫినెట్లీ కీప్ దీస్ డేట్స్ noted and please do attend. And music lovers, here's an evening that is coming up. Adinante Indian Fine Arts Academy Dallas Fort Worth presents a special Carnatic musical performance featuring Vidwan Vignesh Ishwar on vocals and Vidwan Saeed Rakshit on violin, Vidwan ప్రవీణ్ స్పర్శ్ ఆన్ మృదంగం అండ్ విద్వాన్ చంద్రశేఖర శర్మ ఆన్ ఘటం. ది పర్ఫార్మెన్స్ ఈజ్ ఆన్ సాటర్డే September 26th, అంటే ఈరోజు సాయంత్రం 4:30 అట్ కొలిన్ కాలేజ్ మెకనీ క్యాంపస్ కాన్ఫరెన్స్ సెంటర్ లొకేటెడ్ అట్ 2400 కమ్యూనిటీ అవెన్యూ మెకనీ. ఐఎఫ్ఏ ఈవెంట్స్ ఆర్ ఫ్రీ ఫర్ మెంబర్స్. యూ కెన్ రిజర్వ్ యూర్ టికెట్స్ త్రూ ఐఎఫ్ఏఏ డిఎఫ్డబ్ల్యూ వెబ్సైట్. ఓకే, అండ్ ఇంకా కొన్ని ప్రకటనలు ఉన్నాయి, అవన్నీ ఇంకొక పాట తర్వాత చూద్దాం. ఓకే, సో ఇందాక ఒక పాట వినిపించాను, దానికి సంబంధించిన తెలుగు పాట ఏంటని అడిగాను. సో ఆ పాట ఏంటి ఇందాక వినిపించిన హిందీ పాట? దిస్ ఇస్ ద వన్.

వాడు ఇప్పుడు విన్న తర్వాత అవును కదా అనిపిస్తుంది చాలా మందికి. పెళ్లి పందిరి జగవత్ బాబు రాసి నటించిన పెళ్లి పందిరి చిత్రం నుంచి ఈ పాట. అండ్ వందే మాతరం శ్రీనివాస్ ఈజ్ ఎ కంపోజర్. ఓకే, సో దట్ వాజ్ ఎ క్వశ్చన్. అండ్ ఇంకొక పాట విందాం. ఈ పాట వినొచ్చిన తర్వాత వినోదానికి సంబంధించిన మళ్ళీ ఇలాంటిది ఇంకొక ప్రశ్న ఉండబోతుంది. సో అదేంటన్నది తెలుసుకోవాలంటే యూ హ్యావ్ టు స్టే ట్యూన్డ్. అండ్ ఈరోజు నేను వినిపించే పాటలన్నీ కూడా కాస్త బ్యూటిఫుల్ రేర్ మెలడీస్. అవన్నీ కూడా మీకు కూడా ఇలాంటివి ఏమైనా వినాలనుకున్నా ఆర్ మీరు ఏ పాట అయినా వినాలనుకుంటే కనుక ప్లీజ్ డూ కాల్ ద స్టూడియో. ఐ విల్ డెఫినెట్లీ లైన్ ఇట్ అప్ ఫర్ యూ. అండ్ హీర్ ఇస్ అనదర్ బ్యూటిఫుల్ సాంగ్.

All right, a beautiful composition by Vidyasagar from Urmila. Urmila chitra nunchi vinnaya paata. Intha mundu vinipinchina inkoka beautiful melody, that is from Ashwini. So, actually chaala very slow melody. Either slow melody, too slow melody gaani, slow melodies gaani, or even fast paatalu ante gamakaalu ekku unna paatalu gaani paadadam chaala kashtam actually. Endukante mee slow melodies paadutunappudu oopiri nilupukuntu paadali. So dantlo tappulu vache avakasam chaala untundi. Oka madhyastho oka tempo lo velipoye paatalu paadadam koncham oka ఒక రకంగా చాలా చాలా ఈజీ. ఫాస్ట్ గా గమకాలు తిప్పడం గానీ లేదా స్లో మెలడీస్ పాడడం గానీ చాలా చాలా కష్టం అలా అనిపిస్తుంది. అంటే వినేటప్పుడు మాత్రం అసలు చాలా ఈజీ సాంగ్ అనిపిస్తుంది, కానీ పాడేటప్పుడు మాత్రం తెలుస్తుంది అది. ఓకే, సో దాట్స్ అబౌట్ దిస్ సాంగ్. సో తర్వాత మీకు వినోదానికి సంబంధించిన సెగ్మెంట్ కి సంబంధించి ఒక ప్రశ్న. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఒక పాట వినిపిస్తున్నా, ఈ పాట తెలుగులో ఏంటది? ఓకే, ఈ పాట వింటూ ఇది చాలా చాలా చాలా మోస్ట్ అట్మోస్ట్ అల్టిమేట్ మోస్ట్ పాపులర్ సాంగ్ ఇది. అలాంటి పాట తీసుకొచ్చి వినిపిస్తున్నాను మీకు. ఇది కూడా చెప్పలేకపోతే గనక నేను దుకాణం బంద్ చేసేస్తాను ఇక. ఓకే, ఇది వినండి. ఇట్స్ బ్యూటిఫుల్ మోస్ట్ పాపులర్ సాంగ్.

రైట్. మస్త్ గా వినిపించాను చాలా సేపు ఈ పాటని. ఈ పాటకి మీకు క్లూస్ అందాలి చాలా ఈజీగా తెలుగులో. ఈ పాట ఏంటది? కాల్ స్టూడియో 972-636-1966 ఈ పాటమెంట్.

ఆల్ రైట్, మంచివారు మావారు చిత్రం నుంచి విన్న ఈ పాట, అండ్ సంగీత దర్శకత్వం శ్యామ్. మీరు నాకు ఎప్పుడు వినుంటారు ఈ పాట కూడా, నాకు తెలిసి ఎప్పుడు వినుంటారు. బ్యూటిఫుల్ కంపోజిషన్. అండ్ ఈ సినిమాలో రాజశేఖర్ జీవిత నిజ జీవితంలో కూడా భార్యాభర్తలు, అండ్ ఈ సినిమాలో కూడా వీళ్ళు నటించారు. మంచివారు మావారు చిత్రం నుంచి విన్నారు. ఓకే, సో ఇందాక అడిగిన వినోదానికి సంబంధించిన ప్రశ్నలో ఈ పాట మీకు వినిపించారు. ఈ పాటకి తెలుగు వర్షన్ ఏంటని అడిగాను.

ఆల్ రైట్, ఇది తెలుగు వర్షన్. ఎంతమందికి తెలుస్తూ తెలియదు కానీ ఇలాంటి పాటలు వినిపించడానికి నేను చస్తూ చస్తూ విన్నాక మీరు చూస్తూ చూస్తూ మాయాబజార్ చిత్రం నుంచి విన్న ఈ పాట సాహిత్యం సాహితీ. ఓకే, సో సంగీతం మాధవపతి సురేష్, మాయాబజార్ సుమన్ అండ్ ఆమని నటించిన చిత్రం ఇది. 1992 అనుకుంటా ఈ సినిమా విడుదలైంది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దట్ ఈస్ ఎగ్జాక్ట్ వర్షన్ ఆఫ్ తూ చీజ్ బడి హై మస్త్ మస్త్ పాట. ఎందుకంటే హిందీలో వచ్చిన అన్ని పాటలు కూడా యాజ్ ఇట్ ఈస్ ట్యూన్స్ అంటే చాలా వరకు ఉన్నా కూడా కొన్ని పాటలని జస్ట్ స్టార్టింగ్ లైన్స్ తీసుకుని తర్వాత డైరెక్టర్లు వాళ్ళ సృజనాత్మకతని జోడించి పాటను వేరే వరల్డ్లోకి తీసుకెళ్తారు. ఓకే, సో దట్ ఇస్ వాట్ ఇట్ ఈస్. అండ్ తర్వాత పాట వేసే ముందు మీకు ఇంకొకసారి వ్యాపార ప్రకటన. ఇంకొకటి, ది 14th యాన్యువల్ సిల్క్ థ్రెడ్స్ చారిటీ గాలా. సో ది టెపెస్ట్రీ ఆఫ్ డ్రీమ్స్ ఈస్ హ్యాపెనింగ్ సాటర్డే ఆన్ October 3rd అట్ 7 PM అట్ హోటల్ ఇండిగో లాస్ కొలనస్ ఇన్ అర్వింగ్. Featuring renowned Indian designer Rohit K. Verma, the evening will showcase exquisite Indian culture and artistry, all while supporting Hunger Mitao and its work to fight hunger through local food banks. So the dress code is Indian formal or black tie, and this is an adults only event. So for tickets and more information, you can visit silkthreadsfundraiser.com. Shankara Netralaya is presenting Music and Dance for Vision 2026, a special evening of music and dance in support of eye care and vision initiatives on Sunday, October 4th at Irving Arts Center located at 3333 North MacArthur Boulevard, Irving, Texas. Come enjoy an evening of music, dance and entertainment while supporting the mission of Shankara Netralaya. So for more information and to support this cause, you can visit shankarnetralayausa.org or you can call 855-463-8472. Okay, so inkoka paata vindam. Ee paata vintu mana commercial break lo gelipodam. Break nunchi vachin tarvata manaki AG Financial Tech CEO and President Anil Grandhi gar manaki on air rabothunnaru to share so much of valuable information regarding investments, real estate, taxes, whatever. And you also stay tuned. And meeku emaina prashnalu unte ganaka, you can call the studio number 972-636-1966 and you can ask him. He will definitely clarify it for you on the air. And yeah, stay tuned. And Anuradha garu, meer korina paata, enjoy this song.

0: Hello, Showhopper.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi 101.9 HT3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HT3.
4: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meekandistondi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
5: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
6: చందు, మరి వండనా?
5: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
6: పిచ్చి చందు, స్వదేశం ఏంటుంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
5: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
7: కవింతలకి కేరింతలకి ఎరా ఫైడ్రస్ రేడియో సురభి.
1: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సాస్ అమెరికాలో తెలుగు నేస్తం.
8: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
9: కొన్ని కన్వర్సేషన్స్ మనల్ని నవ్విస్తాయి, ఇంకొన్ని కన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. టు మార్నింగ్ మంత్ర, వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
10: Buying a home in India is now easier and hassle-free. Gruh Pravesh India Property Expo brings top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR directly all under one roof. Choose your home from 200 plus projects at the biggest India Property Expo in Frisco. Be there on the 10th and 11th of October at Health Regency Frisco, 10 a.m. to 8 p.m. Free entry and car parking. An event by My Square Feet.
11: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
12: ఎస్ సార్.
11: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
12: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం?
11: ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
12: యూర్ అబ్సల్యూట్లీ రైట్.
11: రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
13: విజిట్ రాజరాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
5: All right, welcome back to Radio Surabhi Signature Show. Radio Surabhi 107.9 FM HD3. America lo telugu nestam, Radio Surabhi sounds like home. సో ఇందాక నుంచి నేను చెప్తున్నట్టుగా మనకి ఏజీ ఫిన్టాక్స్ సీఈఓ అనిల్ గ్రంథి గారు మనకి ఆన్ ఎయిర్ వస్తారని చెప్తున్నాను. సో హీస్ ఆన్ విత్ అస్ నౌ. సో లెట్స్ సీ ఇఫ్ హీ కెన్ హియర్ అస్. అనిల్ గారు, నా మాట వినబడుతుందా మీకు? ఫ్యాంటాస్టిక్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు?
14: చాలా బాగున్నానండి, థ్యాంక్ యూ.
5: సూపర్, నైస్ టు హియర్ దాట్ ఆల్వేస్ ఫ్రమ్ యూ. అండ్ అనిల్ గారు, సరికొత్త వీకెండ్ మళ్ళీ అగైన్ మన శ్రోతల నుంచి అద్భుతమైన కొన్ని ప్రశ్నలు వచ్చాయి. సో సో లెట్స్ గో విత్ వాట్ దోస్ క్వశ్చన్స్ ఆర్. సో ఈసారి ఏంటంటే ఈసారి డిఫరెంట్ క్వశ్చన్స్ వచ్చాయి. ఇంతకుముందు మనం ట్యాక్స్ కి సంబంధించిన అలాగే ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించిన ప్రశ్నలు మనం చూసాం కదా. సో ఈసారి కొంచెం డిఫరెంట్ గా అడిగారు.
14: నైస్, గుడ్.
5: యా, గివ్ మీ వన్ సెకండ్, ఒకసారి నాకు ఇక్కడ చిన్న. ఓకే, ఆల్ రైట్, ఐఎమ్ విత్ యూ నౌ. సో మొదటి ప్రశ్న అనిల్ గారు,
14: చెప్పండి. చెప్పండి.
5: ఇప్పుడు ఇక్కడ ఇండియన్ ఫ్యామిలీస్ మన అమెరికాలో ఇప్పుడు చాలా చాలా మంది చాలా ఉన్నాయి ఫ్యామిలీస్. సో కామన్ ప్రశ్న ఏంటంటే ఇక్కడ వాట్ డు ఇండియన్ ఫ్యామిలీస్ ఇన్ అమెరికా consistently get right with money, and where does that same habit become a blind spot?
14: Yes, sir. Actually, this is a very common mana Indian families ikkada America lo baga settle avtaru, and they do a lot of hard work. Mana Indians, we should give the credit to our families. మనం చాలా హార్డ్ వర్క్ చేస్తాము, చాలా మనీ సేవ్ కూడా చేస్తాము, చాలా సాక్రిఫైస్లు కూడా చేయడానికి రెడీగా ఉంటాము. ఒక హౌస్ కొనాలని, కిడ్స్ కి ఎడ్యుకేషన్ సేవ్ చేయాలని, పేరెంట్స్ ని సపోర్ట్ చేయాలని చెప్పేసి, రిటైర్మెంట్ కి సేవ్ చేయాలని చెప్పేసి, వీ థింక్ ఇన్ ద రైట్ డైరెక్షన్ టు లార్జ్ ఎక్స్టెంట్, అండ్ వీఆర్ వెరీ గుడ్ అట్ క్రియేటింగ్ ద వెల్త్. కాకపోతే అక్కడ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే, we are good with what we are doing, and kakapothe we are not focusing on some blind spots and in our opinion and nenu thousands of people tho maatladutu untanu day to day life lo ni so nin what I realize endante, for suppose evarkena family incomes gaane evana aagipoyina ఆ లేదు అంటే, ఇలాగ మనం ఎంత ఇన్కమ్ మీద పే చెక్ టు రన్ డిపెండ్ అవుతూ ఉంటే, లాంగ్ రన్ లోని మనము రన్ చేయడం చాలా కష్టమండి. So I say that we all need to focus on financially, we all need to focus on building or becoming a financial freedom andi. So FIRE anaka concept untundandi, financially independent, retire early. Ante manam 40 years ko 50 years ko retire ayipoyi kurchodam kadandi, your income should become an option for us. With this e element inka mana Indian community loni inka kattaga raledani na opinion andi. So passive incomes manaku generate cheyali, level 2 level 3 income level, income number 2 income number 3 income number 4 alaga multiple level of incomes, lines of incomes raavalandi. Manam chaala smart kaakapothe most of us just focusing only on W2 jobs. ఈ రోజు నాడు ఎవరికి ఏ జాబ్ ఉంటుందో ఏది గ్యారంటీ లేదు. సో దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ విచ్ పీపుల్ ఆర్ మిస్సింగ్. ఈ మధ్య కాలంలో ఎంత మందికి జాబులు పోయాయి, ఎంత మంది ఈవెన్ దే హ్యావ్ టు గో బ్యాక్ టు ఇండియా ఆల్సో దేర్ వీసా డిపెండింగ్. సో వీటన్నిటికీ మన అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అవుట్ అవ్వాలని చెప్పి ఒక మన ఇంపార్టెంట్ బ్లైండ్ స్పాట్ పీపుల్ ఆర్ మిస్సింగ్. అండ్ సెకండ్ థింగ్, ఇంకో సెకండ్ ఇంపార్టెంట్ బ్లైండ్ స్పాట్, మీ ఆస్తులు వ్యవహారాలు మీ స్పౌజ్ కి తెలుసా? చాలా మందికి తెలియదండి. మనకి ఈ రోజు నాడు, రేపు అనే రోజు నాడు మనం లేకపోయినా సరే, కెన్ దే రన్ ద సిస్టమ్ అంటే ఇట్స్ ఎ క్వశ్చన్ మార్క్. బ్లైండ్ స్పాట్ విచ్ ఐ సీ అండి.
5: సో అనిల్ గారు, మనకి ఒక శ్రోత హీస్ కమింగ్ ఆన్ ఎయిర్, లెట్స్ సీ, లెట్స్ టేక్ హిమ్. రవి గారు మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి.
0: హలో అండి రవి గారు.
5: హలో
0: అండి అనిల్ గారు, ఎలా ఉన్నారండి? గుడ్ మార్నింగ్.
14: నమస్తే రవి గారు అండి, బాగున్నాం సార్. చాలా
0: నేను న్యూయార్క్ నుంచి కాల్ చేస్తుంటాను, రేడియో తెరపీ ప్రోగ్రామ్స్ అన్ని వింటూ ఉంటాను, అండ్ రవి గారు మై బెస్ట్ ఆర్జే. సూపర్ ఆల్ దాట్. యాక్చువల్లీ నాకు ఒక క్వశ్చన్ అండి, నేను కాన్స్టెంట్ గా వింటూ ఉంటాను. ఓకే, చాలా మంది విల్ అనేది ప్రిపేర్ చేస్తారు, అంటే వన్స్ యూ ఆర్ అవేర్ ఆఫ్ దాట్ దే ప్రిపేర్ విల్ ఫర్ దర్ అసెట్స్. కానీ వాట్ ఐ హెర్డ్ ఇస్ ఇన్ ద కోర్ట్స్ there be probation process also, if there's a will also there's a probation in some states, but leaving revocable trust anedi okka form chesukunte that will be a direct transfer of assets to their heirs ani untundi, and also while the people are living, while the owner and the spouse are living, that will protect against all the liabilities or any suits or anything like that. Meer em antarandi, if we have living revocable trust or only will is enough?
14: ఓకే, వెరీ గుడ్ క్వశ్చన్ అడిగారండి. మనకి మధ్యలో ఇంకొకటి ఉందండి, విల్లు ఇర్రెవకబుల్ మధ్యలోనే ఇంకొకటి లివింగ్ ట్రస్ట్ అని కూడా ఉన్నదండి, రివకబుల్ ట్రస్ట్ అని కూడా ఉందండి. ఇరవకబుల్, ఇర్రెవకబుల్. ఇర్రెవకబుల్ ట్రస్ట్ మేము ఎప్పుడు జనరల్ గా రికమెండ్ చేస్తామంటే, మోస్ట్ ఆన్ ఎస్టేట్ ప్లానింగ్ పర్స్పెక్టివ్ లోని ఆస్తులు ఇప్పుడే మూవ్ చేసి లో వాల్యూ లోని, అది వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ అండి. అఫ్ కోర్స్ మీరు అన్నట్లుగానే అసెట్స్ ని కూడా ప్రొటెక్ట్ చేయొచ్చు, కానీ ఇర్రెవకబుల్ ట్రస్ట్ అయితే మళ్ళీ మనం ఎటువంటి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయండి మళ్ళీని. సో నేనేం చెప్తానంటే, అన్ యావరేజ్ ఫ్యామిలీ, ఏ ఫ్యామిలీ విత్ ఏ జాయింట్ ఫ్యామిలీ ఆఫ్ స్మాలర్ ఇన్కమ్ విత్ ఏ నెట్వర్త్ ఆఫ్ జస్ట్ కపుల్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉన్నప్పుడు, విల్ అండ్ లివింగ్ ట్రస్ట్ ఈజ్ ఇనఫ్ అండి. సో బట్ మాత్రం ఇర్రెవకబుల్ ట్రస్ట్ లో అసెట్స్ మూవ్ చేస్తే దాని తర్వాత కొన్ని కాంప్లికేషన్స్ కూడా ఉన్నాయండి. చాలా మంది మళ్ళీ దాన్ని అన్డూ చేయడానికి చాలా ఇబ్బంది పడతారండి. అవ్వదు, ఎందుకంటే మనం పెద్ద అయిన తర్వాత పిల్లలు మారిపోతుంటారు, సిచ్యువేషన్స్ మారిపోతుంటాయి, యూ కెనాట్ అన్డూ ఎనీథింగ్ అండి మళ్ళీ. సో విల్
0: అంటే ఈవీ మీరు చెప్తున్నారు ఇర్రివోకబుల్ ట్రస్ట్ ఏంటంటే యూ క్యాన్ మేక్ అ చేంజ్ వన్స్ యూ ఫార్మ్ ద ట్రస్ట్. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఎందుకంటే వెన్ యూఆర్ లివింగ్ అండ్ స్టిల్ ఆన్ దిస్ ప్లానెట్ సార్ట్ ఆఫ్ సిచ్యువేషన్ విల్ కీప్ చేంజింగ్ బట్ యూ కెనాట్ చేంజ్ ఇర్రివోకబుల్ అయితే. బట్ ఐ థింక్ ఇన్ దోస్ కేసెస్ ఐ హెర్డ్ రివోకబుల్ అంటే రివోకబుల్ లివింగ్ ట్రస్ట్ అంటే వేర్ యూ కెన్ మేక్ అమెండ్మెంట్ అండ్ చేంజెస్ అని విన్నాను. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను ఆ విషయం.
14: అవునండి అంతేనండి కరెక్ట్ అండి. అందుకే రివోకబుల్ జనరల్ గా రివోకబుల్ ఎన్నో ఫ్యామిలీస్ నేను చూసామండి. సో మ్యారేజెస్ అవుతాయి పిల్లలకి సిచ్యువేషన్స్ మారిపోతూ ఉంటాయండి చాలా చేంజెస్ అవుతూ ఉంటాయండి. సో అందుకే అని చెప్పేసి జనరల్ గాని లోవర్ అన్లెస్ యువర్ హై నెట్వర్త్ ఇండివిజువల్ హ్యావింగ్ మోర్ దాన్ 2-3 million dollars ఉన్నప్పుడు ఎస్టేట్ ట్యాక్స్ ఇంప్లికేషన్స్ వస్తాయండి. దానికైతే మేము స్ట్రాంగ్ గా ఇర్రివోకబుల్ రికమెండ్ చేస్తాం. అంటే కొన్ని ఆస్తుల్ని అందులో పెట్టి ఎస్టేట్ ట్యాక్సెస్ ఎలాగ ఆప్టిమైజ్ చేయడానికి కొన్ని స్ట్రాటజీస్ ఉన్నాయండి. దా విధంగా ఎస్ కానీ మనకున్నది ఒక ఇల్లు ఒక ఒక చిన్న బ్యాంక్ బ్యాలెన్స్ ఆ వాటే ఉన్నప్పుడు ఇర్రివోకబుల్ లో పెట్టి దాని తర్వాత అండూ చేయడం చాలా కష్టమవుతుందండి. మనకు చాలా ఆశలు ఒక 4 ఆశలు అందులో పడేస్తా 4 ఆశలు ఎందులో పడేస్తా ఒకటి కాకపోతే మొత్తం అందులోకి వెళ్ళిపోయిందంటే మాత్రము వి స్ట్రగుల్ అండి.
0: కాబట్టి మేము అన్నది ఏంటంటే లివింగ్ రివోకబుల్ ట్రస్ట్ ఉండటం మంచిది అన్ని రకాలుగా బెనిఫిట్ ఉంటుంది.
14: అవునండి కరెక్ట్ అండి. ఇట్స్ దట్స్ వాట్ మై ఒపీనియన్ కరెక్ట్ ఫర్ యావరేజ్ మిడిల్ క్లాస్.
0: అండ్ అది మీ ఫోన్ తెలుస్తుందండి హూ ఆర్ ద బెస్ట్ పీపుల్ టు అప్రోచ్ ఫర్ గెటింగ్ ద ట్రస్ట్ సర్టిఫైడ్ ఆర్ ట్రస్ట్ ఫార్మ్.
14: Yes, and we work with multiple attorneys, and so I am not an attorney, but we work with an attorney to get the work done, and maku 1000
0: okay, so if you connect with your company, you will get a contact with good reference of attorney who will prepare this kind of documentation. So that will prepare it is all easy, but again, that is not giving a long-term protection. Living revocable trust is the way to go on arrow, but again, thank you Andy, for your advice.
14: Thank you. Thanks, Ravi garu. You asked me a very good question. Thank you, Andy. Nice question. Yeah.
0: Sure.
5: Thank you, Ravi garu.
0: Bye.
14: Thank you.
5: సో శ్రోతలందరూ కూడా వినే వాళ్ళందరికీ కూడా అనిల్ గారు అనిల్ గ్రంథి గారు ఫ్రమ్ ఏజీ ఫిన్టాక్స్ ఈజ్ ఆన్ ఎయిర్ అండ్ హీస్ క్లారిఫైయింగ్ సో మనీ వాల్యుబుల్ క్వశ్చన్స్. మీకు ఏమైనా ఫైనాన్షియల్ డౌట్స్ ఉంటే కనుక ప్లీజ్ డూ కాల్ అవర్ స్టూడియో నెంబర్ 972-636-1966. హీ విల్ డెఫినెట్లీ గివ్ యూ వెరీ క్లారిఫైడ్ ఆన్సర్స్. సో అనిల్ గారు ఇందాక మీరు చెప్తున్నట్టుగా మన మీరు మొదటి ప్రశ్నకి సమాధానం చెప్తున్నప్పుడు ఇన్కమ్స్ గురించి కూడా మీరు పాయింట్ రైజ్ చేశారు కదా. సో ఇప్పుడు అదే టిపికల్ సెటప్ ఏంటంటే యూఎస్ లో ఫ్యామిలీస్ కి ఒక 2 incomes మార్ట్గేజ్ ఇద్దరు పిల్లలు పేరెంట్స్ ఇన్ ఇండియా ఇది టిపికల్ సెటప్. ఇప్పుడు ఉన్న పరిస్థితులకి మార్కెట్ పరిస్థితులకి కొంచెం అటేట్ గా మారుతున్నాయి బట్ టిపికల్ సెటప్ అయితే ఇది. సో ఇప్పుడు ఎవరైనా మీ దగ్గరకు వచ్చి కూర్చున్నప్పుడు దెన్ వాట్ యు ఫైండ్ అవుట్ దట్ ఈస్ ఆల్రెడీ దట్స్ బ్రోకెన్ విత్ దిస్ కైండ్ ఆఫ్ సెటప్ ద ఫ్యామిలీస్ హావింగ్.
14: ఎస్ సార్, యాక్చువల్ గా మీరు అన్నట్లే గానీ దిస్ లుక్స్ ఏ పర్ఫెక్ట్ ఫ్యామిలీ అండి. అంటే ఇద్దరు ఇన్కమ్స్, హస్బెండ్ వైఫ్ ఇద్దరు పనిచేయడము, ఒక హౌస్ కొనుక్కున్నారు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఫ్యామిలీ స్ట్రక్చర్ అండి. బ్యూటిఫుల్ కిడ్స్ హ్యావింగ్ గుడ్స్, ఇద్దరికి జాబ్స్ ఉండడం అంతా బాగుందండి. దిస్ లుక్స్ గ్రేట్. కాకపోతే ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే స్లోలీ మనకి వీ ఆల్సో గెట్ ఇంటూ లాట్ ఆఫ్ ఆబ్లిగేషన్స్ లైక్ మార్టిగేజ్ పేమెంట్స్ చేయాలి, కార్ ఈఎంఐస్ పే చేయాలి, దాని తర్వాత కిడ్స్ కి ఎక్స్పెన్సెస్, కిడ్స్ కాలేజ్లకి వాడు కిడ్స్ స్కూల్స్ కి ఖర్చులు ఉంటాయి, మన వెకేషన్స్ ప్లానింగ్, వీటన్నిటికి రెస్పాన్సిబిలిటీస్ కూడా మనకున్నాయండి. సో అందుకే నేనేంటే 2 paychecks లో మనం ఎలా ఆలోచించుకోవాలంటే మనకి 2 paychecks వస్తున్నాయి ప్రతి నెల. అంటే హస్బెండ్ వైఫ్ ఇద్దరు వర్క్ చేస్తారు కానీ ఒక పే చెక్ గానీ ఒక 1 year ఆగిపోతే can we sustain అనేది ఒక ప్లాన్ ఉండాలండి. అది లేకపోతే థింగ్స్ రియల్లీ గో బ్యాడ్. ఐ హావ్ సీన్ డే టు డే ఎన్నో చూస్తుంటారండి ప్రాబ్లమ్స్ ఇలా ఫేస్ చేస్తుంటారు. ఒక ఇన్కమ్ మీద రెండు ఇన్కమ్లు దాని తగ్గట్టు కానీ లైఫ్ స్టైల్ మ్యాచ్ చేసుకుంటారు. కాకపోతే వాట్ ఐ వాంట్ టు సే, మన ఇన్కమ్స్ పెరిగినంత మాత్రాన లైఫ్ స్టైల్ ని సబ్స్టాన్షియల్ గా పెంచొద్దు, అవర్ సేవింగ్స్ ని పెంచండి. సేవింగ్స్ వల్ల వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ పెరిగి ఆ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే రేట్ ఆఫ్ రిటర్న్స్ వల్ల మనకి ఒక ఇన్కమ్ జనరేట్ అవుతుండాలండి. అంతలాగా ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనే ఒక ఆబ్జెక్ట్ లో కానీ మనం రన్ చేయగలిగితే బాగుంటుంది. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఈ రోజు రేపటి నుంచి ఒక ఇన్కమ్ మనకి లేకపోతే అన్ఫార్చునేట్ ఏదైనా జరిగితే ఆర్ వి రెడీ అనేది చూడాలండి. అంటే మనం సింపుల్ గా మనం కాన్సన్ట్రేటెడ్ రిస్క్ ని మనం మిటిగేట్ చేస్తున్నాం. వీ నీడ్ డోంట్ జస్ట్ డిపెండ్ ఆన్ ఆల్ అవర్ ఫ్యామిలీ లైఫ్ స్టైల్ షుడ్ నాట్ బి డిపెండింగ్ ఆన్ 2 family incomes అండి. ఎప్పుడైనా ఇద్దరు పని చేసినా సరే నేను ఎప్పుడు ఏమంటామంటే ఒక ఫ్యామిలీ ఇన్కమ్ హ్యాస్ టు గెట్ ఇన్ టు ద సేవింగ్స్. ఓన్లీ డిపెండ్ ఓన్లీ ఆన్ 1 family income మాక్సిమం. సెకండ్ ఫ్యామిలీ మొత్తం షుడ్ బి బోనస్, సెకండ్ ఫ్యామిలీ మెంబర్ ఇన్కమ్ ఒక బోనస్ గానే మనం ఆ మైండ్ సెట్ ఉండాలి. ఎంటైర్ మనీ హ్యాస్ టు బి రీఇన్వెస్టెడ్ రీఇన్వెస్టెడ్ రీఇన్వెస్టెడ్. ఆ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి ఇన్కమ్ జనరేట్ అవుతుండాలి. ద డే వీ హ్యావ్ దట్ ఆల్టర్నేటివ్ ఇన్కమ్, స్లోగా వీఆర్ వాకింగ్ టువర్డ్స్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనే జర్నీలో మనం వాక్ చేస్తామంటే.
5: అబ్సల్యూట్లీ, దట్స్ వెరీ వెరీ వాల్యుబుల్ అండి. మీరు అందించే ప్రతి సమాధానం ఈ రోజు చాలా మందికి చాలా చాలా ఉపయోగపడుతుంది. అంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. అండ్ శ్రోతలందరూ కూడా జాగ్రత్తగా వినండి అనిల్ గారి సలహాలు సూచనలు. అండ్ మీకేమన్నా ప్రశ్నలు ఉంటే కనుక ప్లీజ్ డూ కాల్ ద స్టూడియో 9726361966. ఇప్పుడున్న జాబ్ మార్కెట్ కండిషన్స్ లో ఇలాంటివి ఖచ్చితంగా మనం తీసుకోవాలి సలహాలు. అండ్ అనిల్ గారు, మనకి మూడో ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది టిపికల్ ఫ్యామిలీస్ లో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా రెండు ఇన్కమ్స్ వస్తుంటాయి, కానీ రెండు ఇన్కమ్స్ వస్తున్నా కూడా బోత్ ఆఫ్ ది పీపుల్ పర్సన్స్ మే నాట్ బి నాలెడ్జ్ఫుల్ అబౌట్ రన్నింగ్ ద మనీ. ఎవరో ఒకళ్ళు మాత్రమే దాని మీద ఆధిపత్యం తీసుకుని లేదా కంట్రోల్లోకి తీసుకుని దాన్ని మేనేజ్ చేస్తూ ఉంటారు, ఇంకొకళ్ళు జస్ట్ సంపాదించిన వరకు పెట్టుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు ఆ మొదటి వ్యక్తికి ఏదైనా అయితే దెన్ వాట్ ఈస్ ద సిచ్యువేషన్ దేర్, వాట్ బ్రేక్స్ ఇది ఫస్ట్ వీక్ లో ఆ పర్సన్ కి ఏమైనా అయితే దెన్ హౌ ఇస్ ద సిచ్యువేషన్?
14: ఎస్ అండి, దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఏ టిపికల్ కామన్ ప్రాబ్లమ్ ఇన్ అవర్ ఫ్యామిలీస్ అండి. ఇద్దరు సంపాదించవచ్చు లేదా ఒకరు సంపాదించవచ్చు, కాకపోతే ఇద్దరికి ఒక దిస్ బిగ్గెస్ట్ రిస్క్ అండి. ఒక స్పౌజ్ హ్యాండిల్ చేస్తారు ఫినాన్సెస్, ఒక స్పౌజ్ దే డోంట్ గెట్ ఇన్ టు ఈవెన్ ద ఫినాన్సెస్ అట్ ఆల్. సో ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఉన్నప్పుడు నేను ఎవరికైనా సరే దిస్ ఈస్ ఎ వెరీ కామన్ ప్రాబ్లమ్, మీరు మీ స్పౌజ్ ని ఎవరు హస్బెండ్ అవ్వచ్చు వైఫ్ అవ్వచ్చు. కొన్నిసార్లు వైఫ్ టేక్ ద రోల్ ఆఫ్ సిఎఫ్ఓ రోల్ ఇన్ ద హోమ్, సమ్టైమ్స్ హస్బెండ్ టేక్ ద సిఎఫ్ఓ రోల్. అంటే ఇద్దరు సంపాదించినా సరే ఈ మేనేజింగ్ ఆఫ్ ఫైనాన్సెస్ ఇస్ ఎ డిఫరెంట్ టాస్క్. సో ఆ అదర్ స్పౌజ్ ని వి షుడ్ ఆస్క్ దీస్ క్వశ్చన్స్ అండి, అసలు మన ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడైనా నీకు తెలుసా, మన మార్టిగేజెస్ ఎంత బాకీ ఉన్నాం, ప్రతి నెల ఎంత కట్టవుతుంది నీకు తెలుసా, అసలు మనకి ఇన్సూరెన్స్ కంపెనీ ఏంటి, ఎంత కవరేజ్ ఉంది తెలుసా, మన అకౌంటెంట్ ఎవరు సిపి ఎవరు తెలుసా, లేదంటే మన ఎస్టేట్ ప్లానింగ్ డాక్యుమెంట్స్ లేదా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఎక్కడన్నా తెలుసా. ఇప్పుడు ఇది కానీ దీనికి కానీ ఆన్సర్ మా హస్బెండ్ తెలుసు లేదా మా వైఫ్ చూసుకుంటారు అని అనుకుంటే డెఫినెట్లీ యువర్ ఫ్యామిలీ ఈజ్ టేకింగ్ ఏ ఫినాన్షియల్ రిస్క్ ఉందండి. ఈ రోజు నాడు రేపు అనే దానికి లైఫ్ గ్యారంటీ లేదు, రేపు మనం నిలుస్తాము అనే గ్యారంటీ లేదు. సో ఏమైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఆ ఎమర్జెన్సీ అదొక స్ట్రెస్ డిప్రెషన్ లో ఉంటాయి, ఏదైనా అన్ఫార్చునేట్ థింగ్ ఏదైనా జరిగితే ఫ్యామిలీలో, అలాంటి టైంలోని వీ కెనాట్ డూ ట్రెజర్ హంట్. యాక్చువల్ గా రీసెంట్ గానండి, యాక్చువల్ గా మా క్లయింట్ ఇక్కడ కాదు డెట్రాయిట్ లో ఒక క్లయింట్ అండి, యాక్చువల్ గా జరిగిన తెలుగు వాళ్ళు రెస్టారెంట్ ఓనర్ అండి. సో అన్ఫార్చునేట్లీ హీ గాట్ ఎ స్ట్రోక్, హాస్పిటలైజ్డ్ అయ్యారు. వైఫ్ కి ఏమీ తెలియదండి, ఐ పర్సనల్లీ హ్యాండిల్ ద సినారియో, ఐ హెల్ప్ దమ్ గైడెడ్ దమ్. ఇప్పుడు ఎక్కడ ఏమీ తెలియదు, షీ డజంట్ నో ఎనీథింగ్ అండ్ హీఈస్ ఇన్ కోమా స్టిల్ నౌ అండి. ఫర్ ద లాస్ట్ 1 మంత్ హీఈస్ ఇన్ కోమా స్టిల్ నౌ. సో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి హీఈస్ హాస్పిటలైజ్, షీ డజంట్ నో ఎనీథింగ్. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆ ట్రెజర్ హంట్ అప్పుడు చేయలేమండి, ఎక్కడ తెలుస్తాము ఏమీ తెలియదు. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇద్దరికి కనీసం బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ మనకు కష్టపడింది ఎక్కడున్నాయి ఏమున్నాయి అనేది తెలుసుకోవడము చాలా చాలా ఇంపార్టెంట్ అండి.
5: అబ్సల్యూట్లీ, అబ్సల్యూట్లీ, ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయాలు చెప్తున్నారండి మీరు. సో ఈ ఇటువంటి ఇప్పుడే మీరు ప్రస్తావించారు ఎమర్జెన్సీ ఏమైనా అరైజ్ అయితే ఏంటనేది. సో ఇటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఏమైనా అరైజ్ అయ్యి అందులో ఒకళ్ళు చనిపోతే గనక, సో తర్వాత ఉన్న వ్యక్తికి, సో ఇప్పుడు బ్యాంక్ దగ్గరికి కానీ లేకపోతే బ్రోకరేజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా చాలా సమస్యలు తలెత్తుంటాయి, బికాస్ దే హ్యావ్ నో, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఎక్కడెక్కడ ఏమున్నాయో తెలియకపోతే. సో ఇలాంటి అక్కడికి వెళ్ళినప్పుడు, బ్యాంక్కి వెళ్ళినప్పుడు కానీ బ్రోకరేజ్ కంపెనీ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ ఎటువంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది, అండ్ హౌ టు గో అబౌట్ దట్?
14: యా, దిస్ ఈజ్ ఆల్సో చాలా మంచి క్వశ్చన్ అండి. సో బేసిక్ గా ఏంటంటే, ఫర్ సపోజ్ మనం కష్టపడాము, వెల్త్ క్రియేట్ చేసాము, అంతా బాగుంది, అంతా పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ, బట్ సడన్ గానే సమ్మన్ ఎక్స్పైర్డ్ అయినప్పుడు ఏమనుకుంటారండి అందరూని, మన దట్టు మన ఇండియా ఇమిగ్రెంట్స్ అవ్వడం వల్ల ఏదైనా జరిగితే హస్బెండ్ కి గానీ వైఫ్ కి గానీ ఆటోమేటిక్ గానీ అదర్ స్పౌజ్ కి అన్ని ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి అనుకుంటారు. అది ఎగ్జంప్షన్, దట్స్ ఎ మిత్, దట్స్ ఎ భ్రమ.

0: చేసిన బ్యాంక్ అకౌంట్ లేదంటే స్టాక్ బ్రోకర్ అకౌంట్ లో ఒకటి ఉంటుంది పేరు, మన విల్ అండ్ ట్రస్ట్ లో ఇంకొక పేరు ఉంటుందండి. సో ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, మన ఫ్యామిలీలో అందరికి అన్ని తెలియాలండి. ఏమేమి అవుతుంది, మన 401k ఎక్కడికి వెళ్తుంది, ఎవరు హూ ఇస్ ద బెనిఫిషియరీ, రియల్ ఎస్టేట్ అకౌంట్స్ ఎవరున్నాయి, బిజినెసెస్ ఏమున్నాయి, అసలు మనకి ఏమున్నది, ఎక్కడున్నది, ఎవరికి కాల్ చేయాలి అవసరం వస్తే అన్న విషయాన్ని మాత్రము, దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ కీ క్వశ్చన్స్ ఎవ్రీ మన్ షుడ్ ఆస్క్ దెమ్సెల్ఫ్ అండి. వాళ్ళ వాడికి ఫ్యామిలీలోని ఇద్దరికి, హస్బెండ్ కి వైఫ్ కి ఇద్దరికి స్పెసిఫిక్ క్లియర్ గా ఉండాలండి. దాని తర్వాత ఐ ఆల్సో సే దట్ ఒక సింపుల్ ఒక ఫ్యామిలీ ఎమర్జెన్సీ వన్ పేజ్ నోట్ అని చెప్పేసి ఒక నీట్ గా రాసుకోవాలండి. మనకి ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి, ఎక్కడెక్కడ అకౌంట్స్ ఉన్నాయి, దీని పాస్వర్డ్లు రాయమని నేను చెప్పడం లేదు. పాస్వర్డ్లు ఎక్కడ ఎదిగితే పాస్వర్డ్ దొరుకుతే మాత్రం ఆ పేపర్ మీద రాసుకోవచ్చు. కాకపోతే ఎందుకంటే ఇది ఎవరికైనా మన శత్రువులకు కానీ ఎవరికైనా బ్యారోలు దొరికితే ప్రాబ్లం అవుతుంది. కాకపోతే ఇది మాత్రం ఒక చాలా సేఫ్ గానీ ఇవన్నీ రాసుకుని మనకి లాకర్స్ అనే సిస్టమ్ గానీ మీరు ఫాలో అయితే అక్కడ దాచుకోవడము వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అండ్ ఆల్సో ఇంకోటి, మనము చనిపోతేనే కాదండి, కొన్నిసార్లు ఈవెన్ మెడికల్ ఎమర్జెన్సీస్ వస్తాయి. ఇంత నేను చెప్పిన ఎగ్జాంపుల్ డెట్రాయిట్ లో జరిగిన మా క్లయింట్ కేసు, బ్రెయిన్ స్ట్రోక్ విత్ హాస్పిటలైజ్డ్, ఎవరు మెడికల్ డిసిషన్స్ తీసుకోవాలి, ఏం తీసుకోవాలి, మెడికల్ ఎమర్జెన్సీ అయితే ఎవరితో మాట్లాడాలి, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏదైనా జరిగిన తర్వాత మనం ఆ స్ట్రెస్ లోని ఇవన్నీ చేయడము చాలా మనకు అసలు ఫోకస్ ఉండదు, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామండి. ఈ అమెరికన్ సిస్టమ్ ఇస్ నాట్ యాజ్ ఈజీ యాజ్ ఇండియన్ సిస్టమ్. ఇండియాలో దేర్ ఆర్ సో మెనీ అదర్ వేస్ టు మే సాల్వ్, బట్ అమెరికాలో మాత్రము ఏ ప్రాపర్ సొల్యూషన్ గానీ లేకపోతే, ప్రాపర్ రిటన్ ఇన్స్ట్రక్షన్స్ గానీ లేకపోతే పీపుల్ కి, జనాలకి మనం తదనంతరము ఆస్తులు ఇవ్వడం పక్కన పెడితే వాళ్ళకు తలకైనప్పుడు మనం ఇస్తున్నాం. బికాస్ వీ డిడ్ ప్లాన్ ఇట్ ప్రాపర్లీ, బికాస్ వీ డిడ్ పుట్ ఇనఫ్ ఎఫర్ట్స్ అండ్ టైమ్ విత్ అవర్ ఫ్యామిలీ టు ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. కానీ కొన్నిసార్లు అంటారండి, నా క్లయింట్స్ కి నేను మాట్లాడుతున్నప్పుడు, వీ డూ ఏ ఫైనాన్షియల్ ప్లాన్, ఐఎమ్ ఎ వెల్త్ స్ట్రాటజిస్ట్, మాట్లాడుతున్నారు సార్ మా మిస్సెస్ కి అన్ని నేను చెప్పదలుచుకోవాలి.
1: అనిల్ గారు సారీ అండి, సారీ టు ఇంటరప్ట్, మనకి శ్రోత కూడా వస్తున్నారు, తీసుకుందాం.
0: తీసుకోండి సార్
1: రేడియో సర్వే, మీరు ఆన్ లైన్ ఉన్నారు విత్ అనిల్ గ్రంథి గారు, చెప్పండి.
2: హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్.
1: యా గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మీ పేరు?
2: నా పేరు శేషు అండి.
1: యా శేషు గారు, మీ క్విక్ గా మీ క్వశ్చన్ ఏంటి చెప్పండి.
2: మరి థ్యాంక్ యూ అండి, వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ సెషన్. అదే క్వశ్చన్ ఇప్పుడే అనిల్ గారు బ్యాంక్ అకౌంట్స్ లో బెనిఫిషియరీస్ పెట్టమని చెప్పారు, దట్ ఇస్ గుడ్ వన్, బట్ క్వశ్చన్ ఇస్ ఇఫ్ యూ హ్యావ్ వెల్ ట్రస్ట్ షుడ్ ద బెనిఫిషియరీ బి ఆన్ ద ట్రస్ట్ ఆర్ యాక్చువల్ వైఫ్ అండ్ కిడ్స్ అదే ఉండాలి, బికాస్ మీరు అన్నారు టూ డిఫరెంట్ ఉన్నాయని చెప్పేసి. ఐ ట్రై టు అండర్స్టాండ్ షుడ్ ఆల్వేస్ గో టు ద ట్రస్ట్ ఆన్ ద బెనిఫిషియరీస్.
0: కరెక్ట్ అండి, చాలా మంచి మాట చెప్పారండి. యాక్చువల్ దిస్ ఇస్ వన్ ప్రాబ్లం అండి, చాలా మంది విల్ ట్రస్ట్ అయిపోతే పని అయిపోయింది అనుకుంటారండి, కానీ 20 ఏళ్ల క్రితం మనం ఓపెన్ చేసిన బ్యాంక్ లో బెనిఫిషియరీ వేరేగా ఉంటారు. ఒక్కొక్కసారి మన పేరెంట్స్ అండి, మదర్ పేరున ఫాదర్ పేరును కూడా ఇస్తామండి ఇండియాలో ఉంటారు. సో వీ నీడ్ టు ఇన్ష్యూర్ కాన్స్టెంట్లీ ఎవ్రీ 3 ఇయర్స్ ఒక్కసారి అయినా సరే మన బెనిఫిషియరీస్, మన అకౌంట్స్ అన్ని ఏమేమి ఉన్నాయి, బెనిఫిషియరీస్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా, అండ్ ఇట్ షుడ్ బి సింక్ విత్ విల్ అండ్ ట్రస్ట్ అండి. సో లేదు అంటే మాత్రం అగైన్ ఇట్ హ్యాస్ టు గో త్రూ ద కోర్ట్ ప్రొసీడింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత డిసిషన్ తీసుకుంటారండి. సో వి ఆల్ హ్యాస్ టు బి ఇన్ సింక్ అండి. శేషు గారు
2: థ్యాంక్ యూ అండి. అంటే ద క్వశ్చన్ ఇస్ షుడ్ దట్ బెనిఫిషియరీ బి ది ట్రస్ట్ ఇన్ ది అకౌంట్స్?
0: అవునండి, అంటే అక్కడ సేమ్ ఉండే అంటారు, సేమ్ ఉంటే ఎస్ అండి, సేమే పెట్టండి, డిఫరెన్స్ పెట్టద్దు అంటున్నాను అంతే. దట్స్ ఆల్ ఐమ్ సేయింగ్.
2: ఓకే,
0: ఇట్ షుడ్ బి ద సేమ్. ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు ఎన్ష్యూర్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద సింక్. లేదంటే మాత్రం నెక్స్ట్ మళ్ళీ దే విల్ బి గో త్రూ ద టఫ్ టైం అండి.
2: అంటే సార్, థ్యాంక్ యూ.
0: థ్యాంక్ యూ అండి, గుడ్ క్వశ్చన్.
1: థ్యాంక్ యూ శేషు గారు. అండ్ మనకి శ్రోతలు ఇంకొక కొంతమంది కాల్ చేస్తున్నారు, డ్రాప్ అయ్యారు. మనకి ఇంకా అనిల్ గారు మనకి ఇంకా కేవలం 5 నిమిషాలు మాత్రమే ఉంటారు ఆన్ ఎయిర్. సో మీరు ఆల్సో ఇంకొకళ్ళు ఎవరు వస్తున్నారు అనిల్ గారు, జస్ట్ లెట్స్ టేక్ దెమ్. నమస్కారం అండి, మీరు ఆన్ అయినారు, క్విక్ గా అనిల్ గారికి మీ క్వశ్చన్ అంటే చెప్పండి, మీ పేరు చెప్పి. శ్యామ్ గారు చెప్పండి, అనిల్ గారికి మీ క్వశ్చన్ ఏంటి?
3: ఇది ట్రస్ట్ రాస్తే బ్యాంకు వెళ్ళి
1: శ్యామ్ గారు, మీకు చాలా బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉంది, క్లియర్ గా లేదు మీ వాయిస్, చాలా డిస్టర్బెన్స్ ఉంది.

0: Yeah, it's better now. Yeah, again.
1: Have to call you back again.
0: Okay. Right. So yeah, he's a lot of noise in the background noise. So Anil, yeah, ఇంకా నాకు కపుల్ ఆఫ్ కాల్స్ వస్తున్నాయి బట్ డ్రాప్ అయింది. సో ఎనీవే మనకున్న సమయం భావం బట్టి లెట్స్ గెట్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. అనిల్ గారు, ఇందాక మీరు మాట్లాడుతూ మాట్లాడుతూ విల్ గురించి ప్రస్తావించారు కదా. సో విల్ సేస్ వన్ థింగ్ అండ్ ద బెనిఫిషరీ ఫార్మ్ సేస్ అనదర్ థింగ్. సో విచ్ వన్ విన్స్ అండ్ వై డూ ఫ్యామిలీస్ ఫైండ్ దీస్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ లిటిల్ లేట్?
2: ఓకే, సో ఇంత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్లుగానే, సో డెఫినెట్లీ దిస్ ఈజ్ ఆల్సో వెరీ కామన్ ప్రాబ్లమ్ నేను చూస్తుంటానండి. సో ఒకరు విచ్ ఇస్ వెరీ కామన్ అండి, ఇంత జస్ట్ ఇప్పుడు ఇంత ముందు మనకి అడిగిన కాల్ లో కూడా అదే చెప్పాను నేను. సో ఒక రెండిటిలోని వి ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు ఎన్ష్యూర్ దాట్ బోత్ ఆర్ ఇన్ సింక్ అండి. లేదు అంటే ఏం జరుగుతుంది అంటే, మనం ఏదైనా పొరపాటు ఏదైనా జరిగితే విల్ అండ్ ట్రస్ట్ కాపీ కూడా, డెత్ సర్టిఫికేట్ విల్ అండ్ ట్రస్ట్ కాపీ కూడా మనము బ్యాంకర్స్ కై హ్యాండ్ ఓవర్ చేయాల్సి వస్తుందండి. అప్పుడు మాత్రమే అండ్ ఆల్సో ద బెనిఫిషియరీ డెసిగ్నేషన్ ఇవన్నీ, అంటే ఫర్ సపోజ్ ఏదైనా జరిగితే రిటైర్మెంట్ అకౌంట్స్ కానీ లైఫ్ ఇన్సూరెన్స్ అకౌంట్స్ కానీ లేదంటే బ్రోకరేజ్ అకౌంట్స్ కానీ, వాళ్ళు ఏం అడుగుతారు అంటే డెత్ సర్టిఫికేట్, విల్ అండ్ ట్రస్ట్ కాపీ అండ్ ఆల్సో దే విల్ ఆల్సో సింక్ విత్ వాళ్ళ బెనిఫిషియరీ డీటెయిల్స్ కూడా చూసుకుంటారండి. ఇవన్నీ వాళ్ళకి కానీ ఏమైనా డిస్క్రిపెన్సీ కానీ ఉంటే దెన్ దే విల్ పాస్ దిస్ టు ది అటార్నీ అండి. సో బట్ అదర్వైజ్ అందుకే రెండు మొత్తం చాలా, నాకు బిల్ ఉన్నంత మాత్రాన్ని అన్ని అయిపోయిందని కాదు, బిల్లుతో పాటు బ్యాంక్ లో ఉన్న బ్యాంక్స్ అన్ని అకౌంట్ బెనిఫిషియరీ కూడా సింక్ సిమిలర్ గా ఉండాలండి. లేదంటే మాత్రము వి ఆల్వేస్ జస్ట్ గెట్ ఇన్ టు ద ప్రాబ్లమ్ వస్తారండి. నో స్పెసిఫిక్ ఆన్సర్ బికాస్ రీసెంట్లీ ఐ డూ ఆల్సో నోటీస్ సమ్ బ్యాంకర్స్ ఆర్ బెనిఫిషియరీ పరంగానే వెళ్తున్నారు కొంతమంది, కాకపోతే అగైన్ అటార్నీస్ విల్ కమ్ ఇన్ టు ద పిక్చర్ అండి. సో మనం పీరియాడిక్ గానే మనం ఎవ్రీ 3 ఇయర్స్ ఒకసారైనా మనం బిల్ అండ్ ట్రస్ట్ బెనిఫిషియరీస్ అన్ని సింక్ చేసుకుంటూ ఉండాలండి.
0: ఓకే, యా దట్ ఇస్ డెఫినెట్లీ, ఎందుకంటే చాలా మంది ఇదే ఇంప్రెషన్ లో ఉంటారు, విల్ అండ్ ట్రస్ట్ చేశారా లేదా అని చాలా మంది అడుగుతుంటే ఇంకా చేయలేదు అంటారు. కానీ చాలా మంది చెప్తుంటారు తొందరగా చేయండి అని. అలా చెప్పడంలో చాలా మంది విల్ అండ్ ట్రస్ట్ చేస్తే ఇంతకు మీరు చెప్పినట్టుగా ఓ పని అయిపోయింది, పెద్ద పని అయిపోయింది, ఎవ్రీథింగ్ విల్ గెట్ ఆటోమేటికల్లీ రోల్డ్ రెడీ, అంటే పొద్దున ఎమర్జెన్సీస్ వచ్చి వీళ్ళకి ఏమైనా అయితే ఎవ్రీథింగ్ దిస్ విల్ అండ్ ట్రస్ట్ ఈస్ గోయింగ్ టు టేక్ కేర్ అన్నట్టుగా ఒక ఇంప్రెషన్ లో వెళ్ళిపోతారు. బట్ యాజ్ యూ సెడ్ దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ నీడ్స్ టు బి టేకెన్ కేర్. యా ఓకే, సో ఇంకొక కాలర్ వస్తున్నారు బట్ మనకున్న టైం ఇంకా కేవలం ఇంకొక 2 నిమిషాలే ఉంది కాబట్టి ఐ థింక్ లెట్స్ సీ ఇఫ్ వి కెన్. నమస్కారం అండి, మీరు ఆన్ అయి ఉన్నారు, ఎవరు మాట్లాడేది? శ్యామ్ గారు, మనకి ఇంకా 2 మినిట్స్ టైం ఉందండి. అనిల్ గారికి మీ క్వశ్చన్ అంటే క్విక్ అడగండి.
1: బిల్ ట్రస్ట్ ఉంటే బ్యాంక్ వెళ్ళి అది ఎవరు అప్లై చేయాలి? బిల్ చూస్తారా?
0: బిల్ ట్రస్ట్ ఉంటే బ్యాంక్ వెళ్ళి ఏమన్నారు?
1: బ్యాంక్ వెళ్ళి అప్డేట్ చేయాలా?
0: అప్డేట్ చేయాలా?
1: ట్రస్ట్
2: చేయాలండి, చేయాలండి, కంపల్సరీ చేయాలండి. బ్యాంక్ బిల్ ఐ మీన్ అంటే బెనిఫిషియరీ డీటెయిల్స్ అప్డేట్ చేయండి అంతే, బ్యాంక్ మనం ఏం చెప్పక్కర్లేదండి. బిల్ అండ్ ట్రస్ట్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మీరు విల్ అండ్ ట్రస్ట్ కాపీని మీరు బ్యాంక్కి ఇచ్చే అవసరం లేదు ప్రస్తుతానికి, కాకపోతే ఏదైనా పొరపాటు ఏమైనా జరిగితే మన ఫ్యామిలీ మెంబర్స్ హ్యాండ్ ఓవర్ చేయాలండి. విల్ అండ్ ట్రస్ట్ ప్రకారంగానే ఆస్తి ఎవరికి ఇవ్వాలా కూడా మన బ్యాంకర్కి ఇవ్వాలండి, కాపీ ఇవ్వాలి.
0: శ్యామ్ గారు, మీరు అనిల్ గారి నంబర్ మేము ఒకసారి అనౌన్స్ చేస్తాం, మీరు డైరెక్ట్ గా ఆయన కాంటాక్ట్ చేయండి. చాలా డిస్టర్బెన్స్ ఉంది మీ వాయిస్ లో. ఆల్ రైట్ అనిల్ గారు, మళ్ళీ అగైన్ యాజ్ ఆల్వేస్ యూ హావ్ కమ్ అండ్ షేర్డ్ లాట్ ఆఫ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఒకసారి మీ ఫోన్ నంబర్, కాంటాక్ట్ నంబర్ అండ్
2: ఎవరైనా సార్ రీచ్ అవ్వాలంటే మాకు రీచ్ అవుట్ అవ్వచ్చండి. 4253954318 మీరు కాల్ చేయొచ్చు, లేదు అంటే hello@azfintax.com కు ఓపెన్ చేయ కాల్ చేయండి. ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ ఎనీ ఫైనాన్షియల్ ప్లానింగ్ సర్వీసెస్ ఏమైనా ఉంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ అని చెప్పేసి ఒక సబ్జెక్ట్ లో పెట్టి మీరు చెప్పండి, వి ఆఫర్ ఏ ఫ్రీ కన్సల్టేషన్ ఆన్ దిస్, ఆర్ ఈవెన్ వీ కెన్ కనెక్ట్ విత్ అన్ అటార్నీస్ ఆల్సో విల్ అండ్ ట్రస్ట్ కావాలంటే. బట్ ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ ట్యాక్స్ సేవింగ్స్ ఏమైనా, వి ఆఫర్ ఏ ఫ్రీ ట్యాక్స్ అసెస్మెంట్ సెషన్ అండి. అంటే కూర్చొని
3: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్ స్టూడియోలో టైం 12 p.m.

0: Radio Suripi, 107.9 FM, HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM, HD3.
3: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
4: గిల్టీ యువర్ ఆనర్.
5: గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
4: ఎస్,
5: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని,
4: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
1: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babachi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
3: What is this address again?
1: Babachi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babachicaters.com.
6: India ki teleport aite enta baaguntundo.
7: What if India was just a tap away?
8: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com ఆర్ రైట్ టు సపోర్ట్ @ mypursue.com.
1: దే సే అ వే టు పర్సన్స్ heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhanga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
9: శివదుర్గా జ్యోతిష్యాలయం నియర్ హనుమాన్ టెంపుల్ రిస్కో కోయగర శ్రీనివాసరాజు గారు ఇప్పుడు మన తెలుగు వారి కోసం జ్యోతిష్యం చెప్పడానికి డల్లాస్ కు విచ్చేసి ఉన్నారు. మీరు మీ ముఖము చెయ్యి చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, చదువు, ఆరోగ్యం, ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, సంతాన సమస్యలు, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అంజనం వేసి దుర్బిణిలో చూసి 100% పరిష్కారం చూపగలరు. కాల్ ఫర్ అపాయింట్మెంట్ 4696053552. వెబ్సైట్ srinivasaraju.com.
1: హైదరాబాద్ లో ప్రాపర్టీ కోసం చూస్తున్నప్పుడు ఒక్క ప్రాజెక్టే ఎందుకు చూడాలి? వేరువేరు ప్రాంతాలు, వేరువేరు ప్రాజెక్ట్స్, వేరువేరు ధరలు, వేరువేరు చాయిసెస్. నియోపోలిస్, కోకాపేట్, గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, సికింద్రాబాద్, కల్లాపూర్, చెవెళ్ళ, కొంపల్లి ఫ్యూచర్ సిటీ, ఇంకా ఎన్నో ప్రాజెక్ట్స్ ఒకే చోట. గృహ ప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో హైత్ రీజెన్సీ ఫ్రిస్కోలో జరగబోతోంది అక్టోబర్ 10th and 11th. చూడండి, కంపేర్ చేసుకోండి, మీకు నచ్చిన దాన్ని మీరే సెలెక్ట్ చేసుకోండి.

ఆల్రైట్, వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి సిగ్నేచర్ షో. 3 గంటల కార్యక్రమంలో మనకి 2 గంటలు అయింది అండ్ ఇంకా కేవలం గంట మాత్రమే ఉంది. సో ఇందాక జరిగిన ఫైనాన్షియల్ సెగ్మెంట్ లో ఏజీ ఫిన్టాక్స్ సీఈఓ అనిల్ గ్రంథి గారు అనేది వచ్చి ఒక బ్యూటిఫుల్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండ్ సలహాలు సూచనలు అన్ని ఇచ్చారు. అలాగే శ్రోతలు అడిగిన ప్రశ్నలు కూడా సమాధానాలు చెప్పారు. చాలా మంది కాల్ చేశారు, కొన్ని తీసుకోగలిగాం, కొంతమంది డ్రాప్ అయ్యారు, కొంతమంది సరిగ్గా ప్రశ్న వినపడలేదు. సో మళ్ళీ ఇందాక కాల్ చేసి అడగాలనుకున్న వాళ్ళందరికీ కూడా అనిల్ గారి నెంబర్ ఐజీ ఫిన్టాక్స్ నెంబర్ ఏంటంటే 4253954318 అనిల్ ఏజీ ఫిన్టాక్స్. సో ఆ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు, లేదా hello@agfintax.com ఆ ఇమెయిల్ కి మీరు మెసేజ్ చేసినా కూడా మీకు దే విల్ రెస్పాండ్ అండ్ దట్స్ హౌ యూ కెన్ కాంటాక్ట్ దెమ్, ఏజీ ఫిన్టాక్స్. ఓకే, అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ దోస్ లిజనర్స్ హూ హ్యావ్ ట్యూన్డ్ ఇన్ టు దట్ షో అండ్ యాక్టివ్లీ పార్టిసిపేటెడ్. ఓకే, సో ఇందాక వినోదం సంబంధించిన సెగ్మెంట్ లో మీకు కొన్ని తెలుగు కాకుండా వేరే భాషల నుంచి కొన్ని పాటలు వినిపించా. ఆ పాటలు వినిపించి దానికి తెలుగు పాట ఏంటి అని అడిగాను. సో అదే వరుసలో ఇప్పుడు మీకు ఇంకొక హిందీ సాంగ్ వినిపిస్తా. ఈ సాంగ్ వింటూ దీనికి తగ్గ తెలుగు పాట ఏంటో మీకు తెలిస్తే కాల్ ద స్టూడియో 972-636-1966.

ఓకే, ఈ పాట చాలా చాలా ఫేమస్, పెద్ద హిట్, మోస్ట్ పాపులర్ సాంగ్, అందరికీ తెలిసిందే. సో దీనికి తెలుగు సాంగ్ ఏదని మీరు అనుకుంటున్నారు? కాల్ ద స్టూడియో 972-636-1966. శ్రోతలందరూ కూడా రేడియో సురభి 107.9 FM HD3 సిగ్నేచర్ కార్యక్రమం వింటున్నారు. ఈరోజు కార్యక్రమానికి వ్యాఖ్యాతగా రవి తుప్రాణి.

0: All right, Radio Surabhi. Let's see, Maksh Pata, or Achar.
1: Hi,
0: you are on air, and you are on air.
1: Rajgar,
0: Chapman.
1: ఇది మల్లెల మాసం అనుకుంటారు.
0: ఇప్పుడు ఈ పాట ఇది రథసారది
1: కృష్ణ
0: హిందీ సాంగ్ చెప్తున్నారు. ఓకే ఓకే, యా చెప్పండి.
1: అది అది ఇది మల్లెల మాసం అని కృష్ణ అంటుంది.
0: అబ్సల్యూట్లీ, దాట్స్ రైట్. ఏ సినిమా తెలుసా? అల్లుడిద్దిన కాపురం. ఫ్యాంటాస్టిక్ ఆన్సర్. దట్ ఇస్ ద రైట్ ఆన్సర్. దట్స్ ఎ బ్యూటిఫుల్ క్యాచ్. థ్యాంక్ యూ. ఆల్ రైట్ సార్, రాజ్ గారు ప్రశ్నని ఛేదించారు. అండ్ అల్లుడిద్దిన కాపురం నుంచి ఆ పాట. సో ఏ పాటకి సంబంధించిన అంటే ఒకసారి క్విక్ గా మీకు ఏ పాటకి అనేది తెలియాలంటే ఈ పాట ఒరిజినల్ ఒకసారి వినిపిస్తారు.

ఆల్ రైట్. సో ఇది పాట, వండర్ఫుల్ క్యాచ్ రాజు గారు, సూపర్. సో కృష్ణ గారి పాటల్లో నేను యాక్చువల్గా గత 2-3 ఎపిసోడ్ల నుంచి నేను ఐ వాజ్ ప్లేయింగ్ ట్రైంగ్ టు ప్లే ఆల్ దోస్ రేర్ మెలడీస్ 70s, 80s ఒక బ్యూటిఫుల్ సెట్ ఆఫ్ మెలడీస్ ఉన్నాయి, అసలు అవుట్ స్టాండింగ్ కంపోజిషన్స్. కాకపోతే సినిమాలు ఆడకపోవడం తోటి అటువంటి ఆ పాటలన్నీ కూడా మరుగున పడిపోయి ఎవరికి తెలియకుండా పోయాయి. సో అవన్నీ వినిపించిన తర్వాత చాలా మంది దే అప్రిషియేటెడ్ మళ్ళీ ఆ ఈ పాటలన్నీ చాలా కాలం అయిందండి విని అని. అవును, కొన్నలాగా తీసి దుమ్ము దులిపి మళ్ళీ వినిపిస్తుంటే చెవులు కాస్త తుప్పొదులుతూ ఉంటుంది కొత్తగా వినపడుతుంటే. అటువంటి పాటలు చాలా కాలం తర్వాత విన్నప్పుడు. ఓకే, సో దట్ వాజ్ ఇట్. అండ్ తర్వాత ఈరోజు కృష్ణ గారి పాటలు ఎక్కువ పడుతున్నాయి కదా, ఇప్పుడు నేను వినిపించబోయేది కూడా అదే. సో ఈ పాట వినండి, ఈ పాట నాకు తెలిస్తే చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ చాలా వెరైటీ కంపోజిషన్. ఈ పాటకి కంపోజర్ ఎవరు తెలిస్తే, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు తెలిస్తే కాల్ ద స్టూడియో 972-636-1966. శ్రోత్రులందరూ అందరూ కూడా రేడియో సురభి సిగ్నేచర్ కార్యక్రమం వింటున్నారు. ఈ రోజు కార్యక్రమానికి వ్యాఖ్యాతగా రవి తూప్రాణి.

ఆల్ రైట్ యాజ్ ఎక్స్పెక్టెడ్ ఇది పెద్దగా ఎవరికి తెలిసి ఉండదు ఎందుకంటే వైభవం అనే చిత్రం నుంచి విన్న ఈ పాట ఎస్ఏ రాజ్ కుమార్ సంగీత దర్శకత్వం ఫర్ కృష్ణ సూపర్ స్టార్ కృష్ణ మూవీ అది. సో ఆ రోజుల్లో ప్రతి ఒక్కరు కృష్ణ సినిమాలు అంటే అందరూ పనిచేయడానికి ఇష్టపడేవారు మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ కూడా ఎందుకంటే ఒక పోటాపోటీ వాతావరణం ఉండేది ఎందుకంటే వాళ్ళకి కూడా ఒక ఎలివేషన్ అంతా వస్తుంది కదా. సో కృష్ణ గారు చేసిన ఎక్స్పెరిమెంటేషన్ అంటే ఏం లేదు ఆ రోజుల్లో కౌబాయ్ కింద లేకపోతే కురూపి కింద రిక్షావాడి కింద అలాగే రకరకాల పాత్రలన్నీ చేశారు. సో అదే పంత మళ్ళీ మనకి చిరంజీవి సినిమాల్లో కూడా మనకి కనబడుతూ ఉంటుంది అటు కౌబాయ్ కొదంసింహం గాని లేకపోతే ఇటు రిక్షావాడు గాని ఈ పందాల్లో కొన్ని కొన్ని కొన్ని కొన్ని పోలీసులు కనబడుతూ ఉంటాయి మనకి. ఓకే సో మిగతా 5 నిమిషాలు ఉంది దెన్ వీఆర్ గెటింగ్ ఇన్ టు ది కమర్షియల్ బ్రేక్ బ్రేక్ లో వెళ్లే ముందు అండ్ శ్రీకాంత్ గారు యువర్ సాంగ్ ఈస్ లైనింగ్ అప్ స్టే ట్యూన్డ్ వీల్ బి బ్యాక్ ఆఫ్టర్ ది కమర్షియల్ బ్రేక్ ఈ లోపు ఈ పాట వింటూ ఎంజాయ్ చేయండి.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
0: ఒక సెలబ్రేషన్ ని అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ గా మార్చుకోవాలి అంటే జస్ట్ డెకోర్ సరిపోతుందా? యు నీడ్ ద రైట్ విజన్. లక్కీ ఫర్ us, మనకి లక్కీ చామ్స్ డెకోర్ ఉంది. మన డాలస్ బేస్డ్ లక్కీ చామ్స్ కొన్ని సంవత్సరాల నుంచి ఫుల్ సర్వీస్ ఈవెంట్ ప్రొడక్షన్ మనకు అందిస్తున్నారు. ఓన్లీ డెకరేషన్ స్టేజింగ్ మాత్రమే కాదు, దే డూ అ ఫుల్ ఆన్ ఈవెంట్ ప్రొడక్షన్. వెడ్డింగ్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, కార్పొరేట్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, లోకల్ టు డాలస్ అయినా, అక్రాస్ ద యుఎస్ ఎక్కడైనా, ట్రెడిషనల్ ఇండియన్ మండపాల దగ్గర నుంచి లగ్జరీ సెటప్స్ వరకు ఎనీథింగ్ దాట్ యూ need your way, they can create. To book, call 469-925-5868 or visit luckycharmsdecor.com.
2: Boring long drives ki, tiring work hours ki, work at a solution. Radio Surabhi, America lo Telugu Nestam.
3: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
4: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
5: ఇప్పుడు ఆఫర్ లెటర్లు
4: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ ఎస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ ఎస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
6: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
7: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
6: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
7: ఇంకా వెయిట్ చేస్తావు ఏంటి? ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
8: కొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని నవ్విస్తాయి, ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. ట్యూనింగ్ టు మార్నింగ్ మంత్ర, వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సిరపి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
0: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
9: Sure. How many people are we expecting?
0: 5k anukuntunna, but koncham more baagunte inka ekku avachu.
9: Idi office party a leka jatra?
0: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10k, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi.

రాయడ ప్రయత్నం చిత్రం నుంచి విన్న పాట విద్యాసాగర్ సంగీత దర్శకత్వం. Okay, welcome back to the last 20 minutes of the signature show. ఈ రోజు కార్యక్రమంలో మనం సాహిత్యానికి సంబంధించిన సాహిత్యాన్నితో మొదలెట్టుకుని, అంటే ఒక పాటకు సంబంధించిన సాహిత్యాన్ని విశ్లేషిస్తూ దాంతో మొదలెట్టి కార్యక్రమాన్ని చక్కగా బాలుగారి తలుచుకుని మళ్ళీ ఒక బ్యూటిఫుల్ లైన్ ఆఫ్ సాంగ్స్ తోటి, ఒక మెడ్లీ తోటి, పాటల కదంబంతో, తర్వాత ఆర్థికమైన సెగ్మెంట్ ఫైనాన్షియల్ సెగ్మెంట్ లోకి ఎంటర్ అయ్యి, అలాగే దానికి తోడుగా మనం వినోదం అనే సెగ్మెంట్ లో ఇతర భాషకి సంబంధించిన పాటలు వినిపిస్తూ దానికి తెలుగుకు సంబంధించిన పాటలు ఏంటో అడుగుతూ ఆ రకంగా మనం ఈరోజు ఆ సెగ్మెంట్ ను తీసుకెళ్లాం. సో మొత్తం కలగలిసి ఈరోజు సంగీతం, సాహిత్యం, ఆర్థికం, వినోదం, సో నాలుగు అంశాలు ఈరోజు కలగలిసి మన ఈ సిగ్నేచర్ షోలో ఈరోజు. సో తర్వాత పాట రిక్వెస్ట్ ఫ్రమ్ శ్రీకాంత్ భరతం గారు. శ్రీకాంత్ గారు, హోప్ యూఆర్ స్టిల్ లిజనింగ్. దిస్ ఇస్ ఫర్ యూ. ఈ మధ్య ఒక ట్రెండ్ గా నడిచే పాట ఇది, నడుస్తున్న పాట ఇది. ఎంజాయ్ దిస్.

ఆండ్రాయిడ్ పారడైజ్ చిత్రం నుంచి వినయ పాట అండ్ ట్రెండీ, ఇప్పుడు ట్రెండీ నడుస్తున్న పాట కూడా. ఓకే, సో ఇంకొక 15 మినిట్స్ టైం ఉంది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్ దట్ యూ వుడ్ లైక్ టు లిసన్ టు, ప్లీజ్ డూ కాల్ ద స్టూడియో 9726361966. మీరందరూ కూడా రేడియో సర్పి 107.9 ఎఫ్ఎం HD3 సిగ్నేచర్ కార్యక్రమం వింటున్నారు. ఈనాటి కార్యక్రమానికి వ్యాఖ్యాతగా రవి తుప్రాణి.

0: బిహారీ చూసిన రోజే నేను ప్రేమ పడిపోయానని నాకు అర్థమైంది.
1: All right, that was such a lovely composition. And pardon the Deepu. Okay, తర్వాత మనకున్న టైం కూడా చాలా ఫాస్ట్ గా పరిగెడుతుంది. అండ్ ఇంకొక రిక్వెస్ట్ సాంగ్ ఫ్రమ్ సాయితి గారు. సాయితి గారు, హోప్ యూఆర్ లిస్నింగ్ అండ్ దిస్ ఇస్ ఫర్ యూ.

పాట. ఇది కూడా చాలా సరదాగా ఉంటుంది. మన బండ్ల గణేష్ యాక్ట్ చేసిన పాట ఇది. సో సరదాగా ఉంటుంది, వినండి. వింటూ ఇంకా మనకి కేవలం ఇంకొక పాటకు మాత్రం టైం ఉంది. సో ఐ కెనాట్ టేక్ ఎనీ మోర్ రిక్వెస్ట్, బట్ ఏమైనా ఉంటే కనుక ఐ కెన్ జస్ట్ టేక్ ఓన్లీ ప్రాబ్లీ వన్. సో ఏమైనా ఉంటే కాల్ చేయండి 9726316.

ఆల్ రైట్, ఇంకా కార్యక్రమానికి సెలవు తీసుకోవాల్సిన టైం వచ్చేసింది. అండ్ బ్యూటిఫుల్ లైన్అప్ ఆఫ్ సాంగ్స్ అండ్ వండర్ఫుల్ టాక్స్ విత్ యూ ఆల్. అండ్ లాస్ట్ లో నేను ఎప్పుడు చెప్పే విధంగా

అలాగే మహాభాగ్యం హెల్త్ ఈజ్ వెల్త్. ఇందాక మనం చేసిన ఫైనాన్షియల్ సెగ్మెంట్ 11:30 కి అది వెల్త్ గురించి. సో వెల్త్ ఈజ్ హెల్త్ అయితే ఇది హెల్త్ ఈజ్ వెల్త్. సో బోత్ గో ఫర్ ఈచ్ అదర్. సో మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి, కాపాడుకోండి, అండ్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ యూ హ్యావ్ టు. అండ్ మెంటల్ హెల్త్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫిజికల్ హెల్త్ ఉండాలంటే, శారీరక దారుఢ్యం ఉండాలంటే మానసికమైన ఆరోగ్యం చాలా చాలా చాలా ముఖ్యం. మానసిక ఆరోగ్యం కోసం మీరు ఏం చేయాలో అది చేయండి. డెఫినెట్గా యూ నో ఎ లాట్ వాట్ నీడ్స్ టు బి డన్ బేస్డ్ ఆన్ యువర్ మెంటల్ స్టేటస్. అండ్ మానసికమైన ఆరోగ్యం అన్ని సంపాదించుకోవడానికి దెర్ నీడ్స్ టు బి సైకలాజికల్ చేంజెస్ ఆల్సో. అంటే ఆశించడాలు, ద్వేషించడాలు, ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తుంటే మీకు చాలా చాలా ఈ రకమైన కనబడుతుంటాయి. సో స్టే ఫ్రమ్ ఆల్ దాట్ అండ్ రిటైన్ యువర్ మెంటల్ హెల్త్. దానికోసం ఏ మార్పులు చేయాలన్నా కూడా ఎక్కువ ఆలోచించకుండా బ్రింగ్ దమ్ వితౌట్ ఇమీడియట్లీ. అండ్ ఎందుకంటే మీరు బాగుంటే మీ కుటుంబం బాగుంటుంది, సమాజం బాగుంటుంది, దేశం బాగుంటుంది, ప్రపంచం బాగుంటుంది. సో అది. సో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకునేంత వరకు తిరిగి అంతవరకు అందరూ ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. సో ఈ పాటతో నేను సెలవు తీసుకుంటున్నాను అండ్ మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను నెక్స్ట్ టైం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. రవి తుప్రాణి.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ indiabazaarfranchisee.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్, యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
4: ఈ వీకెండ్ గ్రోసరీస్ ను తీసుకొస్తావా?
5: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
4: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
6: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
4: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
7: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ Actec INC is your calling for farming. Palembari Farms. Visit vvfactec.com or call 848-244-0213.
8: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
9: ఐ హావ్.
8: మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం.
9: అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మై ట్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్, but to be realistic. Visit My Threes today and taste the difference. Authentic Indian flavor, stunning views, anni mee kosam wait chestunnai. Mee daggarlo unna Irving, South Lake leda Frisco branches ni ippude visit cheyandi. Breakfast nunchi thali varaku anni rojulu special ga enjoy cheyandi.

రేడియో సూపర్ శ్రోతలందరికి స్వాగతం, సుస్వాగతం. ఎలా ఉన్నారు అందరూ? ఆట కావాలా పాట కావాలా కార్యక్రమానికి స్వాగతం అందరికి. ఇవాళ ఆట కావాలా పాట కావాలా కార్యక్రమంలో నేను సంబంధం లేని పాటలు తీసుకొచ్చాను. బాబోయ్, ఏం సంబంధం లేని పాటలు అంటారా? లేదు, యాక్చువల్లీ చెప్పాలంటే సంబంధం ఉన్న పాటలు. ఎలా అంటారా, మామూలుగా మనకి రిలేషన్స్ ఉంటాయి కదా, బావ, అక్క, మరదలు, చెల్లి, అత్త, కూతురు, అమ్మ, నాన్న, తమిళమ్మాయి, తమిళమ్మాయి అట్లండి. సరదాగా సంబంధాలు ఉండే పాటలు, సంబంధాల పిలుపులు ఉండే పాటలు తీసుకొచ్చాను మీ అందరికి. అలాంటి పాటలు మీకేమైనా తెలిస్తే నాకు కాల్ చేయండి 9726611966 కి, లేదా నా దగ్గర ఉన్న పాటలు నేను వినిపిస్తాను. ఇవే కాకుండా మీకు ఎలాంటి పాటలు వినాలన్నా కూడా మీరు చేయాల్సిందల్లా కాల్ చేయాలి 9726611966 కి. మరొకసారి అందరికి ఆట కావాలా పాట కావాలా కార్యక్రమానికి స్వాగతం. మీ వ్యాఖ్యాత ఎవరితో? శివ, శివ, శివతో. సరే, ఈ మొదటి పాట సంబంధాల పాట కాబట్టి బావతో మొదలెడదాం. చెప్పాను కదా ఇవాళ పాటలు అన్ని సంబంధానికి సంబంధించి బాబోయ్, అలా ఉంటాయి పాటలు. సో బావతో మొదలెడతాము. ఇంకా ఇలాంటి పాటలు ఇంకా వినిపిస్తాను. ఆట విషయానికి వస్తే కొంతసేపు నాకు ఆట మంచి వామప్ అయ్యాక ఆటలోకి దిగిపోదాం. ఇవాళ ఆట మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను, చూద్దాం. ప్రస్తుతానికి ఈ బావని ఎందుకు తన్నారో, బావ మీద పన్నీరు ఎందుకు చల్లారో వింటూ ఈ రిలేషన్ తోటి మొదలెడదాం.

కుదురు ఆయా ముహూర్త సుముహూర్తోస్కు అనందర్రా నాలుగు చింతలేస్తూ కళ్ళు కళ్ళు డబ్బులే తాళాలు మేళాలును తుమ్మిది సాక్షాత్ పెళ్లి కొడుకే కనుక దోషం అట్టే ఉండదు కానివ్వండి పంతులు గారు కానివ్వండి.

జంధ్యాల గారి కామెడీ అది. నరేష్ ఈ ఈ పాటలో నరేష్ ను తర్వాత బ్రహ్మానందం రాళ్లపల్లి కోట శ్రీనివాసాన్ని ఏడిపిస్తుంటారు అన్నమాట. సరే ఈ భావ పాటతో మొదలెట్టాం కాబట్టి ఇంకో భావ పాట విందాము. ఇలా ఇవాళ ఇప్పుడే ట్యూన్ అవుతుంటే కనుక ఆట కావాల పాట కావాల కార్యక్రమంలో నేను ఇవాళ సంబంధం లేని పాటలు కాకుండా సంబంధాలు ఉన్న పాటలు వినిపిస్తున్నాను మీకు. అందులో రకరకాల సంబంధాలు ఉంటాయి కదా, అత్త మామ శ్రీవారు శ్రీమతి తర్వాత అమ్మా నాన్న మావయ్య మరదలు ఇలాంటి పాటలు అనమాట ఇవాళన్నీ. సో ఇలాంటి పాటలు మీకు ఏమైనా తెలిస్తే నాకు కాల్ చేయండి, నేను చాలా వినిపిస్తాను. ఆట ఇంకా మొదలట్లేదు కాబట్టి ఆటలోకి కూడా దిగుదాము. కొద్దిసేపు అయ్యాక ఆటలో కూడా దిగిపోదాము. సరే ఇంకో భావ పాట విందామా? సరే నేను పాటలు వినిపిస్తూ మిమ్మల్ని ప్రశ్నలు అడగచ్చేమో. సరదాగా ఇది ఏ సినిమా తెలిస్తే కూడా కాల్ చేయండి 9726361966 కి. ఇంకో భావ పాట వినిద్దాం.

సరే, ఇందాక నుంచి నేను చెప్పేదంతా ఎవరికి వినపడలేదని అర్థమైంది. మళ్ళీ ఒకసారి చెప్తాను. ఏంటండి, ఇందాక ఈ పాట వింటుంటే సుగాత గారు కాల్ చేసి, తాత మన వాళ్ళ పాట కోరారు, ఆ పాట వినిపిస్తాను. పాట వినిపించిపోయే ముందు మీ అందరికి ఒక ప్రకటన వినిపించాలి. ఏంటంటే, మీ అందరు ఇవాళ సాయంత్రం కార్యక్రమాలు ఏమీ లేవంటే, ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ డాలస్ ఫోర్ట్ వర్త్ వాళ్ళు ప్రజెంట్ చేస్తున్నారు ఒక కార్యక్రమాన్ని, వెళ్ళిపోండి. కర్ణాటక మ్యూజికల్ పర్ఫార్మెన్స్ ఫీచరింగ్ విఘ్నేష్ ఈశ్వర్ ఆన్ వోకల్స్, సాయి రక్షిత్ ఆన్ వయలిన్, ప్రవీణ్ స్పర్శ ఆన్ మృదంగం అండ్ చంద్రశేఖర్ శర్మ ఆన్ ఘటం. ద పర్ఫార్మెన్స్ ఇస్ టుడే అట్ 4:30 PM అట్ ద కాలిన్ కాలేజ్ మెకినీ క్యాంపస్ కాన్ఫరెన్స్ సెంటర్ లొకేటెడ్ అట్ 2400 కమ్యూనిటీ అవెన్యూ అండ్ మెకినీ. ఐఎఫ్ఏ ఈవెంట్స్ ఆర్ ఫ్రీ ఫర్ మెంబర్స్. రిజర్వ్ యూర్ టికెట్స్ త్రూ ఐఎఫ్ఏ డిఎఫ్డబ్ల్యూ వెబ్సైట్. సరే, ఈ తాత మనవరాళ్ల పాట ఒకటి విందాము. వినేసి ఇంకా ఇలాంటి సంబంధాలు కలిగిన పాటల వైపే వెళ్ళిపోదాం.

ఆల్రైట్ సీతారామయ్య గారి మనవరాల్లో పాట విన్నారు మీరు. ఇంకో పాట నేను సిద్ధం చేసే లోపు ఆట మొదలెడదాం అనుకుంటున్నాను. సరే, ఆట గురించి చెప్తాను, ప్రశ్న కొద్దిసేపటికి వినిపిస్తాను, అడుగుతాను మిమ్మల్ని. ఇవాళ ఆట ఏంటంటే సంక్షిప్తాలు, అబ్రీవియేషన్స్. సినిమా పేర్లు కొన్ని తీసుకుని, కొన్ని పెద్ద పెద్ద సినిమా పేర్లు ఉన్నాయి, మరీ చిన్న సినిమా ఒకే పదం ఉన్న సినిమా పేరు అయితే చాలా సులువు అయిపోతుంది కాబట్టి, సులువు అవుతుంది కాదు కష్టం అవుతుంది, ఎందుకంటే ఎన్నైనా సినిమాలు రావచ్చు అక్షరంతో కదా. సో ఇవాళ నేను కొన్ని సంక్షిప్త రూపంలో అంటే అబ్రివేటెడ్ ఫార్మ్స్ లో అడుగుతాను ఆ సినిమా పేరు ఏంటో కనుక్కోవాలి మీరు. ఉదాహరణకి పోక్రీని పో అన్నానుకోండి, మీరేంటో సినిమా కనిపెట్టాలి. కానీ పోక్రి అలాంటి పదాలు తీసుకోను, రెండు మూడు పదాలు ఉన్న సినిమా పేరు తీసుకుంటాను, మీరు అదేంటో కనుక్కోవాలి. అది మనం ఇవాళ ఆడే ఆట. సరే, నేను ప్రశ్న సిద్ధం చేస్తాను. ఇంతలోగా మనము బావ పాట విన్నాము, తాతమానవాలు విన్నాము, ఇప్పుడు మరదలు లేకపోతే ఎలా? సరే, మరదల పాట విన్నాము. ఈ మరదల పాట వింటూ నేను ప్రశ్న సిద్ధం చేస్తాను. పాట విన్నొచ్చాక మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, వినండి పాట.

0: Watch all our videos.
1: Subscribe.
0: Please subscribe.
1: Please subscribe.
2: All right. మరదల పాట వినేసాము. అందరూ ఇప్పుడే ట్యూనింగ్ అయ్యి మెల్లిగా కార్ ఎక్కి సరదాగా బయటకు వెళ్లి వారంతం మీ కార్యక్రమంలో మీరు తిరుగుతూ పిల్లల్ని ఇక్కడ అక్కడ తిప్పుతూ ఉన్న వాళ్ళందరికీ ఆటకమల పాటకమల కార్యక్రమానికి మరొకసారి స్వాగతం. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యానం వహించేది మీ శివ శివ శివ. సరే, ఇప్పుడు ఇందాక నేను ఇవాళ ఆట మొదలెట్టేస్తాను కాబట్టి ఆటలో ప్రశ్న నేను సిద్ధం చేశాను. ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. ఇవాళ మనం ఆడే ఆట ఏంటంటే సంక్షిప్త రూపాలు, అంటే అబ్రివేషన్స్ అనమాట. నేను సినిమా పేరు తీసుకుని అందులో మొదటి అక్షరాలుగా మిమ్మల్ని అడుగుతున్నాను ప్రశ్న. అవి ఆ సినిమా పేరేంటి, మీకు కొన్ని క్లూస్ కూడా ఇస్తాను, ఎందుకంటే చాలా సినిమాలు ఆలోచించడం కష్టం అవుతుంది కాబట్టి కొన్ని కొన్ని క్లూస్ ఇస్తాను. ఆ క్లూస్ ఇచ్చి మీరు కనుక్కుంటారేమో చూద్దాం, సరేనా? చాలా సులువైన ఆట. ఉదాహరణకి పోక్రి అంటే పో అని చెప్తాను నేను మీకు, అది ఏ సినిమా మీరు కనుక్కోవాలి. మొదటి ప్రశ్న, ఇది మూడు పదాల సినిమా పేరు, మూడు పదాలు ఉంటాయి ఇందులో. ఈ సినిమా వచ్చేసి హారర్ కామెడీ అని చెప్పుకోవచ్చు. అంతే, అక్కడ ఆపిస్తాను. ఇంకా ప్రస్తుతానికి ఏం చెప్పను, ఈ ఆ అక్షరాలు ఏంటంటే రా గా గ, రా గా గ, ఈ మూడు మూడు అక్షరాలతో మొదలయ్యే సినిమా పేరు అనమాట, రా గా గ. ఇది హారర్ కామెడీ సినిమా పేరు అంటే తెలిస్తే కాల్ చేయండి. 9726361966 ఈస్ ద స్టూడియో నంబర్. సరే, ఇలాంటి ఇలా బావ మర్దంలాగే ఇంకొక సంబంధం ముద్దుగా ఉండే సంబంధం ఏంటంటే, పాడు వినండి మీకు అర్థమవుతుంది. ఇవాళ కార్యక్రమంలో సంబంధం లేని పాటలు కాకుండా సంబంధాలు ఉన్న పాటలు, సంబంధం కలిగిన పాటలు వినిపిస్తున్నాను. బావ మరదలు, మావయ్య మేనకోడలు, తర్వాత అన్నయ్య, చెల్లెలు, అక్క, నాన్న, ఇలా ఇలాంటివన్నీ అనమాట. చూసారా, అన్ని సంబంధాలు చెప్తుంటే నాకే ఆశ వస్తుంది. సరే, ఈ పాట వినండి. ఈ పాట విని ఇది ఏ సినిమా తెలిస్తే కూడా కాల్ చేయండి, లేదా నేను అడిగిన ప్రశ్నకి సమాధానం తెలిసినా కాల్ చేయండి. రా గా గ, హారర్ కామెడీ. ఇది కొత్త మూవీ అనే చెప్పచ్చు, మరీ పాది కాదు, కానీ ఇది హారర్ కామెడీ. సరే, ఇప్పుడు నేను పాట వినిపించి మధ్యలో ఆపేసే కంటే ఓ పని చేద్దాం, కొన్ని ప్రకటనలు వినేద్దాం. ఈ హాలోవీన్ వస్తుంది కదా, హాలోవీన్ కి ప్రతి ఏడాది లాగే మా స్టూడియోలో సెలబ్రేషన్స్ ఉంటాయి. సో గెట్ రెడీ ఫర్ హాలోవీన్ సెలబ్రేషన్ లైక్ నో అదర్. రేడియో సురభి సురభి ఈస్ ప్రెజెంటింగ్ యూ స్పూక్ అండ్ స్పార్కిల్. కమ్ డ్రెస్ టు ఇంప్రెస్ అండ్ జాయిన్ అస్ ఫర్ ఫన్ ఫిల్డ్ కాస్ట్యూమ్ కాంటెస్ట్ అండ్ ట్రిక్ ఆర్ ట్రీట్ విత్ స్పూకీ సర్ప్రైజెస్, sweet treats and plenty of Halloween fun for the whole family, happening October 10th at Hareli Prosper. So pick your favorite costume, decorate your trunk and get ready to spook and sparkle with Radio Surabhi. Radio Surabhi vintunnaru meeru, ee break tarvata malli vachestanu, don't go anywhere.
3: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
4: Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
3: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
4: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
5: Buying a home in India is now easier and hassle-free. Crew Pravesh India Property Expo brings top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR directly all under one roof. Choose your home from 200 plus projects at the biggest India Property Expo in Frisco. Be there on the 10th and 11th of October at Health Regency Frisco, 10 a.m. to 8 p.m. Free entry and car parking. An event by My Square Feet.
0: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
1: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
0: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పన్నీర్ టిక్కా, విచ్ అమీకా పరోటా.
1: ఏంది బ్రో, గని చెప్పినావు? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
0: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్, ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ ఎ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి texas.com, పర్ఫెక్ట్ ఫర్ డైన్ ఇన్, టేక్ అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.
6: కొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని నవ్విస్తాయి, ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. Tune into Morning Mantra, where memories become conversations. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సిరపి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
7: నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
8: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మస్ట్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్స్, క్రిస్కో, ఫ్లవర్ మార్ట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.

నమస్కారం పాఠశాల కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇందాక బ్రేక్ కి వెళ్లే ముందు నేను ప్రశ్న అడిగేశాను, ఇవాళ మనం ఆట ఏం ఆడుతున్నాం అంటే సినిమా పేర్లు అబ్రివేటెడ్ ఫామ్ లో అడుగుతున్నాను, అంటే సంక్షిప్త రూపంలో అడుగుతున్నాను. మొదట అక్షరాలు చెప్పి సినిమా పేరు ఏంటో కనుక్కోమని చెప్తున్నాను. నాకు ప్రవీణ్ గారు కాల్ చేసి సరైన సమాధానం చెప్పారు, ఇంకా ఒకళ్ళిద్దరు ఎవరైనా చెప్తారని చూద్దాము. ఈ సినిమా ఏంటంటే, ఈ అక్షరాలు ఏంటంటే రా గ హారర్ కామెడీ ఇది. ఈ సినిమా పేరేంటో మీరు దాన్ని అబ్రివేషన్ ని ఎక్స్పాండ్ చేయగలిగితే నాకు చేసి సమాధానం తెలిస్తే నాకు కాల్ చేసి చెప్పండి 9726361966 కి. ఇంతలోగా ఈ పాట వినొచ్చాక నేను సమాధానం చెప్పేస్తాను, ఇంకెవరు చెప్పకపోతే. సరే, ఇవాళ పాట కావాలా కార్యక్రమంలో మనము సంబంధాలు ఉన్న పాటలు వినిపిస్తూ వచ్చాను నేను మీకు, అంటే బావమరదలు, అక్క చెల్లెలు, అన్న తమ్ముళ్ళు, తాత మనవాళ్ళు, రకరకాల సంబంధాలు ఉండి ఆ సంబంధాలు చుట్టూరా తిరిగే పాటలు వినిపిస్తూ వచ్చాను. ఏ పాటలు కాకుండా మీకు ఎలాంటి పాటలు వినాలన్నా, ఎవరికైనా పాటలు డెడికేట్ చేయాలన్నా కూడా మీరు చేయాల్సిందా, అలా ఫోన్ తీసి శివ అని కాల్ చేసి ఈ పాట కావాలి అంటే నేను తప్పి మనం వినిపించే ప్రయత్నం చేస్తాను. నాకు రిక్వెస్ట్లు వస్తుంటాయి కాబట్టి ప్రయత్నం అని చెప్తాను, కానీ తప్పకుండా నేను వినిపిస్తాను. సరే, ఈ ముద్దుల మావ పాటతోటి పాట వింటూ మీరు నాకు సమాధానం ఆలోచించండి. నేను అడిగింది రా గా గ ఈ సినిమాది. చాలా సులువండి, కొంచెం కళ్ళు మూసుకొని ఆలోచిస్తే వచ్చేస్తుంది మీకు.

అదండి సంగతి. సరే సమర సింహారెడ్డి సినిమాల పాట విన్నారు మీరు. నేను అడిగిన ప్రశ్నకి కూడా నాకు సమాధానం ప్రవీణ్ గారు చెప్తారు కాబట్టి నేను మీకు రివీల్ చేసేస్తాను. రివీల్ చేసి ఇంకో ప్రశ్న నేను మిమ్మల్ని అడిగేస్తాను. సరే నేను అడిగిన ప్రశ్న ఏంటంటే రాగా గానను సినిమా పేరు, అది హారర్ కామెడీ అని కూడా చెప్పాను. దానికి సీక్వెల్స్ కూడా వచ్చాయి అనుకుంటా. ఇది హాంటెడ్ హౌస్ దయాల్ కొంప ఉంటుంది అనమాట. ఆ దయాల్ కొంపలో తీసిన సినిమా ఇది. ఈ సినిమా గుర్తొచ్చేసిందా మీకు? ఇవన్నీ చెప్పాక గుర్తు రాకపోతే ఇంకా మీరు ఇంకా ఏం చేయాలో నాకే తెలియదు. కానీ సరే రాజుగారి గది, రాజుగారి గది సినిమా పేరు. అందులో రాగా మధురాక్షరాలు మీకు చెప్పారన్నమాట. సరే ఇవాళ ఆటకవాల పాటకవాల కార్యక్రమంలో ఆ ఆట ఆడుతూ వచ్చే మనం మొదటి ప్రశ్న అడిగాను, ఇంకా ప్రశ్నలు అడుగుతాను. ఇవాళ మనం ఆడే ఆట అదనమాట. ఇది ఉదాహరణ అనుకోండి, వామప్ అనుకోండి. మిగతా సినిమా పేర్లన్నీ టకటగా చెప్పాలి. మీరు చాలా సులువైన ప్రశ్నలు అడుగుతాను నేను. ఏమంటారు? సులువు అని నేను అనుకుంటాను. మీకు కష్టం అనిపిస్తే మరి నాకు చెప్పండి. ఇంకా చాలా కష్టంగా ఉంది శివ నాకు చెప్పండి. అలా ఎప్పుడు జరగలేదు. మీరే టగటగా అన్ని క్లూలు లేకుండా ఇవి లేకుండా అవి లేకుండా అన్ని టగటగా చెప్పారు కాబట్టి చెప్పేస్తారు అనుకుంటున్నాను. రెడీయా మీరు? ఇంకొక పార్ట్, ఇంకొక ప్రశ్న. ఇది నా సా రా, నా సా రా. ఈ అక్షరాలతోటి వచ్చిన సినిమా పేరు ఏంటో తెలిస్తే కాల్ చేయండి 9726361966. ఇలాంటి సంబంధం ఉన్న పాటే ఇంకో పాట. ఇది అత్త అత్తమ్మ అర్థమైందా? కూతురు అర్థమైపోయింది మీకు నాకు తెలుసు.

0: అత్తవాణిశ్రీ కోడళ్ళు రంభా ఇంకా రమ్యకృష్ణ అల్లుడమ్మ జక్క సినిమాలో పాట విన్నారు మీరు. ఆ పాట ఎందుకు వినిపించానంటే ఇవాళ కార్యక్రమంలో మనం రిలేషన్స్ ఉన్న పాటలు వినిపిస్తూ వచ్చాను, సంబంధాలు ఉన్న పాటలు వినిపిస్తూ వచ్చాను. అందులో అత్తమ్మ కూతురు వచ్చే ఆ పదాలు వచ్చాయి కాబట్టి ఈ పాట. సరే, ఇలాంటి పాటలు మీకు ఏమైనా తెలిస్తే నాకు కాల్ చేయండి, కాల్ చేస్తే నేను టకటగా వినిపించేస్తాను. అలాగే నేను అడిగిన ఇవాళ మనం ఆటలో సంక్షిప్త రూపంలో నేను సినిమా పేర్లు అడుగుతాను, అంటే అబ్రివేటెడ్ ఫామ్ లో మిమ్మల్ని సినిమా పేరు అడుగుతున్నాను. అదేంటో మీరు కనుక్కోగలగాలి, కనుక్కుని మీలో మీరు ఉంచేసుకోకుండా నాకు కాల్ చేసి మరీ చెప్పాలి. అలాంటి సినిమా నేను అడిగింది ఏంటంటే నా సా రా అని అడిగాను. నా సా రా. సరే, దీనికి ట్రూ ట్రాన్స్లేషన్ ఏం చెప్తుందంటే వికీపీడియాలో మై గుడ్నెస్ గ్రేషియస్ అని చెప్తుంది. మై గుడ్నెస్ గ్రేషియస్. సరే, అంతకంటే ఎక్కువ క్లూ ఇవ్వను, ఇంకా చెప్పలేకపోతే ఇంకో క్లూ ఇస్తాను, ఎవరైనా చెప్తారేమో చూద్దాము. తెలుగు సినిమాది నా సా రా తో ఆ అక్షరాలతో మొదలయ్యే సినిమా. 972-636-1966 కి కాల్ చేసి చెప్పండి. అన్నిటికంటే అన్ని ఉన్న రిలేషన్స్ లో ఇదొక రిలేషన్ అండి. ఈ రిలేషన్ పాట కొంచెం పాత పాటిది, కానీ ఈ పాట నాకెందుకో గుర్తొచ్చి మీకు వినిపిద్దామని తీసుకొచ్చా. వినండి, ఇదే సినిమా ఎవరికైనా తెలిస్తే గుర్తుంటే నాకు కాల్ చేయండి.
1: ఏమండో

0: అందులో వాణిశ్రీ నేను లక్ష్మి అత్త. సో నాకు ప్రవీణ్ గారు కాల్ చేసి గుర్తు చేశారు, థ్యాంక్ యూ ప్రవీణ్ గారు గుర్తు చేసినందుకు. ఎస్, లక్ష్మి ఇస్ ది అత్త క్యారెక్టర్ ఆ సినిమాలో. సరే, ఇవాళ ఇలాంటి క్యారెక్టర్ విషయం పక్కన పెడితే ఇవాళ మనం రిలేషన్స్ ఉన్న పాటలు వినిపిస్తూ వచ్చాను. అలా ఆ థీమ్ తీసుకుని ఎందుకు అనిపించింది? ఇలాంటి థీమ్స్ మీకు నచ్చినా నచ్చకపోయినా వినండి, లేదా మీకేమైనా ఐడియాస్ ఉంటే కూడా నాకు కాల్ చేసి చెప్పండి, సరదాగా అలాంటి థీమ్డ్ సాంగ్స్ నేను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. మీరు వింటున్నారు ఆట కవల పాట కవల అనే కార్యక్రమం. మీ వ్యాఖ్యాత శివ శివ శివతో. సరే, ఈ కార్యక్రమం ప్రతి శనివారం మధ్యాహ్నం 1 గంటల నుంచి 4 గంటల వరకు ప్రసారం అవుతుంది రేడియో సురభిలో మాత్రమే. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం, సౌండ్స్ లైక్ హోమ్. సరే, నేను అడిగిన ప్రశ్నకి నాకు ప్రవీణ్ గారు కాల్ చేసి సమాధానం చెప్పారు. నా సా రా అంటే ఏ సినిమా అని, అది మై గుడ్నెస్ గ్రేషియస్ అని చెప్పింది దాని మీనింగ్ అని ఇంగ్లీష్ లో. అలాగే ఇంకో క్లూ ఇస్తాను, ఇంకెవరైనా చెప్తారని చూద్దాము. అందులో నటించింది నాగార్జున మరియు అల్లరి నరేష్. సరే, ఈ సమాధానం ఆలోచిస్తూ ఉండండి, ఇంతలోగా నేను కొన్ని ప్రకటనలు వినిపిస్తాను. ప్రకటనలు వింటూ మీకేమైనా సమాధానం గుర్తుకొస్తే నాకు కాల్ చేయండి. అది ఏ సినిమా, అబ్రివేటెడ్ ఫామ్ లో అడిగాను, సంక్షిప్త రూపంలో మీరు అది దాన్ని విడమర్చి నాకు సమాధానం చెప్పండి. ఆల్రైట్, ఇండియా టుడే వారి ప్రకటన, డాలస్ ఫుడీస్ లిసన్ అప్, వీకెండ్ ప్లాన్స్ మేక్ దెమ్ డెలిషియస్ విత్ గ్రాండ్ వీకెండ్ బఫే అట్ ఇండియా టుడే రెస్టారెంట్, అ డెలిషియస్ స్ప్రెడ్ ఆఫ్ యువర్ ఫేవరెట్స్ ఆల్ ఇన్ వన్ ప్లేస్. అండ్ గురువారాలు జస్ట్ గాట్ బెటర్ విత్ ఇర్రెసిస్టిబుల్ చాట్స్, వీకెండ్ బఫే, థర్స్డే చాట్, హెడ్ టు ఇండియా టుడే రెస్టారెంట్, 151 నార్త్ నాలెన్ డ్రైవ్ స్వీట్ 100 ఇన్ సౌత్ లేక్ టెక్సస్. ఇండియా టుడే, కమ్ హంగ్రీ అండ్ లీవ్ హ్యాపీ. సరే, ఇన్ని తిన్నాక మన పళ్ళని మనం సంరక్షించుకోవాలి కాబట్టి దానికోసం వెళ్ళిపోని డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ కి. మీ డెంటల్ హెల్త్ గురించి ఆలోచిస్తూ ఉంటే కనుక వాళ్ళు ఇప్పుడు కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే $29 మాత్రమే దానికి అందిస్తున్నారు. మీ స్మైల్ ని హెల్తీగా ఉంచుకోవడానికి ఈ స్పెషల్ ఆఫర్ ని మిస్ అవ్వకండి. కాల్ టుడే 9724845400 ఆర్ విజిట్ దెమ్ అట్ 3234 ఫారెస్ట్ లేన్ ఇన్ డాలస్. సరే, రెస్టారెంట్స్ గురించి మాట్లాడడం కాబట్టి రెస్టారెంట్ ఓనర్స్ కోసం ఒక ముఖ్యమైన ప్రకటన. మీకు స్లో అవర్స్ ఉన్నాయి, చాలా లెస్ వాకిన్స్ ఉన్నాయి అంటే కంగారు పడకండి. డీల్స్ బనానా .com ఏ ప్లాట్ఫామ్ వేర్ రెస్టారెంట్స్ కెన్ లిస్ట్ దర్ ఎక్స్క్లూజివ్ డీల్స్ అండ్ కూపాన్స్ అండ్ రీచ్ కస్టమర్స్ హు ఆర్ యాక్టివ్లీ లుకింగ్ ఫర్ గ్రేట్ ఫుడ్ అండ్ గ్రేట్ ఆఫర్స్. ఇది ఒకటే కాదండి, ఎక్సైటింగ్ పార్ట్ ఏంటంటే మీ ఆఫర్ ని క్రియేట్ చేయడం నుంచి ప్రమోషనల్ క్యాంపెయిన్ డిజైన్ అండ్ మార్కెట్ చేయడం వరకు డీల్స్ బనానా AI డస్ ద హెవీ లిఫ్టింగ్ ఫర్ యూ. సో దేర్ ఇస్ నో పర్ ఆర్డర్ కమిషన్ అండ్ ద బెస్ట్ పార్ట్, ఫస్ట్ 50 రెస్టారెంట్స్ కెన్ గెట్ ద గ్రోత్ ప్లాన్ ఫ్రీ ఫర్ 3 మంత్స్. సో రెస్టారెంట్ ఓనర్స్, డోంట్ వెయిట్ ఫర్ కస్టమర్స్ టు వాక్ ఇన్, గివ్ దెమ్ ఎ రీజన్ టు వాక్ ఇన్. విజిట్ డీల్స్ బనానా .com టు బికమ్ ఎ పార్ట్నర్ అండ్ స్టార్ట్ టర్నింగ్ యువర్ ఆఫర్స్ ఇన్ టు మోర్ వాక్ ఇన్స్. అలాగే టీప్యాడ్ వారి ప్రకటన, టీప్యాడ్ బతుకమ్మ సెలబ్రేషన్స్ ఆర్ అరౌండ్ ద కార్నర్. ద తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్ ఇన్వైట్స్ యూ టు అన్ అన్ఫర్గెటబుల్ డే ఆఫ్ బతుకమ్మ అండ్ దసరా సంబరాలు ఫీచరింగ్ లైవ్ ఎంటర్టైన్మెంట్ బై నవీన్ పోలిశెట్టి అండ్ ది ఎనర్జెటిక్ ఇన్ఫ్యూజన్ బ్యాండ్ ఆన్ సాటర్డే October 17 ఫ్రమ్ 12 noon టు మిడ్ నైట్ అట్ కొమెరికా సెంటర్, 2601 అవెన్యూ ఆఫ్ ద స్టార్స్, ఫ్రిస్కో, టెక్సస్. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఎంట్రీ అండ్ పార్కింగ్ ఆర్ అబ్సల్యూట్లీ ఉచితం, ఫ్రీ ఫ్రీ ఫ్రీ. సో ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో కలిసి బతుకమ్మ అండ్ దసరా సెలబ్రేషన్స్ ఫుల్ ఎంజాయ్ చేసుకోండి. గుర్తుంది కదా, October 17 కొమెరికా సెంటర్ ఇన్ ఫ్రిస్కో. ఆఖరిగా, హైదరాబాద్ లో ప్రాపర్టీ కోసం చూస్తున్నారా? ఒక్క ప్రాజెక్ట్ ఎందుకు చూడాలి? వేరు వేరు ప్రాజెక్ట్స్ చూడొచ్చు కదా. ఇలా వేరు వేరు ప్రాంతాలు, ప్రాజెక్ట్స్ ప్రైసెస్ అండ్ చాయిసెస్ కోసం నియోపోలీస్, కోకాపేట్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, తల్లాపూర్, చేవెళ్ళ, కొంపల్లి, ఫ్యూచర్ సిటీ, సికింద్రాబాద్, ఇంకా ఎన్నెన్నో ప్రాజెక్ట్స్ ఒకే చోట. దీనికోసం మీరు చేయాల్సిందల్లా గృహప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పోకి వెళ్ళిపోండి. దిస్ ఇస్ హ్యాపెనింగ్ అట్ హయాట్ రీజెన్సీ ఇన్ ఫ్రిస్కో, డాలస్ ఆన్ October 10th and 11th. ఆల్రైట్, ఇంకొక సరే నాకు సమాధానం రాలేదు కాబట్టి నేనే చెప్పేస్తాను. చెప్పేసి నేను ఇంకో ప్రశ్న సిద్ధం చేస్తాను. సినిమా పేరు వచ్చేసి నా సామిరంగ. సామిరంగ నిజానికి ఒకటే పదం అనుకోండి, బట్ నేను కొంచెం విడమర్చి అడిగాను. నేను నా సామిరంగ, ప్రవీణ్ గారు ఒకరే సమాధానం చెప్పారు, ఇంకెవరైనా చెప్తారనుకున్నాను. కానీ ఈ నా సారా అంటే మనకి సాగర్ సంఘం గుర్తుకొస్తుంది, అంటే నా రాదులేండి, కొంచెం కష్టమే ఇలా చెప్పడం. అందుకనే నేను క్లూస్ ఇస్తూ వచ్చాను. ఇంకో ప్రశ్న అడుగుతాను, ఇంతలోగా ఈ పాట వినిద్దాం. అక్క బాబ పాటకి
1: నడిచి వచ్చే కొడుకు పుడతాడంట, అది 100కి 100 రూపాయలు నిజానండి. ఎందుకంటే అదృష్ట దేవతలా వచ్చిన నా శ్రీమతితో పాటు నాకు ఇద్దరు పరిగెత్తుకొచ్చే కొడుకులు కూడా దొరికారు. వాళ్ళెవరో కాదు, ఆవిడ తమ్ముళ్లే. వాళ్ళు నాకు బావమరదలే కాదు, నిజానికి కన్న కొడుకులతో సమానం. వాళ్లకి నా శ్రీమతి అక్కే కాదు, తల్లి కూడా.
2: ఏమిటండి నా గురించి అంతగా పొగిడేస్తున్నారు, కాస్త ఆపండి త్వరగారు.

0: వినేవాళ్లు గొప్పలు చెప్తున్నారనుకుంటారు. నిజానికి మా ఇంటిని దేవాలయంగా మార్చిన దేవుడు మా శ్రీవారండి. ఏ స్త్రీకైనా తనను సరిగా అర్థం చేసుకునే భర్త దొరకడం కన్నా అదృష్టం ఏముంటుంది చెప్పండి. నా తమ్ముణ్ణి నేను ప్రేమగా చూడడం గొప్ప కాదు, ఆయన బావమరుదల్ని కన్న కొడుకులా ఆదరించడం విశేషం.
1: అమ్మా
0: నాన్న చూసుకుంటున్నారు.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
4: హైదరాబాద్ లో ప్రాపర్టీ కోసం చూస్తున్నప్పుడు ఒక్క ప్రాజెక్టే ఎందుకు చూడాలి? వేర్వేరు ప్రాంతాలు, వేర్వేరు ప్రాజెక్ట్స్, వేర్వేరు ధరలు, వేర్వేరు చాయిసెస్. నియోపోలిస్, కోకాపేట్, గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, సికింద్రాబాద్, బెల్లాపూర్, చెవెళ్ళ, కొంపల్లి ఫ్యూచర్ సిటీ, ఇంకా ఎన్నో ప్రాజెక్ట్స్ ఒకే చోట. గృహ ప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో హయత్ రీజెన్సీ ఫ్రిస్కో లో జరగబోతోంది అక్టోబర్ 10 and 11. చూడండి, కంపేర్ చేసుకోండి, మీకు నచ్చిన దాన్ని మీరే సెలెక్ట్ చేసుకోండి.
5: శివదుర్గా జ్యోతిష్యాలయం నియర్ హనుమాన్ టెంపుల్ ఫ్రిస్కో కోయగర శ్రీనివాసరాజు గారు ఇప్పుడు మన తెలుగు వారి కోసం జ్యోతిష్యం చెప్పడానికి డల్లాస్ కు విచ్చేసి ఉన్నారు. వీరు మీ ముఖము, చేయి చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, చదువు, ఆరోగ్యం, ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, సంతాన సమస్యలు, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అంజనం వేసి దుర్బిణిలో చూసి 100% పరిష్కారం చూపగలరు. కాల్ ఫర్ అపాయింట్మెంట్ 4696053552. వెబ్సైట్ శ్రీనివాస rajukoyadara.com.
6: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
7: నాకు ఇంకా గుర్తుంది, 20 years ago మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.

వెల్కమ్ బ్యాక్. ఆటకవల పాట కవల 2 గంటలకి స్వాగతం, సుస్వాగతం. సరే, ఈ కార్యక్రమానికి వ్యాఖ్యానం వహించేది మీ శివ. ఈ కార్యక్రమం ప్రతి శనివారం మధ్యాహ్నం 1 గంటల నుంచి 4 గంటలకు ప్రసారమవుతుంది రేడియో సురభిలో మాత్రమే. రైట్, ఇవాళ కార్యక్రమంలో ఆటకి ఏమాట ఆడుతున్నామంటే, ఇప్పుడే అలా కారుకి ట్యూనిన్ అయ్యి వింటూ ఉండి ఇటకటగా సమాధానం చెప్పేస్తారు. ఏంటంటే, ఇన్సేపు ఎందుకు చేస్తే సమాధానం చెప్పడానికి అంటే, ఇప్పుడే ఎక్కేసి ఆ కారు ఇప్పుడే బయటకెళ్తున్నాం అంటారు. సో అలా మీరు కారు ఎక్కడే ట్యూనింగ్ అవ్వడమే కాకుండా ఇంట్లో ఉన్నప్పుడు కూడా మా కార్యక్రమాలు వినడానికి iOS Android యాప్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఇంట్లో ఉండి చకచక టకటకా మీ పనులు చేసుకుంటూ, ఇల్లు శుభ్రం చేస్తున్నారో లేకపోతే అలా విశ్రాంతి తీసుకుంటున్నారో లేకపోతే వంట పనులు నడుస్తుందో, ఏది ఎలా ఉన్నా కూడా మమ్మల్ని మీతో పాటు ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు ఈ యాప్స్ ద్వారా. యాప్సే కాకుండా radiosurabhi.com కి వెళ్ళిపోండి, అక్కడి నుంచి కూడా మా కార్యక్రమాలు వినొచ్చు. మేం మీతో పాటు సరదాగా మిమ్మల్ని ఆట ఆడించడానికి, ఆట పట్టించడానికైనా ఆట ఆడించడానికి చూసారా ఎన్ని అర్థాలలా మారిపోతాయో. సరే, మీతో పాటు ఆట ఆడడానికి ఇది బాగుంది. అలాగే మీ పాటలు వినిపించడానికి మేము ఎప్పుడూ మీతో పాటే ఉంటాం. సరే, ఇవాళ ఆట ఏంటంటే, నేను సినిమా పేర్లు అబ్రివేటెడ్ ఫామ్స్ లో అడుగుతున్నాను, సంక్షిప్త రూపాల్లో అడుగుతున్నాను. మొదటి అక్షరం చెప్పి అది ఏ సినిమా అని కొంచెం మీకు సులువు చేయడానికి నేను కొన్ని క్లూస్ కూడా ఇస్తున్నాను అనమాట. మరి ఇప్పుడు ఇందాక నా సారా అన్నాను, నా సారా అంటే నాగార్జున అల్లరి నరేష్ నటించిన సినిమా అది అని చెప్పాను. తర్వాత మై గుడ్నెస్ గ్రేషియస్ అని చెప్పింది నాకు గూగుల్లో. సో దానికి అర్థం చెప్పాను. ఇలా సరదాగా కొన్ని కొన్ని చిట్కాలు ఇస్తున్నాను మీకు. ఈ వీటితో పాటు ఇవ్వకుండా కూడా సమాధానాలు చెప్పేస్తారు చాలా మంది. సో ప్రస్తుతానికి ఇవ్వకుండా మిమ్మల్ని ఇంకో ప్రశ్న అడుగుతాను, ఇది ఏ సినిమా కనిపెట్టండి. పాట విషయానికి వస్తే, ఇవాళ మన సంబంధం లేని పాట, సంబంధం ఉన్న పాటలు వినిపిస్తూ వచ్చాడు. రిలేషన్స్, అక్క బావ మరదలు చెల్లెళ్ళు అన్నయ్య తమ్ముడు అమ్మ నాన్న ఇలాంటి రిలేషన్స్ ఉన్న పాటలు వినిపిస్తూ వచ్చాను. ఇలాంటి పాటలు మీకేమైనా తెలిస్తే నాకు కాల్ చేయండి, సరదాగా కలిసి విని మనం ఆనందిద్దాం. అలాంటి రిలేషన్ ఉన్న పాటే ఏమండో ఈ శ్రీవారు అంటూ, ఆ పాత పాట కాదండో, ఈ పాత పాట వినేసరికి కొంచెం కొత్త పాట, బ్లాక్ అండ్ వైట్ కాకుండా కొంచెం రంగులున్న పాట ఇది. ఇది పాట వినండి. ప్రశ్న ప్రశ్న అడగలేదు. ఇది ఏం క్లూ ఇవ్వను, జస్ట్ ఊరికి అడుగుతాను, నాకు చెప్పండి. ఇటీవలే వచ్చిన సినిమా, అది క్లూ అనుకోండి. ఊ పే భయ్ ఏం సినిమా అది? 9726361966 ఈజ్ ద స్టూడియో నంబర్, కాల్ చేయండి.

రైట్ ఆ రిలేషన్ చక్కగా గారు ఎందుకు బంగారు ఏమండో ఎందుకు అని చెప్పి చక్కగా రిలేషన్ లో పిలుపులు మారిపోతుంటాయి అనమాట. సరే, పిలుపులు ఏమైనప్పటికీ రిలేషన్స్ గురించి ఇవాళ కార్యక్రమం నడుస్తుంది. రిలేషన్స్ గురించి నేనేం పెద్దగా మాట్లాడలేదు, కానీ ఆ రిలేషన్స్ సంబంధాలు ఉన్న పాటలు వినిపిస్తూ వచ్చాను. ఇప్పటిదాకా బోల్డ్ రిలేషన్స్ మనం వినేశాము, ఇంకా బోల్డ్ పాటలు ఉన్నాయి. ఈ పాటలు కాకుండా మీకేమైనా పాటలు ఇలాంటివి తెలిసిన, లేకపోతే సరదాగా ఏమైనా పాట వినాలన్నా కూడా నాకు కాల్ చేసి చెప్పండి. 972-636-1966. అలాగే ప్రశ్నకి నాతో పాటు ఆట ఆడుతున్నారంటే ప్రశ్నకి సమాధానం తెలిసినా కూడా నాకు కాల్ చేసి చెప్పండి. ప్రశ్న ఇంకోసారి గుర్తు చేయాలి మీకు. సరే, నాకు అర్థమైంది ఇప్పుడే కార్యక్రమం మీరని వినండి. ప్రశ్న ఏంటంటే, ఇవాళ అబ్రివేషన్స్ ఆడుతున్నాం మనం. అబ్రివేషన్స్ లో ఊ పే భై అని ఆ అక్షరాలు, మొదటి అక్షరాలు చెప్పాను మీకు, ఆ అక్షరాలు మీరు ఎక్స్పాండ్ చేసి ఆ అక్షరాల పక్కన వేరే అక్షరాలు జోడించి ఆ పదం ఏంటి, సినిమా పేరు ఏంటి కనుక్కోండి. సరే, మీకు నాకు ఇప్పటిదాకా సమాధానం రాలేదు కాబట్టి ఒక చిట్కా చిన్న క్లూ ఇస్తాను. ఏంటంటే, ఇందులో నటించింది సందీప్ కిషన్. చాలు, ఆ ఒక్కటి చాలు, ఇంకంతకంటే ఎక్కువ చెప్పక్కర్లేదు. నేను సందీప్ కిషన్ నటించిన ఊ పే భై అనేది ఏ సినిమా పేరు, ఆ అక్షరాలు ఏ సినిమాకి వస్తాయి. 972-636-1966. సరే, శ్రీవారు నుంచి ఏమండ నుంచి మావయ్య దగ్గరికి వెళ్ళిపోతాం. మళ్ళీ ఈ మావయ్య అన్న పిలుపు ఏంటో వినిద్దాం. ఈ సినిమా పేరు తెలిసినా కూడా నాకు కాల్ చేయండి.

సరే అండి, అది మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు. సరే, ఈ పాట వింటుంటే నాకు క్రాంతి గారు కాల్ చేసి సమాధానం చెప్పారు. ముద్దులు మావయ్య ఆ సినిమాల పాటది. అలాగే ఆవిడ యూనో టాలెంట్ ఏంటంటే ఆటలో, ఆట ఇంకా ప్రశ్న వినలేదు, ఇప్పుడే కార్యక్రమం అన్నారు. ఆట ప్రశ్న ఆవిడని లైవ్ అడిగాను, నాకు అలాగే లైవ్ గా సమాధానం చెప్పారు. ఆవిడతో పాటు జనార్దన్ గారు కూడా కాల్ చేసి సమాధానం చెప్పారు. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే ఊ పే భై అంటే ఏ సినిమా పేరు అని అడిగాను. అది ఎస్, ఊరు పేరు భైరవ కోన. అర్థమైంది కదా, మీరు ఇప్పుడే కార్యక్రమం అంటే మీకు కూడా మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. ఇవాళ ఆటలో మనము, నేను సంక్షిప్త రూపాలు అడుగుతాను, అబ్రివేటెడ్ ఫార్మ్స్ అడుగుతాను సినిమావి. అది ఏంటో సినిమా మీరు విడదీయడం కదండి, వేరే అక్షరాలు జోడించి సినిమా పేరు ఏంటో కనుక్కోవాలి. అది మనం ఆడే ఆట. పాట విషయానికి వస్తే రిలేషన్స్ కి సంబంధించి మామూలుగా సంబంధాలు ఉన్న పాటలు వినిపిస్తూ వచ్చాను. మావయ్య, బావ, మరదలు, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు ఇలాంటివన్నీ వినిపిస్తూ వచ్చాను. ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటి పాటలు, అవి కూడా వినిపిస్తాను. సరే, ఈ అన్నిటి పాటలతో పాటు నేను ప్రతిసారి చెప్తున్నట్టుగా మీకు నచ్చిన పాటలు ఏమైనా ఉంటే కూడా నేను వినిపిస్తానని చెప్పాను. కాబట్టి నాకు రాజేశ్వరి గారు కాల్ చేసి ఆవిడకి ఎనీ సాంగ్ బై సిడ్ శ్రీరామ్ అడిగారు. నాకు ఈ పాట బాగా నచ్చుతుంది, అందుకని ఈ పాట వినిపిస్తున్నాను. పాట వినండి. ఎస్, మీరు వింటున్నారు ఆట కావాలా పాట కావాలా అనే కార్యక్రమం. మీ వ్యాఖ్యాత ఎవరితో అనలేమో. ఎస్, శివ శివ శివతో ఈ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమం ప్రతి శనివారం మధ్యాహ్నం 1 గంట నుంచి 4 గంటల వరకు రేడియో సురభిలో మాత్రమే, రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం, సౌండ్స్ లైక్ హోమ్. సార్ రాజేశ్వర్ గారు, మీకోసం సిడ్ శ్రీరామ్ పాడిన ఈ పాట.

రామజోగి శాస్త్రి గారు అద్భుతంగా రాసిన పాట వకీల్ సాబ్ సినిమాలో. సిద్ శ్రీరామ్ పాడిన పాట రాజేశ్వరి గారు, హోప్ యూ ఎంజాయ్డ్ దట్ సాంగ్. మీరు అడిగారు సిద్ శ్రీరామ్ పాట, నాకు ఇది గుర్తుకొచ్చి చెప్పమని వినిపించాను మీకు. ఇలాంటి పాటలు మీకు ఏమైనా వినాలన్నా కూడా నాకు తప్పకుండా కాల్ చేయండి. మనం ఎంచుకున్న అంశమే అక్కర్లేదు. ఇవాళ అంశం విషయానికి వస్తే నేను రిలేషన్స్ ఉండే పాటలు వినిపిస్తూ వచ్చాను. అలాంటి పాటలు కాకుండా మీకు దీనికి వేరేగా ఎలాంటి పాటలు వినాలన్నా సరదాగా మీకు ఎవరికైనా డెడికేట్ చేయాలన్నా కూడా నాకు కాల్ చేసి చెప్పండి. రైట్, కాల్ చేయాల్సిన నంబర్ 9763619966. మీరు వింటున్న ఈ కార్యక్రమం మాట కావాలా పాట కావాలా, మీ వ్యాఖ్యాత శివతం. సరే, ఇంకో ప్రశ్న అడిగేసి ఈ పాట వింటూ బ్రేక్ లోకి వెళ్ళిపోదాము. ఇవాళ అబ్రివేషన్స్ రూపంలో సినిమా పేర్లు అడుగుతున్నాను మిమ్మల్ని, అవి ఏంటో మిమ్మల్ని కనుక్కోమంటున్నాను. అలాంటి ఈ సినిమా ఇది ఎవరు చెప్పలేరండి, నాకు తెలిసి కొంచెం పెద్ద సినిమా ఇది. ఇది డ్రాక్లోనే ఉంది కదా, కానీ అది కాదు, తెలుగు సినిమా ఇది. తెలుగు సినిమా, నాలుగు పదాలు ఉంటాయి సినిమాలో. రాజేంద్ర ప్రసాద్ నటించిన సినిమా, కొంచెం పాత సినిమా, అంతకంటే ఎక్కువ చెప్పాను నేను. డా క ఆ తి ఈ సినిమా. 9763619966 కాల్ చేసేయండి ఇంకొక రిలేషన్ పాటతో.

0: is the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andistundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
4: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
3: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది. జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సస్.
4: ఒక సెలబ్రేషన్ ని unforgettable experience ka maarchukovali ante just decor saripothunda. You need the right vision. Lucky for us, manaki Lucky Charms decor undi. Mana Dallas based Lucky Charms konni samacharala nunchi full service event production manaku andistunnaru. Only decoration staging maatrame kaadu, they do a full on event production. Wedding related events aina, corporate related events aina, local to Dallas aina, across the US ekkadaina, traditional Indian mandapala degar nunchi luxury setups varaku, anything that you need your way, they can create. To book, call 469-925-5868 or visit luckycharmsdecor.com.
5: హలో డాలస్, మధురమైన సంగీతం, అలరించే నృత్యంతో పాటు ఒక మంచి ఆశయం కోసం అద్భుతమైన సాయంత్రానికి మీ అందరికీ ఇదే మా ఆత్మీయ ఆహ్వానం. అక్టోబర్ 4 ఆదివారం సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు అరవింగ్ ఆర్ట్ సెంటర్ లో సెకండ్ నేత్రాలయ యుఎస్ఏ సమర్పిస్తున్న మ్యూజిక్ అండ్ డాన్స్ ఫర్ విజన్ కార్యక్రమానికి రండి. ప్రవేశం ఉచితం. సంగీతం కోసం రండి, సేవ కోసం నిలబండి, చూపు కోసం చేయూతనివ్వండి, కంటి చూపు ఇప్పిద్దాం, కదలే రండి. మరిన్ని వివరాలకు సెకండ్ నేత్రాలయ USA.org.
6: కొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని నవ్విస్తాయి, ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. ట్యూన్ ఇన్ టు మార్నింగ్ మంత్ర, వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సిరపీ 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం, సౌండ్స్ లైక్ హోమ్.
7: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
8: చందు, మరి వండనా?
7: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
8: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
7: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.

శ్రోతలందరికీ పునఃస్వాగతం. ఆటగాళ్ల పాఠకాల కార్యక్రమానికి మీ వ్యాఖ్యాత శివతు. సరే, ఈ కార్యక్రమంలో ఇవాళ ఈరోజు మనము ఆట అబ్రివేషన్స్ ఆట ఆడుతున్నాము. అందులో సినిమా పేర్లు అబ్రివేటెడ్ గా సంక్షిప్త రూపం అంటాం తెలుగులో, అలా అడుగుతూ వచ్చాను. అలాంటి ప్రశ్నలో నేను అడిగింది, బ్రేక్ ముందు అడిగిన ప్రశ్న ఏంటంటే, టీ అని అడిగాను. నాకు చెప్పడానికి కన్ఫ్యూజన్ ఉంది, మీకు సమాధానం చెప్తే ఇంకా ఎక్కువ కన్ఫ్యూజన్ ఉంటుందేమో. సరే, అందుకనే నేను మీకు కొన్ని క్లూస్ ఇస్తాను. ఇదేంటంటే, రాజేంద్ర ప్రసాద్ చంద్రమోహన్ నటించిన హాస్య కామెడీ సినిమా ఇది. ఇది సరే. ఇంకో క్లూ ఏంటంటే, దీనికి దర్శకత్వం కె వాసు గారు, ఇంకెవరైనా నటించారా? ఇందులో నరేష్ కూడా ఉన్నారు, నరేష్ జీవిత కూడా ఉన్నారు. ఇది డి. సరే, ఇంకో క్లూ ఏంటంటే, మొదటి పదం ఇంగ్లీష్, అది ఇంగ్లీష్ పదమే, అది తెలుగులో కూడా అలా వాడేస్తుంటారు. మన తెలుగులో మనం బోల్డ్ పదాలు చక్కగా ఇన్వైట్ చేసి, మనం యాక్సెప్ట్ చేసి అడాప్ట్ చేసుకున్నాం కదా. తెలుగు భాషలో ఉన్న గొప్పతనం అది. వేరే భాషలు చూస్తే ఆ భాష తప్పితే వేరే భాషలో పదాలని ఎక్కువ ఎంకరేజ్ చేయరు, కొంచెం తక్కువ ఎంకరేజ్ చేస్తారు. తెలుగు అలా ఎంకరేజ్ చేస్తూ రకరకాల భాషల్లో నుంచి పదాలు తీసుకుని వాటిని, అవి మన ఇంగ్లీష్ టైప్ లో అనుకుంటాం కదా, అలా కాకుండా కూడా వేరే పదాలు మనం ఇన్వైట్ చేసి అడాప్ట్ చేసి వాడిన పదాలు బోల్డ్ ఉంటాయి. సరే, ఇది ఇంత స్టోరీ చెప్తున్నాను కానీ ఇది యాజ్ ఇట్ ఇస్ గా ఇంగ్లీష్ పదం ఇది. డి రాజేంద్ర ప్రసాద్ చంద్రమోహన్ నరేష్ జీవిత నటించిన సినిమా. గూగుల్ చేస్తారో, ఏగుల్ చేస్తారో, బేగుల్ చేస్తారో మీ ఇష్టం, కానీ నాకు సమాధానం తెలిస్తే కాల్ చేసే పడి 9706361966. అలాగే ఇవాళ మనం సంబంధాలు ఉన్న పాటలు వింటూ ఉన్నాము, రిలేషన్స్ ఉన్న పాటలు వింటూ ఉన్నాము. అందులో మూడు పాటలు విన్నాము. మరి తాత పాట వినకపోతే తాత కోపం వస్తుంది కదా. సరే, తాత పాట విన్నాం. ఈ పాట ఏ సినిమా ఎవరికైనా తెలిస్తే నాకు కాల్ చేయండి, 9706361966. అదే నంబర్, రకరకాల సమాధానాలు.

సత్యనారాయణ గారు నటించిన తాత హీరోగా ఎన్టీ రామారావు. సరే, ఇలా ఇలాంటి పాటలు ఇంకా కొన్ని ఉన్నాయి నా దగ్గర. ఇంకా నా పాటలతో పాటు ఇంకేమైనా మీరు పాటలు కలపాలంటే నాకు కాల్ చేయండి. అలాగే నేను అడిగిన ప్రశ్నకి సమాధానం కొంచెం కష్టంగా ఉందని అర్థమైంది. నాకు క్లిష్ట పరిస్థితుల్లో మీరందరూ ఉన్నారని అర్థమైంది కాబట్టి నేను సమాధానం చెప్పేస్తున్నాను. వినండి, ఈ సినిమా ఇంతకీ నేను అడిగింది డా కా ఆ తీ అని అడిగాను. జావెట్ కథ అడ్డం తిరిగింది. రాజేంద్ర ప్రసాద్ చంద్రమోహన్ నటించిన కామెడీ సినిమా ఇది. జామెట్ కథ అడ్డం తిరిగింది. చాలా పాద్ది కామెడీ, రాజేంద్ర ప్రసాద్ ఫ్యాన్లు ఉంటే పట్టేస్తారని అనుకున్నాను నేను. కష్టమైనట్టుంది కాబట్టి ఇంకో ప్రశ్న అడుగుతాను. ఇది చెప్పాలండి, ఇది చెప్పకపోతే ఇంకా ఊరుకునేది లేదు. ఇది చాలా సులువైన ప్రశ్న. అబ్రివేషన్స్ అడుగుతున్నాను నేను, సినిమా పేర్లు మొదటి అక్షరం అడుగుతున్నాను. అలాంటి సినిమాలో ఇది ఇంకో ప్రశ్న. ఇది ఎవరు నటించారో కూడా నేను అప్పుడే చెప్పను, ఎందుకంటే నేను చెప్పంగానే నాకు టక్టగా కాల్స్ వస్తాయని నాకు తెలుసు. ఆ గట్టి నమ్మకం ఉంది కాబట్టి ఏం క్లూస్ ఇవ్వకుండా, ఏం హింట్స్ ఇవ్వకుండా మీకు నేను అడుగుతున్నాను. ఏంటంటే ఇది ఈ, ఓకే, ఇంట్లో ఈ అనమాట. ఈ స్రా స స్రా సు, మొదటిది మెలికస, రెండోది మామూలుస. ఈ స్రా సు చెప్పండి మరి, కాల్ చేసి. చాలా చాలా ఈజీ ప్రశ్న. విజీ విజీ అంటాం కదా, చాలా విజీ. సమాధానం తెలిస్తే కాల్ చేసేయండి 9726361966. మీరు వినే ఈ కార్యక్రమం రేడియో సురభిలో మాత్రమే ప్రసారం అవుతుంది. మా ఈ కార్యక్రమాలు వినడానికి iOS Android యాప్స్ డౌన్లోడ్ చేసుకోండి, లేదా radiosurabhi.com కి వెళ్ళిన వెబ్సైట్ కెళ్ళినా కూడా మీకు పాటలు వినడంతో పాటు అక్కడ మరిన్ని వివరాలు కూడా దొరుకుతాయి. ఇంతేకాకుండా మా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ హ్యాండిల్స్ ఫాలో అయిపోండి. రేడియో సురభి అని వెతికితే మేము మమ్మల్ని ఫాలో చేసేయండి. అక్కడ మీతో పాటు మేము బోల్డ్ విషయాలు, బోల్డ్ విశేషాలు, పాటలు, ఆటలు ఇవన్నీ మీకు అందజేస్తుంటాము ఈ ఛానల్స్ ద్వారా. మీరు విని ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాత నేను, నా పేరు శివ శివ శివ. సరే, ఇంకొక రిలేషన్ పాట విన్నామా మరి? ఈ పాట వినిపించకపోతే ఈ కార్యక్రమం పూర్తవ్వదు. అలాంటిది ఈ మావా మావా మావా పాట విందాం.

0: అలా టింగిడింది టింగిడింది టింగిడింది అదంతా వింటే గానీ మనకి మనకి మజా రాదు కదా. సరే ఆ పాట మామ మామ పాట వినేస్తాం మనము. ఇంకా రిలేషన్స్ గురించి ఇవాళ పాటలు ఏం మాటలేం కబులు ఏం చెప్పట్లేదు నేను, కానీ పాటలు రిలేషన్స్ సంబంధించిన పాటలన్నీ వింటూ వచ్చాను. అందరికంటే అద్భుతమైన రిలేషన్స్ లో మరి ఈ రిలేషన్ పాట ఇంకా వినకపోతే ఎలాగా అర్థమవుతుంది మీకు. ఇప్పుడు వినిపించబోయే పాట విందాము. ఇది వింటూ నేను అడిగిన ప్రశ్నకి సమాధానం నాకు దీప్తి గారు ఒకరు కాల్ చేసి చెప్పారు, ఇంకెవరైనా కాల్ చేస్తారేమో చూద్దాము. ఇది అబ్రివేషన్స్ అడుగుతున్నాను నేను, సినిమా అబ్రివేటెడ్ ఫామ్ లో అడుగుతున్నాను మిమ్మల్ని, సంక్షిప్త రూపంలో అడుగుతున్నాను, అది అబ్రివేటెడ్ ఫామ్. నాకు దీప్తి గారితో పాటు ఇంకెవరికైనా సమాధానం చేస్తే నాకు కాల్ చేయండి. ప్రశ్న ఏంటంటే ఈ స్రా సు, ఈ స్రా సు క్లూ ఇవ్వాలంటే రవితేజ నటించిన సినిమా, అంతకంటే ఎక్కువ చెప్పాను నేను. సరే పాడు విందాం.
1: మొదలు పెడదామా?
2: ముందు నేను పాడతాను ఈ పాట మీకోసం. మా అమ్మ కోసం రాసిన పాట

వావ్, మెస్మరైజింగ్ సాంగ్. ఆల్రైట్, ఇవాళ రిలేషన్స్ పాటలో మనం అన్ని రిలేషన్స్ విన్నాము. ఆ రిలేషన్ తో పాటు అమ్మ అమ్మ రిలేషన్ కూడా వినేశాము. అలాగే నేను అడిగిన ప్రశ్నకి నాకు రెడ్డి, రాజ్, శ్రీనివాస్ వీళ్ళ ముగ్గురు సమాధానం చెప్పారు. దీప్తి గారితో పాటు సమాధానం, నాలుగు సమాధానాలు వచ్చాయి కాబట్టి మీకు చెప్పేస్తాను. సమాధానం ఏంటంటే ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం. అందులో మొదటి అక్షరాలు అడిగాను, సంక్షిప్త రూపం ఆట ఆడుతున్నాం మనం. అబ్రివేషన్స్ లో ఈ శ్రా సు అని అడిగాను, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం. ఆల్రైట్, ఇంకొక ప్రశ్న అడిగే లోపు ఒక ప్రకటన విందాము. ఇవాళ 4:30 ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ డాలస్ లో జరగబోతోంది. దే ఆర్ ప్రెజెంటింగ్ ఎ స్పెషల్ కార్నాటిక్ మ్యూజికల్ పర్ఫార్మెన్స్ ఫీచరింగ్ విఘ్నేష్ ఈశ్వర్ ఆన్ వోకల్స్, సాయి రక్షిత్ ఆన్ వయలిన్, ప్రవీణ్ స్పర్శ ఆన్ మృదంగం అండ్ చంద్రశేఖర్ శర్మ ఆన్ ఘటం. ఈ పర్ఫార్మెన్స్ ఇవాళ 4:30 జరుగుతుంది. సో ఎక్కువ సమయం లేదు. మీకు సాయంత్రం ఏం కార్యక్రమం లేవంటే కాలిన్ కాలేజ్ మెకినీ క్యాంపస్ కాన్ఫరెన్స్ సెంటర్కి వెళ్ళిపోండి. 2400 కమ్యూనిటీ అవెన్యూ మెకినీస్ అడ్రస్. ఐఎఫ్ఏఏ సమర్పిస్తున్నారు ఈవెంట్. దిస్ ఈవెంట్స్ ఆర్ ఫ్రీ ఫర్ మెంబర్స్. రిజర్వ్ యువర్ టికెట్స్ త్రూ ఐఎఫ్ఏఏ డిఎఫ్డబ్ల్యూ వెబ్సైట్. సరే, ఇంకొక చిన్న పాట వినిపిస్తాను. ఈ పాట చిన్న పాట ఎందుకంటానంటే మనం బ్రేక్ కి దగ్గరలో ఉన్నాము. ఇంకా ఈ ఇవాళ సంబంధాలకి సంబంధించిన పాటలు వినిపిస్తూ వచ్చాను కాబట్టి ఇలాంటి పాటలు మధ్య మధ్యలో కట్ చేస్తే బాగోదు. చాలా బాగోదు అంటారు కదా, అలాగా చాలా బాగోదు అనిపించి సరదాగా మంచి ట్రెండీ పాట విన్నాము. ఈ ట్రెండీ పాట వింటూ మనం బ్రేక్ లోకి వెళ్ళిపోతాము. బ్రేక్ నుంచి వచ్చాక ఆట పాట కొనసాగిద్దాము. ప్రశ్న ఇంకోటి అడిగామంటారా నన్ను? సరే, ప్రశ్న కూడా అడుగుతాను, ఎందుకంటే మీకు కొంచెం టైం పడుతుంది కాబట్టి సమాధానాలు చెప్పడానికి ఈ ప్రశ్న కూడా అడుగుతాను. ఇది

చూద్దాం. ఇది చాలా సులువైన సినిమా, చాలా పాత సినిమా, పాత అంటే మరి బ్లాక్ అండ్ వైట్ కాదు, కొంచెం కలర్ సినిమానే. ఇందులో అక్షరాలు వచ్చేసి ను లే నే లే. ను అంటే ఒకటే గుర్తొస్తుంది అందరికి, అదే అనుకోండి. సరే, ను లే నే లే, ను లే నే లే. ఏంటి సినిమా? 9726361966 కాల్ చేసి చెప్పండి, కాల్ చేసి చెప్పేసేయండి. ఇంతలోగా ఈ ట్రెండీ పాట వింటూ బ్రేక్ నుంచి వెళ్ళొచ్చాక మళ్ళీ కలుసుకుందాం.

హాయ్, వెల్కమ్ బ్యాక్. రేడియో సర్వీస్ శ్రోతలందరికీ పునఃస్వాగతం. పాట కవల కార్యక్రమం వింటున్నారు మీరు. మీ వ్యాఖ్యాత శివ శివ శివతో ఈ కార్యక్రమం ప్రతి శనివారం మధ్యాహ్నం 1 గంటల నుంచి 4 గంటల వరకు ప్రసారమవుతుంది. రేడియో సురభిలో మాత్రమే. రేడియో సురభి అమెరికాలో తెలుగునిస్తాం. సౌండ్స్ లైక్ హోమ్. ఇవాళ కార్యక్రమంలో మనం అబ్రివేషన్స్, సినిమా పేర్లు అబ్రివేషన్స్ అడుగుతాను నేను మిమ్మల్ని. అబ్రివేషన్ మొదటి అక్షరాలు అడుగుతాను. అబ్రివేషన్స్ కాదండి ప్రత్యేకంగా, కానీ మొదటి అక్షరాలు చెప్పి సినిమా పేరేంటో మిమ్మల్ని కనుక్కోమంటాను. ఇవాళ మనం ఆడే ఆట అది. అలాగే పాటలు రిలేషన్స్ కి సంబంధం లేని పాటలు అన్నట్టుగా కాకుండా సంబంధాలు ఉన్న పాటలే. సంబంధాలు అంటే మామూలుగా ప్రతి పాటలో ప్రియా ప్రియతమ ప్రేమ ఇవన్నీ దోమ ఈమ అన్ని ఉంటాయి, కానీ మామూలుగా బావ మరదలు, మామ అత్త, కోడలు తాత మనవరాలు, ఇలాంటి అమ్మా నాన్న, ఇలాంటివన్నీ వినిపిస్తూ వచ్చాను. ఇలాంటి పాటలు ఇంకొన్ని మిగిలే నాకు. వీటితో పాటు మధ్యలో మీకు ఎలాంటి పాటలు కావాలన్నా కూడా మధ్యలో వినిపిస్తూ ఉన్నాను. అలాంటి మరి బ్రేక్ కి ముందు అమ్మ విన్నాం, మరి బ్రేక్ తర్వాత ఇది వినడం న్యాయమే కదా, అర్థమైపోయి ఉంటుంది. ఎస్, నాన్న మీద ఓ పాట విన్నాము. ఈ పాట విన్నాక యాక్చువల్లీ పాట వినే ముందు ఓ పని చేద్దాం. నేను అడిగిన ప్రశ్నకి నాకు ఇద్దరు సమాధానం చెప్పారు, రెడ్డి శ్రీనివాస్, వీళ్ళిద్దరు సమాధానం చెప్పారు. ఇంకెవరైనా సమాధానం చెప్తారేమి చూద్దాము. అబ్రివేషన్స్ లో నేను అడిగిన ప్రశ్న ఏంటంటే ను, లే, నే, లే అవి అక్షరాలు, 4 పదాలున్న సినిమా పేరు ఇది. ఒకటే పదం తీసుకుంటే మిమ్మల్ని అలా అడిగితే కష్టం కదా, అందుకనే 4-5 పదాలున్నావు కూడా ఉన్నవి తీసుకుంటున్నాను నేను సినిమా పేర్లు. అందులో ఇది ఏంటి సినిమా పేరు? ను, లే, నే, లే. చెప్తూ ఉంటే మీకు ఆల్రెడీ సినిమా పేరు గుర్తు తగలాలి, తడుతుంది మీకు. ఈ సరే ఒక క్లూ ఇస్తాను. తరుణ్, ఆర్తి అగర్వాల్ నటించిన సినిమా. ఇంకంతకంటే ఎక్కువ క్లూ ఇస్తే అసలు బాగోదు. సరే, ను, లే, నే, లే. నాకు ఇప్పటికి ఇద్దరు సమాధానం చెప్పారు, రెడ్డి శ్రీనివాస్ సమాధానం చెప్పారు. ఇంకెవరన్నా చెప్తారేమో చూద్దాం. నాన్నని తలుచుకుంటూ మీరు ఆలోచించండి సమాధానం ఏ సినిమాది.

సరే ఈ నాన్న నేమ్ ప్లేస్ బ్లాంక్ థింగ్ గుర్తున్నా మీకు ఆట? సరే ఫిల్ ద బ్లాంక్స్ ఈ సినిమా యానిమల్ మనందరికి తెలిసినదే సరదాగా చెప్పాను అలాగా. సరే ఈ సినిమాలో ఈ నాన్న సెంటిమెంట్ నుంచి ఇంకో సిమిలర్ సెంటిమెంట్ వైపు వెళ్ళిపోదాము. ఇవాళ ఆ రిలేషన్స్ కి సంబంధించిన పాట వింటున్నాము, మీకు అర్థమవుతుంది పాట వినిపించాక. అలాగే ఆటలో నాకు సమాధానాలు రాలేదు కాబట్టి నేను చెప్పేస్తాను. ఇది సినిమా నువ్వు ఇద్దరు సమాధానం చెప్పారు, ఇంకెక్కువ రాలేదు కాబట్టి చెప్పేస్తాను చెప్పేసి ఇంకో ప్రశ్న వైపు వెళ్ళిపోతాను. సినిమా వచ్చేసి నువ్వు లేక నేను లేను. ఓకే హలో అండి, రెడ్డి సురభి కాల్ చేశారు, మీ మాటలు అందరూ వింటున్నారు. ఎవరిని మాట్లాడేది? హలో అండి చెప్పండి. హలో హలో వినిపిస్తుందా? హలో హలో వినిపిస్తుందండి. హలో చెప్పండి చెప్పండి. మీ మాట సరిగ్గా రావట్లేదండి, కొంచెం గట్టిగా మాట్లాడతారా? ఒక్క నిమిషం నేను ఇక్కడి నుంచి పెంచుతాను. చెప్పండి చెప్పండి. ఓ ఓకే కట్టెపోయింది. సరే నువ్వు లేక నేను లేను ఆ సమాధానం, దాంతో ఇంకో ప్రశ్న వైపు వెళ్ళిపోతాను. ఇంకో ప్రశ్న ఏంటంటే, ఇది అల్లరి నరేష్ నటించిన సినిమా. సరే ముందే క్లూతో మొదలెడుతున్నాను. ఇదేంటంటే అక్షరాలు ఈ మా ప్ర, ఈ మా ప్ర, మూడు పదాల సినిమా. అందులో మొదటి పదంలో ఈతో మొదలవుతుంది, రెండో పదం మాతో మొదలవుతుంది, మూడో పదం ప్రాతో మొదలవుతుంది. ఈ మా ప్ర అదేంటో తెలిస్తే నాకు కాల్ చేసి చెప్పండి. 9726361966. ఇంతలోగా నాన్న నుంచి పక్కగా తప్పుకుని ఇంకో సెంటిమెంట్ వైపు వెళ్తాను కదా, అలాంటి పాటలో ఈ సెంటిమెంట్. ఇది మీకు అర్థమవుతుంది పాట వినండి. ఇదే సినిమా ఎవరికైనా తెలిస్తే నాకు కాల్ చేయండి. ఈ సినిమా పేరు ఎవరికి తెలియదు అనుకుంటున్నాను నేను, కాల్ చేయండి.

సరే నాకు క్రాంతి గారు కాల్ చేసి ఆల్మోస్ట్ చెప్పారు సరైన సమాధానం. ఇది మంత్రి గారి వియంకుడు అనిపిస్తుంది, కానీ ఇది దేవాంతకుడు సినిమాలో పాటిది. అలాగే నాకు సందీప్ గారు కాల్ చేసి ఒక రిక్వెస్ట్ కోరారు. ఆ రిక్వెస్ట్ పాట విన్నాక మళ్ళీ మనం రిలేషన్స్ లోకి వెళ్ళిపోదాం. ఈ పాట ఇంకా ఈ పాట వింటుంటే రిలేషన్స్ అన్ని మర్చిపోవాల్సిందే, అంత మధురంగా మీరు అలా మత్తులోకి వెళ్ళిపోతారు పాట. సందీప్ గారు ధన్యవాదాలు ఈ పాట గుర్తు చేసినందుకు. ఈ పాట విందామా? ఈ పాట విన్నాక మళ్ళీ మనం ఆటపాట కొనసాగిద్దాము. మీరు ఎస్ మీరు వింటున్నారు ఆట కావాలా పాట కావాలా అనే కార్యక్రమం. ఇది అఖ్యాత శివతో ఇందాక అడిగిన ప్రశ్న ఇంకా అలాగే ఉంది, ఇంకా ఎప్పటిదాకా ఎవరు సమాధానం చెప్పలేదు. ప్రశ్న ఏంటంటే ఈ మా ప్ర అది అల్లర్ నరేష్ నటించిన సినిమా. అది ఎప్పుడొచ్చింది? 2022లో వచ్చింది. ఇంకంతకంటే ఎక్కువ చెప్పమంటారా? సరే ఓపెన్ చేస్తాను. ఈ ఏమో దానికి ఆ పదం వచ్చేసి ఇట్లు, అంతే. ఇంకానే మాట్లాడను. ఇట్లు మా ప్ర ఏ సినిమా? 9726361966 కాల్ చేసేయండి. సమాధానం తెలిస్తే ఇంక తెలుస్తుంది అనుకుంటున్నాను ప్రశ్న, సమస్య లేకుండా. సో తెలిసి కాల్ చేయండి. సందీప్ గారు మీకోసం ఈ పాట, మనందరి కోసం కూడా.

నాన్ తెలుగు సింగర్స్ ఈ పాటను నాన్ తెలుగు సింగర్స్ పాడింది ఆ విషయం మీ అందరికి తెలిసినదే. కానీ ఇప్పుడు పాడే నాన్ తెలుగు సింగర్స్ చాలా వ్యత్యాసం ఉందండి, చాలా డిఫరెంట్ గా ఉంది. అంటే ఆ పలకడమైన గానీ ఆ స్పష్టత అది కొంచెం మారింది అని నా ఒపీనియన్. ఎనీవే, మ్యూజిక్ హ్యాజ్ నో లాంగ్వేజ్ కాబట్టి మనకి భాషా భేదాలు లేకుండా మనం ఆ మ్యూజిక్ ని సంగీతాన్ని ఆస్వాదిస్తూ ఆ పదాల గురించి కొంత చాలా మంది పట్టించుకోకుండా ఆ సంగీతంలోకి వెళ్ళిపోతారు కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టచ్చు. సరే, అయితే మళ్ళీ దిగిపోదామా మన ఆటగాళ్ళ పాటగాళ్ళ కార్యక్రమంలో. పాటల్లో రిలేషన్స్ వైపు వెళ్లి రకరకాల రిలేషన్స్ ఉన్న పాటలు వినిపిస్తూ వచ్చాను. అలాంటి పాటల్లో సరదాగా అక్క చెల్లెలు సంభాషించుకున్న ఈ పాట మీకు అర్థమై ఉంటుంది. సరే, పాట వినిపించబోయే ముందు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పేస్తాను. నేను అడిగింది ఈ మా ప్రాణను అల్లరి నరేష్ నటించిన సినిమా ఇది, పెద్దగా ఆడలేదనుకోండి సినిమా ఇది. ఇది ఇట్లు మారేడు మిల్లి ప్రజానికం. దీన్ని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసి చెప్దాం అనుకున్నా మీకు క్లూగా. ఆబ్వియస్లీ ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేస్తే దీన్ని సిన్సియర్లీ ద పీపుల్ ఆఫ్ మారేడు మిల్లి అని వస్తుంది. అందులో మారేడు మిల్లి వచ్చేసింది కాబట్టి మీరు పట్టేస్తారని అది ఇంకా క్లూగా చెప్పకుండా డైరెక్ట్ గా సమాధానంగా చెప్పేసాను దాన్ని, ఇట్లు మారేడు మిల్లి ప్రజానికం. సరే, ఇంకొక ఈ అక్క చెల్లెళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా మనము ఇంకో పాట విందాము, ఇంకో ప్రశ్న కూడా అడిగేస్తాను. ఇది రాజేంద్ర ప్రసాద్ నటించిన సినిమా. రాజేంద్ర ప్రసాద్ అంటే మనకి కామెడీ అనే చాలా తక్కువ సినిమాలు, సీరియస్ సినిమాలు యాక్ట్ చేశారు ఆయన. అలాంటి వాటిలో ఇది థియేటర్లో, థియేటర్ బయట కూడా ఇలాగే పెట్టేవారు, ఈ షార్ట్ ఫామ్ లో పెట్టేవారు. అంత పొడుగ్గా ఉంటుందని పేరు. ఇది ఏంటో కనుక్కోండి. ఏ మో పా పే, ఏ మో పా పే, ఏమో పాపే. నాకు చాలా గుర్తు అంబర్పేటలో అక్కడ ఉన్నప్పుడు బయట థియేటర్ పైన ఇలాగే పెట్టారు, ఏమో పాపే. నీ ఇంట్లో ఏమో పాపే అంటాడు అనుకున్నాను నేను. చూస్తే దానికి షార్ట్ కట్ అనమాట, అబ్రివేషన్, సంక్షిప్త రూపం. కాల్ చేయండి 9726611966. ఈ అక్క చెల్లెల సంభాషణ వింటూ

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meekandistondi Project W Effective Wealth Management Strategies. Me prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: Buying a home in India is now easier and hassle-free. Gruh Pravesh India Property Expo brings top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR directly all under one roof. Choose your home from 200 plus projects at the biggest India Property Expo in Frisco. Be there on the 10th and 11th of October at Health Regency Frisco, 10 a.m. to 8 p.m. Free entry and car parking. An event by My Square Feet.
4: బ్రో ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
5: ఇప్పటిదాకా నువ్వు చేసినవా, నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
4: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి please take care of the catering, okay? Sure. How many people are we expecting? 5K అనుకుంటున్నా, but కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హ్యావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
6: కొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని నవ్విస్తాయి, ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. Into Morning Mantra, where memories become conversations. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
7: నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.

కార్యక్రమం అరగంటలకు వచ్చాము. ఇంకో అరగంటే సమయం మిగిలింది కాబట్టి టగటక మనం ముందుకెళ్ళిపోదాం. ఇవాళ ఆటగావల పాటగావల కార్యక్రమంలో మీ శివ మీతోటి ఒక అబ్రివేటెడ్ గా ఆట ఆడిస్తున్నాడు. అంటే ఏంటంటే సినిమా పేర్లు అబ్రివేషన్స్ అడుగుతున్నాను, మొదటి అక్షరాలు చెప్తున్నాను, మొదటి అక్షరాలు చెప్తూ సినిమా పేరు ఏంటో మిమ్మల్ని కనుక్కోమంటున్నాను. అలాగే పాటల విషయానికి వస్తే రిలేషన్స్ సంబంధం, అన్ని పాటలకి సంబంధం ఉంటుంది కానీ సంబంధం ఈ రిలేషన్ యాక్చువల్ రిలేషన్ అక్క చెల్లి బావ తమ్ముడు అన్నయ్య అమ్మ నాన్న తమిళమ్మాయి తమిళమ్మలేదు రెండు ఊరికన్నాను ఇవన్నీ ఉన్న పాటలు వినిపిస్తూ వచ్చాను. అలాంటి పాటలు నా దగ్గర ఇంకొకటి మిగిలింది. ఈ పాట తెలుగులో ఉందని కూడా నాకు తెలియదు. ఎక్కువ మనము దీది తేరా అని వింటాం మనం, అర్థమైపోయిందిగా మీకు పాట ఈ తెలుగులో కూడా ఉందని నేను మర్చిపోయాను. ఈ థీమ్ కి తగ్గట్టు పాటలు వెతుకుతుంటే ఈ పాట దొరికింది. మనం ఆలస్యం చేయకుండా ఆ పాట వినేద్దాము. అలాగే నేను ఇందాక అడిగిన ప్రశ్నకి నాకు శ్రీనివాస్ గారు ఒక్కడే కాల్ చేసి సమాధానం చెప్పారు. ఆయన ఈ సినిమా 10 సార్లు చూసేట, మీరు కూడా చాలా మంది చూసే ఉంటారు అన్నిసార్లు. ఇది రాజేంద్ర ప్రసాద్ నటించిన సినిమా. నేను ఇచ్చిన అక్షరాలు ఏంటంటే మీకు ఏ మో పా పే, ఏ మో పా పే, అది 4 పదాల సినిమా పేరు. సమాధానం తెలిస్తే కాల్ చేయండి 972-636-1966. ఏ మో పా పే. ఇదివరకు థియేటర్ బయట ఇలాగే పెట్టేవారు అబ్రివేటెడ్ గా మొత్తం అన్ని ఆ ట్యూబ్ లైట్లలో వాటి లైట్లో పట్టడానికి చాలా ఖర్చు అవుతుందో ఏంటో తెలియదు కానీ పోస్టర్ మీద అలాగే ఉంటుంది కదా, పైన మాత్రం బోర్డు మీద పెట్టినప్పుడు ఈ 4 అక్షరాలే పెట్టారు అది. సో తెలిస్తే కాల్ చేసి చెప్పండి. ఇంతలోగా ఈ దీది దేవర్ ఏంటో పాట వింటాం. ఇందులో కూడా రిలేషన్స్ ఉంటాయి కాబట్టి ఈ పాట ఎంచుకున్నాను నేను.

0: అక్క ఇది చాలా పెద్ద పాట, అయ్యో రామ మనం విన్నాం కదంట. సరే, చాలా పెద్ద పాట ఇది. ఈ పాట మనందరికి తెలుగులో పెద్దగా వినుండం మనం, ఎందుకంటే మనకి అంటే వినేవాళ్ళు వినుంటారు, కానీ దీది తేరా దేవర్ దివానా హై రామ్ కుడియో, అది కుడియో కో డాలే దానా. ఇందులో యాజ్ ఇట్ ఈస్ గా రాశారు, కుడియో బదులు పిట్టలు అన్నారు, పిట్టలకి ఇంకో మీనింగ్ కూడా వస్తుంది కాబట్టి అలా రాశారేమో. సరే, అది సంగతి. ఇందులో మరిది తర్వాత అక్క ఇవన్నీ వచ్చాయి కాబట్టి ఈ పాట వినిపించాను. సరే, ఈ పాటతోటి ఇవాళ కార్యక్రమం లో ఈ థీమ్ పక్కన పెట్టేసి లాస్ట్ మిగిలిన 15 నిమిషాల్లో కొన్ని కొత్త పాటలు, లేకపోతే మీరు కోరిన పాటలు కొన్ని ఒకటైతే లైనప్ చేసి పెట్టాను, అది వినిపిస్తాను. ఆట విషయానికి వస్తే సరే, నేను కొన్ని ప్రకటనలు వినిపిస్తాను. ప్రకటనలు వింటూ మీకు ఎవరికైనా సమాధానం గుర్తొస్తుందని చూద్దాము. నేను అడిగిన ప్రశ్న ఏమో పాపే అని అడిగాను. అది సినిమా ఏంటి? రాజేంద్ర ప్రసాద్ నటించిన సినిమా అది. దానికి సమాధానం తెలిస్తే కాల్ చేయండి. నేను ఈ ప్రకటనలు వినిపిస్తుండగా ముఖ్యమైన ప్రకటన ఏంటంటే, మా సురభి స్పూక్ అండ్ స్పార్కిల్ వస్తుంది హాలోవీన్ కి. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా మళ్లీ మిమ్మల్ని అందరినీ భయపెట్టడానికి భయపడడం కదండి. మీరందరూ సరదాగా మా స్టూడియోకి వచ్చి మీ కాస్ట్యూమ్స్ వేసుకుని చక్కగా మాతో పాటు హాలోవీన్ సెలబ్రేట్ చేసుకుంటారనే ఉద్దేశంతో వీఆర్ ఇంట్రొడ్యూసింగ్ స్పూక్ అండ్ స్పార్కిల్. కమ్ డ్రెస్ టు ఇంప్రెస్ అండ్ జాయిన్ అస్ ఫర్ ఫన్ ఫిల్డ్ కాస్ట్యూమ్ కాంటెస్ట్ అండ్ ట్రంక్ ఆర్ ట్రీట్ విత్ స్పూకీ సర్ప్రైజెస్, స్వీట్ ట్రీట్స్ అండ్ ప్లెంటీ ఆఫ్ హాలోవీన్ ఫన్ ఫర్ ద హోల్ ఫ్యామిలీ. Happening October 10th at Hareli Prosper. So pick up your favorite costume, decorate your trunk and get ready to spook and sparkle with Radio Surabhi. అలాగే డాలస్ ఫుడ్డీస్ కోసం ప్రకటన ఏంటంటే, వీకెండ్స్ ఏమైనా వీకెండ్ ప్లాన్స్ ఉన్నాయా, లేకపోతే థర్స్డేస్ ఏమైనా తినడానికి ప్లాన్స్ ఉన్నాయా అంటే, మేక్ దమ్ డెలిషియస్ విత్ వీకెండ్ బఫే అట్ ఇండియా టుడే రెస్టారెంట్ అండ్ చాట్స్ అట్ ఆన్ థర్స్డేస్ అట్ ద సేమ్ ప్లేస్. వీకెండ్ బఫే థర్స్డే చాట్ గుర్తుంది కదా. హెడ్ టు ఇండియా టుడే రెస్టారెంట్, 151 నార్త్ నాలెన్ డ్రైవ్, స్వీట్ 100 ఇన్ సౌత్ లేక్. ఇండియా టుడే, కమ్ హంగ్రీ అండ్ లీవ్ హ్యాపీ. అలాగే మీ డెంటల్ హెల్త్ గురించి ఆలోచిస్తున్నారా? ఇప్పుడు కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే $29 మాత్రమే. మీ స్మైల్ ని హెల్దీగా ఉంచుకోవడానికి స్పెషల్ ఆఫర్ మిస్ అవ్వకండి. కాల్ టుడే 972-484-5400 ఆర్ విజిట్ డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ అట్ 3234 ఫారెస్ట్ లేన్ ఇన్ డాలస్. సరే, మనకు ఒక శ్రోత కాల్ చేస్తున్నారు, వాళ్ళు ఆన్ ఎయిర్ తీసుకునే ప్రయత్నం చేద్దాము. హలో అండి, రేడియో సురభి కాల్ చేశారు, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, చెప్పండి.
1: హలో అండి, నా పేరు అజయ్.
0: అజయ్ గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాండి, మీరు ఎలా ఉన్నారు?
0: నేను బాగున్నాను, చెప్పండి అజయ్ గారు. అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్ అండి, ఎస్ ఎగ్జాక్ట్లీ, సూపర్, థ్యాంక్ యూ అజయ్ గారు, ధన్యవాదాలు, బాయ్ అండి. ఎస్, ఎదురింటి మొగుడు పక్కన పెళ్ళాం. నేను నిజంగా చెప్తున్నాను, ఆ సినిమా పేరు అలాగే ఉండింది ఆ థియేటర్ లో. నాకు వెళ్లేదాకా పోస్టర్ పక్కన తల పక్క తిప్పి పోస్టర్ చూసేదాకా నాకు అర్థం అవ్వలేదు ఎదురింటి మొగుడు పక్కన పెళ్ళామని. సరే, ఇంకొక రెండు ప్రకటనలు విందాము. రెస్టారెంట్ ఓనర్స్ కోసం ముఖ్యమైన ప్రకటన, మీకు చాలా స్లో అవర్స్ ఉన్నాయి, చాలా లెస్ వాకెన్స్ ఉన్నాయంటే మీ రెస్టారెంట్ కి ఆలోచించుకోండి. కాల్స్ డీల్స్ పనానా.com, ఏ ప్లాట్ఫామ్ వేర్ రెస్టారెంట్స్ కెన్ లిస్ట్ దేర్ ఎక్స్క్లూజివ్ డీల్స్ అండ్ కూపాన్స్ అండ్ రీచ్ కస్టమర్స్ హూఆర్ యాక్టివ్లీ లుకింగ్ ఫర్ గ్రేట్ ఫుడ్ అండ్ గ్రేట్ ఆఫర్స్. ఇంతేకాదంటే ఎక్సైటింగ్ పార్ట్ ఏంటంటే, మీ ఆఫర్ ని క్రియేట్ చేయడం నుంచి ప్రమోషనల్ క్యాంపెయిన్ డిజైన్ అండ్ మార్కెట్ చేయడం వరకు డీల్స్ బనానా ఏ డస్ ద హెవీ లిఫ్టింగ్ ఫర్ యూ. సో దిస్ నో పర్ ఆర్డర్ కమిషన్ అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్ ఫస్ట్ 50 రెస్టారెంట్స్ కెన్ గెట్ ద గ్రోత్ ప్లాన్ ఫ్రీ ఫర్ 3 మంత్స్. రెస్టారెంట్ ఓనర్స్ ఆలోచన చేయకండి, డోంట్ వెయిట్ ఫర్ యువర్ కస్టమర్స్ టు వాక్ ఇన్, గివ్ దమ్ అ రీజన్ టు వాక్ ఇన్. విజిట్ డీల్స్ బనానా.com టు బికమ్ అ పార్ట్నర్ అండ్ స్టార్ట్ టర్నింగ్ యువర్ ఆఫర్స్ ఇన్ టు మోర్ వాక్ ఇన్స్. ఆఖరిగా టీప్యాడ్ బతుకమ్మ సెలబ్రేషన్స్ ఆర్ అరౌండ్ ద కార్నర్. తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్ ఇన్వైట్స్ యూ టు అన్ అన్ఫర్గెటబుల్ డే ఆఫ్ బతుకమ్మ అండ్ దసరా సంబరాలు ఫీచరింగ్ లైవ్ ఎంటర్టైన్మెంట్ బై నవీన్ పోలిశెట్టి అండ్ ద ఎనర్జెటిక్ ఇన్ఫ్యూజన్ బ్యాండ్. శనివారం October 17 మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 12 వరకు కొమెరికా సెంటర్, 2601 అవెన్యూ ఆఫ్ ద స్టార్స్, ఫ్రిస్కో, టెక్సాస్ లో జరగబోతోంది ఈ కార్యక్రమం. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే, ఎంట్రీ అండ్ పార్కింగ్ ఆర్ అబ్సల్యూట్లీ ఫ్రీ. సో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో కలిసి బతుకమ్మ అండ్ దసరా సెలబ్రేషన్ ఫుల్ ఎంజాయ్ చేయండి. గుర్తుంది కదా, October 17 కొమెరికా సెంటర్ ఇన్ ఫ్రిస్కో. సరే, ఇంకో ఆఖరి ప్రశ్నతో ఇవాళ ఆట కట్టేద్దాము. ఈ ఆఖరి ప్రశ్న చాలా సులువైన ప్రశ్న అడుగుతాను, మీకు క్లూస్ ఒక క్లూ ఇస్తాను, దీంతో నాకు సమాధానం చెప్పండి. ఈ క్లూ తోటి ప్రశ్న ఏంటంటే, సి వా సి చే ఇది వెంకటేష్ నటించిన సినిమా, అందుకంటే చెప్పను. ఇంతలోగా ఈ పాటిద్దాం.

0: ఫర్ చేంజ్ ఈ సినిమాకి సంగీతం అందించింది అజయ్ అతుల్. ఫేమస్ డియో అజయ్ అతుల్ ఎక్కువ హిందీ మరాఠీలో ఎక్కువ చేస్తారు వాళ్ళు సినిమాలు. అందులో పాడింది కూడా అజయ్ పాడాడు, అజయ్ కోగవాలే. మీరు తేను పాడిన పాటల్లో సైరాట్ అనే పాట ఉంటుంది, చాలా భలే ఉంటుంది ఆ పాట. అది మరాఠీ వెర్షన్ వినండి, హిందీ వెర్షన్ కూడా వినండి, చాలా బాగుంటాయి పాటలు. సో ఈ పాట మాత్రం చాలా అద్భుతంగా పాడాడని నాకు అనిపించింది. ఆయనతో పాటు శ్వేతామోహన్ పాడిన ఈ పాట రణబాలి సినిమాలో పాటది. దిస్ ఇస్ ఆల్సో వచ్చిన కొత్త పాటలో నాకు నచ్చిన ఈ పాట. రైట్, సరే, నేను అడిగిన ప్రశ్న ఇంకా టైం అయిపోయింది కాబట్టి ఇంకా ప్రశ్నలు ఆపేసి లాస్ట్ ప్రశ్న అన్నాను కాబట్టి. చాలా నాకు రెడ్డి శ్రీనివాస్ కాల్ చేసి సమాధానం చెప్పారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సి వా సి చే అని అడిగాను. అందులో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. హోప్ యూ ఎంజాయిడ్ దిస్ గేమ్. ప్రతి వారం ఇలా పదాలతోటి, పదజాలం, తర్వాత తికమకాక్షరి, ఇలా క్రితం వారం మనం ఇంగ్లీష్ అంటే వేరే వేరే భాషల్లో ఉన్న పాటలు వినిపించి వాటిని ఇన్స్పైర్ అయిన తెలుగు పాటలు మీకు వినిపించాను. ఇలా ప్రతి వారం ఇదొక థీమ్ తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. హోప్ యు ఆర్ ఆల్ ఎంజాయింగ్ ఇట్. మీకేమైనా స్పెషల్ థీమ్ స్పెషల్ రిక్వెస్ట్ ఉంటే కూడా నాకు తప్పకుండా కాల్ చేయండి. స్టూడియో నెంబర్ మీకు తెలిసినదే, 9726361966. ఇప్పటిదాకా మీరు విన్న ఈ కార్యక్రమం ఆట కావాలా పాట కావాలా అనే కార్యక్రమం మీ వ్యాఖ్యాత శివతో. ఈ కార్యక్రమం ప్రతి శనివారం మధ్యాహ్నం 1 గంట నుంచి 4 గంటల వరకు ప్రసారం అవుతుంది రేడియో సురభిలో మాత్రమే. రేడియో సురభి అమెరికాలో తెలుగునేస్తాం, సౌండ్స్ లైక్ హోమ్. సరే, ఈ ఆఖరి పాటతో ఇవాళకి నాకు గుడ్ బై చెప్పే సమయం వచ్చింది. సో ఐ విల్ బి సైనింగ్ ఆఫ్. మీ అందరూ హ్యావ్ అ గుడ్ రెస్ట్ ఆఫ్ యువర్ వీకెండ్. స్టే హ్యాపీ, స్టే సేఫ్ అండ్ స్టే హెల్దీ. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే ఎస్ శివ శివ శివ ఈ ఆఖరి పాటతో. ఇది కూడా కొత్త పాట. ఈ సినిమా గురించి చాలా మిక్స్డ్ ఫీడ్బ్యాక్ వచ్చింది, కానీ ఈ పాట మాత్రం చాలా బాగుంటుందని నాకు అనిపించింది, అందుకే వినిపిస్తున్నాను. సరే, సైనింగ్ ఆఫ్ మీ శివ ఈ లాస్ట్ సాంగ్తో.
1: థ్యాంక్ యూ. కానీ కొంచెం తప్పు నా వైపు ఉంది.
2: తప్పు మొత్తం నీ వైపు ఉండకూడదు. నేను నీ వైపే ఉండేవాడిని.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
2: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
3: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
4: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
5: గిల్టీ యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
6: ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని.
5: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
7: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
6: What is this address again?
7: Bavarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bavarchicaters.com.
8: నాకు ఇంకా గుర్తుంది, 20 years ago మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే, ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి, ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానీ చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్. వన్ నేమ్ టు గో, హరేలి. హరేలి, బ్రింగింగ్ ద టేస్ట్ ఆఫ్ హోమ్ క్లోజర్ టు యూ.
9: హైదరాబాద్ లో ప్రాపర్టీ కోసం చూస్తున్నప్పుడు ఒక్క ప్రాజెక్టే ఎందుకు చూడాలి? వేరు వేరు ప్రాంతాలు, వేరు వేరు ప్రాజెక్ట్స్, వేరు వేరు ధరలు, వేరు వేరు చాయిసెస్. నియోపోలిస్, కోకాపేట్, గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, సికింద్రాబాద్, బెల్లాపూర్, చెవెళ్ళ, కొంపల్లి ఫ్యూచర్ సిటీ, ఇంకా ఎన్నో ప్రాజెక్ట్స్ ఒకే చోట. గృహ ప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో హయత్ రీజెన్సీ ఫ్రిస్కోలో జరగబోతోంది అక్టోబర్ 10 and 11. చూడండి, కంపేర్ చేసుకోండి, మీకు నచ్చిన దాన్ని మీరే సెలెక్ట్ చేసుకోండి.
10: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos, Zoho, powering possibilities with Radio Surabhi.
11: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka, India Today has it all.
12: India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Mullen Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
13: Siva Durga Jyotishalayam, near Hanuman Temple, Risco. Koyadara Srinivasa Raju garu, ippudu mana telugu vari kosam jyotisham cheppadaniki Dallas ku vichesi unnaru. Meeru mee mukhamu cheyi chusi adbhutamaina jyotisham cheppagalaru. Prema, pelli, udyogam, vyaparam, chaduvu, aarogyam, aarthika samasyalu, kotu samasyalu, santana samasyalu, meeku etuvanti samasyalu unna anjanam vesi durbinilo chusi 100% పరిష్కారం చూపగలదు. కాల్ ఫర్ అపాయింట్మెంట్ 4696053552. వెబ్సైట్ శ్రీనివాసరాజు కోయదర.com.
14: హాయ్, హలో, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు అందరూ? ఏంటి మండే వినిపించాల్సిన గొంతు ఈసారి సాటర్డేనే వచ్చేసింది అనుకుంటున్నారా? ఎస్, నేను ఇవాళ మిమ్మల్ని మీ వీకెండ్ డీటోర్ లో ఎంటర్టైన్ చేయడానికైతే మీ ఆర్జే వాసవి వచ్చేసింది. అండ్ ఇవాళ డబుల్ ధమాకా, నాతో పాటు ఇంకొక ఆర్జే కూడా ఉన్నారు. ఆవిడ స్వీట్ గొంతు అందరూ చాలా మరో రోజులు ఇప్పటివరకు మిస్ అయ్యారు, బట్ ద కింగ్ ఈజ్ బ్యాక్ అన్నట్టు అవర్ స్పెసిఫిక్ ఆర్జే అంటే తనే చెప్తే పేరు బాగుంటది. హలో,
15: హాయ్ హాయ్, హలో అందరికి, గుడ్ ఈవినింగ్ అనే చెప్పాలి కదా, యా 4 అయిపోయింది కాబట్టి గుడ్ ఈవినింగ్. ఎందుకంటే మేమందరూ స్టూడియోకి వస్తే మాకు డే నైట్ అలాగా ఏమి తెలియదు అనమాట, అండ్ మేము ఫన్ జోన్ కి వెళ్ళిపోతూ ఉంటాం.
14: టైం చెప్పంట,
15: నా పేరు స్వాతి అండి. నా పేరు స్వాతి, అండ్ ఒక లాంగ్ బ్రేక్ తర్వాత మళ్ళీ ఐఎమ్ కంటిన్యూయింగ్ బ్యాక్ అని చెప్పాలి. చాలా చాలా విషయాలు జరిగాయి ఈ 1 ఇయర్ లో, బట్ ఐఎమ్ హ్యాపీ అండ్ ఐఎమ్ హ్యాపీ టు బి బ్యాక్ అండ్ ఐఎమ్ సూపర్ హ్యాపీ టు బి బ్యాక్ విత్ వాసవి.
14: వెల్కమ్ వెల్కమ్ స్వాతి, మిస్ స్వాతి, వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి.
15: థ్యాంక్ యూ.
14: సో మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో
15: తెలుగు నేస్తాం
14: అండ్ సౌండ్స్ లైక్ హోమ్. సో వీఆర్ బ్యాక్ టు హోమ్ అన్నట్టు ఉంటుంది కదా స్వాతి.
15: అవును, నాకు స్టూడియోలోకి ఎంటర్ అవుతూ ఇలా నడుస్తూ ఇలా వచ్చి కూర్చొని
14: ఇప్పుడు ఒక చంద్రముఖి పూనాలి మామూలు, ఏది మైక్ ఏది కన్సోల్ ఏది,
15: అలాగే ఉంది నాకు మైండ్ లో. అందుకే ఐఎమ్ జస్ట్ ఎంజాయింగ్ బీయింగ్ హియర్ అండ్ ఈ రోజు సూపర్ ఫన్ గా చేయాలి అనుకుంటున్నాం.
14: ఎస్, ఎందుకంటే సాటర్డే అంటేనే చాలా మందికి ఇష్టమైన రోజు. ఫ్రైడే సాటర్డే ఇస్ ద మోస్ట్ లవబుల్ డేస్ అబ్బా చాలా మందికి. మళ్ళీ సండే కొంచెం మిడ్
15: మళ్ళీ నెక్స్ట్ వీక్ కి రగడ అవడానికి ప్రిపేర్ అవుతుంటాం కాబట్టి, బట్ యా సాటర్డే లాట్ ఆఫ్ పీపుల్ విల్ బి ట్రావెలింగ్ ఫ్రమ్ 1 to 1 to అలా అవుతుంటుంది ఒక్కొక్కసారి. జామ్ ఓన్లీ కంప్యూటర్స్ సిస్టమ్స్ ఏ కాదు, మనం
14: వచ్చిన తర్వాత మనం బ్రెయిన్ కి పని పెట్టడం చాలా తగ్గించేసాం కదా, మెయిన్ అది కూడా ఒక ప్రాబ్లం
15: కదా. ఈ మధ్య ఏఐ లో వీడియోస్ అవి కూడా వస్తున్నాయి, అవి కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి.
14: అది కూడా ఇంకా మనం ఏం చేయనక్కర్లేదు, మిక్సింగ్ లు గట్రా అంతా మొత్తం అదే మనం చూసి అలా ప్రాంప్ట్ ఇంజనీర్లు అన్నమాట బేసికలీ.
15: బట్ అవి బాగున్నాయి మనుషుల కంటే కూడా, ఏఐ హ్యూమన్స్ ఇట్స్ సో క్యూట్.
14: మనం అయితే షో స్టార్ట్ చేసేద్దాం ఒక బ్యూటిఫుల్ సాంగ్ తో. అండ్ మీరు కనుక మా షో వింటుంటే మీరు చేయాల్సిన నెంబర్ 9726361966. అండ్ ఇప్పుడు వేస్తున్న పాటకి ఇప్పుడు మనం మాట్లాడబోయే టాపిక్ కి ఒక సంబంధం
15: ఉంది,
14: అదేంటో మీరు గెస్ట్ చేస్తే కాల్ చేసేయండి.
15: పాట వింటే అర్థమైపోతుంది, పాటలో చాలా చాలా అంటే కొంచెం ఏమంటారు మీరు వినాలి, మీరు మనసుతో వింటే బ్రెయిన్ లో బల్బు లడ్డింగ్ అరే అని వెలుగుతుంది అనమాట.
14: సడన్ గా వెలగగానే అలా చెంగమని కాల్ చేసేయండి.
15: హియర్ వి గో.

0: కారం అంటారు. మరి మండలంలో ఇది తీపి మీ భాషలో
1: మధురం.
0: మరి చేదు చేదు చేదు చేదు.

0: నా పెదాలతో నీ నడుము మీద ఇలా చేస్తే
1: ఆశ దోష అమ్మమైంది మీషా.

0: స్వాతి, ఈ పాట వింటే ఏమనిపించింది నీకు?
1: నీ పలుకులే కీరవానీ.
0: అబ్బా చాలు, ఇంకా డిన్నర్ అక్కర్లేదు
1: అలా అనిపించింది.
0: బాగుంది కదా సాంగ్, అంటే ఒక రిఫ్రెషింగ్ లాగా అనిపించింది వినగానే.
1: ఈ మూవీ కూడా చాలా స్పెషల్ మూవీ కదా, తెలుగు అంటే ఫస్ట్ లో తమిళ్ లో వచ్చింది కానీ, బట్ తెలుగులో మన రవితేజ గారికి యాప్ట్ గా సూట్ అయింది అనిపించింది.
0: చాలా బాగుంది,
1: అంటే వి ఆల్ గో త్రూ సమ్ కైండ్ ఆఫ్ సిమిలర్ సిచ్యువేషన్స్ ఇన్ లైఫ్ కదా.
0: వెరీ వెరీ రియలిస్టిక్ అండ్ చాలా రిలేటబుల్. చాలా మందికి చాలా విషయాలు రిలేట్, అంటే కాలేజ్ లవ్ అనుకో, ఏదైనా
1: ఫ్రెండ్
0: క్రష్
1: ఫ్రెండ్ చనిపోవటమో, లేకపోతే వాళ్ళు మన స్టేట్ వదిలి వేరే స్టేట్ కి వెళ్ళటమో, ఇలాంటివన్నీ చాలా జరుగుతూ ఉంటాయి కదా.
0: చాలా మంది మైగ్రేట్ అయిన వాళ్ళే ఉంటారు, ఎస్పెషల్లీ స్టడీస్ టైమ్ లో కానీ ఆర్ జాబ్ల కోసం కానీ. బట్ మనం ఇప్పుడు టాపిక్లోకి వద్దాం.
1: దాంట్లో కాదు వెళ్లాల్సింది.
0: ఈ పాట వింటే మనకేం గెస్సులు రాలేదు కాబట్టి మనమే చెప్పేద్దాం. మనం మంచోళ్ళం కదా.
1: ఎస్, చాలా మంచోళ్ళం, చాలా చాలా. ఈ పాటలో మనకి అన్ని వర్డ్స్ వచ్చాయి కదా,
0: వేరే లాంగ్వేజ్ లిరిక్స్ కూడా ఉన్నాయి. దా ట్విస్ట్. ఏ, నాకు తమిళ వచ్చింది, దా అనగానే తమిళ వచ్చేసినట్టు.
1: రొమ్మ అలా పేసరింగ్.
0: ఏ, నువ్వు అంత ఫాస్ట్ గా మాట్లాడితే రొమ్మ కష్టం అబ్బా.
1: సో యా, మనం ఈరోజు షో ఫన్ గా ఎలా చేస్తున్నామంటే, మన తెలుగు సినిమాల్లో చాలా పాటలు గాని మూవీస్ స్టోరీస్ గాని వేరే లాంగ్వేజ్ బేస్డ్, వేరే లాంగ్వేజ్ వర్డ్స్ ఉన్నవి అలా చాలా వచ్చినవి ఉన్నాయి కదా.
0: కరెక్ట్.
1: ఇట్ కెన్ బి ఇంగ్లీష్, తమిళ్, కన్నడ, స్పానిష్, ఇలా చాలా ఉన్నాయి కదా.
0: అవును,
1: అది ఈ రోజు మన థీమ్ అన్నమాట.
0: ఎస్, అండ్ నాట్ ఓన్లీ దాట్, మనం ఒక విచ్చలవిడి ఏమంటారు, ఒక పండగ లాంటి ఆఫర్ కూడా ఇచ్చేద్దాం మన శ్రోతలకి. అంటే జనరల్ గా మనం తెలుగు సాంగ్స్ వేస్తాం బికాస్ దిస్ ఇస్ తెలుగు రేడియో, అది అందరికి తెలుసు. కాకపోతే ఇప్పుడు మనం వెరైటీ ఆఫ్ లాంగ్వేజెస్ గురించి చేస్తున్నాం, అది వాసవి స్వాతి స్పెషల్. సో వెరైటీ ఆఫ్ లాంగ్వేజెస్ గురించి చేస్తున్నాం కాబట్టి ఎనీ మూవీ ఎనీ లాంగ్వేజ్ మీరు అడిగిన పాట వెంటనే వచ్చేస్తుంది.
1: సూపర్ కదా.
0: సో అలా ఇప్పుడు నేను నిన్ను స్పాట్ లో
1: వెంటనే అడుగుతావా? ఇలా వెంటనే అడగాలి అంటే, నాకు చాలా ఇష్టమైన పాటల్లో ఈ మధ్య కాలంలో అంటే కుట్టి స్టోరీ అని ఒకటి, అది ఎప్పుడు నేను నా ప్లే లిస్ట్ లో వింటూ ఉంటాను.
0: మాస్టర్ మూవీ చూసావా?
1: అది తెలుగులో కూడా వచ్చింది కానీ తమిళ్ లో చాలా నాకు ఇష్టం. నేను విన్నప్పుడు ఎప్పుడు తమిళ్లోనే వింటూ ఉంటాను.
0: ఓకే.
1: So, if I can get to hear Kutti story.
0: For sure. So, drive time is your time. So, ala adigina paata ila vachestundi. So, meeru kuda ala edanna request unte ventane call cheyandi
1: 972-6363-6-1966. That's
0: okay. 972-6361-966. Awesome. Here we go. Mana Swati adigina paata Kutti story vachestundi. Mana Radio Surbhi lo. Enjoy the song.

0: just awesome na. No tension, bebe.
1: Yes, no tension,
2: bebe.
1: Endukante we are here on the weekend drive time.
2: కదా అసలు ఈ పాట నేను డ్రైవ్ లో వాసవి నేను ఫుల్ గా వాల్యూమ్ పెట్టుకుని హైవేలో ఇలా వింటూ ఉంటాను అనమాట. ఇట్ ఈస్ మోస్ట్లీ ఆన్ మై లూప్ లిస్ట్ లో ఇది ఉంటది ఈ పాట. మ్యూజిక్ అండ్ వర్డ్స్ కూడా మనతో ఎవరో మాట్లాడుతున్నట్టు ఉంటుంది కానీ పాడుతున్నట్టు అట్లా ఉండదు. ఇట్స్ ఓకే అలాగా లిరిక్స్ ఉంటాయి, అందుకే నాకు చాలా వన్ ఆఫ్ ద ఫేవరెట్ సాంగ్స్.
1: అండ్ స్వాతి, నాకు తెలుసు నీకు మల్టిపుల్ లాంగ్వేజెస్ వచ్చు అని, నువ్వు అన్య భాషల్లో కూడా చాలా బాగా మాట్లాడతావు కాబట్టి ఇవాళ నేను పరిపూర్ణంగా వాడుకుందాం అనుకుంటున్నాను మన షోలో.
2: కేసే ఆప్ యూస్ కర్నే వాలే హో హిందీ మే, తమిళ మే, తెలుగు మే, కన్నడ మే,
1: తో ముజే భీ ఆతా హై, తో ముజే ఓ లాంగ్వేజెస్ జో పతా, ఓకే మన తెలుగు మాట్లాడు, మనకి వేరే లాంగ్వేజ్ ఏదైతే రాదు అందులో నేను నీ గురించి
2: నేర్చుకోవాలనుకుంటాను. సో సెంటెన్సెస్
1: నువ్వు చెప్పు వేరే లాంగ్వేజెస్ లో, నేను అది తెలుగులో ఆంధ్రీకరిస్తాను.
2: తెలుగులో తమిళ కన్నడ ఎట్లా తెలుస్తుంది అంటే, కన్నడ తమిళ ఎట్లా నీకు
1: తెలుస్తుంది? కొంచెం ఐడియా ఉంది అయినా నాకు వచ్చింది చెప్పడానికి, అది కన్నడ అయితే ఏంటి తమిళ అయితే ఏంటి, నేను తెలుగులోనే కదా చెప్పేది.
2: సో నాకు కన్నడ తమిళ అయితే వస్తుంది, నీకు అలాగా ఫ్రెంచ్, స్పానిష్?
1: ఫ్రెంచ్ రాదులే, స్పానిష్ అది కొంచెం కొంచెం.
2: ఓకే,
1: పొక్క పొక్క.
2: సో మనం మొత్తం అలా వరల్డ్ ని లాంగ్వేజెస్ తో అలా చుట్టేసేద్దామా? ఓకే, లెట్స్ డూ ఇట్.
1: ఇప్పుడు పాట వినేసి ఆ తర్వాత ఫన్ కంటిన్యూస్ అన్నమాట.
2: ష్యూర్.
1: చిన్న ప్రకటన అయితే చూసేద్దాం.
2: యప్.
1: ఏంటి అంటే, ఇప్పుడు వీకెండ్ కాబట్టి మనకి వీకెండ్ బఫే ఎక్కడ మీకు గ్రాండ్ గా చాలా డెలీషియస్ గా దొరుకుతుంది అంటే ఇండియా టుడేలో. సో డాలిస్ ఫుడీస్ లిజన్ అప్, వీకెండ్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? మేక్ దెమ్ డెలీషియస్ విత్ ద గ్రాండ్ వీకెండ్ బఫే అట్ ఇండియా టుడే రెస్టారెంట్. అ డెలీషియస్ స్ప్రెడ్ ఆఫ్ యువర్ ఫేవరెట్స్ ఆల్ ఇన్ వన్ ప్లేస్. అండ్ థర్స్డేస్ జస్ట్ గాట్ బెటర్ విత్ ఇర్రెసిస్టిబుల్ చాట్స్. సో వీకెండ్ అయితే బఫే, థర్స్డేస్ అయితే చాట్. ఎక్కడికి వెళ్ళాలి అంటే ఇండియా టుడే రెస్టారెంట్ అట్ 151 నార్త్ నాలిన్ డ్రైవ్ స్వీట్ 100 సౌత్ లేక్ టెక్సస్ 76092. ఇండియా టుడే, కమ్ హంగ్రీ లీవ్ హ్యాపీ. అదన్నమాట సంగతి. అయితే మనం ఇప్పుడు వేరే భాషల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మన తెలుగులో కూడా కంప్లీట్ వేరే లాంగ్వేజ్ లో ఉన్న పాటలు కొన్ని ఉన్నాయి.
2: అవును,
1: అలాంటి కొన్ని విందామా?
2: యప్, వై నాట్.
1: సో ఖుషీ మూవీలో ఈ పాట మొత్తం హిందీలోనే ఉంటుంది కానీ మనకి హిందీలో ఉన్న ఫీలింగ్ రాదు, ఎందుకంటే తెలుగు మూవీలో ఉంది కాబట్టి.
2: అది మనకి ముందర ఎవరున్నారు ఇప్పుడు మన సీక్వెన్స్ చూసావా వాసవి? మనం ప్లాన్ చేసుకోకుండానే ఎలా వచ్చాయో. ఇందాక కుట్టి స్టోరీ, హీ సీఎం,
1: ఇప్పుడు
2: అండ్ వాళ్ళిద్దరు కూడా ఫస్ట్ ఖుషి మూవీ డైరెక్ట్ చేసిన డైరెక్టర్ విజయ్ ఖుషి. మన తెలుగులో పవన్ కళ్యాణ్ గారు చేశారు కదా, తమిళ్లో విజయ్ అండ్ జ్యోతిక చేశారు ఖుషి మూవీ. సో అందరు చెప్తున్నారు అనమాట ఎస్జే సూర్య ఆయన డైరెక్టర్
1: మాత్రమే మధ్య ఎస్పెషల్లీ ఏంటి సుధా వీడు, అది మాత్రం నేను అసలు మర్చిపోలేనబ్బా.
2: సో ఆయన డైరెక్షన్ లో వచ్చిన డైరెక్టర్స్ అండ్ ఇద్దరు ఖుషి మూవీ చేసి ఇద్దరు సీఎం అండ్ డెప్యూటీ సీఎం అయినారు అనేసి అదొక పెద్ద టాక్ ఉందన్నమాట. నీకు
1: అంటే ఆయన డైరెక్ట్ చేసినందుకు వీళ్ళు సీఎం
2: అలా కాదు, అంటే బై అంటే ఒక లక్కీగా కదా ఇద్దరు ఖుషి అదే హీరో చేయాలని లేదు కదా, అంటే సీఎం అయిన వ్యక్తులు అందరు అదే అంటున్నారు, ఈయనతో ఏదైనా ప్లాన్ చేయాలి అని అంటున్నారు అనమాట.
1: చాలా ఉంది. ఓకే, మరి ఇప్పుడు ఆ పాట వినేసి మనం బ్రేక్ లోకి వెళ్దాం. బ్రేక్ తర్వాత విల్ బి రైట్ బ్యాక్.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meekandistundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: కొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని నవ్విస్తాయి, ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. ట్యూనింగ్ టు మార్నింగ్ మంత్ర, వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సిరపి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
5: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
6: ఇప్పుడు ఇండియా ఎందుకురా,
5: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా. ఇండియాకెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
7: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలిన్, ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
8: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
9: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
8: అక్క లైవ్ దోసా, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
9: ఇంకా తీసుకో.
10: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
11: హలో డాలస్. మధురమైన సంగీతం, అలరించే నృత్యంతో పాటు ఒక మంచి ఆశయం కోసం అద్భుతమైన సాయంత్రానికి మీ అందరికీ ఇదే మా ఆత్మీయ ఆహ్వానం. అక్టోబర్ 4 ఆదివారం సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు అరవింగ్ ఆర్ట్ సెంటర్ లో శంకర్ నేత్రాలయ యుఎస్ఏ సమర్పిస్తున్న మ్యూజిక్ అండ్ డాన్స్ ఫర్ విజన్ కార్యక్రమానికి రండి. ప్రవేశం ఉచితం. సంగీతం కోసం రండి, సేవ కోసం నిలబండి, చూపు కోసం చేయూతనివ్వండి, కంటి చూపు ఇప్పిద్దాం, కదలి రండి. మరిన్ని వివరాలకు శంకర్ నేత్రాలయ USA.org.
12: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
13: ఇప్పటిదాకా నువ్వు చేసినవా? నీకెన్న ఆఫర్ లెటర్లు
12: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astrorramji.com.
14: వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్, మీరు వింటున్నారు రేడియో సురభి కేజీఎంపి 107.9 FM HD3 అండ్
15: అమెరికాలో తెలుగు నేస్తాం.
14: Feels like home.
15: Sounds like home.
14: Oh.
15: You are feeling like home, so I know. But it sounds like home.
14: Feels and sounds like home.
15: Yes.
14: Okay. నేను యాక్చువల్గా మనకు రిక్వెస్ట్ వచ్చింది కదా, ఆ రిక్వెస్ట్ దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాను అనమాట.
15: Yes, మనకి సక్సెస్ఫుల్ గా ఒక రిక్వెస్ట్ సాంగ్ వచ్చింది.
14: Let's listen to this.
15: కాకపోతే
14: అది మన భాష కాదు.
15: పర్లేదు, మనమే కదా,
14: మనమే అడిగాము కాబట్టి.
15: కన్నడ పాట, నాకు కన్నడ గుర్తాయితు. కరెక్టేనా? గుర్తాయితు,
14: గుర్తాయితు అంటే అర్థము
15: తెలుసు, అర్థమవుతుంది అంతేనా? తెలుసు అనడాన్ని ఏమంటారు?
14: కన్నడ తెలుసు, గుత్తు
15: గుత్తు. ఓకే,
14: గుత్తు
15: గుత్తు. ఓ మై గాడ్.
14: కన్నడ వస్తుంది అంటే కన్నడ భరత్తే
15: అన్నదిలే.
14: సరే మరి ఈ రిక్వెస్ట్ పాటని ప్లే చేసేద్దాం.
15: ఎస్ శివ గారు మీకోసం కన్నడ పాట ఏదో జ్యోతయాలి జ్యోతయాలి అంట వేసేద్దాం.
14: యప్
15: సో శివ గారు మీకోసం ఎంజాయ్
14: వన్ ఆఫ్ ద క్లాసిక్స్ ఫ్రమ్ కన్నడ.

0: ஸ்வாதி
1: என்னம்மா?
0: ஆமா, இப்படி மேல் கண்ணல்ல பராகாஷ்ட பிரவேசம் லாகா
1: ஜொத்தேலி ஜொத்தே ஜொத்தேலி ಅಂದ್ರೆ ಅರ್ಥ ಆಯ್ತಾ ನಿಮ್ಗೆ?
0: ನಿಂಗೆ అంటే నాకు అంటే నీకు బేసికలీ, రైట్? నేను అలా ఒక్కొక్క వర్డ్ ని ఆంధ్రీకరిస్తా, అనువదిస్తా. ఏమన్నా మళ్ళా చెప్పు.
1: అర్థ అయితా?
0: అర్థమైందా? నాకు వచ్చేసింది కన్నడ.
1: మెయిన్ గా జొతేలి జొతే జొతేలి అంద్రే ఏను?
0: ఏను అంటే ఏంటి? నాట్ ఏనుకు, ఏంటి అంద్రే అనా మధ్యలో అంద్రే అంటే అంతే. ఇంకేముంది, రెండే వర్డ్స్. ఏమన్నా జోతే అలి జోతే
1: జోతే
0: అలీగర్ని జోజో కొడుతుందా? కాదు, అయ్యి ఉండదు. జోజో పాపాయి.
1: ఆ పాటలో వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు?
0: కారులో వెళ్ళారు
1: కదా,
0: కలిసి వెళ్ళారు, నడుస్తున్నారు, ఎగురుతున్నారు.
1: సో అదే ఏంటది, వాళ్ళిద్దరే ఉన్నారు కదా, సో వాళ్ళు
0: జంటగా ఉన్నారు.
1: అదే జొతే జతగా, మనం తెలుగులో ఎలాగా జతగా వెళ్తున్నాము, జతగా నేను అలాగా జొతే అంటే
0: జత
1: కూడా.
0: బా, నీ వల్ల నాకు కన్నడ సగం వచ్చేసిందబ్బా.
1: ఇప్పుడు కన్నడ నిజంగా మాట్లాడే వాళ్ళు నా మాటలు విన్నారనుకో,
0: కాదరా? నీకు వచ్చింది, నేను ఫిక్స్ అయిపోయా.
1: అవునవును, వస్తుంది, రాదనట్లేదురా అంటే. బట్ స్టిల్ కన్నడ ప్యూర్ గా, కన్నడ ప్రాపర్ గా మాట్లాడే
0: అది కూడా రాదు. సబ్ టైటిల్స్ అని అడుగుతాను నేను ప్రతి ఒక్కరిని.
1: వాళ్ళు ఇప్పుడు ఫోన్ చేస్తారు, ఏనమ్మా ఏను అని ఫోన్ చేస్తారు. అలా మీరు ఫోన్ చేసి మాట్లాడాలి అంటే 9726361966 కి కాల్ చేసేయాలి.
0: కానీ ఒకటి చెప్పాలి స్వాతి, అంటే నాకు ఫస్ట్ ఆ లైన్ వినగానే ఎస్పీబి గారు, అబ్బా ఎస్పీబి గారు అని అంటే, ఏ లాంగ్వేజ్ అయినా ఆయన గొంతు అలా పడితే అది ఒక అమృతం లాగా వినిపిస్తుంది. అది అర్థమైనా అవ్వకపోయినా అది వేరే విషయం.
1: ఫస్ట్ టైం విన్నావా?
0: అవును, నిజం. నాకు తెలీదు,
1: దిస్ ఇస్ అ క్లాసికల్ హిట్.
0: సరే సర్లే, నేను తెలుగులోనే కొన్ని క్లాసికల్ హిట్స్ వినలేను, కన్నడలో మళ్ళీ. ఓకే,
1: దిస్ వాజ్ సచ్ ఎ ఫేమస్ సాంగ్ కన్నడలో అంటేనే ఈ పాట ఇస్ వన్ ఆఫ్ ద సాంగ్స్. అట్లా
0: చూసా, కొత్త విషయం తెలిసిందా? ఏను
1: అర్థాగిదియా?
0: అర్థాగిదియా? గుర్తాయితా? ఓకే,
1: మనం ఇంత చక్కగా నవ్వుకుంటున్నాం కదా, మరి మన స్మైల్ ఎప్పుడు ఇలాగా వైబ్రెంట్ గా ఇంకా బాగా ఉండాలి అంటే మీరు విజిట్ చేయాలి డెంటల్ స్మైల్, డాలస్ స్మైల్ డెంటల్ అండ్ ఆర్థో వాళ్ళని. మీ డెంటల్ హెల్త్ గురించి ఆలోచిస్తుంటే ఇప్పుడు కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ ని వాళ్ళు $29 కి, ఎగ్జామినేషన్ అండ్ ఎక్స్రే ఇవన్నీ కలిపి మనకి కన్సల్టెంట్ ఇవన్నీ $29. దట్ ఈస్ అన్ అమేజింగ్ థింగ్. అండ్ ఇది కనుక మీరు మిస్ చేసుకోకూడదు. అండ్ టు బుక్ అన్ అపాయింట్మెంట్ కాల్ దెమ్ టుడే 972-484-5400 ఆర్ విజిట్ దెమ్ అట్ 3234 ఫారెస్ట్ లేన్ డాలస్ టెక్సస్.
0: సూపర్. సో కాల్ దెమ్ టుడే అన్నాం కానీ మరి వాళ్ళు ఉంటారా? వాళ్ళు
1: ఎందుకుండరు? They will have answering.
0: Correct.
1: ఇప్పుడంతా AI, AI ప్రపంచంలో ఉన్నారు కాబట్టి అలా. ఓకే, ఇప్పుడు నీ ఫేవరెట్ సాంగ్ కానీ
0: వేరే లాంగ్వేజ్,
1: వేరే లాంగ్వేజ్ లో ఉన్నాయా వాసువి?
0: ఎస్, అఫ్ కోర్స్. నేను ఆల్రెడీ నా ప్లేలిస్ట్ లో కూడా పెట్టుకుని తెచ్చాను. ఇలాగే అడుగుతావేమో అని ముందే అనుకోని.
1: ఓకే,
0: ఐ థింక్ నేను నా షో ఫాలో అయ్యే లిజనర్స్ కి కొంతమందికి తెలుసు, దిస్ ఈస్ వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్స్ ఇన్ హిందీ.
1: ఓకే,
0: రనై తేరే దిల్ మే. సచ్ కైండ్ ఐస్ లైక్ మై ఆల్ టైమ్ ఫేవరెట్. నువ్వు లూప్ లో పెట్టు, ఐ విల్ స్టిల్ ఎంజాయ్ దిస్.
1: నువ్వు మొత్తం పాట కూడా పాడతావు ఇది. లాంగ్ డ్రైవ్ పోయినప్పుడు యూ సాంగ్ ద ఎంటైర్ సాంగ్. ఐ రిమెంబర్.
0: ఎస్, ఐ లవ్ దిస్.
1: వన్ ఆఫ్ యువర్ ఫేవరెట్ సాంగ్స్ ఫ్రమ్ హిందీ అయితే?
0: యప్, వన్ ఆఫ్ ద
1: సాంగ్స్. టాప్ వన్ ఇది,
0: టాప్ అని చెప్పచ్చు,
1: హిందీలో టాప్ వన్. సో
0: ఎవర్ గ్రీన్,
1: మరి విందాం.
0: ఎస్, సో నాతో పాటు ఎవరైతే రైనా తేరే దిల్ మే లవర్స్ ఉన్నారో ఎంజాయ్ ద సాంగ్. అఫ్ కోర్స్ మన సాతి
1: మ్యాడీ అంటే పిచ్చి టైంలో మ్యాడీ మ్యాడీ. లెట్స్ లిసన్ అండ్ ఎంజాయ్ దిస్ సాంగ్. మీకు కూడా నచ్చితే ఈ పాట అండ్ ఇఫ్ ఇట్ బ్రింగ్స్ లాట్ ఆఫ్ మెమరీస్ బ్యాక్ డూ కాల్ అస్ 972-636-1966.

0: అసలు ఈ పాట వింటుంటే ఇంకేం చేయాలనిపించట్లేదు. అంటే అలా ఒక మంచి కాఫీ, బ్యూటిఫుల్ సాంగ్ అండ్ ఇట్ బ్రింగ్స్ లాట్ ఆఫ్ మెమరీస్ కదా, మన కాలేజ్ డేస్ అలాంటి సాంగ్ ఇది.
1: ఈ పాట కోసం నేను మూవీ చూసిన రోజులు, అంటే అప్పట్లో యూట్యూబ్ లు ఎక్కువ లేదు కదా, సో ఎప్పుడన్నా మూవీ సినిమా టీవీలో వస్తుంటే కనుక స్పెషల్లీ ఈ పాట కోసం మూవీ మొత్తం చూసేదాన్ని. సో ఐ యూస్ టు లవ్ దిస్ సాంగ్, ఈవెన్ నౌ ఐ లవ్ దిస్ సాంగ్ ఈవెన్ నౌ.
0: తమిళ్ లో కూడా వాళ్ళు రీమేక్ చేశారు, ఫస్ట్ తమిళ్ చేశారు అన్నమాట ఈ మూవీ.
1: అవును, తమిళ్ తెలుగులో నాకు తెలిసి డబ్ చేసినట్టున్నారు.
0: డబ్ కాదు, మళ్ళీ కంప్లీట్ గా రీమేక్ చేశారు. బికాస్ మొత్తం యాక్టర్ ఎక్సెప్ట్ మ్యాడీ, మిగతా వాళ్ళంతా డిఫరెంట్.
1: ఓకే ఓకే.
0: తెలుగులో రీమాస్ అయినా, హిందీలో ఆమె పేరేంటి, మిర్జా కదా,
1: దియా మిర్జా.
0: అండ్ హిందీలో ఇంకొక హీరో వచ్చేసి సైఫ్ అలీ ఖాన్, దీంట్లో అబ్బాస్ అనుకుంటా. తెలుగులో అబ్బాస్, అంటే తెలుగు తమిళ్లో అబ్బాస్.
1: తమిళ్ ఒరిజినల్ వర్షన్ కదా, యాక్చువల్లీ తెలుగులో డబ్ చేసినట్టున్నారు.
0: తెలుగు డబ్ చేశారు బట్ హిందీ కంప్లీట్ చేశారు.
1: హిందీ కంప్లీట్లీ డిఫరెంట్, కరెక్ట్ కరెక్ట్. నేను అది తెలుగులో అది డబ్బింగ్ కదా అనేది పాయింట్. ఓకే,
0: సో మ్యాడీ ఈ సినిమాతో అసలు అప్పటికే సఖీ మూవీతోనే హీ గాట్ లాట్ ఆఫ్ ఫేమ్, బట్ ఈ సినిమాతో అయితే ఈ పాటలు, లాంగ్వేజ్ బ్యారియర్స్ లేకుండా అందరూ దే ఫెల్ ఇన్ లవ్ విత్ దిస్.
1: ఎస్, సో నువ్వు నన్ను ఇందాక కన్నడ గురించి అడిగవద్దు, ఏను ఏను అని. ఇప్పుడు నేను స్పానిష్ లో అడుగుతా చెప్పు.
0: స్పానిషే
1: నువ్వు ట్రై చేయి.
0: సరే సరే,
1: ఈజీ వర్డ్ ఇస్తా.
0: ఓకే,
1: నేను మంచిదాని కదా.
0: చాలా మంచిదండి, నువ్వు ఎంత మంచిదాని నాకు రావాలి కదా.
1: లేదు లేరా, వస్తుంది, ట్రై చేయి. ఓకే, కేతాల్.
0: కేతాలా, హౌ ఆర్ యూ? హలో,
1: అది ఓలా.
0: కేతాల్,
1: హేతల్, హేతల పేరా?
0: హేతాలా.
1: కే అంటే,
0: కే అంటే కే,
1: కే మీన్స్ ఏంటి?
0: కే అంటే కే,
1: తెలుగులో ఏమంటారు కేని?
0: వాటా,
1: కరెక్ట్,
0: వాటర్. ఓకే,
1: తాల్ అంటే గోయింగ్ ఆన్, వాట్స్ గోయింగ్ ఆన్.
0: ఓ, అంత చిన్న వర్డ్ లో అంత మీనింగ్ ఉందా? కేతాల్, ఇదేదో బాగుందిరా.
1: వెళ్ళేసి హే సెన్యోరా, కేతాల్. సెన్యోరా అంటే
0: హే హలో ఫ్రెండ్ అనా?
1: మేడం,
0: మేడం. ఓ,
1: అమీగో. ఫ్రెండ్ అంటే

0: ఆ వర్డ్ తెలుసు ఎందుకంటే పాట
1: ఇప్పుడు నేను నువ్వే అన్నా హే హమీగా అని. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడుగుతాం మనం, హౌ ఆర్ యూ,
0: హౌ ఆర్ యూ,
1: కోమోస్తాస్,
0: ఓకే,
1: హౌ ఆర్ యూ,
0: చికిత్స కోమోస్తాస్ అంటే హే
1: క్యూర్ల్, హౌ ఆర్ యూ,
0: హౌ ఆర్ యూ, ఓ కోమోస్తాస్ అంటే హౌ ఆర్ యూ,
1: ముయ్ బియన్ అని చెప్పాలి,
0: ముయ్ బియన్
1: అంటే వెరీ వెల్,
0: ఓ మూవియన్,
1: సీ నీకు కూడా స్పానిష్ వచ్చేసింది,
0: వచ్చేసింది
1: మనది మనమే ఇలా క్లాప్లు కొట్టుకోవాలంటే.
0: మనకి ఇలా ఎవరన్నా కొన్ని వర్డ్స్ నేర్పించరా కాల్ చేసి
1: కదా, ఇప్పుడు అదే రిక్వెస్ట్ చేస్తున్నా మన లిజనర్స్ ని. సో మా కన్వర్సేషన్ వినడమే కాదు, మా కన్వర్సేషన్ లో మీరు కూడా పార్ట్ అవ్వాలి అనుకుంటే కాల్ చేసేయండి 9726361966. మరి ఇప్పుడు నెక్స్ట్ ఏ పాట వినిద్దాం?
0: హే చికిత్స కోమోస్తాస్,
1: అదే విందామా?
0: అదే వినిపించొచ్చుగా.
1: ఓకే, నువ్వు అలా అడగడం, నేను వేయకపోవడం జరుగుతుందా? జరగదు. సో ఆ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ బద్రీ, ఎంజాయ్.

0: మన పవన్ కళ్యాణ్ గారు అన్ని సినిమాలలో ఏదో ఒక డిఫరెంట్ యునిక్ దీన్ని తీసుకొచ్చేవాళ్ళు కదా,
1: స్టైల్
0: పాటలు గాని స్టైల్ గాని లుక్ గాని బైక్స్ గాని.
1: అవును
0: కదా.
1: అవును.
0: అండ్
1: అప్పట్లో మా కజిన్ బ్రదరే ఒకతను, వాడికి పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం, పవన్ కళ్యాణ్ గారు అంటే. సో ఏ మూవీ వచ్చినా కూడా కొంచెం ఆయన అలా ఇమిటేట్ చేయడానికి ట్రై చేసేవాడు అనమాట. ఇప్పుడు మేము ఏమైనా మాట్లాడినా కూడా ఇలా కొంచెం ఒరే నువ్వు పవన్ కళ్యాణ్ కాదలేరా అలా ఏడిపించాడన్నమాట.
0: అండ్ నాట్ ఓన్లీ దిస్ మూవీ చికిత, అసలు ఇట్ వాజ్ వెరీ ట్రెండింగ్ అప్పట్లో.
1: ఈవెన్ తొలి ప్రేమ,
0: తొలి ప్రేమ
1: మామూలు అసలు నేనైతే మామూలు కనెక్ట్
0: అయ్యా, ఏడ్చాడో ఎయిర్పోర్ట్ లో వెళ్ళొద్దు వెళ్ళొద్దు
1: అని. ఆ సీన్ కన్నా కూడా వాళ్ళ చెల్లి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది కదా, ఒరే నువ్వు కూడా నన్ను వదిలి వెళ్ళిపోతున్నాడు అవగ నీకు నేనే సినిమా చూసి.
0: అండ్
1: మనమైతే కమర్షియల్ బ్రేక్ కి చాలా దగ్గరగా ఉన్నాం స్వాతి.
0: పని
1: చేద్దాం, కమర్షియల్ బ్రేక్ నుండి రాగానే ఒక థింకింగ్ హ్యాడ్ క్వశ్చన్ అడుగుదాం. మన వాళ్ళందరూ నిద్రపోతున్నారు వీకెండ్ అని, కాల్స్ రావట్లేదు. లెట్స్ సీ, క్వశ్చన్ అడిగితే ఎవరన్నా వేకప్ వేకప్,
0: మన వాళ్ళ కాంపిటీషన్ కావాలి.
1: ఏ బాబు
0: కాంపిటీషన్, కాంపిటీషన్ అన్నమాట.
1: సో బ్రేక్ తర్వాత విల్ బి రైట్ బ్యాక్ ఆఫ్టర్ కమర్షియల్ బ్రేక్. మీరు మాత్రమే ఇక్కడ వెళ్ళిపోకండి, ఒకరు వింటుంటే ఇలాగే ఎంజాయ్ చేయండి. అంటే కొందరు సైలెంట్ శ్రోతలు కూడా ఉంటారనమాట, పర్వాలేదు యూ కెన్ స్పీక్. మిమ్మల్ని ఏమన్నా
0: ఆనర్ తీసుకోం, ఆఫ్ ఎయిర్ లో కూడా మాట్లాడచ్చు కావాలంటే.
1: సో విల్ బి రైట్ బ్యాక్ ఆఫ్టర్ ది షార్ట్ కమర్షియల్ బ్రేక్. స్టే ట్యూన్ ఇన్ టు రేడియో సురభి, సౌండ్స్ లైక్ హోమ్.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్, యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
4: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మై త్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై త్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వండి.

0: skills, calibration knowledge though, they could best experience on this Daru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Chapan sir, what you'd like to order?
2: Baya, in the specials me lagara?
1: Actually, there are many. Hot idli, ghee dosa, med vada, A to B executed special thali, biscuit lava, cheese dosa, paneer dosa, honey chili, garlic lotus, and aamki paneer tikka, which I make up for a
2: taco. Kendi bro, gandhi yappi no, in specials matram adina.
1: Inka onne, Chapan dara, me referena authentic vegetarian, Jain or vegan food crave just narante. Adayar Anand Bhavan, A to B, your vegetarian restaurant is a go-to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A to B Adayar Anand Bhavan's weekend breakfast buffet. Fresh, delicious and made with care. A2B Texas.com. Perfect for dining, takeaway or full service catering.
0: India ki teleport aite enta baaguntundo. What if India was just a tap away?
3: Just imagine meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe. New York lo ekkado kuchoni coffee sip chese lopu bills pay aipothe. Okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe. No flights, no favors, no follow-ups. With my pursue, sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. MyPursu isn't just an app. It's your genie in the cloud. Download the MyPursu app or visit MyPursu.com or write to support at MyPursu.com.
4: All right, welcome back to Radio Surabhi 107.9 FM HD3.
5: Sounds like home? అమెరికాలో తెలుగు నేస్తాం.
4: మరి మనకు ఒక చిట్టి నేస్తాం ఒక సాంగ్ రిక్వెస్ట్ అయితే చేసింది కదా జ్ఞాన. ఎంత బాగుంది కదా పేరు
5: జ్ఞాన. నీకోసం
4: పాట అయితే వచ్చేస్తుంది, బట్ అంతకన్నా ముందు ఒక ట్రివియా క్వశ్చన్. థింకింగ్ హ్యాట్.
5: ఓకే,
4: ఇది నీకు కూడా స్వాతి.
5: ఓకే,
4: చలో బస్తీ మే సవాల్ లేదు, స్టూడియోలో సవాల్. సో మనందరికి అంటే మనమంటే తినని వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ ఆ పేర్లు తెలిసే ఉంటాయి. అంటే ఇప్పుడు నువ్వు నేను నాన్ వెజ్ తిన్నాము, బట్ స్టిల్ వి నో ద నేమ్స్ రైట్. సో చికెన్ తెలుసు కదా,
5: చికెన్,
4: చికెన్ వాళ్ళ అమ్మ, చికెన్ వాళ్ళ నాన్న, వాళ్ళ పేర్లు ఏంటి?
5: మమ్మీ డాడీ, చికెన్ మమ్మీ, చికెన్ డాడీ.
4: ఆలోచిద్దాం ఈ పాట అయిపోయే వరకు. సో శ్రోతలు మీరు కూడా వినండి, చికెన్ వాళ్ళ అమ్మ, చికెన్ వాళ్ళ నాన్న పేర్లేంటో తెలిస్తే కాల్ చేసేయండి. మీరు చేయాల్సిన నెంబర్ 972 636 1966.
6: నేను ఈ వైపే ఉండేవాడిని.

0: సూర్య ఇక్కడ ఒకరు అలా సూర్యాన్ని చూసి తన్మయత్వంలో మైమర్చిపోతున్నారనమాట. బ్యాక్ వచ్చాయి పాప లెవ్ లెవ్. బ్యూటిఫుల్ కదా, నాకైతే మూవీ తెగ నచ్చేసింది స్వామి. ఐ నో దేర్ ఆర్ సమ్ మిక్స్డ్ రివ్యూస్ ఉన్నాయి కానీ నాకైతే బాగా నచ్చింది. ఐ ఎంజాయ్డ్ ఇట్ థరోలీ.
1: అంటే ఎవ్రీబడి హ్యాస్ అన్ ఒపీనియన్ బట్ ఎక్కడ అంటే ఇన్హ్యూమన్ బిహేవియర్ లేకుండా చూపించారు.
0: క్లీన్ ఫిల్మ్ బాగుంది ఈ రోజుల్లో వచ్చిన మూవీస్ లో. అండ్ మోర్ ఓవర్ ద క్యారెక్టర్స్ కూడా, రాధికా గారు దానికో, మమిత దానికో, సూర్య గారిది, ఎవ్రీబడీస్ ఇస్ లైక్ వావ్ ఆసమ్.
1: యప్ప, అసలు నేను సూర్యని ఇలా చూస్తూ
0: ఇంతకీ మన చికెన్ వాళ్ళ అమ్మ నాన్న పరిస్థితి ఏంటి?
1: అదే కదా
0: వాళ్ళు క్వశ్చన్ ఇంటా.
1: ఎస్, చికెన్ వాళ్ళ ఈజీనా కష్టమా?
0: నేను ఒక హింట్ ఇస్తా, ఈ రెండు పేర్లు కూడా తినే ఐటమ్స్ రెండు.
1: ఓ, చికెన్ అంటేనే తినేది, అంటే చికెన్ తినేదే కాదు జనరల్ గా
0: తినేది.
1: అండ్ తినే ఐటమ్స్?
0: చికెన్ వాళ్ళ అమ్మ పేరు తినే ఐటమే, చికెన్ వాళ్ళ నాన్న పేరు కూడా తినే ఐటమ్.
1: చికెన్
0: చెప్పు, గుర్తొచ్చిందా?
1: చెప్పచ్చా? మళ్ళీ మన లిసనర్స్ ఎవరైనా చెప్తారేమో, వెయిట్ చేద్దాం.
0: వెయిట్ చేద్దామా? సరే, కాల్ వచ్చేసింది. హలో అండి, వెల్కమ్ టు రేడియో సురభి. మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: నమస్తే అండి.
0: హలో శ్రీనివాస్ గారు, ఎలా ఉన్నారు? సో మీకు ఆన్సర్ తెలుసా? సో క్వశ్చన్ ఏంటంటే, చికెన్ వాళ్ళ అమ్మ పేరేంటి, చికెన్ వాళ్ళ నాన్న పేరేంటి? నో ప్రాబ్లం. మీకేమైనా సాంగ్ రిక్వెస్ట్ ఉంది? Oh yeah, sure. Chepani.
2: So you said you liked the movie very well. So I thought that's a shame, my opinion.
1: Edandi, son of...
2: One second.
0: Vishwanathan sons antnara, Irumudi antnara, Miru.
2: Hello, can you hear me?
0: Yeah, yeah, we can hear you, Andi. Chepani.
2: Okay, good. Yeah. So, can you tell me the main thought? Let them to me, Andi. Tell you.
1: మీ వాయిస్ చాలా కట్ అవుతుందండి శ్రీనివాస్ గారు.
0: షూర్ అండి, ఏదో చెప్దామనుకుంటున్నారు ఆయన, కానీ మనకు అర్థం కాకుండా.
1: అదే
0: స్పానిష్ కన్నా నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది అర్థం చేసుకోవడం. బట్ ఎనీవే, సిగ్నల్ ఇష్యూ అనుకుంటా, మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాం.
1: కాల్ బ్యాక్ చేస్తా అన్నారు. అండ్ ఈ మూవీ అదే కాదు, అండ్ మనం లాంగ్వేజెస్ గురించి మాట్లాడుతూ ఈరోజు చేస్తున్నాం. మన నెక్స్ట్ లిసనర్ ని అడగాలి, వాళ్ళకి వేరే భాషలో ఏదైనా. హాయ్ అండి, వెల్కమ్ టు రేడియో సురభి.
0: అయ్యో, మళ్ళీ ఏదో జరుగుతోంది. ఓకే, ఇట్స్ ఓకే, వాళ్ళు మళ్ళీ చేసినప్పుడు మనం తీసుకుందాం. సో నువ్వేదో చెప్తే
1: ఎందుకో కట్ అవుతుంది కదా. ఐ హోప్ ద లైన్స్ ఆర్ ఫైన్. మళ్ళీ కనుక మీరు కాల్ చేస్తుంటే డెఫినెట్ గా కాల్ చేయండి. అండ్ మేము ఈ రోజు ఒక ఫన్ ఫ్యాక్టర్ తీసుకొచ్చామన్నమాట. అండ్ తెలుగు సినిమాలలో ఓకే, మనకు కాల్ వస్తుంది, లెట్స్ టేక్ ద కాల్. హాయ్ అండి, వెల్కమ్ టు రేడియో సురభి.
3: Is the answer worse than hell?
0: Huh? Mali chapnana? What's the answer?
1: Chicken wala mummy, chicken wala daddy, parent ra bangaru.
0: Hello?
3: Is the answer
1: మమ్మీకి రా బంగారు ఒకసారి.
0: హలో అండి, వి కెనాట్ హియర్ హిమ్ ఆర్ హర్. మీరు ఒకసారి చెప్తారా తను ఏం చెప్తున్నారు?
3: రూస్టర్ అండ్ హెన్.
0: రూస్టర్ అండ్ హెన్, పిల్లలందరికీ ఇన్నోసెంట్.
1: క్యూటీ క్యూటీస్.
0: ఇది రియల్ వరల్డ్ కరెక్ట్ నానా, కానీ ఇది ఆంటీ అడిగిన తేడా క్వశ్చన్ కాబట్టి ఆన్సర్ తేడాగానే ఉంటుంది.
1: chicken amma nana peru is a item that you eat nana
0: intiki parent undi
2: item for you
0: hello
1: me parent di
2: hello Shri and Shriva
0: Shriva okay
1: okay
0: cool and thank you thank so much you. For calling me can a song request unda
2: yeah thank you and it is song request Any song is fine.
0: Cool. Okay. Thank you for the call. Okay, reveal చేసేద్దామా స్వాతి అయితే నువ్వు చెప్పి ఇప్పుడు ఆన్సర్
1: ఓకే నాకు
0: తట్టిందన్నావు
1: నేను అనుకుంటున్నా సంథింగ్ లైక్ లాలీపాప్ అండ్ అలాంటి ఒక ఐటమే కదా
0: కొంచెం దగ్గరికి వచ్చావు
1: చికెన్ కీమా
0: చికెన్ కీమా అంటే కీమా చికెన్ కీమా
1: చికెన్ కి మా మళ్ళీ చికెన్ వాళ్ళ డాడీ అంటే
0: అదే లైన్స్ లో ఉంటది కొంచెం
1: చికెన్ కి మా అండ్ చికెన్
0: చికెన్ కబాబ్
1: ఓ చికెన్ కబాబ్
0: అంటే యాక్చువల్ చికెన్ కబాబ్ కాబట్టి మనం ఇఫ్ యూ డివైడ్ ఇట్ చికెన్ కబాబ్ అదే
1: చికెన్ కబాబ్
0: చికెన్ కీమా చికెన్ కబాబ్ ఇస్ రైట్ ఆన్సర్ బట్ రూస్టర్ అండ్ దట్ వాస్ సో క్యూట్ సో థ్యాంక్ యూ ఫర్ దట్ కాల్ శివ మరి ఇప్పుడైతే ఒక మలయాళం సాంగ్ విందామా
1: సో మేము ఈరోజు లాంగ్వేజెస్ అండ్ డిఫరెంట్ లాంగ్వేజెస్ కానివ్వండి అండ్ డిఫరెంట్ మన తెలుగు సినిమాలలో కూడా తమిళ్ వర్డ్స్ ఇంగ్లీష్ వర్డ్స్ స్పానిష్ వర్డ్స్ ఇలా చాలా వేరే భాషలకి సంబంధించిన పదాలు వాడిన పాటలు చాలా ఉన్నాయి అవన్నీ వినిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం మీకు కూడా అలాంటి సాంగ్స్ ఏమైనా తెలిస్తే 9726361966 ఈజ్ ద నంబర్ ఇప్పుడైతే ఒక మలయాళం సాంగ్ వినేద్దాం In Radio Surabhi 107.9 FM HD3 Low.

0: వావ్ ఫీల్ గుడ్ సాంగ్ కదా. తెలుగులో కూడా ఉంది రోయ్
1: పాట, తెలుగులో కూడా ఉంది. అండ్ ఈ మూవీ మనకి మలయాళంలో ఎంత హిట్ అయిందో తెలుగులో అంత హిట్ అవ్వలేదు కానీ అసలు దీంతో సాయి పల్లవి షీ గాట్ ఇంట్రడ్యూస్ టు ఇండస్ట్రీ, ఇండియన్ ఇండస్ట్రీకి తను ఫస్ట్ మూవీ. దట్స్ వాట్ తను చెప్పింది అనమాట. ఏం చెప్పింది ఆ మూవీ అప్పుడు, అసలు ఎంత బాగా మీరు నేచురల్ గా యాక్ట్ చేశారు అంటే, నివిన్ పోల్ ఆయన చూడటం, ఆయన అలాగా చేయటం వల్ల నాకు ఇంకా ఈజీగా అయిపోయింది. ద వే హీ వాజ్ లుకింగ్ అట్ మీ, ఐఎమ్ నాచురలీ బ్లషింగ్ అవన్నీ అని చెప్పింది అనమాట. సో అలా మలయాళం అంతా చాలా చాలా బాగుంటాయి మూవీస్. మలయాళం
0: లాంగ్వేజ్ చాలా టఫ్, ఇప్పుడు పాట వస్తుంది కదా నేను తెలుగులో అని వాళ్ళు అక్కడ మలరే అంటే ఎవరే అని లోపల నాకు లోపల అనుకుంటున్నాను. ఓకే ఇప్పుడు పని చేద్దాం.
1: ఓకే
0: నేను ఇప్పుడు ఒక
1: భాషలకి సంబంధించిన క్లిప్ లా
0: ఈ మూవీలో స్పెషల్లీ తెలుగు రాని వాళ్ళు వేరే వాళ్ళు కూడా ఉంటారు ఆబ్వియస్లీ, ఇంగ్లీష్ వాళ్ళు. అది ఎక్కువ క్లోజ్ ఇచ్చేస్తే అర్థమైపోతుంది కాబట్టి ఏ సినిమాను గెస్ట్ చేయమన్నా. సో ఫస్ట్ అయితే మనం క్లిప్పింగ్ వినేద్దాం. హియర్ వి గో.
2: అరే తెలుగు బాగా మాట్లాడుతున్నావే
3: గణపతి, మై గురు గణపతి.
2: ఓహో గణపతి నేర్పాడా, బాగున్నావా?
3: చాలా బాగున్నా సంజ. సంజ కులాసా?
2: అరే నువ్వు తెలుగు మాట్లాడుతున్నావే?
3: ఏదో నా బొంద. ఫోన్ చేసావా?
2: చేశాను. నువ్వు చేసావా?
3: పండి ఇలాగా మింగా. What's going on here? Why are you laughing? Sanja, నేను చాలా దరిద్రంగా చండాలంగా ఉన్నాను కాదు. Hey, doesn't it mean that I'm handsome? No, no, Pranav. I know how to say it. Sanja, నేను చాలా అందంగా చాచాను కదు. What is this? Did I say something wrong? Tell me, isn't it good Telugu?
2: అది తెలుగు కాదు, పిచ్చి పిచ్చి భాష.
3: గణపతి యు బ్లడీ
0: ఇడియట్. నేను చాలా అందంగా చచ్చాను కాదు. ఇప్పుడు ఇది ఏ సినిమానో తెలిస్తే మన వాళ్ళు కాల్ చేయాలి. నాకు తెలిసి చాలా మందికి తెలుసు, బట్
1: నవ్వులోనే తెలిసిపోతుంది. బట్ ఇఫ్ యూ గెస్ ద మూవీ 9726361966 ఈజ్ ద నంబర్.
0: అండ్ ఆ లోపల ఒక సాంగ్ అయితే వినేద్దాం. ఇది ఏ మూవీలో తెలిస్తే కూడా కాల్ చేసేయండి.
4: Flop song.

0: సో మనకైతే ఆన్సర్ వచ్చేసింది. కార్తిక్ కూడా అలాగే చెప్పాడు ఆన్సర్
1: కదా, పాడమటి సాంధ్య రాగం.
0: సో క్యూట్ కార్తిక్ అండ్ వాళ్ళంతా మామలకి ముందు కూడా చెప్పాలి, దే ఎంకరేజ్ హిమ్. సో ఎస్, సో కార్తిక్ నువ్వు అడిగిన పాట అండ్ మీ మామ అడిగిన పాట రెండు వచ్చేస్తాయి. ఓకే, మేమిద్దరం చేస్తున్నా కాబట్టి నీకు రెండు పాటలు,
1: రెండు పాటలు
0: ఎంజాయ్.
1: టూ ఆర్జెస్ కాబట్టి టూ సాంగ్స్ వినిపించేస్తాం. అండ్ హే వాసవి, ఉనకి ఇప్ప నా తమిళ్లో కేకపోరే, తమిళ్ పాట పోట్టం ఇల్లయా,
0: తమిళ్ పాట
1: పోట్టం ఇల్లయా,
0: పోట్టం ఇల్లయా,
1: పోట్టం
0: వేసాం
1: కదా, నా ఉన్నై కాదలిక్కరే.
0: ఏ కాదలిక్కరే, కాదల్ అంటే ప్రేమ కదూ.
1: అవును,
0: నువ్వు నన్ను ప్రేమిస్తున్నా
1: కాదురా, తమిళ్ వర్డ్స్
0: అడుగుతాయి. నాకు తమిళ్ వచ్చేసింది, కాదల్ అంటే నాకు అర్థమైపోయింది, దాన్ని బట్టి పట్టేశా.
1: సో తమిళ్ పాటతో అలా ఎండ్ అయింది కాబట్టి బాగుంది కదా మన లాంగ్వేజ్
0: కూడా. నిన్ను ప్రేమిస్తున్నాను,
1: నాను ఉన్న కాదలిక్రేన్,
0: నాను ఉన్న కాదలిక్రేన్, ఏను నాను ఎన్ని నూలు రా, ఇలాంటి నుండి నూలే వస్తున్నాయి. ఓకే, నాను ఎన్ను కాదలిక్రేన్,
1: థ్యాంక్ యూ. అండ్ ఈ రోజు మనం కొన్ని కొత్త వర్డ్స్, కొన్ని కొత్త కాన్సెప్ట్స్ నేర్చుకున్నందుకు
0: ఎస్
1: ఫన్ గా ఉంది కదా,
0: చాలా చాలా. నేనైతే ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నా, వినే వాళ్ళు కూడా మా మాటలు పాటలు ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాము. మేమైతే కమర్షియల్ బ్రేక్ కి దగ్గరగా ఉన్నాం కాబట్టి బ్రేక్ తర్వాత మీరు అడిగిన పాటలు వేస్తామండి, సో దట్ మీ సాంగ్ బ్రేక్ అవ్వకుండా ఉంటుంది, హార్ట్ కూడా బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. బట్ ఇప్పుడైతే ఒక చిన్న ప్రకటన అయితే చూసేద్దాం. Surabhi Spoke and Sparkle. So get ready for a Halloween celebration like no other. Radio Surabhi presents Spoke and Sparkle. Come dressed to impress and join us for fun-filled costume contest and trunk or treat. With spooky surprises, sweet treats and plenty of Halloween fun for the whole family. Happening on October 10th at Hareli Prosper. So pick your favorite costume, decorate your trunk and get ready to Spoke and Sparkle with Radio Surabhi. అదన్నమాట.
1: నేను ట్రిక్ ఆర్ ట్రీట్ కదా, ట్రంక్ ఆర్ ట్రీట్ ఏంటి అనుకున్నా, యా యూ గేవ్ ద ఎక్స్ప్లెనేషన్. మన ట్రంక్ ని స్పూకీగా డ్రెస్,
0: మామూలుగా ఈ చిన్నపిల్లలది మాంటెసరీస్ ఉంటాయి, వాళ్ళకు కూడా ఇలాగే ట్రంక్ ఆర్ ట్రీట్ అని పెడతారు. పేరెంట్స్ వాళ్ళ ట్రంక్ ని
1: డెకరేట్
0: చేసి తీసుకెళ్ళాలి వాళ్ళు. సో వాళ్ళు పావు చిన్నపిల్లలు కదా, ట్రిక్ ఉండదు, ట్రంక్ ఏ ఉంటుంది.
1: Nice,
0: okay,
1: nice.
0: We'll be right back after this short commercial break.
2: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meekandistondi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
5: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
4: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తోంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
6: కొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని నవ్విస్తాయి, ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. ట్యూనింగ్ టు మార్నింగ్ మంత్ర, వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సిరపి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం, సౌండ్స్ లైక్ హోమ్.
5: ఒక సెలబ్రేషన్ ని అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ గా మార్చుకోవాలి అంటే జస్ట్ డెకోర్ సరిపోతుందా? యు నీడ్ ద రైట్ విజన్. లక్కీ ఫర్ అస్, మనకి లక్కీ చార్మ్స్ డెకోర్ ఉంది. మన డాలస్ బేస్డ్ లక్కీ చార్మ్స్ కొన్ని సంవత్సరాల నుంచి ఫుల్ సర్వీస్ ఈవెంట్ ప్రొడక్షన్ మనకు అందిస్తున్నారు. ఓన్లీ డెకరేషన్ స్టేజింగ్ మాత్రమే కాదు, దే డూ అ ఫుల్ ఆన్ ఈవెంట్ ప్రొడక్షన్. వెడ్డింగ్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, కార్పొరేట్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, లోకల్ టు డాలస్ అయినా, అక్రాస్ ద యుఎస్ ఎక్కడైనా, ట్రెడిషనల్ ఇండియన్ మండపాల దగ్గర నుంచి లగ్జరీ సెటప్స్ వరకు ఎనీథింగ్ దాట్ యూ need your way, they can create. To book, call 469-925-5868 or visit luckycharmsdecor.com. మేము నలుగురం ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్మా, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
7: Buying a home in India is now easier and hassle-free. Gruh Pravesh India Property Expo brings top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR directly all under one roof. Choose your home from 200 plus projects at the biggest India Property Expo in Frisco. Be there on the 10th and 11th of October at Health Regency Frisco, 10 a.m. to 8 p.m. Free entry and car parking. An event by My Square Feet.
1: వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్, మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3. సౌండ్స్ లైక్ హోమ్. అమెరికాలో తెలుగు నేస్తం, మీరున్నారు మీ నేస్తం ఆర్జే వాసవి అండ్ స్వాతితో ఈ సాయంకాలం.
0: మీ వీకెండ్ డ్రైవ్ టైమ్ ని ఫుల్ ఎంటర్టైన్ చేయడానికి అయితే మేమిద్దరం వచ్చేసాము. సో ఐ హోప్ ఇప్పటి వరకు అయితే మా లాంగ్వేజెస్ తిక్కమక్క మాటలతో బాగా ఎంజాయ్ చేసి ఉంటారు అనుకుంటున్నాం. మరి ఇప్పుడు ఒక చిన్న గేమ్ లోకి వెళ్ళిపోదామా స్వాతి?
1: వెళ్దాం, కానీ కార్తీక్ వెయిట్ చేస్తుంటాడు.
0: అవును,
1: పాట
0: పాటేసేద్దామా? ఓకే, సో కార్తీక్ నీ కోసం వైబ్ ఉంది. ఎంత వైబ్ ఉందో తెలియదు కానీ నువ్వు మాత్రం ఫుల్ వైబ్ లో ఉన్నావు. పాడామాటి సంజా రాగం అని చెప్పి చాలా బాగా వైబ్ తెచ్చావు కాబట్టి నీ కోసం ఈ పాట వచ్చేస్తుంది ఫ్రమ్ మిరాయి. ఎంజాయ్.

0: వైబ్ అలా సెట్ అయిపోయి ఉంటది అందరికి పాట వినేసి
1: కదా. అండ్ మిరాయి కూడా బ్రాట్ లాట్ ఆఫ్ ఏమంటారు మన నోటీసబుల్ మూవీస్ లో వన్ ఆఫ్ ద స్టాండ్అవుట్ మూవీ అయింది హనుమాన్
0: 2 ఎప్పుడు వస్తుందో ఐఎమ్ వెయిటింగ్.
1: నేను వెయిటింగ్, ఈ మిరాయి లో నెక్స్ట్ పార్ట్ ఎప్పుడు వస్తుందో అది వెయిటింగ్, అన్ని వెయిటింగ్ లో పెట్టేసి మన ఆ సినిమాలు మర్చిపోయేలా చేసేసి మళ్ళీ కొత్త సినిమాలు వచ్చేలా చేస్తున్నారు. సో చూద్దాం, వి విల్ వెయిట్.
0: మనం మర్చిపోకుండా గేమ్ లోకి వెళ్ళిపోతాం.
1: ఓకే,
0: సో గేమ్ రూల్స్ చెప్పేస్తావా?
1: ఓకే ఫ్రెండ్స్, ఈ ఈ ఫన్ గా మామూలుగా ఒక లైన్ చెప్పి ఆ సినిమా గురించి చెప్పటం అలా కాకుండా, మేము ప్రతి సినిమాలో ఒక 3 ఇంపార్టెంట్ థింగ్స్ క్లూస్ ఇస్తామన్నమాట. అండ్ ఆ క్లూస్ ని బట్టి మీరు సినిమా ఏది అని కనుక్కోవాలి. గెస్ చేస్తే 9726361966 కి కాల్ చేయాలి.
0: సో పార్ట్ మధ్యలో వరకు మాకెవరు ఆన్సర్ చేయకపోతే మేము ఇంకొక క్లూ యాడ్ చేయడానికి ట్రై చేస్తాం.
1: ఎస్,
0: ఫోర్త్ క్లూ కూడా. ఓకే,
1: యా,
0: సో దాట్ విల్ మేక్ యువర్ లైఫ్ ఈజీ అన్నమాట. మీ వీకెండ్ ఫన్నీ
1: ఇంకా ఫన్ గా చేద్దామని. కాకపోతే మన వాళ్ళు చాలా స్మార్ట్,
0: చాలు
1: ఇలా ఇలా చెప్పేస్తారు.
0: మరి ఫస్ట్ సినిమా క్లూస్ ఇచ్చేద్దామా?
1: ఇది కొంచెం ఈజీగానే ఇచ్చేద్దాం. కొంచెం ఈజీగా ఇద్దాం. ఇది చాలా వన్ ఆఫ్ ద సూపర్ డూపర్ హిట్ మూవీస్. అండ్ ఈ సినిమాని తమిళ్లో, కన్నడలో, అన్ని
0: భాషల్లో ముందు.
1: ఓకే, క్లూస్ ఏంటంటే వీల్ చైర్, డ్రైవర్ అండ్ ఒక స్పెషల్ ట్రీ ఆకులతో. అది ఒక ఇది క్లూస్ అన్నమాట. ఇవి 3 క్లూస్. ఈ పర్టికులర్ థింగ్ వాళ్ళు కానివ్వండి ఆర్ థింగ్స్ కానివ్వండి ఆ సినిమాలో చాలా చాలా ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తాయి.
0: కరెక్ట్,
1: ఎస్.
0: సో ఆ సినిమా ఏదో తెలిస్తే కాల్ చేసేయండి 9726361966. అండ్ ఇప్పుడు కార్తిక్ వాళ్ళ మామ, యాక్చువల్ గా మనం కార్తిక్ వాళ్ళ మామ పేరు అడగడం మర్చిపోయాము కదా.
1: వాడు చెప్పలేదు కానీ కార్తిక్ చెప్పలేదు, వాళ్ళనే అడిగిండొచ్చు మనం.
0: ఓకే, మీరు వింటున్నారని అనుకుంటున్నామండి. ఎంజాయ్ ద సాంగ్ ఫ్రమ్ ది మూవీ రుద్రవీణ. సి కార్తిక్ ఏమో వైబుద్ది అడిగారు, కార్తిక్ వాళ్ళ మామయ్య తరలిరాజు తనే వసంతం అడిగారు. ఎంత డిఫరెన్స్ కదా ఇద్దరి
1: వైబు.
0: వసంతంకి
1: లింక్ పెట్టారు.
0: ఓకేనండి, ఎంజాయ్ ది సాంగ్.

0: అమ్మో అమ్మో అమ్మో
1: అమ్మో ఆడజన్మ కంట. వద్దు వద్దు మేడం, మీరు ఇప్పుడు రాకండి దయచేసి. ఆ సినిమా నేనైతే చూసి ఎంత ఏడ్చానంటే, మా డాడీ లేచి వెళ్ళిపోయాడు రా, నేను వెళ్ళిపోతున్నా చెయ్యి మీ ఏడుపులో వెళ్ళిపోయాడు. ఓకే, లెట్స్ కమ్ బ్యాక్.
0: ఓకే,
1: అవర్ షో.
0: మరి మనకైతే కరెక్ట్ ఆన్సర్స్ వచ్చేసాయి. రాజ్ గారు సాహితి కాల్ చేసి కరెక్ట్ గా చెప్పేసింది ఇంతకే మూవీ అంటే.
1: కొన్ని కాల్స్ మిస్ అయ్యాయి
0: అవును,
1: బట్ మీరేం డిసప్పాయింట్ అవ్వద్దండి, మా దగ్గర చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్
0: ఇంకా దీని ఆన్సర్ చెప్పేద్దాం.
1: చెప్పేద్దాం.
0: అత్తారింటికి దారిది. సో అందులో వీల్ చైర్ డ్రైవర్ స్పెషల్ ట్రీ. ఆ చెట్టుకి ఆకులు ఉంటాయి, అబద్దాలు చెప్తే ఆకులు రాలుతాయి, జాగ్రత్త.
1: అండ్
0: యాక్చువల్గా క్లూస్ గా చెప్పేశారు, లేదంటే మనం ఫోర్త్ క్లూ కింద బద్దం భాస్కర్ అని చెప్పేసే వాళ్ళం, అప్పుడు ఈజీగా వచ్చేసేది. ఓకే, మరి ఇదే ఊపిలో సెకండ్ క్లూ వెళ్ళిపోదామా?
1: యస్.
0: సెకండ్ మూవీ విత్ క్లూస్. ఇది కొంచెం వెనక్కి వెళ్ళాలి. సో నేను ముందే
1: వెనక్కో ముందుకో, ఇది సినిమాలో
0: అంటే కొంచెం పాత మూవీ అని
1: చెప్తున్నా.
0: సో బ్లౌజ్ హుక్, బాంబ్, ముగ్గు. అంటే ఆ ముగ్గులో స్పెషాలిటీ ఏంటంటే ఫేస్ ఉంటది ఆ ముగ్గులో, అది చాలా పెద్ద క్లూ యాక్చువల్లీ.
1: అవును, అది చెప్పక్కర్లేదు. అదే మనం హుక్, బాంబ్, ముగ్గు, ఇది ఒక క్లూ అనమాట. త్రీ క్లూస్, ఒకే
0: సినిమాకి సంబంధించి,
1: ఒకే సినిమాకి సంబంధించి త్రీ క్లూస్. ఈ సినిమా ఏంటో మీరు కాల్ చేసి చెప్పాలి. 9726361966 ఈజ్ ద నంబర్.
0: ప్రకటన చూసేద్దామా లోపల. సో మనకైతే డీల్స్ banana.com గురించి తెలుసుకుందాం. రెస్టారెంట్ ఓనర్స్ లిజన్ అప్ స్లో ఆర్ స్లో అండ్ లెస్ వాకింగ్స్ తో మీరు ఫీల్ అవుతూ ఉంటే కనుక డీల్స్ banana.com ఏ ప్లాట్ఫామ్ వేర్ రెస్టారెంట్స్ కెన్ లిస్ట్ దర్ ఎక్స్క్లూజివ్ డీల్స్ అండ్ కూపాన్స్ అండ్ రీచ్ కస్టమర్స్ హూ ఆర్ యాక్టివ్లీ లుకింగ్ ఫర్ గ్రేట్ ఫుడ్ అండ్ గ్రేట్ ఆఫర్స్. అంతేకాదు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఆఫర్స్ కూడా కనబడతాయి, ఓన్లీ రెస్టారెంట్ ఓనర్స్ కే కాదండి. ఎవరైతే చూడాలనుకుంటున్నారో రెస్టారెంట్స్ గురించి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంటుంది. సో మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. బట్ రెస్టారెంట్ ఓనర్స్, హియర్స్ ద ఎక్సైటింగ్ పార్ట్. మీ ఆఫర్ ని క్రియేట్ చేయడం నుంచి ప్రమోషనల్ క్యాంపెయిన్ డిజైన్ అండ్ మార్కెట్ చేయడం వరకు డీల్స్ బనానా AI డస్ ద హెవీ లిఫ్టింగ్ ఫర్ యూ. దేర్ ఇస్ నో ప్రీ ఆర్డర్ కమిషన్ అండ్ ద బెస్ట్ పార్ట్ ఈ కాల్ తర్వాత చూద్దాం. హలో అండి, వెల్కమ్ టు రేడియో సురభి. మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి, ఎవరు మాట్లాడుతున్నారు? చైతన్య. హలో,
1: చందునా చైతన్యనా అండి?
0: చందు గారు చెప్పండి.
1: చెప్పండి.
0: ప్రేమికుడు అనుకుంటున్నారు. ఓకే, నోటెడ్.
1: ఓకే అండి,
0: యా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ద కాల్.
1: వెల్కమ్ టు రేడియో సురభి. వెల్కమ్ టు రేడియో సురభి. హాయ్, ఎవరు మాట్లాడుతున్నారు? యువర్ ఆన్ ఎయిర్. శ్వేత చెప్పండి. శ్వేత,
2: ప్రేమికుడు కదా?
1: అవునా, ప్రేమికుడు అనుకుంటున్నారా? ఎందుకు అనుకుంటున్నారు? యా కూల్ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ,
0: థ్యాంక్ యూ ఫర్ కాలింగ్.
1: యా
0: ఓకే. సో మనకి చందు గారు, శ్వేత గారు అయితే ఆన్సర్స్ చెప్పేశారు. కరెక్ట్ కాదు, ఈ ప్రకటన అయిపోయిన తర్వాత మనం రివీల్ చేసేద్దాం. సో ప్రీ ఆర్డర్ కమిషన్ మాత్రం లేదు. ద బెస్ట్ పార్టీస్ ఫస్ట్ 50 రెస్టారెంట్స్ కెన్ గెట్ ద గ్రోత్ ప్లాన్ ఫ్రీ ఫర్ 3 మంత్స్. సో రెస్టారెంట్ ఓనర్స్ డోంట్ జస్ట్ వెయిట్ ఫర్ కస్టమర్స్ టు వాక్ ఇన్, గివ్ దెమ్ ఎ రీజన్ టు. సో విజిట్ deals banana.com టు బికమ్ ఎ పార్ట్నర్ అండ్ స్టార్ట్ టర్నింగ్ యువర్ ఆఫర్స్ ఇన్ టు మోర్ వాక్ ఇన్స్.
1: ఆసమ్. మన గెస్ ద మూవీ విత్ క్లూస్ బాగా ఏమంటారు,
0: చాలా చాలా
1: తక్కువ చెప్పేస్తున్నారు.
0: చూసారా, మన వాళ్ళకి మూడు చాలు, నాలుగో దక్కర్లేదు. సో నేను నాలుగో క్లూ కింద డాన్స్ అని చెప్దాం అనుకున్నా. యాక్చువల్గా అసలు ఎక్కడ మనకి పాట సగం కాదు, ముందే చెప్పేశారు. సో చందు గారు, శ్వేత గారు, యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. ప్రేమికుడు ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి ఇప్పుడు మనం అత్తారింటి దారిదిలోంచి ఒక పాట
1: విందాం.
0: ఎంజాయ్ సో.
3: నిన్ను చూడగానే చెట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే, అదేమిటే? నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటి తిట్టుకున్నదే, అదేమిటే?
4: All right.
3: Oye. నిన్ను చూడగానే చెట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నది అదేమిటా నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటి ఒకటి తిట్టుకున్నది.

0: పెన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కట్టుకుంటది. అదేమిటే అసలు అలా పాడితే కొట్టుకుంటదేమో కదా.
1: లేదు
0: ఆపవమ్మా ఆపే
1: అంటారు. కానీ మనకి ఆన్సర్స్ అయితే వెంట వెంటనే వచ్చేసాయి. సో గుడ్.
0: మనం నెక్స్ట్ నెక్స్ట్ అడిగే లోపలే మన లిసనర్స్ అందరూ చకచక టకటక ఇలా కాల్ చేసేసి మాట్లాడేస్తున్నారు.
1: మరి నెక్స్ట్ క్లూజ్ ఇచ్చేద్దామా?
0: ఇచ్చేద్దాం. నెక్స్ట్ దానికి ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఏంటి ఆ ఎక్సైట్మెంట్ అంటే చెప్పేసేద్దామా? ఇది ఊర్లు ఉంటుంది మెయిన్ గా, అది క్లూజ్ ఇస్తాము. కొండారెడ్డి బుర్జు, చార్మినార్ ఎయిర్పోర్ట్.
1: అదే ఎయిర్పోర్ట్ అయినా కానీ ఒక
0: ఎయిర్పోర్ట్. కొండారెడ్డి బుర్జు, చార్మినార్ ఎయిర్పోర్ట్.
1: యాక్చువల్ గా ఇంపార్టెంట్ క్లూ కూడా ఇస్తే మీకు మేము అరా అరటిపండు వచ్చి నోట్లో పెట్టినట్టు ఉంటుంది కాబట్టి ఆ క్లూ ఇవ్వట్లేదు. నాకు తెలిసి ఈ మూడింటికి అర్థమైపోతుంది. చూద్దాం, కాల్ చేసేయండి. అండ్ మనకి శ్రీనివాస్ గారు ఎనీ మహేష్ బాబు గారు పాట అన్నారు కాబట్టి నేను కళావతి సాంగ్ లైన్ అప్ చేశాను. హోప్ యూ లైక్ దట్ సాంగ్ అండి ఎంజాయ్ ద సాంగ్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: హైదరాబాద్ లో ప్రాపర్టీ కోసం చూస్తున్నప్పుడు ఒక్క ప్రాజెక్టే ఎందుకు చూడాలి? వేర్వేరు ప్రాంతాలు, వేర్వేరు ప్రాజెక్ట్స్, వేర్వేరు ధరలు, వేర్వేరు చాయిసెస్. నియోపోలిస్, కోకాపేట్, గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, సికింద్రాబాద్, బెల్లాపూర్, చెవెల్లా, కొంపల్లి ఫ్యూచర్ సిటీ, ఇంకా ఎన్నో ప్రాజెక్ట్స్ ఒకే చోట. గృహ ప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో హైత్ రీజెన్సీ ఫ్రిస్కోలో జరగబోతోంది అక్టోబర్ 10 and 11. చూడండి, కంపేర్ చేసుకోండి, మీకు నచ్చిన దాన్ని మీరే సెలెక్ట్ చేసుకోండి.
4: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
5: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
6: ఎస్,
5: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
7: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
4: What is this address again?
7: Babarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babarchicaters.com.
8: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam and it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
9: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దాట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
10: Sivadurga Jyotishalayam. Near Hanuman Temple, Frisco. Koyagara, Srinivasa Raju Garu. Ippudu mana Telugu vari kosam Jyotisham cheppataniki Dallas ku vichesi unnaru. Veeru mee mukhamu cheyi chusi adbhutamaina Jyotisham cheppagalaru. Prema, pelli, udyogam, vyaparam, chaduvu, aarogyam, aarthika samasyalu, kotu samasyalu, santana samasyalu, meeku etuvanti samasyalu unna anjanam vesi durbinilo chusi 100% పరిష్కారం చూపగలరు. కాల్ ఫర్ అపాయింట్మెంట్ 469-605-3552. వెబ్సైట్ శ్రీనివాసరాజు కోయదర.com.
11: వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్, మీరు వింటున్నారు రేడియో సిరబి 107.9 FM HD3, సౌండ్స్ లైక్ హోమ్. అమెరికాలో తెలుగు నేస్తాం.
12: ఎస్, మరి మేమైతే చివరి గంటలోకి వచ్చేసాం. గేమ్ అయితే చాలా రసవత్తరంగా సాగుతుంది, కానీ హౌఎవర్ అంటే బ్రేక్ ముందర కొందరు విన్నారు లేదు తెలియదు, మాకు ఆన్సర్ ఇంకా రాలేదు కాబట్టి విల్ రిపీట్ ద క్వశ్చన్ అండ్ దెన్ విల్ ప్లే సాంగ్.
11: సో వీఆర్ ప్లేయింగ్ అ గేమ్ కాల్డ్
12: గెస్ ద మూవీ విత్ క్లూస్.
11: అండ్ ఆ క్లూస్ చెప్పేస్తాం ఇప్పుడు. కొండారెడ్డి బుర్జు అండ్ చార్మినార్ ఎయిర్పోర్ట్,
12: ఎస్,
11: ఇవి చాలా ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తాయి ఈ పర్టికులర్ సినిమాలో. ఆ సినిమా ఏదో తెలిస్తే 972-636-1966 కి కాల్ చేయండి.
12: మరి ఇప్పుడైతే ఒక పాట వినిద్దాం ఫ్రమ్ ద మూవీ ప్రేమికుడు.

0: ఓకే, మరి మనకైతే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసింది. కవిత గారు కరెక్ట్ చెప్పేశారు. ఆన్సర్ ఏంటి అంటే ఒక్కడు
1: ఒక్కడు. అసలు ఇలా చెప్తారనుకున్నాను రా, మహేష్ బాబు ఫ్యాన్స్ అంతా అలాగా ఏమంటారు, కొండారెడ్డి బుర్జ్ అంటే
0: అలా అంటే కబడ్డీ అని మనం చెప్పుకుంటే అసలు మనం కబడ్డీ ఆడాల్సి
1: ఇప్పుడు మనతో ఆడుకునే వాళ్ళేమో.
0: ఎగ్జాక్ట్లీ. సో అంత ఈజీ క్లూస్ కష్టం.
1: ఒక్కడు ఇస్ వన్ ఆఫ్ ద ఫినామినల్ మూవీ.
0: ఎస్. మరి నెక్స్ట్ క్లూస్ కి మీరు రెడీనా? మేమైతే రెడీ. సో ఇందాక కొండారెడ్డి బుర్జ్ అన్నాం కదా, ఇప్పుడు కొంచెం మార్చి కర్నూలు. ఓకే
1: ఓకే.
0: కర్నూలు లా స్టూడెంట్ లిటిల్ హార్ట్స్.
1: కర్నూలు లా స్టూడెంట్ లిటిల్ హార్ట్స్. గెస్ ద మూవీ విత్ ద క్లూస్ లో మీకు నెక్స్ట్ క్వశ్చన్ ఆల్రెడీ మా వాసవి అడిగేసింది. ఇఫ్ యు నో ద ఆన్సర్ 9726361966 ఈజ్ ద నంబర్.
0: మరి ఇప్పుడు కవిత గారు అయితే ఒక పాట రిక్వెస్ట్ చేశారు ఫ్రమ్ ద మూవీ సీతారామం. సో కవిత గారు ఎనీ సాంగ్ అన్నారు కాబట్టి ఐ హోప్ యూ లైక్ దిస్ సాంగ్. ఎంజాయ్.

0: వావ్, వాట్ ఎ సాంగ్ కదా.
1: సీతారామం నీకు గుర్తుందా వాసవి, ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు ప్రతి షోలో ప్రతి హాఫ్ అన్ అవర్ ఏదో ఒక పాట అడిగేవాళ్ళు.
0: అంటే లిజనర్స్ కే అంత నచ్చి అన్ని రిక్వెస్ట్ సాంగ్లే మళ్ళీ.
1: అండ్ ప్రతి షోలో అట్లీస్ట్ 3 సార్లు డిఫరెంట్ డిఫరెంట్ పాటలు మనం వేసేవాళ్ళం.
0: కరెక్ట్ కదా, తందమెన్కో ఏ సీత ఓ సీత
1: అన్ని ఏదో ఒక.
0: కొన్ని మూవీస్ అలా ఉంటాయి కదా, ఈవెన్ ఇందాక మనం అనుకుంటున్నాం కదా, అంటే తర్వాత వేయబోయే పాట గురించి చెప్తున్నాం ఇప్పుడు కాదు, దాంట్లో కూడా మనం అంటే ప్రేమించుకుందాం రా నుండి ఆల్రెడీ మనకి ఆన్సర్ వచ్చేసింది కాబట్టి చెప్తున్నా. సో విశ్వ గారు కరెక్ట్ ఆన్సర్ చెప్పేశారు, ప్రేమించుకుందాం రా అండ్ ఆ మూవీ నుండే పాట. అందులో కూడా చూసుకుంటే అన్ని పాటలు బాగుంటాయి యాక్చువల్లీ, ఆల్మోస్ట్ అన్ని కూడా. మరి ఇప్పుడు చక్కచక్క ఒక ప్రకటన అయితే చూసేద్దాం మనం క్లూస్ అడిగే ముందరా. ద 14th యాన్యువల్ సిల్క్ థ్రెడ్స్ చారిటీ గాలా ఎప్పుడు జరుగుతుంది అంటే October 3rd నా ద టెపిస్ట్రీ ఆఫ్ డ్రీమ్స్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ సాటర్డే October 3rd ఎట్ 7 PM ఎట్ హోటల్ ఇండిగో లాస్ కొలనస్ ఇన్ అర్వింగ్ ఫీచరింగ్ రినౌండ్ ఇండియన్ డిజైనర్ రోహిత్ కే వర్మ. ద ఈవినింగ్ విల్ షో కేస్ ఎక్స్క్విజిట్ ఇండియన్ కల్చర్ విత్ ఆర్టిస్ట్రీ ఆల్ వైల్ సపోర్టింగ్ హంగర్ మిటావ్ అండ్ ఇట్స్ వర్క్ టు ఫైట్ హంగర్ త్రూ లోకల్ ఫుడ్ బ్యాంక్స్. ద డ్రెస్ కోడ్ ఈస్ ఇండియన్ ఫార్మల్ ఆర్ బ్లాక్ టై. And this is an adults only event. So for tickets and more information, visit silkthreadsfundraiser.com. silkthreadsfundraiser.com. And అలాగే టీ ప్యాడ్ బతుకమ్మ అంటే ఇంకా కొద్ది రోజుల్లో మనకి దసరా వచ్చేస్తుంది కాబట్టి టీ ప్యాడ్ బతుకమ్మ సెలబ్రేషన్స్ ఆర్ అరౌండ్ ద కార్నర్. ద తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్ ఇన్వైట్స్ యూ టు అన్ఫర్గెటబుల్ డే ఆఫ్ బతుకమ్మ అండ్ దసరా సంబరాలు ఫీచరింగ్ లైవ్ ఎంటర్టైన్మెంట్ బై నవీన్ పోలిశెట్టి అండ్ ద ఎనర్జెటిక్ ఇన్ఫ్యూజన్ బ్యాండ్ ఆన్ సాటర్డే October 17th from noon to midnight at Comerica Center, 2601 Avenue of the Stars, Frisco, Texas. And here's the best part. Entry and parking are absolutely free. So family and friends tho kalisi Batkamma and Dasara celebrations ni full on enjoy cheyandi. Gurtundi kada, October 17th, Comerica Center, Frisco.
1: Amazing. Mari, guess the movie with clues lo mana vallu bale చెప్తున్నారు. ఇది నేను టఫ్ అనుకుంటున్నాను నెక్స్ట్ ది ఇప్పుడు అడిగిన
0: వాళ్ళకి
1: ఎంత ఈజీగా చెప్పేస్తున్నారు. నేను క్లూస్ ఇద్దాం అనుకుంటున్నా వాసవి. డాక్టర్, ఆర్జే, పోలీస్.
0: అరే, 3 డిఫరెంట్ ప్రొఫెషన్స్.
1: డాక్టర్, ఆర్జే, పోలీస్. వెరీ ప్రామినెంట్ రోల్స్ ఇన్ ద మూవీ.
0: అంటే ఆర్జే అంటే మేం కాదు, ఆ మూవీలో హీరోయిన్ కూడా ఆర్జే అన్నమాట.
1: Yes. సో గెస్ చేస్తే 9726361966 కి కాల్ చేసేయండి.
0: అండ్ ఇది రిలేటివ్లీ కొంచెం న్యూ మూవీ.
1: యా,
0: ఓకే, దట్ ఈస్ ఆల్సో వన్ మోర్ క్లూ. మరి ఇప్పుడు మన విశ్వ గారు అడిగినట్టుగా ప్రేమించుకుందాం రా మూవీలోంచి ఈ పాట వేస్తున్నాం, ఎంజాయ్ చేయండి.

0: సో మనకైతే ఆన్సర్ ఇంకా రాలేదు కాబట్టి ఇంకొక క్లూ యాడ్ చేద్దాం.
1: ఓకే, గెస్ ద మూవీ విత్ ద క్లూస్ లో ఇందాక మేము చెప్పింది ఏంటి, డాక్టర్, ఆర్జే అండ్ పోలీస్. కానీ ఒకే పర్సన్ డాక్టర్ అవుతారు అండ్ ఆల్సో పోలీస్ అవుతారు. అది ఈ మధ్య కాలంలోనే వచ్చింది సినిమా అండ్ దాంట్లో చాలా ఫేమస్ సాంగ్ కూడా ఉంది. ఎస్, హీరోయిన్ అయితే ఆర్జే.
0: ఎస్, అది బిగ్గెస్ట్ క్లూ. అంటే హీరో ఫస్ట్ డాక్టర్ గా ఉంటాడు సినిమాలో, ఆ తర్వాత పోలీస్ అవుతాడు. అదే ట్విస్ట్,
1: అదే ట్విస్ట్. సో ఇంత క్లూలు ఇచ్చేసాం, సినిమానే చెప్పేసాం. 9726361966 ఈజ్ ద నంబర్.

0: కూల్. మనకైతే కొంతమంది కాల్స్ చేసి గెస్ట్ చేస్తున్నారు
1: కానీ ఆన్సర్ అయితే
0: కొంచెం అలా డివియేట్ అయిపోతున్నారు. మళ్ళీ ఇంకొకసారి
1: ఒకరిని తీసుకునే క్రమంలో కొందరిని మిస్ అవుతున్నాము. సో అలా కూడా జరుగుతుంది అన్నమాట. అదేంటో కోఇన్సిడెంటల్ గా ఒకేసారి వస్తున్నాయి కాల్స్ అన్ని కూడా.
0: సో గెస్ ద మూవీ విత్ ద క్లూస్ సెగ్మెంట్ లో మనం ఇందాక చెప్పాం కదా, ఈ పర్టికులర్ క్యారెక్టర్ హీ డాక్టర్ కూడా అండ్ ఆల్సో పోలీస్ కూడా అవుతారు. అండ్ హీరోయిన్ అయితే ఆర్జే. అండ్ వెల్కమ్ టు రేడియో సురభి. హాయ్, ఎవరు మాట్లాడుతున్నారు?
1: కట్ అయిపోయింది.
0: ఎవరైతే కాల్ చేశారు టకటక కాల్ చేసేయండి 9726361966 కి. అండ్ క్లూస్ దీంట్లో ఒక సాంగ్ కూడా ఉంటది, దట్ ఈస్ అ సాంగ్ బైక్ తో ఉంటది అనమాట.
1: అది చాలా పెద్ద క్లూ.
0: ఎస్, వెల్కమ్ టు రేడియో సురభి. హాయ్, ఎవరు మాట్లాడుతున్నారు?
2: మీ
1: పేరేమన్నారండి?
0: దిలీప్. థ్యాంక్స్ దిలీప్ గారు. కృతి శెట్టి డాక్టరా?
1: కృతి శెట్టి ఆర్జే. మన రావుగారే ఫస్ట్ హాఫ్ లో డాక్టర్ ఉంటారు, సెకండ్ హాఫ్ లో పోలీస్ అవుతారు. సూపర్ దిలీప్ గారు.
0: మీరు బైక్ చెప్పాక గెస్ట్ చేశారా అండి? బైక్ సాంగ్, బైక్ రిలేటెడ్ సాంగ్ అన్నాక గెస్ట్ చేశారా? అవునా? ఓకే, థ్యాంక్ యూ.
1: ఏమైనా సాంగ్ రిక్వెస్ట్ ఉందా అండి?
0: ఆరెంజ్. ఓకే అండి, థ్యాంక్ యూ, హ్యావ్ అ గ్రేట్ ఈవినింగ్, బాయ్.
1: ఓకే, మరి మనం ఆరెంజ్ సాంగ్ వేసాక ఒక బ్రేక్ లోకి వెళ్తాము. బ్రేక్ తర్వాత విల్ కంటిన్యూ అవర్ గేమ్.
0: ఆరెంజ్ కూడా వన్ ఆఫ్ ద అమేజింగ్ మూవీస్ లిస్ట్ లో వస్తుంది కదా.
1: ఇప్పుడు రిలీజ్ అయ్యింది, సూపర్ డూపర్ హిట్ అయ్యేది ఆ సినిమా. ఎనీవేస్, సో దిలీప్ గారు మీకోసం ఈ పాట.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: కొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని నవ్విస్తాయి, ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. ట్యూనింగ్ టు మార్నింగ్ మంత్ర, వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సిరపి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
0: ఒక సెలబ్రేషన్ ని అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ గా మార్చుకోవాలి అంటే జస్ట్ డెకోర్ సరిపోతుందా? యు నీడ్ ద రైట్ విజన్. లక్కీ ఫర్ అస్, మనకి లక్కీ చామ్స్ డెకోర్ ఉంది. మన డాలస్ బేస్డ్ లక్కీ చామ్స్ కొన్ని సంవత్సరాల నుంచి ఫుల్ సర్వీస్ ఈవెంట్ ప్రొడక్షన్ మనకు అందిస్తున్నారు. ఓన్లీ డెకరేషన్ స్టేజింగ్ మాత్రమే కాదు, దే డూ అ ఫుల్ ఆన్ ఈవెంట్ ప్రొడక్షన్. వెడ్డింగ్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, కార్పొరేట్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, లోకల్ టు డాలస్ అయినా, అక్రాస్ ద యుఎస్ ఎక్కడైనా, ట్రెడిషనల్ ఇండియన్ మండపాల దగ్గర నుంచి లగ్జరీ సెటప్స్ వరకు ఎనీథింగ్ దాట్ యూ need your way, they can create. To book, call 469-925-5868 or visit luckycharmsdecor.com.
5: హలో డాలస్, మధురమైన సంగీతం అలరించే నృత్యంతో పాటు ఒక మంచి ఆశయం కోసం అద్భుతమైన సాయంత్రానికి మీ అందరికీ ఇదే మా ఆత్మీయ ఆహ్వానం. అక్టోబర్ 4 ఆదివారం సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు అరవింగ్ ఆర్ట్ సెంటర్ లో సెకండ్ ఎత్రాలయ యుఎస్ఏ సమర్పిస్తున్న మ్యూజిక్ అండ్ డాన్స్ ఫర్ విజన్ కార్యక్రమానికి రండి. ప్రవేశం ఉచితం. సంగీతం కోసం రండి, సేవ కోసం నిలబండి, చూపు కోసం చేయూతనివ్వండి, కంటి చూపు ఇప్పిద్దాం, కదలి రండి. మరిన్ని వివరాలకు సెకండ్ ఎత్రాలయ యుఎస్ఏ .org.
0: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
6: ఇప్పటిదాకా నువ్వు చేసిన నీకు ఎన్ని ఆఫర్ లెటర్లు
0: అవుతుంది బ్రో? ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
6: ఇండియా వెళ్ళాలేమో నేను, ఇప్పుడు ఇండియా ఎందుకురా? మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
6: Hey, Bindu. ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
7: చందు, మరి వండనా?
6: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
7: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
6: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.

0: వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్, మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్. మీరున్నారు మీ ఆర్జే వాసవి అండ్ ఆర్జే స్వాతితో. ఈ బ్యూటిఫుల్ ఈవినింగ్ ని మీ అందరితో ఇలా స్పెండ్ చేస్తున్నందుకు వీఆర్ సూపర్ డూపర్ హ్యాపీ. అండ్ యు ఆర్ ఇన్ దిస్ సెగ్మెంట్ కాల్డ్ గెస్ ద మూవీ విత్ ద క్లూస్.
1: మరి చక్క చక్క నెక్స్ట్ మూవీ క్లోజ్ ఇచ్చేద్దామా స్వాతి?
0: యప్, అడిగేసేదా? నేను అడగనా?
1: యా,
0: ఓకే. ఇది ఒక ఓకే, ఎక్కువ బిల్డప్ చేయను. హార్స్, ఈ క్లూలో హార్స్ ప్లేస్ అ మేజర్ రోల్. ఓకే, అండ్ లిల్లీపుట్స్ ఉంటారు. ఓకే, అండ్ ఆల్సో ఎడారి, లిల్లీపుట్స్ అండ్
1: కొంచెం వెనక్కి వెళ్ళాలి. ఈ మూవీ కొంచెం పాతది.
0: సో ఇది క్లూజ్ అన్నమాట. మీరు గెస్ చేస్తే 9726361966 కి కాల్ చేసేయండి. అండ్ ఇప్పుడైతే మనం చాలా పాటలు మాటలు అన్ని చేస్తున్నాం కదా, బట్ దేర్ ఈజ్ అన్ ఈవెంట్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఫర్ అ కాజ్. దట్ ఈజ్ శంకర్ నేత్రాలయ యుఎస్ఏ ప్రజెంట్స్ మ్యూజిక్ అండ్ డాన్స్ ప్రొవిజన్ 2026. A special evening of music and dance in support of eye care and vision initiatives. On Sunday, October 4th, 2026, at the Irving Arts Center, located at 3333 North MacArthur Boulevard, Irving, Texas. Come enjoy an evening of music, dance and entertainment while supporting this mission of Shankar Netralaya. For more information and to support this cause, visit shankarnetralaya.org or call them at
1: 855-463-8472. Hello Andy, welcome. Hello.
2: My name is Somshekhar Andy.
1: Somshekhar Garu, ela unnaru? మీరు ఆన్సర్ చెప్పడానికి చేశారా?
2: అంతేగా
1: చెప్పండి.
0: అంతేగా అంతేగా.
2: భైరవ దీపం.
0: భైరవ ఎలా అండి? అసలు దాంట్లో ఇంకా చాలా ఉన్నాయిగా.
2: మన షార్ప్ కదా.
1: మీరు మామూలు షార్ప్ కాదండి, అలా మాట్లాడితే ఇలా కట్ అయిపోతాయి అంతే నరాలు.
2: అబ్సల్యూట్లీ
1: ఆసమ్ అండి. మీకేమైనా సాంగ్ రిక్వెస్ట్ ఉందా?
2: ఏం లేదు అండి, కానీ
1: ఓకే. మనకైతే సోమశేఖర్ గారు అంత చకచక్క ఆన్సర్ చెప్పేశారు కాబట్టి ఇంకొక చిన్న ప్రకటన కూడా చూసేసి మనం పాటలోకి వెళ్ళిపోదాం. ఏమంటావు స్వాతి?
0: యస్.
1: సో గృహ ప్రవేశ్ ఇండియన్ ప్రాపర్టీ ఎక్స్పో. సో హైదరాబాద్ లో ప్రాపర్టీ కోసం చూస్తున్నప్పుడు ఒక్క ప్రాజెక్ట్ ఎందుకు చూడాలి? వేరు వేరు ప్రాంతాలు, ప్రాజెక్ట్స్, ప్రైజెస్ అండ్ చాయిసెస్. నియోపోలీస్, కోకాపేట్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, తెల్లాపూర్, చేవల్ల, కుంపల్లి, ఫ్యూచర్ సిటీ, సికింద్రాబాద్, ఇంకా ఎన్నో ప్రాజెక్ట్స్ ఒకే చోట. గృహ ప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో హ్యాపెనింగ్ అట్ హయత్ రీజెన్సీ ఫ్రిస్కో ఆన్ డాలస్ ఆన్ అక్టోబర్ 10th అండ్ 11th. సో మీరు ఒకవేళ ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఎక్స్పోనైతే విజిట్ చేయండి అట్ హయత్ రీజెన్సీ ఫ్రిస్కోలో అక్టోబర్ 10th అండ్ 11th. మరి ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినేసిద్దాము, ఆ తర్వాత విల్ కంటిన్యూ విత్ అవర్ గేమ్.

0: ఫస్ట్ మూవీ నుంచి అయితే ఆ పాట వినేశారు కదా, మరి మనకైతే టైం చాలా తక్కువగా ఉంది. అసలు ఈ గేమ్ స్టార్ట్ చేశాక టైం అలా వెళ్ళిపోయింది
1: కదా. అసలు మనకి సూపర్ కాల్ ఫ్లో ఉంది అండ్
0: పార్టిసిపేట్
1: చేస్తున్నారు.
0: ఎస్, సో మరి ఇప్పుడు నేను ఇచ్చే క్లూజ్ ఏంటి అంటే ట్రైన్ త్రీ స్పోర్ట్స్ రోల్ మోడల్. ట్రైన్ మూడు స్పోర్ట్స్ ఉంటాయి ఈ మూవీలో రోల్ మోడల్. అదే నాకు తెలిసి ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. ఇంకొక
1: మీరు ఇలా కాల్ చేసి అలా అంత చెప్పేసారు అనుకోండి, మనం అలా నవ్వుకోవచ్చు కాసేపు. అండ్ ఈ సినిమా మీకు, ఈ సినిమాలో మీకు ఏం నచ్చింది ఏం నచ్చలేదు కూడా చెప్పచ్చు మీరు, ఇఫ్ యూ గెస్ ద మూవీ.
0: ఎస్,
1: మరి ఇప్పుడైతే ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వినిద్దాం ఈవినింగ్.

0: సో వీ హ్యాడ్ టు టేక్ యూ ఆన్ ఎయిర్ అండి, పాట అయిపోయింది. బట్ ఇంకొకసారి ఆన్సర్ చెప్తారా మన శ్రోతల కోసం?
1: హలో, అయ్యో కట్ అయిపోయినట్టుంది.
0: ఓకే, బట్ మనకైతే కరెక్ట్ ఆన్సర్ చెప్పేశారు.

0: అలే ఫస్ట్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ మనం డిఫరెంట్ డిఫరెంట్ వర్డ్స్ లాంగ్వేజెస్ అవన్నీ నేర్చుకున్నాం అండ్ దెన్ ద గేమ్ అందరూ మాట్లాడి వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ షేర్ చేసుకుంటుంటే ఇట్ ఈస్ సో మచ్ ఫన్ కదా. హ్యాపీ ఈవినింగ్ అండ్ హ్యాపీ వీకెండ్ అండి మీ అందరికి. ఎంజాయ్ చేయండి యాజ్ ఆల్వేస్, స్టే బ్లెస్డ్ అండ్ బీ కేర్ఫుల్ వైల్ డ్రైవింగ్ ఆర్ డూయింగ్ ఎనీథింగ్. బీ విజిలెంట్ అండి. ఓకే,
1: ఆల్వేస్ యా టేక్ కేర్ అండ్ విల్ మీట్ యూ ఆన్ మండే. నేనైతే ఇప్పుడు సైన్ ఆఫ్ చేసేస్తున్నాను రెండు పాటలతో. ఒక పాట శివ గారు రిక్వెస్ట్ చేశారు, ఇంకో పాట వేణు గారు. సో మీ ఇద్దరు కోసం సగం సగం వేస్తా, మాకున్న టైం లిమిట్స్ కి సగమే వేస్తున్నా. సో డోంట్ మైండ్, హియర్ వి గో.